0: 537-49.
1: ఫైవ్ థర్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటు డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 16వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 3 సెకండ్లు. శుభోదయం.

0: కాలాన్ని కెరటాన్ని ఒడిసిపట్టడం ఎవరితరమూ కాదు. ఆ కాలం నిన్న, నేడు, రేపుగా కనిపిస్తూ ఎన్నో జీవిత పాఠాలు నేర్పుతూ బ్రతుకికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని తెలియజేస్తుంది. కాలం తన ఇంద్రజాలంతో బొమ్మలాటలాడిస్తూ అద్భుతాలను మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తుంది. నిన్న జరిగిన తప్పులను తెలుసుకుని అవి పునరావృతం కాకుండా గమనించమని హెచ్చరిస్తుంది. నిజానికి నిన్న, నేడు, మన కళ్ళ ముందు కనిపిస్తున్న రేపటి రోజు అనేది అగమ్య గోచరం. అది అనూహ్య భావన. తమ భవిష్యత్తు బంగారుమయం కావాలని తాను, తన వారు ఆనందడోలికల్లో తేలియాలని ఆశించే మనిషి దానికోసం పరితపిస్తాడు, శ్రమిస్తాడు. ఆశించిన దానికి విరుద్ధంగా జరిగితే తల్లడిల్లిపోతాడు, కాలాన్ని నిందిస్తాడు. ఇవేమీ పట్టించుకోని కాలం నిరంతరం సాగిపోతూనే ఉంటుంది. దుఃఖార్తుల్ని ఆనందంలో ముంచెత్తుతుంది. అహంకారంతో విర్రవీగే వారికి బుద్ధి చెబుతుంది. పేదల్ని ధనికులుగా, సంపన్నుల్ని సామాన్యులుగా, చిత్ర విచిత్రాలుగా చేస్తుంది. నచ్చినా నచ్చకపోయినా ఈ పరిణామాలను శిరసావహించవలసిందే. కాలం విధించే పరీక్షలను భరించాల్సిందే. రేపటి రోజన్నది ఒక మధురమైన ఊహ. ఉత్సాహంతో దాన్ని స్వాగతించాలి. అందంగా నిర్మించే భవంతి రూపురేఖలను సలక్షణంగా ఉండేలా చూసుకోవాలి. చేతికి అందించే అమృతఫలం లాఘవంగా దాన్ని దక్కించుకోవాలి. పట్టుజారినా మళ్లీ ప్రయత్నించాలి. అప్పుడే అది స్వంతమవుతుంది. కాలం కాటేసిన వారు తమకే ఎందుకిలా జరిగిందని వాపోతూ ఉంటారు. కాని నిన్నటి తప్పిదాలను పరిశీలించి పునశ్చరణ తీసుకుంటే మంచి చెడులు తమకే తెలుస్తాయి. ఏదైనా వింతను భరిస్తే ఉపశమనం కలుగుతుంది. కాలాన్ని జయించలేకపోయినా జీవన ప్రణాళికలు అందంగా రచించుకుంటే ఓటమి శాతం కొంతవరకు తగ్గుతుంది కదా. జీవననాదానికి ఊపిరులూదే శంఖంలాంటిది ఆశ. సత్తువ ఉన్నంతవరకు అనుక్షణం దాన్ని పూరించాల్సిందే. ఎవరికి వారు మేలుకొలుపులు పాడుకోవలసిందే. నిరాశ నిస్పృహలకు లోనై చీకటి గుహలో చిక్కుబడితే బయటకు రావడం అసాధ్యం. ఆ స్థితిలో చీకటి తప్ప వెలుగుని గుర్తించలేరు. మరి కాలము అంటే కాలముని ఎవరూ కూడా అతిక్రమించలేదు. కాలోహి దురతిక్రమ అన్నారు వాల్మీకి మహర్షుల వారు సుందరకాండలో కూడా. సర్వాధార కాలహ అంటోంది తర్కశాస్త్రం. కాలాన్ని మించి ఏదీ కూడా ముందుకు వెళ్ళలేదు కదా అని ఒక ఉదాహరణ కూడా చూద్దాం. ఒక అడవి ప్రాంతంలో ఒక వృక్షం పైన పక్షి కుటుంబం నివసిస్తోంది. ఆ చెట్టు కింద ఉన్న పుట్టలోని సర్పం పైనున్న పక్షుల్ని కబలించాలని విఫల ప్రయత్నం చేసేది. ఒకరోజున కొందరు వేటగాళ్ళు పుట్టను పడగొట్టి చెట్టుని కూల్చాలని అక్కడికి వచ్చారు. గొడ్డళ్లకు పదును పెట్టుకోవడానికి వెళ్లడాన్ని పక్షి కుటుంబం చూసి రాబోయే ఆపదను గ్రహించి తాము ఎగిరిపోతూ తన శత్రువైన సర్పాన్ని కూడా హెచ్చరించాయి. చూడండి, ఈ చిన్న కథ ద్వారా ముందుచూపును, సాటి ప్రాణి సంరక్షణను తెలియజేస్తుంది. అందువలన కాలం ఆగుతుందా? కాలము ఎవరి కోసము కూడా ఆగదు. కాలానికి మనందరం కూడా వశులమే. తమసోమా జ్యోతిర్గమయా.
1: మీరింతవరకు సూక్తి సుధ విన్నారు. సమర్పణ డాక్టర్ గుర్తి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై శగున్ చోప్రా.

మీరింతవరకు భక్తిరంజన కార్యక్రమంలో అన్నమాచార్య కీర్తన విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

చెరకు పంటను ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. చెరకులో చెరకు నాటిన దగ్గర నుంచి చెరకు నరికే వరకు కూడా పీక పురుగు, అలాగే కాండం తొలిచే పురుగు ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ పురుగు పైరును ఆశించి బాల్య దశలో పీక పురుగుగా 120 రోజుల వరకు చెరకు పైరును నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధారపు చెరకు మీద ఎక్కువగా ఉంటుంది. లోతైన కాలువల్లో ముచ్చల్ని నాటుకోవాలి. నాటే ముందు మిథైల్ పెరాథియాన్ పొడి మందు ఎకరానికి 10 కిలోల చప్పున వేసుకోవాలి. వీలైనంత తక్కువ వ్యవధిలో దగ్గర దగ్గరగా నీటి తడులు పెట్టుకోవాలి. మొక్క తోటల్లో నాటిన 3వ రోజున, కార్సీ తోటల్లో కార్సీ చేసిన వెంటనే ఎకరానికి 1.25 టన్నుల చప్పున చెరకు చెత్తను కప్పాలి. కార్బరిల్ 3 గ్రాములు లేదా మోనోక్రోటోఫస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి నాటిన 4వ వారం, 6వ వారం అలాగే 9 వారాల్లో పిచికారీ చేసుకోవాలి. ట్రైకోగ్రామా ఖిలోనిస్ గుడ్డు పరాన్నజీవిని ఎకరానికి 20,000 చొప్పున చెరకు నాటిన 30 రోజుల నుండి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి.

ఇక చెరకు పంటను ఆశించే మరొక పురుగు కాండం తుల్చే పురుగు. లద్దెపురుగు చెరకు నాటిన 120 రోజులు మొదలుకొని చెరకు నరికే వరకు కూడా చెరకు గడల కింది భాగం నుండి పైభాగం వరకు తొలుచుకుంటూ పోవడం వల్ల గడ ఎండిపోతుంది. పురుగు ఆశించిన కణుపులు గట్టిపడి కణజాలం ఎర్రబడి గడల నాణ్యత దిగుబడి తగ్గుతాయి. అధికంగా నత్రజని ఎరువుల వాడకం, ఆలస్యంగా నత్రజని ఎరువుల వాడకం, నీటి ముంపు పరిస్థితులు, తోటలు పడిపోయిన పరిస్థితులు కాండం తొలిచే పురుగు ఉధృతికి అనుకూలంగా ఉంటాయి. కాండం తొలిచే పురుగు నివారణకు ఆలస్యంగా వచ్చిన పిలకల్ని తీసేసి తోట పడిపోకుండా నిలగట్టి మురుగునీటి పారుదల సౌకర్యం కల్పించాలి. ట్రైకోగ్రామా ఖిలోనిస్ గుడ్డు పరాన్న జీవిని ఎకరానికి 20,000 చొప్పున 120 రోజుల నుండి ప్రతి వారం రోజుల వ్యవధిలో 6 నుండి 8 సార్లు పైరు మీద విడుదల చేయాలి. లేదా చెరకు పైరులో కింద ఎండుటాకులను రెలచి క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చప్పున కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. పొలుసు పురుగు చెరకులో కణుపు ఏర్పడినప్పటి నుండి చెరకు నరికే వరకు ఆశిస్తూ ఉంటుంది. నీటి ఎద్దడి పరిస్థితుల్లో ఇది ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. విత్తనపు దవ్వను పొలుసు పురుగు ఆశించని తోటల నుండి మాత్రమే సేకరించాలి. లేదా 3 కళ్ల ముచ్చల్ని మలాథియన్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథయట్ 1.7 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపిన మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నాటుకోవాలి. పొలుసు పురుగు వ్యాప్తి అరికట్టడానికి ఎండు ఆకుల్ని రెలిచి డైమిథయట్ 1.7 మిల్లీలీటర్లు లేదా మలాథియన్ 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ పురుగులు ఆకులు అడుగు భాగాన్ని అంటుకుని ఆకుల్లోని రసాన్ని పీల్చివేయడం వల్ల పైరు పెరుగుదల తగ్గిపోతుంది. ఆకులు నారింజ రంగుగా మారి మొక్కలు గిడిసబరిపోతాయి. నీటి ముంపుకు గురైన యువకతీత సౌకర్యం లేని, సిఫారసు మేరకు ఎరువులు వేయలేని పొలాల్లోనూ కార్సి తోటల్లోనూ తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకి మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథయట్ 1.7 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి 2-3 సార్లు 10 నుండి 12 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి కింది ఆకులు కూడా బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. చెరకులో పిండి నల్లి పురుగులు ఆకులు, ఆకు తొడిమెలకి, చెరకు గడలకి మధ్య గుంపులు గుంపులుగా చేరి గడల నుండి రసాన్ని పిలుస్తూ ఉంటాయి. పంట పక్వానికి వచ్చినప్పుడు పిండి నల్లి తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఉధృతంగా ఉన్నప్పుడు మువ్వు ఎండిపోతుంది. విత్తనపు దవ్వను నాటడానికి ముందు 1 లీటర్ నీటికి మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథియట్ 1.7 మిల్లీలీటర్లు కలిపిన మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నాటుకోవాలి. ఎదిగిన తోటల్లో పురుగుల నివారణకి ఆకుల్ని రెలచి బహిర్గతమైన కణుపుల మీద మలాథియాన్ 3 మిల్లీలీటర్లు లేదా డైమిథియట్ 1.7 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇటీవల కాలంలో ఆకుపై ఆశిస్తున్న పిండి నల్లి నివారణకు కూడా ఇప్పుడు చెప్పిన మందుల్ని పిచికారీ చేసినట్లయితే సరిపోతుంది. ఇక చెరకులో దూదేకుల పురుగులు ఆకులు అడుగు భాగాన గుంపులుగా చేరి ఆకుల నుండి రసాన్ని పీల్చేయడం వల్ల ఆకులు వడలిపోయి ఎండిపోతాయి. ఈ పురుగు ఆశించిన చెరకు నుండి తయారు చేసిన బెల్లం నల్లగాను మెత్తగాను ఉండి నిల్వకి పనికిరాదు. మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథయేట్ 1.7 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి ఈ పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వేరు లద్దె పురుగులు ఈ చెరకులో తేలిక నేలల్లో ఎక్కువగా కనిపించి మొక్కల వేళ్లని తినేయడం వల్ల మొక్కలు చనిపోతూ ఉంటాయి. తొలకరి వర్షాలు పడ్డ వెంటనే పొలంలో దీపపు ఎరలు అమర్చుకోవడం ద్వారా ప్రౌఢ పెంకు పురుగులు ఆకర్షితమై దీపపు ఎర కింద అమర్చుకున్న పురుగుమందు ద్రావణంలో పడి చనిపోతాయి. దీనివల్ల దాదాపుగా 50% పురుగుల్ని నిర్మూలించవచ్చు. ఎకరానికి 8 నుండి 10 కిలోల చొప్పున ఫోరేట్ 10% గుళికల్ని నాటే సమయంలో భూమిలో వేసి పురుగు వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఎదిగే తోటల్లో ఈ పురుగుల నివారణకి ఫోరేట్ 10% గుళికలు ఎకరానికి 8 కిలోలు మొక్కల మొదళ్ల దగ్గర గుంతల్లో వేసుకోవాలి. తేలికపాటి నేలల్లో చెరకును సాగు చేసినప్పుడు చెద పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. విత్తనపు ముచ్చలకు ఇరువైపుల నుండి ఇవి లోపలికి ప్రవేశించి లోపల పదార్థాన్ని మొగ్గల్ని తినడం వల్ల మొలక శాతం తగ్గుతుంది. ఎదిగిన తోటల్లో కూడా లోపల మెత్తటి పదార్థాన్ని తినేసి కేవలం డొల్లల్ని మాత్రమే మిగులుస్తుంది. చెద పురుగుల నివారణకి పుట్టల్ని తవ్వి రాణి ఈగను చంపాలి. ఒక్కొక్క పుట్టకు 200 గ్రాముల మిథైల్ పెరాథియాన్ పొడి మందుని చల్లుకోవాలి. నాటే

ముందు కాలువల్లో ఎకరానికి 10 కిలోల మిథైల్ పెరాథియాన్ చల్లుకోవాలి. ఎదిగిన తోటల్లో ఈ పురుగుల నివారణకి క్లోరిపైరిపాస్ 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చప్పున కలిపి గడలన్నీ తడిచే విధంగా పిచికారీ చేయాలి. మొక్కల మొదళ్లలో కూడా ఈ మందు ద్రావణాన్ని పోసుకోవాలి. చెరకు తోటల్లో ఈ ఎర్రనల్లి వల్ల కూడా ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది. ఈ ఎర్రనల్లి నివారణకి లీటర్ నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకపు పొడిని కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. చెరకు తోటల్లో పసుపు నల్లి గనుక ఆశించినట్టయితే ఆకుల అడుగు భాగాన ఇవి గుంపులుగా చేరి 6 నుండి 8 వరుసల్లో ఆకుల మధ్య ఈయనకు సమాంతరంగా తెల్లటి గూళ్లను చేసి వాటి లోపల ఉంటాయి. ఇవి ఆకులు అడుగు భాగాన్ని గీకి రసాన్ని పీల్చడం వల్ల పసుపు పచ్చని అండాకారపు మచ్చలు ఏర్పడతాయి. క్రమేపీ ఈ మచ్చలు ఎరుపు రంగుగా మారతాయి. ఈ నల్లి ముదురు ఆకులను ఎక్కువగా ఆశిస్తుంది. పసుపు నల్లి చెరకు ఆకుల నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులన్నీ పాలిపోయి చివరకు ఎండిపోతాయి. ఇవి ఆశించిన తోటల్లో ఎదుగుదల తగ్గి దిగుబడి తగ్గుతుంది. ఈ నల్లి ఉధృతి పంటకాలమంతా మనకు కనిపిస్తూనే ఉంటుంది. మధ్యస్థ ఉష్ణోగ్రతలు అంటే 26 డిగ్రీల నుండి 29 డిగ్రీల సెల్సియస్, ఇంకా గాలిలో తేమ శాతం 60 నుండి 75% ఉన్నప్పుడు నల్లి ఉధృతికి అనుకూలంగా ఉంటుంది. ఈ నల్లి ఆశించిన కింది ఆకుల్ని తీసి తగలపెట్టాలి. నీటిలో కరిగే గంధకపు పొడి లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి 15 రోజుల వ్యవధిలో ఇంకొకసారి పిచికారీ చేయాలి. ఈ నల్లి గడ్డిజాతి మొక్కలపై కూడా ఆశిస్తూ ఉంటుంది కాబట్టి ఆ మొక్కల మీద కూడా మనం మందుల్ని పిచికారీ చేయాలి. ఇక చెరకు తోటని తెల్లపేను గనక ఆశించినట్టయితే వీటి తల్లి పురుగులు ఇంకా పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగం నుండి గుంపులుగా ఉండి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. దీనివల్ల తెలుపు పసుపు వర్ణ మిశ్రితమైన మచ్చలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మొదట అంచులు, తర్వాత మొత్తం ఆకులు క్రమేపీ ఎండిపోతాయి. ఈ పురుగులు విసర్జించిన తీయటి జిగట పదార్థం కింద ఉన్న ఆకులపై పడి దానిమీద సూటీ మోల్డ్ అనే నల్లటి శిలీంద్రం పెరిగి ఆకు మసిబారుతుంది. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు చెరకు దిగుబడి 25%, పంచదార దిగుబడులు 24% తగ్గిపోతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి నరసన్నపేట సమీపంలోని తామ్రపల్లి చేరుకోనున్నారు. అనంతరం నరసన్నపేటలో జరిగే ప్రజావేదిక సమావేశం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం స్థానిక ప్రజలతో సమావేశమై సమస్యలు, అభివృద్ది అంశాలపై చర్చించనున్నారు. తరువాత తామ్రపల్లిలో నిర్వహించే పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం తిరిగి ఉండవల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో తెలంగాణ ఎలా ఉండబోతోంది అనే అంశంపై హైదరాబాదులో ఒక మీడియా సంస్థ నిన్న నిర్వహించిన కాంక్లేవ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వంలో సంక్షేమం నిరంతర ప్రక్రియలాగా అభివృద్ది దీర్ఘకాలిక ప్రణాళికలతో కొనసాగాలని పేర్కొన్నారు.

0: రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ప్రపంచస్థాయి మేధావులు, కార్పొరేట్ సంస్థల సూచనలతో రూపొందించామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ, మెట్రో, హైవేలు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ వంటి మౌలిక వసతుల అభివృద్దితో భారీ పెట్టుబడులు ఆకర్షిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. చమురు దిగుమతులపై భారం తగ్గించేందుకు పెట్రోలియం ఉత్పత్తుల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20-40% పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. ఈ అంశంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో నిన్న ఫోన్లో మాట్లాడారు. బ్రెజిల్ వంటి దేశాల్లో అధిక స్థాయిలో ఇథనాల్ మిశ్రమం అమలవుతోందని ప్రస్తావించిన ముఖ్యమంత్రి, ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటం తగ్గి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందన్నారు. ఇప్పటికే ఇథనాల్ మిశ్రమం వల్ల 110,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా కావడంతో పాటు 500,000 టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయని వివరించారు. ఇథనాల్ వినియోగం వల్ల మొక్కజొన్న రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. గతేడాది జనవరి నుంచి ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో గణనీయమైన మార్పు తీసుకువచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజల సహకారంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని, 16 నెలలుగా సాధించిన ఫలితాల నుంచి స్ఫూర్తి పొంది మరింత కృషి చేయాలని అధికారులకు సూచించారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: స్కిల్ డెవలప్మెంట్ ని ఏ విధంగా సెంట్రల్ లో ఉన్నటువంటి స్కీమ్స్, స్టేట్ లో ఉన్నటువంటి స్కీమ్స్ ని ఉపయోగించుకుని ఇచ్చిన కెపాసిటీస్ కాకుండా అడిషనల్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసి చేయాలనే దాని మీద అందరు కూర్చొని రివ్యూ చేశాం. ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ హాస్టల్ ఫెసిలిటీస్ తోటి చేయాలి. అటువంటి ట్రైనింగ్ సెంటర్ లేకపోవటం, సో వీటికి ఏ విధంగా అంటే ఇక్కడ 1-2 ఇంజనీరింగ్ కాలేజీలు క్లోజ్ అయినవి ఉన్నాయి చుట్టుపక్కల, వాటిని తోటి వర్కౌట్ చేసి వాటిని ఏమన్నా వీళ్ళకి ఇవ్వగలిగితే కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఫాస్ట్ గా చేయగలవా, ఇంకొక 9,000 చేయగలిగితే దాదాపు 17,000 మందికి పర్ ఇయర్ ఈ గుంటూరు ప్రాంతంలో చేయగలమనే ఉద్దేశంతో ఇవాళ ఫుల్ రివ్యూ మీటింగ్ తీసుకున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ అంతర్జాతీయ చిత్రలేఖన దినోత్సవం, డ్రాయింగ్డే సందర్భంగా ప్రముఖ చిత్రకారులు శ్రీ ఎన్ శ్రీధర్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది.
3: యాక్చువల్గా ఇంటర్నేషనల్ డ్రాయింగ్ డే అనేది 2008లో ఆన్లైన్ కమ్యూనిటీ అనేది స్టార్ట్ అయింది. డ్రాయింగ్ స్పేస్ అండ్ ఆర్టిస్ట్ అరౌండ్ ద వరల్డ్ సంస్థ ద్వారా 2008లో మే 16.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల కేంద్రంలో నిన్న నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దంకి నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం 10వ తరగతి పరీక్షల్లో నియోజకవర్గంలోని ప్రతి మండలంలో మొదటి 5 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన లబ్దిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో నిన్న సమావేశమైన ఆయన, వారికి 306 కోట్ల రూపాయల పరిహారం, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ చెక్కులను అందించారు. పలువురు లబ్దిదారులకు ఆర్ఎండ్ఆర్ కాలనీల ఇళ్ల తాళాలను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం పూర్తి నిబద్దతతో పనిచేస్తోందని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 3,000 కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ది పనులు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. త్వరలో మరో 2,000 కోట్ల రూపాయలతో వంతెనల అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని వెల్లడించారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఒంగోలు నంద్యాల రహదారిని మహానందితో కలిపే సుమారు 8 కోట్ల వ్యయంతో నిర్మించిన 3 కిలోమీటర్ల రోడ్డును మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
4: చాలా రోడ్లు కూడా స్ట్రెంథనింగ్ చేయడము, అదేవిధంగా చేయడం కూడా మొత్తం రోడ్లు కూడా చేయడం జరుగుతుంది. బ్రిడ్జిలు కూడా ఈరోజు కొత్తగా మళ్ళీ దాదాపుగా 2,000 కోట్లతో బ్రిడ్జిలు కూడా చేయాలనేటువంటి ఆలోచనతో అన్ని కూడా రెడీ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పాలేరు వాకు సంబంధించినటువంటి 5 కోట్లు కూడా పైప్ లైన్లు ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ ప్రజలు ఉన్నటువంటి ఈ యొక్క శ్రీశైలం నియోజకవర్గంలో ఇప్పటికే పనులు కొనసాగుతున్నాయి, కొన్ని నెమ్మదిగా ఈ యొక్క విటమిన్ రేట్లు పెరగడము, ఈ వారు సందర్భంలో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి, ఏదేమైనా చేస్తున్నాం.
0: వాతావరణం. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతున్నాయి. వచ్చే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారనున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం కొనసాగడంతో పాటు దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశముందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
5: ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంయుక్త అరబ్ అమీరాత్ దేశస్య అల్పకాలావధికాం యాత్రాం సంపూర్య యూరోప్ దేశైః సహ భారతస్య సామరిక ఆర్థిక సంబంధాన్ ప్రగాఢతరం కర్తుం పంచరాష్ట్రాణాం భ్రమణస్య ద్వితీయే చరణే గతరాత్రౌ నీదర్లాండ్ దేశం ప్రాప్తవాన్. ఆమ్స్టర్డమ్ ఇతి విమానస్థానకే డచ్ దేశస్య విదేశమంత్రిణా టామ్ బెరెన్సన్ ఇత్యనేన శ్రీమోదినః స్వాగతం కృతం. ఇతః పూర్వం సః అబుధాబినగరే యుఏఈ దేశస్య రాష్ట్రపతినా మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహియాన్ ఇత్యనేన సహ చర్చాం కృతవాన్ ఆసీత్. డచ్ దేశస్య హేగ్ నగరే భారతీయ ప్రవాసినః సాంస్కృతిక సంగీత ప్రదర్శనైః ప్రధానమంత్రిణః భవ్యతయా స్వాగతం కృతవంతః. డచ్ సైనికాః అపి తం ఔపచారికరూపేణ అభినందితవంతః. భ్రమణావధౌ ప్రధానమంత్రి మోదీ డచ్ దేశస్య ప్రధానమంత్రిణా రాబ్ జెట్టన్ ఇత్యనేన సహ ద్విపాక్షికం వార్తాలాపం కరిష్యతి, రాష్ట్రప్రముఖాంచ మిలిష్యతి. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ఉక్తమస్తి యత్ దేశవాసినాం కృతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అథ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇత్యతయోః పరిష్కారే సర్వకారః ప్రతిబద్ధః అస్తితి. ఏకస్మిన్ సామాజిక ప్రసార మాధ్యమే శ్రీమోదీ ప్రసార సంస్థానాం ప్రతివేదనం నిరాకృతవాన్ యత్ జనానాముపరి కథమపి అధిభారం ఆరోప్యతే ఇతి. సర్వకారేణ పెట్రోల్ నిర్యాతే 3 రూప్యకాణాం ప్రతి లీటర్ ఇతి విశేష అతిరిక్త ఉత్పాద శుల్కం ఆరోపితమస్తి. విత్త మంత్రాలయన అద్య ప్రకాశితే ఆధికారిక రాజపత్రే ఉక్తమస్తి యత్ అధిసూచనానుగుణం డీజల్ నిర్యాతే ప్రతి లీటరేతి పరిమితౌ విశేష అతిరిక్త ఉత్పాద శుల్కం 23 రూప్యకాణాం అపేక్షయా 16 రూప్యకాణి కృత్వా న్యూనీకృతమస్తి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ వర్యః కార్యభారగ్రహణానంతరం అద్య సిక్కిం రాజ్యస్య ప్రథమవారం భ్రమణం కరిష్యతి. స్వయాత్రాయాం ఉపరాష్ట్రపతిః గ్యాంగ్టోక్ నగరె సిక్కిం రాజ్యస్య రాజ్యత్వ దివస సమారోహే భాగం గ్రహీష్యతి. రాజ్యపాలః ఓమ ప్రకాశ మాథురః, సిక్కిం రాజ్యస్య ముఖ్యమంత్రి ప్రేంగ్ సిం తమాంగః, కేంద్రీయ పూర్వోత్తర క్షేత్ర వికాస మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా ఇత్యాదయోపి ఉత్సవేస్మిన్ భాగం గ్రహీష్యంతి. केन्द्रीय माध्यमिक शिक्षा बोर्ड CBSE इत्ययम् अवदत् यत् ये छात्राः स्वस्य परिणामैः असन्तुष्टाः सन्ति ते संरचित समीक्षा व्यवस्थां प्राप्तुं शक्नुवन्ति. या हि द्विचरणीय समीक्षा प्रक्रिया अस्ति. प्रथमचरणे छात्राः स्वमूल्यांकितानां उत्तरपुस्तिकानां स्कैन इति प्रतिबिंबित प्रत्ययः యాచయితుం శక్నువంతి. ఏతాః అంతర్జాలీయ మాధ్యమేన ఉపలభ్యంతే. ద్వితీయ చరణే ఛాత్రాః విసంగతానాం ప్రశ్నోత్తరాణాం సత్యాపనాయ ఆవేదనమపి కర్తుం శక్నువంతి. ఉతోవా అంకన యోజనాయాః ఆధారేణ విశిష్టానాం ఉత్తరాణాం పునర్మూల్యాంకనార్థం యాచన కర్తుం శక్నువంతి. ఇజ్రాయెల్ లెబనాన్ దేశౌ వాషింగ్టన్ నగరే సంజాతాయాః వార్తాయాః అనంతరం యుద్ధవిరామస్య పునః 45 దివసపర్యంతస్య విస్తారాయ సహమతౌ అభవతాం ఇతి అమెరికా దేశస్య విదేశ విభాగః అవదత్. విదేశ విభాగస్య ప్రవక్త టామీ పిగోట్ అవదత్ యత్ వారద్వయకృత వార్తాలాపేన ఫలదాయకం యుద్ధవిరామం ఆగచ్చదతి. ఇతః అనంతరం జూనమాసస్య 2-3 దినాంకయోః ఆధిక్యేన వార్తాలాపో భవిష్యతీతి నిశ్చితమస్తి. ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం గతరాత్రౌ లక్నౌ నగరస్య ఏకానా క్రీడాంగణి లక్నౌ సూపర్ జాయింట్స్ ఇతి దళేన చెన్నై సూపర్ కింగ్స్ ఇతి దళం 7-0 పరాజితం. సిఎస్కే ఇత్యనేన ప్రదత్తస్య 88.1 ధావనాంకస్య లక్ష్యం ఆతిథీయేన ఎల్ఎస్జీతి దళేన 17వ క్షేపణ చక్రేషు సంప్రాప్తం. యత్ర కేవలం 38 కందుకేషు మిచేల్ మార్షల్ ఇత్యస్య 90 ధావనాంకానాం భూమికా నిర్ణాయికా అభవత్. మార్షః ఉత్తమ క్రీడకత్వేన పురస్కృతః ఇతి వార్తాః.
6: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారం 7:15 ఉదయరేఖలు. ఈ కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం పద్యతోరణం, సుమతి శతక పద్యపఠనం ధారావాహిక వింటారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తర్వాత పుస్తక పఠనం పెంచాలంటే ఈ అంశం గురించి డాక్టర్ రావి శారద గారి ప్రసంగం వింటారు. ఉదయరేఖల కార్యక్రమంలో తర్వాత దక్షిణాంధ్ర యుగ కవులు, భక్తితత్వం, ఉపకవులు ధారావాహిక వింటారు. సమర్పణ శ్రీ పశుమూర్తి కామేశ్వర శర్మ. అనంతరం లలిత గీతాలు. 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కె శ్రీను. 8:35 చిత్రతరంగిణి. 9:00 కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో సర్వేపల్లి నవమల్లిక శ్రేయ, సర్వేపల్లి ఫణిరాజలక్ష్మిగారుల గాత్రయుగలం వింటారు. సిహెచ్ రమ్యకరణ్మయ్ వయోలిన్, కె అరవింద్ మృదంగం, ఎల్ వెంకటేష్ మోర్సింగ్. ఈ ఉదయం 10:00 ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించే వసుదైక కుటుంబం. 10:30 అంతర్జాతీయ చిత్రలేఖన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి ఎన్ శ్రీధర్. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం. 11 గంటలకు గుర్తు చేసుకుందాం. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 100 ఏళ్ల తెలుగు కథపై శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, తల్లావజ్జుల పతంజలి శాస్త్రి గారుల సంభాషణ వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 12:10 లాహిరి లాహిరిలో, 12:40 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి జొన్నలగడ్డ శైలజ, శ్రీమతి కె వీణాశ్యామల ఆలపించిన లలిత గీతాలు వింటారు. 1:10 చిత్రగీతాలు, 1:30 వనిత వాణి స్త్రీల కార్యక్రమంలో కాలానుగుణంగా వేషధారణ, ఈ అంశం గురించి పి రోహిణి గారి ప్రసంగం వింటారు. ఇంకా లలిత గీతం, ఖర్జూరంలోని పోషక విలువలు విశేషాలు వింటారు. 2:30 లలిత గీతాలు, 3:00 టీన్ టైం, 4:00 యువలయ, 4:30 ఎనిమిదవ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయుని శ్రీ హెచ్ పావనివనలత, విద్యార్థి ఎం కుష్వంత్ సాయి. 4:40 జానపద కార్యక్రమంలో శ్రీమతి పెనుమూడి సుధా పాడిన జానపద గీతాలు వింటారు. 5:00 చిత్రగీతాలు, 5:30 యువజన కార్యక్రమం యువవాణి, 6:30 పల్లెసిమల కార్యక్రమంలో బహుళ ప్రయోజనకారి మెంతులు, ఈ అంశం గురించి డాక్టర్ పి సుబ్బరామమ్మ గారి ప్రసంగం వింటారు. 7:15 పంటసిమల కార్యక్రమంలో కొత్త బీర రకం ఆర్క ప్రసన్ సాగులో నా అనుభవాలు, ఈ అంశం గురించి కృష్ణాజిల్లా మోపిదేవి మండలం కోసూరువారిపాలెం అభ్యుదయ రైతు పారిశ్రామికవేత్త శ్రీ వై వెంకటేశ్వరరావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ నన్నం మధు. అనంతరం జానపద గీతం, పంపుసెట్ల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశాలు వింటారు. 7:45 తిరిగి 8:00 చిత్రగీతాలు, 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవం, శ్రీ అన్నపురెడ్డి వీరారెడ్డి గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 9:30 పాత హిందీ చిత్రగీతాలు వింటారు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్దిసేపట్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. తమ 12వ తరగతి పరీక్ష ఫలితాలతో సంతృప్తి చెందిన విద్యార్థులు 2 దశల రివ్యూ జరుపుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. ఇంధనం పొదుపు చర్యలో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. బ్యాంకాక్లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్స్ సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో లక్నో సూపర్ జైంట్స్ చెన్నై సూపర్ కింగ్స్ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. భారత్కు యూరోపియన్ దేశాలతో ఉన్న వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 5 దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో 2వ దేశమైన నెదర్లాండ్స్కు నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత చేరుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెన్సన్ స్వాగతం పలికారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కొంతసేపు ఆగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ చేరుకున్నారు. ద హేగ్లోని హోటల్ వద్ద ప్రవాస భారతీయులు సాంస్కృతిక సంగీత ప్రదర్శనతో ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు. అలాగే డచ్ సైనికులు కూడా ఆయనకు అధికారిక సైనిక వందనంతో స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రి రాబ్ చిటెన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అక్కడ రాజు రాణిని కూడా కలుసుకుంటారు. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా ఇటీవల ముగిసిన భారత్ యూరప్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విస్తృతమైన భారత యూరోపియన్ యూనియన్ సంబంధాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. డచ్ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సెమీకండక్టర్ చిప్స్ కృత్రిమ మేధస్సు రంగాల్లో ముఖ్యంగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి మోదీ రేపు తన 5 దేశాల పర్యటనలో 3వ భాగంగా స్వీడన్కి ప్రయాణమవుతారు. అక్కడ ఆయన స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అంతకుముందు నిన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబీలో అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ఉన్నత స్థాయి చర్చలు జరిపిన ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రాంతీయ స్థిరత్వంతో పాటు ప్రపంచ ఇంధన ఆహార భద్రతకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి గుండా సురక్షితమైన ఆటంకం లేని నౌకాయానికి భారత్ మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై జరిగిన దాడులను ప్రధానమంత్రి మోదీ తీవ్రంగా ఖండించారు.
1: कठोर निंदा करते हैं. यूएई को जिस तरह निशाना बना गया है ये किसी भी रूप में स्वीकार नहीं है. इन कठिन परिस्थितियों में आपने जिस संयम करेज और विजन का परिचय दिखाया है यह बहुत ही सराहनीय है. राष्ट्रीय एकता, सुरक्षा और क्षेत्रीय अखंडता को बनाए रखने
0: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో అనేక విస్తృత స్థాయి ఒప్పందాలు కుదిరాయి. ఇంధన రంగంలోనూ భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల్లో యుఏఈ భాగస్వామ్యాన్ని 3 కోట్ల బ్యారెల్స్కు పెంచేందుకు ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం కుదిరింది. ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటర్కు 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. నిన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 23 రూపాయల నుంచి 16.50 రూపాయలకు తగ్గించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్పై ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా లీటర్కు 33 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించారు. సవరించిన ఈ కొత్త రేట్లు ఈవేళ ప్రారంభమై రాబోయే పక్షం రోజులు పట్టమల్లో ఉంటాయి. అయితే దేశీయ వినియోగం కోసం వాడుకునే పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ ప్రజల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన ఒక మీడియా నివేదికను మోదీ సోషల్ మీడియా పోస్టులో తోసిపుచ్చారు. ఆ నివేదిక పూర్తిగా వస్తోమని, అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలపై ఇలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 12వ తరగతి విద్యార్థుల కోసం ఫలితాల ప్రకటన తర్వాత అనేక సదుపాయాలను వివరిస్తూ కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు CBSE ఒక నోటీసు జారీ చేసింది. తద్వారా నిష్పక్షపాతమైన పారదర్శకమైన మూల్యాంకన ప్రక్రియ పట్ల తనకున్న నిబద్ధతను పునరుద్ఘాటించింది. తమ 12వ తరగతి ఫలితాల పట్ల అసంతృప్తితో ఉన్న విద్యార్థులు రెండంచెలుగా సమీక్షా విధానాన్ని ఉపయోగించుకోవచ్చునని CBSE ఒక నోటీసులో పేర్కొంది. మొదటి స్థాయిలో విద్యార్థులు తాము రాసిన సమాధాన పత్రాల స్కాన్ చేసిన కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని సమీక్ష కోసం డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. రెండవ దశలో విద్యార్థులు మార్కింగ్ విధానం ఆధారంగా ధృవీకరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా నిర్దిష్ట సమాధానాలను రీవాల్యుయేషన్ చేయాలని కోరవచ్చు. స్కాన్ చేసిన కాపీల కోసం ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని, ప్రతి సబ్జెక్టుకు 700 రూపాయల రుసుము చెల్లించవలసి ఉంటుందని CBSE తెలియజేసింది. ఈ నెల 26-29 మధ్య వెరిఫికేషన్ రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్థులకి ఒక గమనిక. ఈరోజు జరిగే ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ paper 1B, జువాలజీ paper 1, హిస్టరీ paper 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, మ్యాథమెటిక్స్ paper 1B, జువాలజీ paper 1, హిస్టరీ paper 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం పిలుపునకు అనుగుణంగా సుప్రీంకోర్టు అనేక పొదుపు చర్యలు ప్రకటించింది. అందులో భాగంగా మిసిలనియస్ రోజుల్లో వర్చువల్ విచారణలు, న్యాయమూర్తుల కార్ పూలింగ్, రిజిస్టర్ సిబ్బందికి వర్క్ ఫ్రం హోం సదుపాయాలు కల్పించింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భారత్ పారాషర్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం సోమవారాలు, శుక్రవారం లేదా మిసిలనియస్ రోజులుగా ప్రకటించిన ఇతర రోజుల్లో లిస్టు చేసిన కేసులు, అలాగే పాక్షిక పనిదినాల్లో చేపట్టే విచారణలు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతాయి. ప్రశ్నోత్తరాల సమయం, చర్చలు, బిల్లులు, బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో మరింత పారదర్శకత ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి పిలుపునిచ్చారు. కూచ్బిహార్ సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ శాసనసభ్యుడు రతీంద్ర బసు 18వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మాటలన్నారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పనితీరును చూస్తే పూర్తి హక్కు ప్రజలకుందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఇది జరిగేలా చూడవచ్చునని ముఖ్యమంత్రి చెప్పారు. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళను తాకే అవకాశం ఉందని, దీనికి 4 రోజులు అటు ఇటుగా మార్పు ఉండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా కేరళలో నైరుతి ఋతుపవనాల రాక జూన్ 1వ తేదీన ఉంటుంది. రాబోయే 24 గంటలు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. బ్యాంకాక్ లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ సెమీఫైనల్స్ లో భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈ రోజు మలేషియాకు చెందిన షట్లర్లు నూరుజుద్దీన్ గోస్టేఫీలతో తలపడనున్నారు. అంతకుముందు నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో భారత జోడీ జపాన్ కు చెందిన ప్రత్యర్థులను ఓడించారు. పీవీ సింధు, లక్ష్య సేన్తో సహా ఇతర అగ్రశ్రేణి భారత షట్లర్లు మాత్రం టోర్నమెంట్ నుండి నిష్క్రమించారు. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న రాత్రి ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ జట్టు 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జైంట్స్ 16.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఈ రోజు జరిగే మ్యాచ్ లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ తో సాయంత్రం 7:30 కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. తమ 12వ తరగతి పరీక్షా ఫలితాలతో సంతృప్తి చెందిన విద్యార్థులు 2 దశల రివ్యూ జరుపుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు CBSE ప్రకటించింది. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్స్ సెమీఫైనల్స్కు చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో లక్నో సూపర్ జైంట్స్ చెన్నై సూపర్ కింగ్స్ ని నిన్న 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం 12వ శ్లోకం.

ఇనాం. కర్మను గాని కర్మ ఫలితాన్ని గాని దేహబంధాన్ని గాని వదిలిపెట్టనట్టి వారికి ప్రేత్య, మరణించిన తరువాత. అనిష్టం, ఇష్టపడని నరకలోకాది జన్మ గాని. ఇష్టం, ఇష్టపడే స్వర్గలోకాది జన్మ గాని. చ, మరియు. మిశ్రం, ఇష్టానిష్టమిశ్రితమైన మనుష్యాది జన్మ గాని. త్రివిధం అని మూడు రకాలుగా ఉన్నటువంటి. కర్మణః ఫలం, కర్మఫలము భవతి, కలుగుతుంది. తూ, దీనికి భిన్నంగా. సన్యాసినాం, సర్వకర్మ సన్యాసం చేసిన పరమార్థ సన్యాసులకు. క్వచిత్ న, ఎక్కడా కూడా పైవాటిలో ఏ ఒక్కటి సంభవించదు.

ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. అర్జున, ఫలకామనతో విహిత కర్మలను చేసే కర్మ మార్గనిష్ఠులకు తమ ధర్మాధర్మ రూపమైన కర్మల వల్ల వారు ఇష్టపడే స్వర్గలోక నివాసమో, వారు ఇష్టపడని నరకలోక నివాసమో, అటూ ఇటూ కాని మనుష్యలోక నివాసమో ఏదో ఒకటి మరణించాక లభించి తీరుతుంది. ఫలత్యాగం చేసిన అముఖ్య సన్యాసులకు మొదట ఇష్టమైన హిరణ్య గర్భలోక నివాసం లభించి ఆ తరువాత కాలక్రమంలో శాశ్వత ముక్తి లభిస్తుంది. దేహాత్మభావన పరిత్యాగపూర్వకంగా సర్వకర్మ సన్యాసం చేసిన పరమార్థ సన్యాసులకు మాత్రం ఈ మూడింటిలో ఏ ఒక్కటి లభించదు. అంటే ఫలితాలకు అతీతమైన నిత్య ముక్తి లభిస్తుంది. ఈ విధంగా భగవానుడు ఈ శ్లోకంలో కర్మిష్ఠుల ఫలితాలను, ఫలత్యాగుల ఫలితాలను చెప్పడం మాత్రమే కాక వీరిద్దరినీ దాటిన సర్వకర్మ సన్యాసుల యొక్క ఫలం కాని ఫలాన్ని కూడా నిర్దేశించి చూపించాడు. ఇది మనం గుర్తించాల్సిన సారాంశం.

0: ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు.

కార్యక్రమం తరువాత పద్యతోరణం సుమతి శతక పద్యపఠనం ధారావాహిక వింటారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.

ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. సుమతీ శతక పద్య పఠనానికి స్వాగతం. ఈ వారం పద్యం కరణములననుసరింపక విరసంబున తిన్న తిండి వికటించుచుమి ఇరుసును కందెన పెట్టక పరమేశ్వరు బండి అయిన పారదు సుమతి. కరణములననుసరింపక విరసంబున తిన్న తిండి వికటించుచుమి ఇరుసును కందెన పెట్టక పరమేశ్వరు బండి అయిన పారదు సుమతి. సుమతి, ఓ మంచి బుద్ధి గలవాడా, కర్ణంగారితో పని ఉంటే మనం కర్ణంగారితో విరోధం పెట్టుకోకూడదట. అలాగే మనం బండికి ఇరుసు అంటాం కదండి, ఆ ఇరుసుకి ఆముదం కానీ లేదా వెన్న కానీ పోస్తూ ఉంటారు. అలా పెడితేనే ఆ బండి నడుస్తుంది. కర్ణంగారితో పని ఉంటే మనం విరోధం పెట్టుకోకూడదు. అలా విరోధం పెట్టుకుంటే తిన్న తిండి కూడా మనకి శరీరానికి పట్టదట, వికటిస్తుంది. అంటే కర్ణంగారితో శత్రుత్వం అంత ప్రమాదకరం. అంటే ఇక మనకి ఏ పని కాదు, మన తిన్న తిండి కూడా సహించదు. అట్లానే ఇరుసునకు కందెన పెట్టకపోతే పరమేశ్వరుడు బండి అయినా ముందుకు పారదు. అంటే ఇరుసుకి కందెన పెట్టాలి, అప్పుడే బండి ముందుకు కదులుతుంది. అట్లాగే కర్ణంగారితో పనులు ఉంటే మనం విరోధం పెట్టుకోకూడదు, ఆయనతో సన్నిహితంగా ఉండి ఆ పనులు చేయించుకోవాలి. అదే ఇక్కడ సుమతీ శతకర్త సోదాహరణంగా వివరిస్తున్నారు. ఎలా అంటే, కరణములననుసరింపక విరసంబున తిన్న తిండి వికటించుచుమి. ఆయనతో విరోధం పెట్టుకుంటే అంటండి తిన్న తిండి కూడా సహించదట మనకి. అంటే అంత చికాకు వస్తుంది మనకి. మీరు అక్కడ శిస్తు కట్టాలి, ఇక్కడ శిస్తు కట్టాలి, 12వ ఫసలి కట్టాలి, 13వ ఫసలి కట్టాలి, మీ తాతగారు జవాబుంది ఇలా చేశారు ఇలా చేశారు, మనకి అంత చికాకు వచ్చి ఇలా చెప్తారు ఆయనతో విరోధం పెట్టుకుంటే. అదే ఆయనతో సక్కతిగా ఉన్నామనుకోండి, అవే ఉన్నప్పటికీ అబ్బాయి నీకు జవాబంది పాతది ఉంది, నువ్వు కట్టాల్సింది ఉంది అని మనకి చాలా బహుజాగ్రత్తగా చెప్తారు. అంటే దేవుడు బండైనా ఇరుసుకు కందెన పెట్టకపోతే ముందుకు కదలదో, కర్ణంగారుతో సఖ్యతగా లేకపోతే మన పని ముందుకు సాగదు. అంటే సంబంధిత అధికారి వద్ద మనం వినయంతో విధేయతో ఉండాలి, కానీ కోపంగా ఉద్రేకంగా అతనితో విరోధంగా ఉంటే మన పనులు ముందుకు సాగవు. మనం ఎక్కడైతే పని చేయించుకోవాలో వారితో వినయంగా ఉండవలే, కానీ విరోధంగా ఉండకూడదు, సఖ్యతగా ఉండవలే అని దీని అర్థం. కరణములననుసరింపక విరసంబున తిన్న తిండి వికటించుచుమి ఇరుసును కందెన పెట్టక పరమేశ్వరు బండి అయిన పారదు సుమతి. సుమతి, ఓ మంచి బుద్ధి గలవాడా, కరణములను అనుసరింపక, వెంబడింపక, ఆశ్రయింపక, విరసంబునన్ విరోధముతో ఉన్న ఎడల తిన్న తిండి భుజించిన ఆహారము వికటించిన సుమి సరిపడకపోవును సుమా. అంటే మనం తిన్న తిండి కూడా సహించదట ఆయనతో విరోధం పెట్టుకుంటే. అంటే అంత చికాకు పెడతారు వాళ్ళు. ఇరుసునన్ బండి ఇరుసులందు కందెనన్ ఇరుసునకు ఆముదంతో కలిపి పోసే కందెన పోయకపోతే పరమేశ్వరు బండి అయినన్ పరమేశ్వరుడు బండి అయినను పారదు నడవదు. అంటే దేవుడు రథమైనా కందెన పెట్టకపోతే ముందుకు సాగదు. అట్లాగే కర్ణంగారితో విరోధం పెట్టుకుంటే మన పని సాగదు. ఎలా, తిన్న తిండి కూడా సహించినంత చికాకులో. అంటే కర్ణంగారులతో గత కాలంలో అలా ఉండేదన్నమాట. మనం ఎవరితో అయితే ఆ పని అవసరపడిందో వారితో మనం విరోధం పెట్టుకోకూడదు. మనకి ఎవరితోనైతే సదరు అధికారి లేదా సదరు వ్యక్తితో మనకి పని అవసరపడిందో ఆ వ్యక్తితో సఖ్యతగా ఉండాలి, కానీ విరోధం పెట్టుకుంటే మనం ఏ మొహం పెట్టుకుని మరి ఆయన దగ్గరికి వెళతాం, ఆయన ఏ విధంగా పనిచేస్తాడు. ఈ విషయాన్ని మనం తిన్న ఆహారం కూడా సహించినంత చికాకు పెడుతుందట. అదే విషయాన్ని సుమతీ శతకర్త సోదాహరణంగా వివరిస్తున్నారు. కరణములను అనుసరింప, విరోధం మాత్రం పెట్టుకోకూడదు. అది ఎంత అవసరం అంటే ఆయనతో విరోధం పెట్టుకోకుండా ఉండడము, సఖ్యతగా ఉండడము. ఇరుసుకు కందెన ఎంత అవసరమో, అంటే ఇప్పుడు వ్యవహార భాషలో మీరు చాలామంది ఎడ్ల బండి సంగతి తెలియకపోవచ్చు, సైకిళ్ళు మోటార్ సైకిళ్ళు అందరికీ ఉంటాయి కదండి. మోటార్ సైకిల్కి

ఈ సైకిల్ చక్రాలకి ఆ గ్రీజు ఎంత అవసరమో, దేవుడి బండి లేదా రథానికి కందెన కూడా అంతే అవసరము. అది లేకపోతే బండి స్మూత్గా అంటే మెత్తగా వెళ్ళదు, ఒక అంగుళం ఒక అడుగు రెండు అడుగులు కదిలి గర్రని ఆగిపోతుంది. అట్లాగే కరణం గారితో పని పెట్టుకున్నప్పుడు మన విరోధంతో పెట్టుకుంటే మన అర్జీని మన దరఖాస్తుని చూసి పక్కన పడేస్తాడు. అంటే ఆయనతో సఖ్యతగా ఉండాలి. ఎంత సఖ్యతగా ఉండాలంటే ఇరుసకు కందె పెట్టినంత సఖ్యతగా ఉండాలి. అప్పుడే మన పని సులువుగా అవుతుంది. చివరిగా పద్యం, కరణములననుసరింపక విరసంబున తిన్న తిండి వికటించుజుమి ఇరుసునన్ కందెన బెట్టక పరమేశ్వరు బండి అయిన పారదు సుమతి. కరణములననుసరింపక విరసంబున తిన్న తిండి వికటించుజుమి ఇరుసునన్ కందెన బెట్టక పరమేశ్వరు బండి అయిన పారదు సుమతి. స్వస్తి.

0: మీరింతవరకు పద్యతోరణం సుమతి శతక పద్యపఠనం ధారావాహిక విన్నారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. కార్యక్రమంలో తర్వాత పుస్తక పఠనం పెంచాలంటే ఈ అంశం గురించి డాక్టర్ రావి శారద గారి ప్రసంగం వింటారు.
1: పుస్తకం హస్తభూషణం అనేవారు. ఒకప్పుడు చేతిలో పుస్తకం పట్టుకుని తిరిగితే ఒక ప్రత్యేక గౌరవం లభిస్తుందనే ఆలోచనలో ఉండేవారు. ఇప్పుడు పుస్తకానికి బదులు పిల్లల నుండి పెద్దల వరకు అందరి చేతుల్లో దర్శనమిస్తున్నాయి సెల్ఫోన్లు, ఐప్యాడ్, టాబ్లెట్స్ వగైరా వగైరాలు. ఇవన్నీ సాంకేతిక అభివృద్దికి చిహ్నాలుగా చెప్పుకోవచ్చు, కాని పుస్తకానికి ప్రత్యామ్నాయాలు కావు కాలేవు. పుస్తకం అనగానే ఎందరెందరో పెద్దలు చెప్పిన ఎన్నో విషయాలు జ్ఞప్తికి వస్తాయి. పుస్తకాలు లేని ఇల్లు కిటికీల్లేని గది వంటిదని ఒకరంటే, పాత చొక్కా తొడుక్కో కొత్త పుస్తకం కొనుక్కో అని మరొకరన్నారు. నాలం కృష్ణారావు గారు పుస్తకంబు కలిగిన పూరి గుడిసెయందు నిరుపేద కాపునై ఉందిగాని పుస్తకంబు లేనట్టి భూరి సౌదమందు చక్రవర్తిగనుండ అభిలషింప అన్నారు. ఇక వెంకట పార్వతీశ్వర కవులు పుస్తకం గురించి చెప్తూ, మది కుదరచేసి చల్లని మాట చెప్పి కలక నెడలించి ధైర్యంబు కలుగజేసి తల్లిదండ్రుల బోలి పెద్దలను బోలి సదుపదేశంబు చేయు పుస్తకమే నీకు అన్నారు. ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త సోక్రటీస్, నా అవసరాలు ముఖ్యంగా మూడు, అవి పుస్తకాలు, రెండవది పుస్తకాలు, మూడవది కూడా పుస్తకాలే అని గట్టిగా చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉదాహరణలు సూక్తులు. ఇంత ప్రాశస్త్యం ఉన్న పుస్తక పఠన పరిస్థితి ఎలా ఉంది? అసలు పుస్తక పఠనం అని దేనిని అంటాము అని పరిశీలిస్తే, పాఠ్యేతర పుస్తకాలు చదవడాన్నే పుస్తక పఠనం అంటున్నాం. చాలామంది రోజూ స్కూల్లో కాలేజీలో చెప్పే పాఠాలు చదువుతున్నాం అనుకుంటారు. అది కాదు నిజమైన పఠనం. పరీక్షల కోసం చదివే చదువు కానిదాన్ని పుస్తక పఠనం అంటున్నాం. ఈ మధ్య జరిగిన వక్తృత్వ పోటీల్లో పుస్తకాలు ఎందుకు చదవడం లేదు అనే అంశం ఇచ్చినప్పుడు ఒక 5వ తరగతి విద్యార్థిని చాలా దృఢంగా కారణం చెప్పింది. పిల్లలు చదవకపోవడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వాలే కారణమని. ఒక్కసారి ఉలిక్కి పట్టం నా వంతయింది. కొంచెం ఆలోచిస్తే నిజమే కదా. పిల్లలు ఎదిగే క్రమంలో తల్లిదండ్రులను అనుకరిస్తారు. ఏ గూటి చిలక ఆ పలుకు పలుకుతుందనే చందాన మనను బట్టే మన పిల్లల ప్రవర్తన అలవాట్లు వస్తాయి. తల్లిదండ్రులకు చదివే అలవాటు ఉంటే పిల్లలు కూడా తప్పకుండా చదువుతారు. ఎన్నో విషయాల్లో విదేశాలను అనుకరించే మనం ఈ విషయంలో మాత్రం అక్కడ తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో ముఖ్యంగా చదివే అలవాటు చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో పట్టించుకోం. అక్కడ బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే ఆమె పక్కన కూర్చుని పెద్దపిల్లలు పుట్టబోయే తన అనుయాయి కోసం చదువుతుంటారు. బిడ్డకు చదువు కాదు కాదు, ఇంకా మాటలు కూడా రాని తరుణం నుండి చిన్న చిన్న రంగురంగుల బొమ్మల పుస్తకాలు చూపించి మాటలు నేర్పిస్తుంటారు. అంతేకాదు, చిన్నప్పటి నుండే తప్పనిసరిగా పిల్లలను పౌర గ్రంథాలయాలకు తీసుకువెళ్లి పిల్లల విభాగంలో వారికి నచ్చిన పుస్తకం తీసుకుని ఇంటి వద్ద రోజూ పడుకునే ముందు చదివి వినిపిస్తుంటారు. ఇది పేద గొప్ప తారతమ్యం లేకుండా ప్రతి ఇంట్లోనూ జరుగుతుంది. చిన్నప్పుడే అలవడని అలవాటు వారితో పాటు పెరుగుతూ ఉంటుంది. అలాగే పిల్లలకు బహుమతులు ఇవ్వవలసి వచ్చినప్పుడు కూడా ఎప్పుడూ బొమ్మలు బట్టలే కాక అప్పుడప్పుడు పుస్తకాలు కూడా కొనిపెడుతూ వారిలో నా పుస్తకాలు, నా గ్రంథాలయం అనే ఆలోచనకు ఊపిరిపోయాలి. పిల్లలు చదివారా లేదా అనే అంశం నిర్ధారణ చేసుకోవడానికి వారితో ఆ పుస్తకం గురించి చర్చించాలి. ఆయా పుస్తకాలపై వారి అభిప్రాయం అడిగి తెలుసుకుంటూ ఉంటే పిల్లల్లో కూడా ఇంకా చదవాలనే అభిలాష ఏర్పడుతుంది. ఇక ఉపాధ్యాయుల విషయానికి వస్తే, విద్యార్థులకు నిజమైన మార్గదర్శకులు అధ్యాపకులు. మరీ స్కూలు పిల్లలకైతే గురువు చెప్పింది వేదం. ఎప్పుడైనా మీ గురువుగారు చెప్పింది సరికాదు అని ఎవరైనా అన్నా పొరపాటును కూడా అంగీకరించరు. ఆ వయసులో పిల్లలను తీర్చిదిద్దగలరు అధ్యాపకులు. క్లాసులో పాఠం చెప్పి మా బాధ్యత అయిపోయింది అని కాక విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలి అధ్యాపకులు. వాళ్లని ప్రపంచానికి పరిచయం చేయాలి. టీచర్ చెబితే కాదు అనే పిల్లలుండరు. అందుకే చక్కని కథ చెప్పి ఇంకా ఇలాంటి ఎన్నో కథలు ఫలానా ఫలానా పుస్తకాల్లో ఉన్నాయి, మీరంతా చదివి నాకు చెప్పాలి అంటే చదవని పిల్లలుంటారా? మెల్లిమెల్లిగా వాళ్ల అభిరుచులను పెంచుతూ కథల నుండి జీవిత చరిత్రలు, సైన్సు, చరిత్ర వంటి ఎన్నో విషయాలకు సంబంధించిన పుస్తకాలు చదివించవచ్చు. పిల్లల మధ్య పోటీ పెట్టి ఎక్కువ పుస్తకాలు చదివిన వారికి బహుమతి ఇస్తామంటే పోటీపడి చదువుతారు పిల్లలు. అలా భావి పౌరులను తీర్చిదిద్దటంలో ప్రధాన పాత్రధారి అధ్యాపకుడు. వారిలో మంచి అలవాట్లకు బీజం వెయ్యాలి. ప్రభుత్వాల గురించి ఆలోచిస్తే నాకొక సామెత గుర్తుకు వస్తుంది, ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తుంది అన్నట్లు. గ్రంథాలయాలు ఏ ప్రభుత్వాలకు పట్టణం లేదు. తాత్కాలికంగా జరిగే లాభ నష్టాలను బేరీజు వేసి పనులు చేపడుతున్నారు తప్ప దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే గ్రంథాలయాలు ఎవరినీ ఆకర్షించటం లేదు. అందరూ అన్ని పుస్తకాలు కొనలేరు, అందుకే గ్రంథాలయాల మీద ఆధారపడవలసి వస్తుంది. గ్రంథాలయాల్లో కావలసిన వసతులు, వనరులు కలిగి ఉంటే తప్పకుండా గ్రంథాలయాలను వినియోగించుకుంటారు ప్రజలు. ఎవరి నోట విన్నా చదివే అలవాటు తగ్గిపోయింది, చదువుల సంఖ్య తగ్గిందనే మాట. దానికి తోడు అసలు పుస్తకాలు ఎవరు చదువుతున్నారు, అందరూ డిజిటల్ గ్రంథాలయాల వైపు మళ్ళుతున్నారని. ఇవన్నీ తప్పించుకోవడానికి చెప్పే కబుర్లే తప్ప, గ్రంథాలయాల్లో పూర్తి వనరులు ఉంటే ఎంతోమంది పాఠకులు వస్తున్నారు. అసలు గ్రంథాలయమంటే కేవలం పుస్తకాలుండే చోటు కాదు, అది ఒకప్పటి నిర్వచనం. ప్రస్తుతం అవి సమాచార కేంద్రాలు. ఏ రకమైన సమాచారం ఏ రూపంలో లభ్యమైనా అందించగలగాలి గ్రంథాలయాలు. డిజిటల్ లైబ్రరీస్, వర్చువల్ లైబ్రరీస్, లైబ్రరీ విదౌట్ వాల్స్ అంటూ ఎన్నెన్నో రూపాంతరాలు చెందుతున్నాయి గ్రంథాలయాలు. నూతన విధానాలను గ్రంథాలయాల్లో ప్రవేశపెట్టి పాఠకులకు అందుబాటులోకి తెచ్చిన్నాడు ప్రతి గ్రంథాలయం పాఠకులతో కిటకిటలాడిపోతుంది. ఇలా చెప్తూ ఉంటే నెదర్లాండ్స్లోని గ్రంథాలయ ఉదంతం చెప్పాలని ఉంది. చదువరులలేమితో బోసిపోయిన చాలా గ్రంథాలయాల్లో ఏమి చేయాలో తోచని అగమ్యస్థితి. అలా అని చింతిస్తూ కాలయాపన చేయక ఒక మంచి పరిష్కారాన్ని ఆవిష్కరించింది నెదర్లాండ్స్ ఆల్మెరీలోని న్యూ టౌన్ గ్రంథాలయం. ముందుగా పాఠకులు రాకపోవడానికి కారణాలు అన్వేషించింది. అందుకు ఎన్నో సర్వేలు నిర్వహించింది. గ్రంథాలయాలు నిర్లిప్తంగా, నిర్జీవంగా, నిర్లేపంగా ఎందుకు ఉంటున్నాయో యోచన చేసింది. పాఠకులలో ప్రేరణ తేవడానికి సాంప్రదాయ పద్ధతి నుండి ఒక నూతన విధానాన్ని ఆవిష్కరించింది. ప్రతి చదువరుల సముదాయానికి ఒక ప్రత్యేక స్థలాన్ని కేటాయించింది. గ్రంథాలయాన్ని అందంగా, ఆకర్షణీయంగా, ఆహ్లాదంగా ఉంచేందుకు ఇంటీరియర్ డిజైనర్ల సహకారం తీసుకుంది. పుస్తకాలను వర్గీకృత క్రమంలో అమర్చడం ఆనవాయితీగా వస్తున్న విధానం. అలా కాకుండా పాఠకుల అభిరుచిననుసరించి పుస్తకాలను సముదాయాలుగా ఏర్పాటు చేశారు. పుస్తకాలను అందరికీ కనిపించేటట్లు అమర్చడం, సిబ్బందికి పాఠకులకు సేవలందించడంలోనూ, వారితో ఆత్మీయంగా మెలిగే విధానాలు, మార్కెటింగ్ వగైరాల్లో శిక్షణ ఇప్పించటం, ఇది అంత తేలిగ్గా జరగలేదు. ఎన్నో దశాబ్దాలుగా పుస్తకాల అమరికలో కొన్ని పద్ధతులకు, విధానాలకు అలవాటుపడ్డ సిబ్బందిని మార్చడం ఇబ్బందే. పాఠకులు ఊహించని రీతిలో ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు, కలిసి పనిచేసేందుకే కాక సంగీత కార్యక్రమాలు, రీడింగ్ గార్డెన్, ఇంకా మరెన్నో సదుపాయాలు, సౌకర్యాలు. దీనితో అంచనాలకు మించి మొదటి 2 నెలల్లోనే 100,000కు పైగా సందర్శకులు వచ్చారు. ఇలా ఆకర్షణీయంగా తయారు చేస్తే ఏ గ్రంథాలయమైనా కిటకిటలాడిపోతుంది. ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అన్నట్లుగానే లైబ్రరీ ఎట్ యువర్ డోర్ స్టెప్ అనే విధానం కోసం అనాది నుండి నడిచిన సంచార గ్రంథాలయ వ్యవస్థను కూడా మళ్లీ ప్రారంభించవలసిన అవసరం ఉంది. ప్రతి గ్రామంలోనూ గ్రంథాలయం పెట్టాలనే మన గ్రంథాలయోద్యమ నాయకుల ఆశయం పూర్తిగా నెరవేర్చలేకపోయినా, కనీసం సంచార గ్రంథాలయ వ్యవస్థను అభివృద్ధిపరచి కొంతైనా ప్రజలను పుస్తకాల వైపు మళ్లించవచ్చు. ఇంకా పుస్తక పఠనం ఎలా పెంచాలి అని ఆలోచిస్తే, ఒక మంచి పుస్తకం చదువుతుంటే ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. కొన్ని కొన్ని పుస్తకాలు ముందుకు సాగవు, అలాంటప్పుడు కష్టపడి చదవద్దు. చదవడం అనేది ఇబ్బందికరం కాకూడదు. అలాగే కనీసం రోజులో ఒక అరగంట చదవాలి అని నిర్ణయించుకోవాలి. మొత్తం సమయం ఒకేసారి కుదరకపోయినా ఒక్కొక్కసారి 10 నిమిషాల చొప్పున 3 సార్లు చదివితే అరగంట పూర్తవుతుంది. అలా మెల్లిమెల్లిగా సమయాన్ని పెంచవచ్చు. ఒక్కొక్కసారి ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఎవరైనా కలవడానికి లేదా వైద్యుల దగ్గరకో వెళ్లి చాలాసేపు వేచి ఉండవలసి వస్తుంది. అయ్యో, ఒక పుస్తకం తెచ్చుకుంటే బాగుండేది అనుకుంటాం. అలాగే ప్రయాణాల్లో కూడా. అందుకే ఎప్పుడూ మీ దగ్గర మీరు చదవాలనుకుంటున్న పుస్తకం ఒకటి ఉంచుకోండి. పుస్తకం మీ చెంత ఉంటే కాలం అదే కదిలిపోతుంది. మీ పిల్లలకు తప్పకుండా చదివి వినిపించండి. మంచి పుస్తకాలు సేకరించి ఇవ్వండి. జీవితంలో విజయవంతంగా ఎదుగుతారు.
0: మీరింతవరకు పుస్తక పఠనం పెంచాలంటే ఈ అంశం గురించి డాక్టర్ రావి శారద గారి ప్రసంగం విన్నారు.
2: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
0: కార్యక్రమంలో తరువాత దక్షిణాంధ్ర యుగ కవులు భక్తితత్వం ఉపకవులు ధారావాహిక వింటారు. సమర్పణ శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ.
3: పాల్గొరికి సోమనాథుడు రచించిన బసవపురాణం తెలుగు సాహిత్యంలో విశేష కీర్తిని ఆర్జించిన గ్రంథాలలో ఒకటిగా పేర్కొనబడింది. ప్రాంతీయ ప్రజాభాషలో, దేశీయ ఛందస్సులో పవిత్ర శివభక్తుల భక్తి విశేషాలను పొందుపరిచిన గ్రంథం బసవపురాణం. శివభక్తుల ద్వారా శివలీలా వైభవాన్ని విశదపరచిన గ్రంథం బసవపురాణం. 7 ఆశ్వాసాల కావ్యం. ఇందులోని కథలు మనలో నిద్రాణమైన శైవభక్తిని జాగృతం చేస్తాయి. బసవపురాణంలో కొంతమంది భక్తుల కథలు కొన్నింటిని గత వారాలలో చెప్పుకున్నాం. ఈ వారం భక్త సిరియాడుని కథను, అందులోని భక్తి తత్వాన్ని చెప్పుకుందాం. మన అంతఃశరీర చిదాకాశమునందు ప్రాణానల సంయోగముతో నాదం ఏర్పడుతుంది. అది అకారాది అక్షరస్వరూపముగా రూపొందింది. దేవేం వాచమునయంత దేవాహదాం విశ్వరూపాః పశవో వదంతి అన్నది వేదం. అది సర్వదేవతా మంత్రఛందోమూలమైన ప్రణవనాదంగా రూపొందింది. అదే ఓంకార ప్రణవనాదం. ఈ ఓంకార ప్రణవనాదమే వేద పురాణాగమ శాస్త్రాదులకు ఆధారం. ఓంకార ప్రణవనాదము నుండి సప్తస్వర సుందరులు ఆవిర్భవించారు. అవే సరిగమ పదని సప్తస్వరములు. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతేషు ప్రతిష్ఠితః అన్నది వేదం. నాదోపాసనతో భగవంతుని భజనానందమే ముక్తి మార్గమును సిద్ధాంతీకరించి త్రిలోక సంచారి అయిన

0: ఉత్కృష్ట వాగ్గేయకారుడు నారదుడు. నారం దదాది నారదః, నారం అంటే జ్ఞానాన్ని, దదాతి అంటే ఇచ్చేటువంటి వాడు నారదుడు. వేదముల పరమార్థాన్ని వివిధ ప్రక్రియలతో లోకమునకు అనుగ్రహించిన తేజోమూర్తి నారదుడు. ఆ గురుమూర్తి దివ్యానుగ్రహం వలననే వేదవ్యాస మహర్షి సామవేద సారమై సప్తస్వర సమ్మిళితమైన గాంధర్వ వేదమునకు, అనగా సంగీతమునకు వ్యాసకటకము అను పేర ఒక నిబంధన గ్రంథాన్ని స్మరించినవాడు విశ్వమోహన మురళీనాదముచే బృందావనమునందలి తరులతాగుల్మాదులను సైతము చైతన్యవంతము చేసిన కృష్ణపరమాత్మ విశిష్ట లీలలను ఆవిష్కరించినవాడు వ్యాసభగవానుడు. నారద గురూపదేశి అయి వాల్మీకి మహర్షి పాఠ్యమునందునూ గేయమునందునూ మధురాతి మధురమైన రామాయణ కథాగానమునర్చిన మహోదాత్తుడు. నారద మహర్షి వలె అచంచల భక్తిభావంతో నాదోపాసనాసిద్ధుడైనవాడు తుంబురుడు. నేడు మనం చెప్పుకునే సిరియాళనే కథకు మూలపురుషుడు తుంబురుడు. తుంబురుడు ఒకనాడు గానం చేస్తూ గగన విహారం చేస్తున్నాడు. ఆ గానానికి తనలో తనే తన్మయత్వం చెందుతున్నాడు. నాదోపాసనాసిద్ధుడు కదండి, అందుకేనేమో ఆదిశంకరాచార్య వారు సదాశివోక్తాని సపాదలక్ష లయావధానాని వసంతిలోకే నాదానుసంధాన సమాధిమేకం మన్వామహే మాన్యతమాంలయానాం అన్నారు యోగతారావిడ గ్రంథంలో. సదాశివునిచే చెప్పబడిన లయయోగ విధానములు 125,000 ఈ లోకంలో ప్రచారంలో ఉన్నాయి. వాటిలో నాదానుసంధాన రూపమగు సమాధినే లయయోగములలోకెల్లా శ్రేష్ఠతమముగా ఎంచుతారు అన్నారు. తన్మయత్వంతో ఉన్నాడు తుంబురుడు. ఒక్కసారిగా కిందికి చూచాడు విమానంలోంచి. అసలే తన్మయత్వంలో ఉన్నాడేమో. ఆ అద్భుత దృశ్యాన్ని చూచి నాదోపాసనాసిద్ధుడు కనుక లయప్రధానం గనుక ఉప్పొంగిన ఆనంద హృదయంతో అప్రయత్నంగా 2 చిటికెలు వేశాడు. కింద భూమి మీద చూసిన దృశ్యమేమిటంటే కోపానికి మారుపేరైన దుర్వాస మహర్షి లేడుకూనలకు యజ్ఞ హవిసు శేషాన్ని అత్యంత ప్రేమానురాగములతో వాటిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తినిపిస్తున్నాడు. లేడుకూనలు తుమ్మురుడు వేసిన చిటికలకు భయపడి దుర్వాస మహర్షి ఒడిలో నుండి పారిపోయినాయి. కోపోద్రిక్తుడైనాడు దుర్వాస మహర్షి. పైకి చూచాడు తుంబురుడు. విమానంలో గగన విహారం చేస్తున్నాడు. ఓహో, ఇది వీడిపనే అని తుంబురుడికి, నీ అంతస్తు నాశనమైపోతుంది, నీకున్న గౌరవం ఉన్నత స్థానం పోతాయి, సామాన్యునిగా భూలోకంలో జన్మిస్తావు అని శాపాన్నిచ్చాడు దుర్వాస మహర్షి. ఇంకా దానికి తిరుగు ఉండదు. దేవతలకు కూడా శాపాన్ని ఇవ్వగల శక్తివంతుడు మహర్షి. అప్పటికి తన స్థితి తెలిసింది తుంబురుడికి. కిందకు దిగి దూర్వాస మహర్షి పాదాల మీద పడ్డాడు. స్వామీ క్షమించండి, మీరు లేడికూనలకు ఆప్యాయంగా యజ్ఞశేషాన్ని తినిపిస్తుంటే అమిత ఆనందంతో చిటికలు వేశాను, లేడుకూనలు చెదిరిపోవటానికి అవే కారణమైనాయి అని ఇప్పుడు తెలుసుకున్నాను. హేళన చేస్తూ వేసినవి కాదు స్వామి, ఆనందంతో పారవశ్యంతో వేసిన చిటికలు కనుక క్షమించండి, శాపం నుండి వెంటనే విముక్తుణ్ణి చేయండి అని ప్రార్థించాడు తుంబురుడు. శాపము శాపమే, అనుభవించవలసినదే, దాన్ని ఉపసంహరించడం చేయలేను అన్నాడు మహర్షి. కాంచీపురంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మిస్తావు అన్నాడు దుర్వాస మహర్షి. అక్కడ కూడా ఒక భక్త కుటుంబంలో జన్మించేటట్లుగాను, సదాచార కుటుంబం అనగా కుటుంబ విలువలు తెలిసిన కుటుంబంలో జన్మించేటట్లుగా అనుగ్రహించండి మహానుభావ అని ప్రార్థించాడు తుంబురుడు. మరొక చిన్న కోరికను అతి వినయంగా విన్నవించుకున్నాడు దూర్వాస మహర్షికి తుంబురుడు. మహన్యాసంలో చెప్పినట్లుగా, శంకరస్య కథాచరితామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాదసేవనం సంభవంతు మమ జన్మ జన్మనీ. ఎన్ని జన్మలెత్తినా అన్ని జన్మలలోనూ శివభక్తుడుగా సేవాభాగ్యాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. తథాస్తు అన్నాడు దుర్వాస మహర్షి. కాంచీపురంలో ఒక భక్త కుటుంబంలో జన్మించాడు తుంబురుడు. చిరుతొండ నంబి నామధేయంతో పెరిగి పెద్దవాడైనాడు. శ్రవణ భక్తితో ప్రారంభమయ్యి ఆత్మనివేదనతో శివైక్యం చెందుతారు. ఇది భక్తితత్వానికి పరాకాష్ఠ. ఆ విధంగానే అచంచల శివభక్తి పురాయణత్వంలో జీవితాన్ని గడుపుతున్నాడు చిరుతొండ నంబి. తిరువేంగనాంచి అనే కన్యతో వివాహమైంది చిరుతొండ నంబికి. పెద్దలను గౌరవించటం, అతిథి అభ్యాగతుల సేవ, శివపూజ, శివనామస్మరణము చేస్తూ సత్కాలక్షేపం చేస్తున్నాడు. ఆయనకు ఒక పిల్లవాడు కలిగాడు. అతని పేరే భక్త సిరియాళుడు. చిరుతొండ నంబి భార్య తిరువేంగనాంచివి దంపతులు ప్రతిరోజు అతిథికి భోజనం పెడితే గాని వాళ్లు భోజనం చేసేవారు కారు. ఇది వారి వ్రతం, నియమం. ఒకరోజు ఎంత సమయం ఎదురు చూచినా ఒక్క అతిథి కూడా రాలేదు. భార్య సలహా ప్రకారం బయలుదేరి కాంచీపురమంతా తిరుగుతున్నాడు చిరుతొండ నంబి. ఒక చిన్న దేవాలయంలో ముసలివాడున్నాడు. ఆయన్ని తమ ఇంటికి అతిథిగా రమ్మని ఆహ్వానించాడు చిరుతొండ నంబి. సరేనన్నాడు ఆ బ్రాహ్మణుడు. అయితే నాకొక నియమం ఉన్నది. ఏమిటా నియమం స్వామి అని అడిగాడు చిరుతొండ నంబి. మా ఇంటికి అతిథిగా వచ్చిన వారి నియమాన్ని ఆచరింపజేసిన తర్వాత వారికి భోజనం పెట్టి మేము తింటామన్నాడు చిరుతొండ నంబి. తమర నియమం సెలవీయమన్నాడు. చెరుకు రసం పెద్ద పాత్రతో నింపి ఆ రసంతో శివాభిషేకం చేసిన తదుపరి మాత్రమే ఆహారం తీసుకునే నియమం ఉందన్నాడు ఆ వృద్ధ అతిథి. ఆ విధంగానే ఏర్పాటు చేస్తాను, దయచేయండి స్వామి అని అతిథిని ఇంటికి తీసుకుని వెళ్లి చెరుకు గడల తీసుకుని రావటానికి వెడుతున్నాడు చిరుతొండ నంబి. చెరుకు పండించిన రైతుకు అతను అడిగినంత సొమ్ము చెల్లించి చెరుకు మోపును భుజాన పెట్టుకుని అధిక బరువు ఉండటంతో మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెడుతూ కాలు జారిపడ్డాడు. శివా శివా స్వామీ అని ప్రార్థించాడు చిరుతొండ నంబి. ఒక మహాతేజస్సంపన్నుడు వచ్చాడు. అతిథి ఇంట్లో కూర్చున్నాడు. చెరుకు రసం తీసి ఆయనకు ఇవ్వాలి. ఆయన ఈ రసంతో ఈశ్వరాభిషేకం చెయ్యాలి. అతిథికి ఆలస్యం అవుతోందని నివేదన చేశాడు ఆ వచ్చినటువంటి యొక్క మహనీయునికి చిరుతొండ నంబి. భక్త పరాధీనుడు గదా మహాశివుడు, అందుకే వచ్చాడు. చిరుతొండ నంబిని లేవదీశాడు. చెరుకు మోపును తన భుజం మీద పెట్టుకుని ఇంటి దగ్గర దింపాడు. రసం తీసి అతిథికిచ్చాడు. చిరుతొండ నంబి చెరుకు మోపును తీసుకువచ్చిన వారిని కూడా భోజనం చేసి వెళ్లమని చెబుతానికి బయటికి చూచాడు చిరుతొండ నంబి. అతను ఎప్పుడూ అదృశ్యమైనాడు. చిరుతొండ నంబి తన కుమారుడైన సిరియాళుని గురుకులంలో చేర్చాడు. పెద్దలను గౌరవిస్తూ గురు శుశ్రూష చేస్తూ శివార్చన శివనామస్మరణ చేస్తూ విద్యాభ్యాసం చేస్తున్నాడు సిరియాళుడు. కైలాసంలో శివుని నుదుటిపై చెమటను చూచి తుడుస్తూ, మరలా ఏ భక్తుణ్ణి రంచించటానికి వెళ్లారు స్వామి? అంత గొప్ప భక్తుడా, నేను కూడా ఒక పరీక్ష పెట్టనా అన్నది జగన్మాత పార్వతి. సమ్మతించాడు శివుడు. ఇంద్రుణ్ణి పిలిచి కాంచీనగరాన్ని వర్షంతో ముంచెత్తమన్నది. మరుక్షణం ఏనుగు తొండమంత వర్షధారలతో కాంచీపురమంతా మునిగిపోయేటట్లుగా కురిసింది వర్షం. చిరుతొండ నంబి ఇంట్లో అతిథులు కూర్చున్నారు. ఇంట్లో సరుకులన్నీ ఉన్నాయి, కాని వంట చెరుకు లేదు. అగ్నిహోత్రం లేనిదే వంట చేయడమెలా అని ఆలోచిస్తున్నాడు చిరుతొండ నంబి. భార్యతో సంప్రదించాడు. ఓష్, ఇదా మీ బాధ. మన ఇంట్లో బట్టలున్నాయి కదండి స్వామి, వాటితోటి అగ్నిదేవుణ్ణి ఆహ్వానించి ఆ మంటతో వంట చేస్తానని సులువుగా చెప్పింది భార్య. తొణకలేదు బెణకలేదు తిరువేంగనాంచి. ఇలా నాలుగు రోజులు గడిచినాయి. మరునాడు అతిథి కోసం వెతకటం ఆరంభించాడు చిరుతొండ నంబి. ప్రతిరోజు అతిథి కావాలి కదా, విసుగు చెందకుండా శివనామస్మరణ చేసుకుంటూ తిరుగుతున్నాడు. శివా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నీదే భారం, అతిథిని చూపించవయ్యా అని దీనంగా మనసులో వేడుకున్నాడు చిరుతుండ నంబి. నడిచి వెడుతున్నాడు. ఒక చిన్న దేవాలయంలో ముసలి దంపతులు కనిపించారు. వారికి నమస్కారం చేసి ప్రణమిల్లి ఆతిథ్యానికి రావలసిందిగా ప్రార్థించాడు. భగవంతుడు భాగవతుల యోగక్షేమాలు చూసుకుంటాడు కదా, వస్తాం, కాని నాకొక నియమముంది అని చెప్పారు. మీ నియమాన్ని అన్నీ పాటిస్తాను, దయచేయండి అన్నాడు చిరుతుండ నంబి. వృద్ధునికి చర్మవ్యాధి కూడా ఉన్నది. 5 సంవత్సరముల బాలుడి మాంసంతో భోజనం కావాలి అన్నాడు ఆ వృద్ధ దంపతులు. ఈశ్వరుణ్ణి తలచుకొని, అలాగే స్వామి, రండి వెడదాం అని వృద్ధ దంపతులను వెంటబెట్టుకుని స్వగృహానికి బయలుదేరాడు చిరుతొండ నంబి. మార్గమధ్యంలో నాకు కాళ్లు పట్టేస్తున్నాయ్యా, నడవలేనయ్యా అన్నాడు వృద్ధుడు. భుజాల మీదికి ఎక్కించుకున్నాడు చిరుతొండ నంబి. ఈలోగా శివుడు గురుకులానికి వెళ్లి సిరియాళ్లను చూచాడు. అక్కడ గురుకులంలో సిరియాళుడు వేదం నేర్చుకుంటున్నాడు. భద్రం గన్నే భిశ్రుణయామ దేవా భద్రం బస్సేమాక్షభిర్యజత్రా స్థిరంగై సుష్టు భాగం స్వస్థనూభి యసేమ దేవహితం యదాయుః స్వస్తి నేంద్ర వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్ష అరిష్టనేమిః స్వస్తి న బృహస్పతిం దధాతు అని గురువుగారు చెప్తూ ఉంటే చక్కటి కంఠస్వరంతోటి వెళ్లవేస్తున్నాడు భక్త శరీరాలుడు. వేదపాఠం నేర్చుకుంటున్నాడు. పిలిచాడు శివుడు మారువేషంలో. మీ ఇంటికి ఎవరో వృద్ధ దంపతులు వచ్చారట, వాళ్లకి 5 ఏళ్ల బాలుడు మాంసంతో భోజనం పెడతానన్నాడు మీ తండ్రి గారు. నీకింకా బోరుడు భవిష్యత్తు ఉన్నది, ధనం సంపాదించుకోవాలి, దాన ధర్మాలు చెయ్యాలి అని ఏవేవో చెప్పాడు సిరియాలుడు. తండ్రి అభీష్టానికి దోహదం చేయకుండా మిగిలినవి చేసినందువలన ప్రయోజనం ఏముంది స్వామి అన్నాడు. తన జీవితం తండ్రి చేసే అతిథి సేవకు ఉపయోగపడుతుందంటే అంతకంటే ఈ జన్మకి ఏం కావాలి స్వామి అన్నాడు. సిరియాళుని ఆత్మజ్ఞానానికి సంతసించాడు మహాశివుడు. పార్వతీదేవి తిరువేంగనాచి దగ్గరకు వెళ్ళింది మారువేషంలో. అమ్మా, నా భర్త పరమశివ భక్తులు, భర్తను అనుసరించటమే నా ధర్మం, పిల్లవాడి సంగతంటారా, ఈశ్వరుని నమ్ముకున్నాం, ఇది పరమశివుని లీలావిలాసమే, సిరియాళుని జన్మ ధన్యమవుతుంది అన్నది తిరువెంగనాచి. ధర్మనిరతికి ఆత్మజ్ఞానానికి సంతసించింది పార్వతీదేవి. చిరుతొండ నంబి వృద్ధ దంపతులను తీసుకుని వచ్చాడు గురుకులానికి వెళ్లి అగ్నిర్వాయుశ్చ సూర్యశ్చ అని వేదపఠనం చేస్తున్న సిరియాళుని పిలిచాడు. గురువుగారి అనుమతితో తీసుకెళ్లాడు. ఈశ్వరాజ్ఞగా భావించి బాలుని శిరస్సు ఖండించి, శిరస్సు కాక మిగిలిన మృదువైన మాంసాన్ని వండి వృద్ధ దంపతులకు విస్తళ్లు వేసి వడ్డించారు. వాళ్లు వడ్డించిన పదార్థములన్నీ పరిశీలించి తల మాంసమేది అని అడిగారు. తలనైనా చూసుకుందామనుకున్నారు తిరువేంగనాచి తిరుతొండ నంబి. అది శ్రేష్టమైనది కాదేమోనని వండలేదు, ఇప్పుడే వండి తెస్తాను అని వెళ్ళింది తిరువేంగనాచి. వండి తీసుకొచ్చి విస్తళ్లలో వడ్డించింది. భోంచేయమన్నారు. మీరు కూడా మా పక్కన కూర్చుని సహపంక్తి భోజనం చేయమన్నారు. తిరువేంగనాచికి దుఃఖం ఆగటం లేదు. కాని అతిథులకు దుఃఖిస్తూ భోజనం పెడతారా అని చెప్పిన వాళ్ళు అనుకుంటారేమోనని ఆపుకుంటోంది. పాపం కన్న కొడుకుని చంపటం, ఆ మాంసాన్ని తల్లిదండ్రులు తినే పరిస్థితి రావటం ఎంత దీనమైన దారుణమైన పరిస్థితో చూశారా. కూర్చోటానికి సిద్ధమైనారు సిరితొండ నంబి తిరువేంగనాచి. ఇంతలో ముసలి దంపతులు, పుత్రులు లేని ఇంట మా కెట్టుల అన్నదానంబుగొన అర్హమో జపమధృతి, నపుత్రస్య గతిర్నాస్తి అనంగా గతిహీనుల ఇండ్ల కుడుచుదురే సంయమేము అని పుత్రుడు ఉన్నాడు గదా, పుత్రుణ్ణి పిలవండి అన్నారు. ఉన్నాడు, వస్తాడులే స్వామి, మీరు భోంచేయండి అని ప్రార్థించారు. ఇక్కడే ఎక్కడో ఉంటాడు, పిలవమని చెప్పారు. తిరువేంగనాచి గుమ్మం దగ్గరికి వెళ్లి దుఃఖాన్ని దిగమింగుకుంటూ బిగ్గరగా, నాయనా సిరియాళ, సిరియాళ అని కేకవేసింది. అమ్మా అమ్మా వచ్చేసేనమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని కావిటేసుకున్నాడు. తిరువేంగనాచి పిల్లాడిని ఎత్తుకుని ముద్దాడింది. ఇదంతా ఈశ్వరుని లీల అనుకుని వెనుదిరిగి చూశారు. అక్కడి వృద్ధ దంపతులు అదృశ్యమైనారు. వాళ్ల స్థానంలో సనాతన దంపతులు పార్వతీ పరమేశ్వరులున్నారు. ఆశీర్వదించారు. సాక్షాత్తు ఆది దంపతులనే తన గృహంలో దర్శించగానే చిరుతొండ నంబి తిరువేంగనాథి దంపతుల ఆత్మానందానికి అవధులు లేవు. పార్వతీ పరమేశ్వరులకు ప్రణమిల్లారు. సిరియాలుడు అత్యంత భక్తి శ్రద్ధలతో స్తోత్రించి సాష్టాంగ నమస్కారం చేశాడు ఆది దంపతులకి. సంతసించారు ఆది దంపతులు. కైలాసానికి అందర్నీ తీసుకుని వెడతానంటే చిరుతొండ నంబి తమతో పాటు ఆ ఊరి వారిని కూడా మోక్షాన్ని ప్రసాదించి కైలాసానికి తీసుకుని వెళ్లమని ప్రార్థన చేశాడు. కరుణించమని వేడుకున్నాడు. అందరికీ మోక్షాన్ని ప్రసాదించాడు పరమశివుడు. చిరుతొండ నంబిగా ఉన్న తుంబురునికి శాప విమోచనం జరిగింది. ఈ కథ వలన మనకేమి సందేశం లభిస్తుంది అనేది తెలుసుకుందాం. భక్తిభావంతో అచంచల విశ్వాసంతో భగవంతుణ్ణి మెప్పించి మోక్షసిద్ధికి అర్హతను పొందినా తోటివారు కూడా ఆ పరసిద్ధి పొందాలనేటువంటి ఒక తలంపు గొప్పది. దానికి తనవంతు కర్తవ్యాన్ని చేయాలని అందించడం ఉత్కృష్ట విషయం. సిరియాళునిది నవవిధ భక్తి మార్గములలో అనగా శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, ఆత్మనివేదనంలో ఆత్మనివేదన భక్తి తత్వం. నవవిధములైన భక్తి మార్గములలో ఏ ఒక్కటి ఉన్నా మిగిలినవన్నీ కలుగుతాయి. ఆత్మనివేదనం అంటే భగవంతునికి శరణాగతి చేయటం. భారమంతా పరమాత్మనిపై వేసి తదేక నిష్ఠుడవటం. దీన్నే ప్రపత్తి అని కూడా అంటారు. మనకి తేలికగా అర్థమవటానికి చాగయ్య గారి కీర్తన తీసుకుందాం. అంతా నీవే అయ్యుండి నన్నొక్కర్ని కాపాడుట భారమా? చరాచర భూతజాలమంతా నీ కుక్షియందే ఉన్నది కదా. క్షీరసాగర మథనమున కూర్మరూపంలో మందరపర్వతాన్ని మోశావు గదయ్యా. గోపీ రక్షణకై గోవర్ధనమెత్తావు గదా. నన్నొక్కడిని కాపాడుట భారమా అని బహుదారి రాగంలో కీర్తన ఆత్మనివేదన భక్తి మార్గానికి ఉదాహరణగా నిలుస్తుంది. అలాగే ఈ జగములను అన్నిటినీ చేర్చి జగన్నాటకమనే సూత్రముతో బిగించి నీ చేత పెట్టుకుని గతి తప్పకుండా ఆడిస్తావయ్యా. నువ్వు చెప్పినట్లు నేను ఆడతాను. ఇక మాకు భయమెందుకు? ఆలోచనలు అవసరం లేదు. అన్నీ నీవే. మాకేలరా విచారము అని రవిచంద్రిక రాగ కీర్తన ఆత్మనివేదన భక్తికి ఉదాహరణగా నిలుస్తుంది చాగయ్య గారిది. సర్వమానవ సౌభ్రాతృతతో విశ్వమానవ కళ్యాణాన్ని వీక్షించాలని చెబుతుంది సిరితుండ నంబి సిరియాళని కథ. సర్వే జనా సుఖనో భవంతు, స్వస్తి.
1: మీరింతవరకు దక్షిణాంధ్ర యుగ కవులు భక్తితత్వం ఉపకవులు ధారావాహిక విన్నారు. సమర్పణ శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8 గంటలకు వస్తుంది. కొద్దిసేపట్లో హిందీలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: నమస్కార్. ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మే ముకేష్ కుమార్. भारत और संयुक्त अरब अमीरात ने भारत में रणनीतिक पेट्रोलियम और गैस भंडार स्थापित करने की सहित कई समझौतों पर हस्ताक्षर किए. प्रधानमंत्री नरेंद्र मोदी 5 देशों की यात्रा के दूसरे चरण में नीदरलैंड्स पहुंचे. प्रधानमंत्री ने विदेश यात्रा पर कर लगाने की खबर का खंडन किया. CBSE ने कक्षा 12वीं के विद्यार्थियों के लिए उत्तर पुस्तिकाओं के पुनर्मूल्यांकन की सुविधा शुरू करने की घोषणा की. इसराइल और लेबनान युद्ध विराम को 45 दिन बढ़ाने पर सहमत हुए. थाईलैंड ओपन बैडमिंटन टूर्नामेंट के पुरुष डबल्स सेमीफाइनल में भारत के सात्विक साईराज रंकी रेड्डी और चिराग शेट्टी की जोड़ी का सामना मलेशियाई जोड़ी से. भारत और संयुक्त अरब अमीरात यूएई ने पेट्रोलियम भंडार, दीर्घकालिक एलपीजी आपूर्ति और रक्षा सहयोग से संबंधित कई महत्वपूर्ण समझौतों पर हस्ताक्षर किए हैं। ये समझौते पश्चिम एशिया में जारी संघर्ष के बीच प्रधानमंत्री नरेंद्र मोदी और यूएई के राष्ट्रपति शेख मोहम्मद बिन जायद अल नाहयान के बीच अबू धाबी में उच्च स्तरीय वार्ता के बाद हुए। यूएई ने भारत में 5 अरब अमरीकी डॉलर के निवेश का भी वादा किया। प्रधानमंत्री मोदी कल 5 देशों की यात्रा के पहले चरण में यूएई गए थे। इन समझौतों में इंडियन स्ट्रेटेजिक पेट्रोलियम रिजर्व्स लिमिटेड और अबू धाबी नेशनल ऑयल कंपनी के बीच भारत की ऊर्जा सुरक्षा को मजबूत करने के लिए रणनीतिक सहयोग समझौता शामिल हैं। पेट्रोलियम भंडार में सहयोग और तरल प्राकृतिक गैस और एलपीजी भंडारण सुविधाओं पर सहयोग के लिए समझौता किया गया। इस समझौते से भारत के रणनीतिक पेट्रोलियम भंडार में यूएई की हिस्सेदारी बढ़कर 3 करोड़ बैरल हो जाएगी और भारत में रणनीतिक गैस भंडार स्थापित किए जाएंगे। दोनों पक्षों ने एलपीजी पर रणनीतिक सहयोग समझौते पर भी हस्ताक्षर किए। इससे भारत में व्यापक रूप से ईंधन की दीर्घकालिक आपूर्ति सुनिश्चित होने की संभावना है। भारत और संयुक्त अरब अमीरात ने रणनीतिक रक्षा साझेदारी के ढांचे पर भी हस्ताक्षर किए, जो रक्षा औद्योगिक सहयोग, प्रौद्योगिकी साझाकरण, नवाचार और क्षेत्रीय सुरक्षा सहयोग पर केंद्रित हैं। वार्ता के दौरान प्रधानमंत्री मोदी और राष्ट्रपति जायद अल नाहयान ने पश्चिम एशिया संकट पर भी चर्चा की। श्री मोदी ने संयुक्त अरब अमीरात के नेतृत्व और लोगों के साथ भारत की एकजुटता की पुष्टि की।
3: पश्चिम एशिया क्षेत्र में युद्ध की परिस्थिति का प्रभाव पूरे विश्व पर दिखाई दे रहा है। भारत ने हमेशा समस्याओं के समाधान के लिए डायलॉग और डिप्लोमेसी को प्राथमिकता दी है। होर्मुज को फ्री, ओपन और सेफ बनाए रखना, यह हमारी सबसे बड़ी प्राथमिकता है। भारत हर परिस्थिति में यूएई के साथ कंधे से कंधा मिलाकर खड़ा है और आगे भी खड़ा रहेगा।
2: प्रधानमंत्री नरेंद्र मोदी कल अपने 5 देशों के दौरे के दूसरे चरण में नीदरलैंड्स पहुंचे। इस दौरे का उद्देश्य यूरोपीय देशों के साथ भारत के रणनीतिक और आर्थिक संबंधों को और मजबूत करना है। एम्स्टर्डम हवाई अड्डे पर प्रधानमंत्री मोदी का स्वागत नीदरलैंड्स के विदेश मंत्री टॉम बेरेंसन ने किया।
4: इससे भारत यूरोप मुक्त व्यापार समझौते के बाद भारत यूरोपीय संबंधों को नई दिशा मिलने की उम्मीद है। आज प्रधानमंत्री मोदी भारतीय समुदाय को संबोधित करेंगे और नीदरलैंड्स की प्रमुख कंपनियों के सीईओ से मुलाकात करेंगे। कहीं अहम समझौतों पर हस्ताक्षर होने की भी उम्मीद है, खासकर सेमीकंडक्टर चिप्स और एआई के क्षेत्रों में, जहां नीदरलैंड्स वैश्विक लीडर है। नीदरलैंड्स भारत का अहम आर्थिक साझेदार है। ये भारत के लिए सबसे बड़े निर्यात स्थलों में से एक होने के साथ साथ भारत में निवेश करने वाला प्रमुख देश भी है। दोनों देशों के बीच जल प्रबंधन, नवीकरणीय ऊर्जा, हरित हाइड्रोजन, अर्थव्यवस्था, कृषि तकनीकों और स्वास्थ्य के क्षेत्रों में मजबूत साझेदारी और सहयोग है। हेग नीदरलैंड से सुश्रुत शर्मा की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं पूजा।
2: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि सरकार देशवासियों के लिए व्यापार में आसानी और जीवन सुगम बनाने के लिए प्रतिबद्ध है। सोशल मीडिया पोस्ट में श्री मोदी ने विदेश यात्रा पर उपकर, कर या अधिभार लगाने से संबंधित रिपोर्ट खारिज कर दी। उन्होंने कहा कि ये रिपोर्ट पूरी तरह से झूठी और निराधार है। प्रधानमंत्री ने कहा कि विदेश यात्रा पर इस तरह के प्रतिबंध लगाने का कोई प्रश्न ही नहीं है। सरकार ने तेल निर्यात पर उत्पाद शुल्क में परिवर्तन किया है। पेट्रोल के निर्यात पर 3 रुपये प्रति लीटर का विशेष अतिरिक्त उत्पाद शुल्क लगाया गया है। डीजल के निर्यात पर यह शुल्क 23 रुपये से घटाकर 16 रुपये 50 पैसे प्रति लीटर कर दिया गया है। विमानन ईंधन पर भी इसे 33 रुपये प्रति लीटर से घटाकर 16 रुपये कर दिया गया। संशोधित दरें आज से 15 दिन तक लागू रहेंगी। घरेलू खपत के लिए पेट्रोल और डीजल पर मौजूदा उत्पाद शुल्क में कोई बदलाव नहीं किया गया है। ये समाचार आकाशवाणी से प्रसारित किए जा रहे हैं। ताजा समाचार जानने के लिए आप हमारे सोशल मीडिया हैंडल @AIRNewsHindi को फॉलो कर सकते हैं।
5: सबके लिए सामाजिक सुरक्षा, अटल पेंशन योजना, मोदी जी का संकल्प।
6: योजना उन नौजवानों के लिए है ताकि आप जब 60 साल के होंगे, आपको कभी किसी के सहारे की जरूरत न पड़े, आप अपना बुढ़ापा भी गौरव के साथ बिता सको।
5: अब तक इस योजना से 8,85,00,000 से अधिक लाभार्थी जुड़ चुके हैं। अगर आप भी 18 से 40 साल की उम्र के हैं तो मासिक अटल पेंशन सहित 3 गारंटीड फायदों के लिए अपनी बैंक शाखा से संपर्क करें।
2: समाचार प्रभात में आपका फिर स्वागत है। केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड ने 12वीं कक्षा के विद्यार्थियों के लिए परिणाम घोषित होने के बाद उपलब्ध सुविधाओं के बारे में नोटिस जारी किया है। इसमें निष्पक्ष, पारदर्शी और समान मूल्यांकन प्रक्रिया के लिए प्रतिबद्धता को दोहराया गया है। बोर्ड ने कहा कि जो विद्यार्थी अपने परिणामों से संतुष्ट नहीं हैं, वो दो चरणों वाली समीक्षा प्रणाली का लाभ उठा सकते हैं। इसके पहले चरण में विद्यार्थी अपनी उत्तर पुस्तिकाओं की स्कैन की गई प्रतियां मांग सकते हैं। नीट यूजी परीक्षा 21 जून को होगी। राष्ट्रीय परीक्षा एजेंसी एनटीए ने सोशल मीडिया पोस्ट में कहा कि राष्ट्रीय पात्रता सह प्रवेश परीक्षा के उम्मीदवार बृहस्पतिवार तक अपना वर्तमान पता और प्रथम तथा दूसरी वरीयता के शहर का नाम अपडेट कर सकते हैं। परीक्षा दोपहर बाद 2 बजे से शाम 5:15 तक होगी। पेपर लीक होने के कारण 3 मई को आयोजित परीक्षा रद्द कर दी गई थी। सीबीआई इस मामले की जाँच कर रही है। इलेक्ट्रॉनिक्स और सूचना प्रौद्योगिकी मंत्री अश्विनी वैष्णव ने कल वर्चुअल माध्यम से राजस्थान के पहले सेमीकंडक्टर प्लांट का शुभारंभ किया।
7: भिवाड़ी के सालारपुर में यह प्लांट इलेक्ट्रॉनिक्स विनिर्माण और सेमीकंडक्टर के लिए वैश्विक केंद्र बनने की दिशा में भारत की यात्रा में महत्वपूर्ण उपलब्धि है। सहस्रा सेमीकंडक्टर्स प्राइवेट लिमिटेड का यह प्लांट भारत का पहला लघु और मध्यम उद्यम है, जिसने सेमीकंडक्टर चिप्स का वाणिज्यिक उत्पादन शुरू किया है। यह प्लांट 150 करोड़ रूपए से अधिक के निवेश से स्थापित किया गया है। यहां प्रतिवर्ष 60 मिलियन सेमीकंडक्टर यूनिट्स बनाई जा सकेंगी। अगले 2 से 3 वर्ष में इसकी वार्षिक क्षमता बढ़ाकर 400 से 600 मिलियन यूनिट्स तक करने की योजना है। यह प्लांट अपने उत्पादन का 60% से अधिक हिस्सा अमेरिका, जर्मनी, फ्रांस, पूर्वी यूरोप, चीन और नेपाल जैसे वैश्विक बाजारों में निर्यात कर रहा है। समाचार कक्ष से कृष्णकांत।
2: केंद्रीय ग्रामीण विकास मंत्री शिवराज सिंह चौहान ने कहा है कि भारत में कोई भी गरीब व्यक्ति स्थायी घर के बिना नहीं रहेगा। उन्होंने कहा कि सभी को पक्के मकान उपलब्ध कराना केंद्र सरकार की प्रमुख प्रतिबद्धता है। श्री चौहान महाराष्ट्र के सतारा में आयोजित महा आवास अभियान के अंतर्गत नए घरों के उद्घाटन और राज्य स्तरीय पुरस्कार समारोह के बाद सभा को संबोधित कर रहे थे।
8: भारत की धरती पर कोई भी गरीब कच्चे मकान में नहीं रहेगा। हर एक गरीब को पक्की छत मुहैया कराई जाएगी। फिर से हमारी सरकार बनी, देवेंद्र जी मुख्यमंत्री बने तो उन्होंने कहा कि 2 लाख बहुत है शिवराज, हमें तो बहुत मकान चाहिए। और मुझे कहते हुए गर्व है कि प्रधानमंत्री जी के आशीर्वाद से उनकी पहल पर लगभग 1 साल के अंतराल में 30 लाख मकान महाराष्ट्र को मिले, इतिहास में आज तक नहीं हुआ है।
2: सिक्किम आज अपना स्थापना दिवस मना रहा है। राज्य 16 मई 1975 को आधिकारिक रूप से भारत में शामिल हुआ था। उपराष्ट्रपति सीपी राधाकृष्णन गंगटोक के मनन केंद्र में राज्य स्थापना दिवस समारोह में शामिल होंगे। पदभार ग्रहण करने के बाद उपराष्ट्रपति की ये पहली सिक्किम यात्रा है। इस कार्यक्रम में राज्यपाल ओम प्रकाश माथुर, मुख्यमंत्री प्रेम सिंह तमांग और पूर्वोत्तर विकास मंत्री ज्योतिरादित्य सिंधिया भी भाग लेंगे। केंद्रीय गृह मंत्री अमित शाह ने सिक्किम के राज्य स्थापना दिवस के अवसर पर शुभकामनाएं दी हैं। सोशल मीडिया पोस्ट में श्री शाह ने कहा कि विश्व का पहला पूर्णतः जैविक राज्य बनने से लेकर पर्वतीय पर्यटन को नई परिभाषा देने तक सिक्किम की उपलब्धियां पूरे देश को प्रेरित करती हैं। पश्चिम बंगाल में तृणमूल कांग्रेस के नेता और सांसद अभिषेक बैनर्जी के खिलाफ पश्चिम बंगाल विधानसभा चुनाव के प्रचार के दौरान कथित भड़काऊ टिप्पणियों के संबंध में FIR दर्ज की गई है। शिकायतकर्ता का आरोप है कि गृहमंत्री अमित शाह को लक्षित करके की गई टिप्पणियां सांसद अभिषेक बैनर्जी के आधिकारिक फेसबुक पेज सहित सोशल मीडिया पर व्यापक रूप से प्रसारित की गईं। इजराइल और लेबनान युद्ध विराम को 45 दिन के लिए बढ़ाने पर सहमत हो गए हैं। अमरीकी विदेश मंत्रालय के प्रवक्ता टॉमी पिगोट ने इसकी पुष्टि की। उन्होंने बताया कि वॉशिंगटन में 2 दिन की वार्ता के बाद ये समझौता हुआ है। 2 या 3 जून को बातचीत करने पर भी सहमति बनी है। इजराइल और लेबनान के हिजबुल्ला आतंकी समूह के बीच युद्ध विराम कल समाप्त हो रहा था। बैडमिंटन में भारतीय पुरुष डबल्स में सात्विक साईराज रंकीरेड्डी और चिराग शेट्टी आज बैंकॉक में थाईलैंड ओपन के सेमीफाइनल में मलेशियाई शटलर नूर इज्जुद्दीन और गोह श्रीफेई से भिड़ेंगे। इस बीच पीवी सिंधु और लक्ष्य सेन सहित अन्य भारतीय बैडमिंटन खिलाड़ी टूर्नामेंट से बाहर हो गए। आईपीएल क्रिकेट में लखनऊ सुपर जायंट्स ने चेन्नई सुपर किंग्स को 7 विकेट से हरा दिया। चेन्नई सुपर किंग्स ने निर्धारित 20 ओवर में 187 रन बनाए। लखनऊ सुपर जायंट्स ने 17वें ओवर में ही जीत का लक्ष्य हासिल कर लिया। मिचेल मार्श ने शानदार 90 रन बनाए, उन्हें प्लेयर ऑफ द मैच चुना गया। प्रतियोगिता में आज शाम कोलकाता के ईडन गार्डन्स में 7:30 बजे से गुजरात टाइटन्स का सामना कोलकाता नाइट राइडर्स से होगा। आज अंतर्राष्ट्रीय प्रकाश दिवस मनाया जा रहा है। ये दिवस प्रत्येक वर्ष 16 मई को भौतिकी विज्ञानी और अभियंता थियोडोर मेमन द्वारा 1960 में लेजर के पहले सफल संचालन की स्मृति में मनाया जाता है। आज राष्ट्रीय डेंगू दिवस मनाया जा रहा है। स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय द्वारा आधिकारिक रूप से घोषित इस दिवस का उद्देश्य डेंगू के प्रति जागरूकता बढ़ाना और मानसून से पहले इसके खिलाफ निवारक उपायों को मजबूत करना है। ये समाचार हमारी वेबसाइट www.newsonair.gov.in और हमारे न्यूज ऑन एआईआर मोबाइल ऐप पर भी उपलब्ध हैं। और अब आज के समाचार पत्रों की सुर्खियों के साथ हैं जया भारती।
9: धन्यवाद मुकेश। भारत और संयुक्त अरब अमीरात के बीच ऊर्जा आपूर्ति समझौते की खबर सभी अखबारों में प्रमुखता से है। हिंदुस्तान की सुर्खी है, भारत और यूएई के बीच एलपीजी की आपूर्ति समेत कई अहम समझौते। जनसत्ता के अनुसार प्रधानमंत्री मोदी ने कहा, पश्चिम एशिया में शांति के लिए हर संभव सहयोग को तैयार। पंजाब केसरी की सुर्खी है, खत्म होगा एलपीजी संकट, यूएई से डील पत्र के अनुसार प्रधानमंत्री मोदी ने यूएई पर हमलों की निंदा की। लोकसत्य का कहना है कि भारत में $5 अरब का निवेश करेगा यूएई। दैनिक जागरण ने मध्य प्रदेश हाईकोर्ट का ऐतिहासिक निर्णय देते हुए लिखा है, मंदिर ही है भोजशाला, नमाज की अनुमति का आदेश निरस्त। हिंदुस्तान की सुर्खी है, धार भोजशाला मस्जिद नहीं, वाग्देवी का मंदिर। नवभारत टाइम्स का शीर्षक है, नीट यूजी की रद्द हो चुकी परीक्षा अब 21 जून को होगी, लेकिन अगले साल से कंप्यूटर आधारित होगी ये परीक्षा। इसी खबर पर हिंदुस्तान ने परीक्षा सुधार का समय शीर्षक से संपादकीय में लिखा है, भारत में परीक्षाओं को 16 आना चाक चौबंद बनाने की कोशिश सराहनीय है। सरकार ने इस दिशा में कदम बढ़ाते हुए मेडिकल प्रवेश परीक्षाओं को भी अब ऑनलाइन कराने का फैसला लिया है। परीक्षा की कमियों को दूर करने के प्रयास प्रशंसनीय है। साथ ही पेपर लीक की जांच कर रही सीबीआई दोषियों को कड़ी सजा दिला पाए तो पूरी शिक्षा का भला होगा। अमर उजाला की सुर्खी है, पेट्रोल डीजल 3 रुपए महंगे, सीएनजी के दाम 2 रुपए बढ़े, पत्र के अनुसार 4 साल बाद वृद्धि। दैनिक भास्कर ने सर्वोच्च न्यायालय के मुख्य न्यायाधीश सूर्यकांत के हवाले से लिखा है, बेरोजगार युवा कॉकरोच की तरह एक्टिविस्ट बनकर सिस्टम पर हमला करते हैं, वकीलों की प्रामाणिकता पर गंभीर संदेह जताया। राजस्थान पत्रिका की सुर्खी है, ईरान युद्ध पर मतभेद, ब्रिक्स का संयुक्त बयान नहीं हो सका जारी। ईरान का आरोप, नाम लिए बिना यूएई पर रोड़ा लगाने का आरोप जड़ा। पत्र के अनुसार ईरान के विदेश मंत्री अब्बास अराग़ची ने कहा, शांति में भारत निभाए भूमिका। पंजाब केसरी का शीर्षक है, 26 मई को केरल तट पर दस्तक देगा मॉनसून, समय से 4 दिन पहले आएंगी बौछारें।
2: और अंत में मुख्य समाचार एक बार फिर, भारत और संयुक्त अरब अमीरात ने भारत में रणनीतिक पेट्रोलियम और गैस भंडार स्थापित करने सहित कई समझौतों पर हस्ताक्षर किए। प्रधानमंत्री नरेंद्र मोदी 5 देशों की यात्रा के दूसरे चरण में नीदरलैंड्स पहुंचे। प्रधानमंत्री ने विदेश यात्रा पर कर लगाने की खबर का खंडन किया। CBSE ने कक्षा 12वीं के विद्यार्थियों के लिए उत्तर पुस्तिकाओं के पुनर्मूल्यांकन की सुविधा शुरू करने की घोषणा की। इजराइल और लेबनान युद्ध विराम को 45 दिन बढ़ाने पर सहमत हुए। और थाईलैंड ओपन बैडमिंटन टूर्नामेंट के पुरुष डबल सेमीफाइनल में भारत के सात्विक साईराज रंकीरेड्डी और चिराग शेट्टी का सामना मलेशियाई जोड़ी से होगा। इसके साथ ही समाचार प्रभात का ये अंक समाप्त हुआ। नमस्कार।

0: hosts Lucknow Super Giants defeated Chennai Super Kings by 7 wickets at the Ekana Stadium last night. Chasing a target of 188 runs, Lucknow Super Giants overhauled the winning mark in 16.4 overs, riding on Mitchell Marsh's fabulous innings of 90 runs in just 38 balls. Marsh was also adjudged player of the match. In today's fixture, hosts Kolkata Knight Riders will take on Gujarat Titans at the iconic Eden Gardens this evening. The match is scheduled to begin at 7:30 p.m. The Indian Met Department has forecast heatwave conditions over Jharkhand, Madhya Pradesh, Rajasthan, Uttar Pradesh and Vidarbha today. The weather agency has also predicted hot and humid weather conditions over Konkan and Goa during the day. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Pramod. NEET paper leak continues to grab newspaper front page. NEET insider held for paper leak. Government says exam to be online from next year. Leads the Indian Express, while the Times of India headlines, NEET retest to be held on June 21st. CBI arrests retired chemistry professor in Latur. Most papers also carry the story of petrol and diesel prices being hiked by 3 rupees a litre, even though LPG and PNG prices remain unaffected. Economic Times headlines, turmoil spills over. Mostly all papers lead with the story of Madhya Pradesh High Court holding that the Bhojshala complex in Dhar town is a temple dedicated to Goddess Saraswati and barring Muslims from offering Friday prayers. Times of India headlines, disputed Bhojshala site, a temple, declares HC. In its editorial titled When Trump and Xi Met, the Hindustan Times says that their meeting in Beijing failed to deliver any big deal. In April 2025, US President Donald Trump fired the first shots in the trade war against China and the rest of the world. Some countries quickly capitulated, but the Chinese dug in their heels and responded in kind. The paper concludes what the meeting has achieved is that the two most powerful men are talking and open to more talking. And finally, the Hindu reports monsoons to arrive 1 week earlier on the 26th of May in Keralam. And with that, it's back to you, Pramod.
0: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. India and UAE signed slew of agreements including setting up strategic petroleum and gas reserves in India. Prime Minister Narendra Modi reaches Netherlands on second leg of his five-nation tour. Prime Minister Modi rejects media report imposing tax on foreign travel. CBSE announces window for re-evaluation of answer sheets for class 12 students. Israel and Lebanon extend ceasefire for 45 days. And in badminton, Indian men's doubles pair of Satwik Sairaj Ranki Reddy and Chirag Shetty to take on Malaysian duo in semi-finals of Thailand Open. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani Palnadu Jilla Samachara Lekha Vintaru Rachana శ్రీ కె శ్రీను.
3: ఆకాశవాణి పల్నాడు జిల్లా సమాచార లేఖ. పల్నాడు జిల్లా అమరావతిలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ మలేరియా దినోత్సవం, వెనుకొండలో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తదితర అంశాలతో కూడిన పల్నాడు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. గ్రామీణ పేదల ఆకలి తీర్చేందుకు పల్నాడు జిల్లా అమరావతిలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను గత నెల 15వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, ఆటో డ్రైవర్లు, పోల విక్రేతలు, నీటి సరఫరా ఆపరేటర్ తదితరులకు అన్నం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. వారందరికీ కూడా ముఖ్యమంత్రి టోకెన్లు తీసుకున్నారు. జిల్లా కేంద్రమైన నర్సాపేటలోని జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయం నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి, జిల్లా మలేరియా శాఖ అధికారి షేక్ నజీర్ ఆధ్వర్యంలో గత నెల 25వ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి మాట్లాడుతూ, 2030 నాటికి మన దేశం కూడా మలేరియా నిర్మూలన దిశగా అందరం పనిచేస్తామని అన్నారు. దానికి ప్రజలు సహకరించి మలేరియా వ్యాధి నిర్మూలన దిశలో సహకరించవలసిందిగా ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరు పరిసరాలు, ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీరు నిల్వ ఉండకుండా చూడడం, దోమతెరలు వాడడం, జ్వరం వచ్చిన వెంటనే వైద్యం చేయించుకోవాల్సిందిగా కోరారు. జిల్లా మలేరియా అధికారి నజీర్ మాట్లాడుతూ, అందరూ దోమల తెరలు వాడడం, డోర్ మాస్టర్లు ఏర్పాటు చేయడం, పిల్లలకు ఫుల్ డ్రెస్ వేయడం, వేపాకు పొగలాంటివి వాడి దోమలు కుట్టకుండా చూసుకోవచ్చునని ఆయన తెలిపారు. వినుకొండలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ నెల 1వ తేదీన పట్టణంలోని 5 కోట్లతో నిర్మితమవుతున్న 3311 kV సబ్స్టేషన్ విటంరాజపల్లి కాలనీలో పీఎం సూర్యగర్ పథకం కింద మంజూరైన సోలార్ ప్యానల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 6 నెలల్లో

0: సెమీ ఇండోర్ సబ్స్టేషన్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, సబ్స్టేషన్ నిర్మాణం పూర్తయితే చుట్టుపక్కల ప్రాంతాలకు లో వోల్టేజ్ సమస్యలు ఉండవని, 2 కిలోవాట్ల వరకు ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు ఉచితంగా సోలార్ కనెక్షన్లు అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మేర ఉచిత పీఎం సూర్యగారి సోలార్ కనెక్షన్లు అందిస్తున్నామని అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశానుసారం 6 లక్షల కనెక్షన్లు 3 నెలల్లో పూర్తి చేశామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు. కరెంటు బిల్లులు తగ్గించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రమైన నర్సాపేట కలెక్టర్ కార్యాలయంలో అమరావతి రాజు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 260వ జయంతిని గత నెల 27వ తేదీన ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సూచనలతో జిల్లా రెవెన్యూ అధికారి సమక్షంలో జిల్లా అధికారులందరూ పాల్గొని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి రాజా వాసిరెడ్డి వంశానికి చెందిన 6వ తర వారసుడు అమరావతి సంస్థానం ఫౌండర్ ట్రస్టీ శ్రీమంత్ రాజా వాసిరెడ్డి సుధా స్వరూప్ మన్నే సుల్తాన్ బహదూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 266వ జయంతిని రాష్ట్ర పండుగ గుర్తింపునకు కృషి చేసిన అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. రాజావారు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అధికారులు ప్రముఖులు మాట్లాడుతూ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ప్రజాహిత పాలన ధార్మికత అభివృద్ధి దృక్పథం నేటి తరాలకు దార్శనికమని కొనియాడారు. మాచర్లలో 25 కోట్లతో కేంద్రీయ విద్యాలయ భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు నర్సరావుపేట ఎంపీ లావశ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే చోలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు. మాచర్లలోని సాగర్ రోడ్డు నందు 4.56 ఎకరాలను విద్యాలయానికి ప్రభుత్వం కేటాయించిందని, ఆ స్థలాన్ని గత నెల 19వ తేదీన పరిశీలించిన ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ భవన నిర్మాణాలు త్వరలో ప్రారంభిస్తామన్నారు. జెడ్పీ బాలరుణ పాఠశాల తాత్కాలికంగా తరగతులు ప్రారంభిస్తామన్నారు. మాచర్ల నియోజకవర్గంలో 1000 కోట్లతో టెక్స్టైల్ పార్క్ నిర్మించినట్లు తెలిపారు. 800 కోట్లతో జల్ జీవన్ మిషన్ పైప్ లైన్ పనులు ప్రారంభించామన్నారు. వరకపూడిశాల ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలో పూర్తిస్థాయి అనుమతులు వస్తాయన్నారు. అనంతరం పట్టణంలో చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను అందజేస్తామని ఎంపీ తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నందుకు అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ నాణ్యత హామీ గుర్తింపు లభించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఎన్క్యూఏఎస్ బృంద సభ్యులు డాక్టర్ రాజంబాల్, డాక్టర్ పనిభూషణ్ గత నెల 27-28 తేదీల్లో ఆరోగ్య కేంద్రం సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యం, ప్రసూతి సేవలు, ల్యాబ్ పనితీరు, స్టాఫ్ నర్స్ సేవలు, పరిపాలన విధానాన్ని పరిశీలించారు. జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పీహెచ్సి పనిచేస్తున్నట్లు గుర్తించి 3 ఏళ్ల కాలానికి ఎన్క్యూఏఎస్ ధృవపత్రం మంజూరు చేశారు. మరిన్ని వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఆకాశవాణి పల్నాడు జిల్లా ప్రతినిధి కొత్తపల్లి శ్రీను.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి.
2: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
3: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
2: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
3: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
2: మానవులను సృష్టించేది బ్రహ్మ,
3: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
4: భగవద్గీత పారాయణం.
5: శ్రీమద్ భగవద్గీత

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ
1: దీర్ఘాయుష్మాన్ భవ.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
5: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 నుంచి 30వ తేదీ 2027 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్ లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
6: కార్యక్రమంలో ముందుగా పి. సుశీల పాడిన పాట చిత్రం ధనమా దైవమా.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం.

0: మన భావోద్వేగం మన ఆకాశవాణి. సగర్వంగా ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: పి సుశీల, ఏఎం రాజాపాడిన పాట, చిత్రం మిస్సమ్మ.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: పి. సుశీల పాడిన పాట, చిత్రం డాక్టర్ చక్రవర్తి.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: కార్యక్రమంలో చివరిగా పిబి శ్రీనివాస్ పాడిన పాట చిత్రం మంచి రోజు.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో సర్వేపల్లి నవమల్లిక శ్రేయ, సర్వేపల్లి ఫణిరాజ్యలక్ష్మి గార్ల గాత్రయుగులం వింటారు. సిహెచ్ రమ్యకిరణ్ మయి వయోలిన్, కె అరవింద్ మృదంగం, ఎల్ వెంకటేష్ మోర్సింగ్. కార్యక్రమంలో ముందుగా సిద్ధి వినాయకం, మోహన కళ్యాణి రాగం, ఆదితాళం ముత్తయ్య భాగవతార్ రచనా.

కర్ణాటక సంగీత సభ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో సర్వేపల్లి నవమల్లిక శ్రేయ, సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి గారుల గాత్రయుగులం వింటున్నారు. సిహెచ్ రమ్య కిరణ్మయి వయోలిన్, కె అరవింద్ మృదంగం, ఎల్ వెంకటేష్ మోర్సింగ్. కార్యక్రమంలో ఇప్పుడు కొలువ మరగదే తోడిరాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కీర్తన.

కార్యక్రమంలో చివరిగా సదానందే ద్విజావంతి రాగం మిశ్రజాపుతాళం గణపతి సచ్చిదానంద స్వామీజీ భజన్.

మీరింత వరకు కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో సర్వేపల్లి నవమల్లికా శ్రేయ, సర్వేపల్లి ఫణిరాజ్యలక్ష్మి గారుల గాత్రయుగులం విన్నారు. సిహెచ్ రమ్యకిరణ్మయి వయోలిన్, కె అరవింద్ మృదంగం, ఎల్ వెంకటేష్ మోర్సింగ్. ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
1: శ్రీమద్ భగవద్గీత

0: సమస్త ధర్మముల అనగా సమస్త కర్తవ్య కర్మములను నాయందు త్యజించి నీవు కేవలము సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడనైన నన్ను శరణు పొందుము. నేను నిన్ను సర్వపాపముల నుండి ముక్తునిగావింతును. నీవు శోకింపకుము.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు వినవచ్చు. భగవద్గీత పారాయణం ఆకాశవాణి. వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల పాటు చైనాలో పర్యటించారు. గురువారం చైనా చేరుకున్న డొనాల్డ్ ట్రంప్ కు ఆ దేశ అధ్యకుడు షీ జిన్పింగ్ స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ షీ జిన్పింగ్ బృందంతో చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగా అనేక విభిన్న సమస్యలు పరిష్కారమయ్యాయని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా చమురును కొనమని షీ జిన్పింగ్ కు చెప్పానని, అందుకు ఆయన సానుకూలంగానే స్పందించారని తెలిపారు. 200 బోయింగ్ విమానాలకు ఆర్డర్లు ఇచ్చేందుకు చైనా అంగీకరించిందని, అలాగే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను కొనేందుకు చైనా సిద్దంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఇరుపక్షాలు ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలపై కూడా చర్చలు జరిపినట్లు తెలిపారు.
2: He's a man I respect greatly, become really a friend. We've known each other now 11 years, almost 12 years, it's a long time. And we've settled a lot of different problems that other people wouldn't have been able to settle. And the relationship is a very strong one. We've really done some wonderful things, I believe. We did discuss Iran. We feel very similar in Iran. We want that to end.
1: ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా నిరోధించడం, వ్యూహాత్మక సముద్ర మార్గమైన హార్మా జలసంధిని తెరిచి ఉంచడంపై షీ జిన్పింగ్ తాను చర్చించామని, ఈ విషయంలో ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయని ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ పర్యటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరు దేశ అధినేతలు ప్రధాన ద్వైపాక్షిక ప్రపంచ సమస్యలపై లోతైన చర్చలు జరిపారని, ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చారని ఆ ప్రకటనలో తెలిపింది. రానున్న 2-3 ఏళ్లలో చైనా అమెరికా సంబంధాలకు వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందించడానికి, ఇరు దేశాల మధ్య సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడానికి ఒక నిర్మాణాత్మకమైన చైనా అమెరికా సంబంధాన్ని నిర్మించాలనే ప్రతిపాదనను ఇరువురు నాయకులు అంగీకరించారని ఆ ప్రకటనలో పేర్కొంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతలను ఎదుర్కోవడానికి గౌరవంతో కూడిన అధికారిక చర్చలతో పాటు ఇరాన్ కు అనేక మార్గాలున్నాయని ఆ దేశ అధ్యకుడు మసూద్ పెజిష్కియాన్ అన్నారు. అమెరికా తన ఏకపక్ష వైఖరిని వీడి ఇరాన్ చట్టబద్దమైన డిమాండ్లను అంగీకరించాలని కోరారు. ఇందులో యుద్దాన్ని ముగించడం, దిగ్బంధాలను ఎత్తివేయడం, సముద్రపు దోపిడీని అరికట్టడం, స్తంభింపచేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం వంటివి ఉన్నాయని తెలిపారు. ఫరాజ్ పోలీస్ దళం కమాండర్ ఇన్ చీఫ్ సీనియర్ కమాండర్ల బృందంతో జరిగిన సమావేశంలో పెజిష్కియాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇరాన్ శాంతి ప్రతిపాదనలు ఆమోదయోగ్యం కాదని డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ యురేనియం శుద్ది నిలిపివేయాల్సిందేనని మరోసారి ఉద్ఘాటించారు. ఇరాన్ ప్రతిపాదనలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడినట్లు ట్రంప్ వెల్లడించారు. తమ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, చాలా సానుకూలంగా ఈ చర్చ జరిగిందని తెలిపారు. అయితే ఇరాన్తో చర్చలు తన పరిధిలోనే జరుగుతున్నాయని, ఇతరుల జోక్యం ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు. లెబనాన్ రాజధాని బీరూట్లో ఇజ్రాయెల్ దళాలు డ్రోన్ దాడులు చేశాయి. ఈ దాడుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారని లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ లెబనాన్లోని 6 గ్రామాల నివాసితులను ఖాళీ చేయమని హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఆ ప్రాంతాల్లో ఇరాన్ మద్దతు గల సాయుధ సంస్థ హిజ్బుల్లాకు చెందిన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తుంది. ఇక మరోవైపు అమెరికాలోని వాషింగ్టన్ నగరం వేదికగా ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. రష్యాలో గత శనివారం జరిగిన విక్టరీ డే పెరేడ్ అనంతరం ఆ దేశ అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘర్షణను అత్యంత క్లిష్టమైనదిగా ఆయన అభివర్ణించారు. రష్యాకు ఇరాన్తో పాటు పర్షియన్ గల్ఫ్ దేశాలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ పరిస్థితులు తమకు కూడా చాలా సంక్లిష్టంగా మారాయన్నారు. ఇరు పక్షాలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, ఈ ఘర్షణ త్వరగా ముగుస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని పుతిన్ స్పష్టం చేశారు. అలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు తాము ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. ఇరాన్ శాంతియుత అణుశక్తి కార్యక్రమాలకే పరిమితమవుతుందనే నమ్మకం తమకుందన్నారు. ఇక యుక్రెయిన్తో కొనసాగుతున్న యుద్దం ముగింపు దశకు చేరుకుందని పుతిన్ తెలిపారు. ఈ యుద్దానికి పాశ్చాత్య దేశాలే కారణమని ఆరోపించారు. ఆయా దేశాల భౌగోళిక రాజకీయ లక్ష్యాల కోసం పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ను సాధనంగా ఉపయోగించుకున్నాయని విమర్శించారు. రష్యా ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారని, యుక్రెయిన్ యూరోపియన్ యూనియన్లో చేరాలన్న ప్రయత్నాలు, నాటో విస్తరణ ప్రస్తుత యుద్దానికి ప్రధాన కారణాలని పుతిన్ పేర్కొన్నారు. యుక్రెయిన్కు పాశ్చాత్య దేశాలు భారీ స్థాయిలో సైనిక రాజకీయ మద్దతు ఇవ్వడం వల్లే యుద్దం ఇంతకాలం కొనసాగుతోందని పుతిన్ ఆరోపించారు. ఇదిలా ఉండగా యుక్రెయిన్ పై రష్యా నిన్న డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో తమ దేశానికి చెందిన 24 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే 45 మంది గాయపడ్డారని యుక్రెయిన్ తెలిపింది. రష్యా 675 డ్రోన్లు 56 క్షిపణులతో కీవ్ నగరంపై భీకరమైన దాడులు చేసిందని యుక్రెయిన్ అధ్యకుడు వొలడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఈ దాడులు బట్టి రష్యాకు ఈ యుద్దాన్ని ముగించే ఉద్దేశం లేదని, ప్రపంచ దేశాలు ఈ దాడిని ఖండించాలని ఆయన కోరారు. 2026 బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు గురువు శుక్రవారంలో న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా జరిగింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు రష్యా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఇరాన్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలగు సభ్య దేశాలతో పాటు భాగస్వామ్య దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాలు కూడా హాజరయ్యాయి. ఈ బ్రిక్స్ సదస్సులో జయశంకర్ స్వాగతోపన్యాసం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సైనిక ఘర్షణలు, ఆర్థిక అనిశ్చితులు, వాణిజ్య అవరోధాలు, సాంకేతిక సవాళ్లు, వాతావరణ మార్పులు, ప్రపంచ స్వరూపాన్ని మార్చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ సమావేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు సవాళ్లతో పాటు అంచనాలను సృష్టిస్తున్నాయని జయశంకర్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఇంధన భద్రత, ఆహార భద్రత, ఎరువుల లభ్యత, ఆరోగ్య వ్యవస్థలు, ఆర్థిక సహాయం పొందడం వంటి విభాగాల్లో ఏర్పడిన కొత్త సవాళ్లతో అనేక దేశాలు ఆందోళనకు గురవుతున్నాయని చెప్పారు. బ్రిక్స్ కూటమి దేశాల ఆర్థిక వృద్ది కొనసాగాలంటే సరఫరా గొలుసులో స్థిరత్వం, మార్కెట్ల వైవిధ్యీకరణ అనే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రపంచ రాజకీయ అస్థిరతలు, వాణిజ్య అంతరాలతో ఏర్పడుతున్న పర్యవసానాలను మరింత మెరుగ్గా ఎదుర్కొనేందుకు ఆచరణాత్మక మార్గాలను బ్రిక్స్ దేశాలు కనుగొనాలని జయశంకర్ విజ్ఞప్తి చేశారు.
3: We meet at a time of considerable flux in international relations, ongoing conflicts, economic uncertainties, and challenges in trade and technology and climate are shaping the global landscape. There is a growing expectation, particularly from emerging markets and developing countries, that BRICS will play a constructive and stabilizing role. In this background, our discussions today are an opportunity to reflect on global and regional developments and to consider practical ways to strengthen our cooperation.
1: ప్రస్తుతం సైనిక సంఘర్షణలకు పాల్పడుతున్న దేశాలు శాంతి చర్చలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో శాంతి భద్రతల పరిరక్షణ జరగాలని, అదే సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై కూడా బ్రిక్స్ దేశాలన్నింటికీ

0: అమితమైన ఆసక్తి ఉందన్నారు. బ్రిక్స్ సమావేశం రెండో రోజున ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి ఇరాన్లోని పౌరులపై మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. పౌరులపై దాడులను అంతర్జాతీయ సమాజం ఖండించాలని, ద్వంద్వ విధానాలను వీడాలని ఆయన కోరారు.
1: Iran therefore calls upon BRICS member states and all responsible members of the international community to explicitly condemn violations of international law by the United States and Israel, including their illegal aggression against Iran, a member of BRICS. Prevent the politicization of international institutions and take concrete action to halt warmongering and to bring an end to the impunity of those who violate the UN Charter.
0: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సంస్కరించడం అనేది ఒక ఐచ్ఛికం కాదని, అది ఐక్యరాజ్యసమితి మనుగడకే అత్యంత అవసరమని అరాక్చి స్పష్టం చేశారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు నిజమైన ప్రాతినిధ్యం వహించే కౌన్సిల్ తమకు కావాలని, అధికారం కేవలం కొద్దిమంది దుర్వినియోగ దురాక్రమణ శక్తుల ప్రయోజనాల కోసమే కాకుండా సమానంగా పంపిణీ చేయబడే కౌన్సిల్ తమకు కావాలన్నారు. ఈ నిజమైన బహుళపక్ష విధానానికి బ్రిక్స్ కూటమి ఒక వెన్నెముక్కగా మారగల సామర్థ్యాన్ని కలిగి ఉందని అబ్బాస్ అరాక్చి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మీడియాతో మాట్లాడుతూ, పశ్చిమాసియాలో ఇరాన్ అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను ముగించేందుకు భారత్ ఈ రెండు దేశాల మధ్య సమర్థవంతమైన మధ్యవర్తిగా సేవలు అందించగలదని పేర్కొన్నారు. ఇరాన్ ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగకపోయినా ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ దేశాలు దాడులు చేశాయని, ఇది దురాక్రమణే అవుతుందని ఆయన పేర్కొన్నారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుత అస్థిర వాతావరణానికి ఇరాన్ ఎంతమాత్రం కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై దాడి చేయకముందు హార్మోజ్ జలసెందలో సురక్షితమైన నౌకాయానం ఉండేదని ఆయన గుర్తు చేశారు. ఉగాండా అధ్యక్షుడిగా యోవేరి ముసేవేని మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఆయన భారీ విజయం సాధించడంతో తన 40 ఏళ్ల పదవీ కాలాన్ని పొడిగించుకుంటూ చారిత్రాత్మకంగా 7వ సారి ఆ దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆఫ్రికాలో అత్యధిక కాలం పనిచేసిన నాయకుల్లో ఒకరైన ముసేవేని మంగళవారం ఉగాండా రాజధాని కంపాలాలోని కొలలో ఇండిపెండెన్స్ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఈశాన్య ప్రాంతంలో ప్రబలిన ఎబోలా వైరస్ కారణంగా 65 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి ఇది సోకింది. దీంతో ఈ వ్యాధి సరిహద్దులు దాటి వ్యాపించవచ్చనే ఆందోళనలు తలెత్తాయి. సుమారు 246 మందికి ఎబోలా సోకినట్లు అనుమానిస్తున్నారని, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రాంతీయ ఆరోగ్య అధికారులు నిన్న అత్యవసర సమావేశం నిర్వహించారని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపాయి. హంటా వైరస్ వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో థాయిలాండ్ హంటా వైరస్ ను ప్రమాదకరమైన అంటువ్యాధిగా ప్రకటించింది. అనుమానిత కేసులను 3 గంటల్లోగా నివేదించడం, 12 గంటల్లోగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టడం, అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులకు 42 రోజుల క్వారంటైన్ విధించడం వంటి కఠినమైన చర్యలను ఆ దేశ జాతీయ అంటువ్యాధుల కమిటీ ఆమోదించింది. థాయిలాండ్ దేశవ్యాప్తంగా పటిష్టమైన నిఘా, ప్రయోగశాల పరీక్షలు, చికిత్సా విధానాలను అమలు చేస్తున్నారు. అలాగే అంతర్జాతీయ ప్రవేశ మార్గాల వద్ద నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా నిన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుని ఆ దేశ అధ్యకుడు షేక్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లడంతో పాటు పశ్చిమాసియా సంక్షోభంపై ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఎల్పీజీ సరఫరా, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల రంగాల్లో సహకారంతో పాటు పలు ఒప్పందాలు చేసుకున్నారు. భారతదేశంలో మౌలిక సదుపాయాల రంగంలో $5 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు యుఏఈ ప్రకటించింది. అలాగే వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం, నౌకల మరమ్మతు కేంద్రం ఏర్పాటుపై యుఏఈతో అవగాహన ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. మరోవైపు పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో యుఏఈపై ఇరాన్ దాడిని నరేంద్ర మోదీ ఖండించారు. పశ్చిమాసియా యుద్దం ప్రభావం ప్రపంచం మొత్తంపై ఉందని, అయితే భారత్ ఇప్పుడు చర్చలు, సంప్రదింపులకే ప్రాధాన్యమిస్తుందన్నారు. చమురు రవాణాకు కీలక మార్గమైన హార్మోజ్ జలసంధి ఎప్పుడూ తెరిచే ఉండాలని, అదేవిధంగా హార్మోజ్ పై అన్ని పక్షాలు అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలన్నారు. అనంతరం యుఏఈ పర్యటన ముగించుకుని నెదర్లాండ్స్ కు బయలుదేరారు. నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టన్ తో చర్చలు జరపడంతో పాటు కింగ్ విలియం అలెగ్జాండర్ క్వీన్ మాక్సిమాలను కలుస్తారు. ఇక మే 17-18 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ లో పర్యటించనున్నారు. ఆ దేశ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే యూయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వ్యాండర్ లెయన్ తో కలిసి యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీలో పాల్గొంటారు. ఇక మే 19న నార్వేలోని ఓస్లోలో జరగబోయే 3వ భారత నార్డిక్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. చివరగా మే 19-20 తేదీలలో ఇటలీలో పర్యటిస్తారు. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఇప్పుడు రావోయి అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవిరాధిక, శ్రీరామదాసు, అనిత, సాయి, సాయి రితిక్, పండు వీరంతా కోరుతున్నారు లంకేశ్వరుడు ఈ చిత్రానికి. ఎస్ జానకి మనో పాడిన పాట, గీత రచన దాసరి నారాయణరావు.

0: గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: కార్యక్రమంలో తరువాత తూర్పుగోదావరి జిల్లా అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి శ్రీ తులసి అద్దంకి కామేశ్వరి వీరు కోరుతున్నారు గోవిందుడు అందరి వాడేలే. ఈ చిత్రానికి హరిహరన్ పాడిన పాట, గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం యువన్ శంకర్ రాజా.

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

కార్యక్రమంలో చివరిగా ఏలూరు జిల్లా లక్కవరం శ్రోతలు లీలామహాలక్ష్మి, గీతికాసిరి, స్నిగ్ధ, సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, మూర్తి, శ్రీదేవి వీరు కోరుతున్నారు భద్రాచలం ఈ చిత్రానికి చిత్ర శంకర్ మహాదేవన్ పాడిన పాట.

0: మీరింతవరకు రాబోయే అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ఇవాళ అంతర్జాతీయ చిత్రలేఖన దినోత్సవం డ్రాయింగ్ డే సందర్భంగా ఆంధ్ర రాయల కాలేజ్ విజయవాడ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ ఎన్ శ్రీధర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయం చేస్తూ ఉన్నవారు రాహుల్ సాయి గురీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. డ్రాయింగ్ అనేది కేవలం ఒక కళ మాత్రమే కాదు, భావాలను వ్యక్తపరిచే అద్భుతమైన మాధ్యమం కూడా. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిలోనూ సృజనాత్మకతను వెలికితీయడంలో డ్రాయింగ్ ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంది. ఈ సందర్భంగా డ్రాయింగ్ ప్రాముఖ్యత, కళారంగంలో అవకాశాలు, యువతకు సూచనలు వంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాల గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు విజువల్ కమ్యూనికేషన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సేవలందిస్తున్న శ్రీ ఎన్ శ్రీధర్ గారు. పెయింటింగ్ లో బీఎఫ్ఏ, ఫైన్ ఆర్ట్స్ లో ఎంఏ పూర్తి చేసిన ఇతను గ్రాఫిక్ డిజైన్, విజువల్ లిటరసీ వంటి అనేక అంశాలలో విద్యార్థులకు బోధిస్తూ ఉన్నారు. చిత్రకళా రంగంలో ఎన్నో విశిష్ట కృతులను రూపొందించిన వీరు కరోనా కాలంలో లైవ్ డ్రూయింగ్ కోవిడ్, బీ పార్ట్ ఆఫ్ ది నేచర్ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. అలాగే ఆంధ్ర లయోల కాలేజీ శతాబ్ది వేడుకల సందర్భంగా రూపొందించిన పోస్టర్ కవర్ను భారత మాజీ ఉపరాష్ట్రపతి విడుదల చేయడం విశేషం. కళారంగంలో విశేష అనుభవం, సృజనాత్మకతతో ముందుకు సాగుతూ ఉన్న శ్రీ ఎన్ శ్రీధర్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారితో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి.
1: సార్, కార్యక్రమంలో ముందుగా మీ పరిచయంతో పాటు డ్రాయింగ్ మీద మీకు ఆసక్తి ఎలా మొదలైందంటారు సార్?
2: అది నా చిన్నతనం నుండి విద్యాభ్యాసం మొదలు బై జీన్స్ ద్వారా, మా తండ్రి గారు జీన్స్ ద్వారా నాకు వచ్చినండి. మా ఫస్ట్ మా తండ్రి గారిని గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మా తండ్రి గారి పేరు నడిపల్లి సంజీవరావు గారు. వారు ప్రముఖ చిత్రకారులు. వారు ద్వారా వారు పెయింటింగ్స్ వేస్తుంటే చూసి నేను చాలా ముగ్ధుండయి, నేను కూడా చేయాలి, ప్రాక్టీస్ చేయాలి అనేటువంటి ఆకాంక్ష ఆ రోజుల్లో నా ఊహ తెలిసిన దగ్గర నుంచి 1984 నుంచి బాగా ఆకట్టుకునే వారు వేసినటువంటి చిత్రాలన్నీ చూసి. తర్వాత అవి చూసి నేను కూడా వేయాలి అనేటువంటి ఆకాంక్ష పెరిగింది. అలా స్కూల్ విద్యాసం టైం నుంచి ఈ పెయింటింగ్స్ చేస్తుండేవాడిని. స్కూల్ వెళ్ళే దోవలో స్కూల్కి వెళ్లకుండా మధ్యలో ఆగిపోయి నోట్బుక్లు ఉంటాయి కదా, ఆ నోట్బుక్స్ తీసి దాన్ని పెన్సిల్తో తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని చూసి అతని డ్రా చేస్తూ కూర్చునేవాడిని. ఆ డ్రా చేసే సమయంలో స్కూల్ టైం అయిపోయేది. తీరా స్కూల్కి వెళ్ళేసరికి అంత అర్థం చేసుకోకుండా బయట పంపించేసేవారు స్కూల్ నుంచి. సో అలాగే మళ్ళీ వెనక్కి వచ్చేసి అలాగే అదే ప్రదేశంలో కూర్చొని బొమ్మలు వేస్తా కూర్చునేవాడిని. అలాగా స్టిల్ ఆ మెమరీస్ ఉన్నాయి, కానీ ఇప్పుడున్న ప్రదేశాలన్నీ, అక్కడ వేసినటువంటి ప్రదేశాలన్నీ కూడా మారిపోయినాయి.

0: దాదాపుగా ఒక 30 40 ఏళ్ల క్రితం
1: క్రితం జరిగింది.
0: క్రితం
1: ఎస్
0: జరిగింది. అలాగా నాకు దీన్ని చూసి మా ఫాదర్ గారు తండ్రి గారు చూసి నాకంటూ ఒక రూమ్ ఇచ్చారు డ్రాయింగ్ వేసుకోవడానికి, డిస్టర్బెన్స్ లేకుండా దాంట్లో కూర్చొని పెయింటింగ్స్ చేస్తూ కూర్చునేవాడిని. అలాగా స్కూల్ విద్యాసంలోనే ఎక్కువగా ఉండేది. కానీ ఎవరు అంటే ఆ రోజుల్లో ఆర్ట్ ఉండేది కానీ ఈ ఇంజనీరింగ్ మెడిసిన్ ఇలాంటివి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది, ఈ ఫైన్ ఆర్ట్స్ అని యొక్క ఇంపార్టెన్స్ అని ఉండేది కానీ అంత
1: అంత అవగాహన లేకుండా.
0: అవగాహన లేక లేదు మాట. స్కూల్కి వెళ్ళినా కానీ ఎక్కువగా స్కూల్లో ఇంజనీరింగ్ మీద ఈ మ్యాథ్స్ చేసేవాళ్ళ మీద, మ్యాథ్స్ చదివేవాళ్ళు సైన్స్ చదివేవాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. ఫైన్ ఆర్ట్స్ అనేసరికి ఎవరికి అంత ఇంట్రెస్ట్ స్కూళ్ళలో కనిపించేది కాదు. నాకు చదువుకునే టైంలో స్కూల్లో క్రాఫ్ట్ టీచర్ గారు ఉండేవారు. ఆ క్రాఫ్ట్ టీచర్ ఏమైనా ఎగ్జిబిషన్ అంటే ఏమైనా ఎగ్జిబిషన్స్ జరిగినప్పుడు అలా పెయింటింగ్స్ అన్ని చూస్తే నన్ను అడిగేవారు అన్నమాట, చేసిన వర్క్స్ శ్రీధర్ని ఒకసారి తీసుకురా, పెయింటింగ్స్ తీసుకురా పెడదాము అందరికి తెలుస్తుందని. అలా అడప తడప సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు అలా ఎంకరేజ్మెంట్ వచ్చేది. అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడి అనమాట. సో అలాగే ఎంకరేజ్ అయింది. తర్వాత స్కూల్స్ అయిపోయింది, ఇంటర్మీడియట్ సిద్ధార్థ కాలేజ్లో చదువుకున్నాను ఇంటర్మీడియట్. తర్వాత 1 ఇయర్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేసిన తర్వాత అయినా సరే ఇంటర్మీడియట్ కూడా ఫెయిల్యూర్. ఫస్ట్ 2 ఇయర్స్ అన్ని సబ్జెక్ట్స్ అన్ని ఫెయిల్ అయిపోయాయి. మెయిన్ సబ్జెక్ట్స్ ఓన్లీ పాస్ అయింది ఏంటంటే లాంగ్వేజెస్ పాస్ అయ్యాను. నీకంటూ భవిష్యత్తు ఉండాలి అంటే శ్రద్ధ అంతా ఇటువైపు ఉండేది, ఇటువైపు ఉండేది కాదు. ఇలాంటి సబ్జెక్ట్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అంటే ఎక్కువ కారణం ఏంటంటే ప్రకృతిని ఆస్వాదించడం, వాటితో మమేకవడం బాగా ఇష్టపడేవాడిని అనమాట. సో తర్వాత మా తండ్రి గారు దీన్ని చూసి నువ్వు ఒక దీనికి రావాలంటే ఏదో ఒక ప్రొఫెషన్కి రావాలంటే నీకు అంటే నువ్వు ఒక డిగ్రీ ఇంటర్మీడియట్ అవ్వాలి కదా, చదివితే మంచి ఇది ఉంటుంది, ఫైన్ ఆర్ట్స్లో కూడా నువ్వు ఒక చేయొచ్చు, దీంతో డిగ్రీ కూడా ఉంటుంది, ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ కూడా ఉన్నాయి, అలాంటి యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి, బరోడాలో బరోడా సయాజీరా యూనివర్సిటీ, జేఎన్ఎఫ్, అలా రకరకాలటువంటి ఎంఎస్ యూనివర్సిటీ చాలా ఉన్నాయి, దాంట్లో కూడా ఉన్నాయి, డెఫినెట్ గా నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయితే గనక డెఫినెట్ గా నిన్ను అక్కడ పంపిస్తాను అని అన్నారు. సో నిజంగానే పంపిస్తారా అనే దీంతో అంటే చాలా ఆనందపడిపోయాను అన్నమాట. అప్పుడు తర్వాత కష్టపడి కూర్చొని 2 ఇయర్స్ పోయినటువంటి మెయిన్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఎట్ ఏ టైం ఆల్ 2 ఇయర్స్, ఫస్ట్ ఇయర్లో 3 సబ్జెక్ట్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, సెకండ్ ఇయర్లో కూడా అదే సబ్జెక్ట్స్ రెండు ఒకేసారి 1 అటెంప్ట్లో పాస్ అయ్యానండి. ఏంటండి దీంట్లోకి ప్రొఫెషన్లోకి వెళ్ళాలనేటువంటి నా ఆర్ట్ ప్రొఫెషన్లో ఇంట్రెస్ట్కి వెళ్ళాలనేటువంటి దీంతో కష్టపడి చదివాను. కానీ మా నాన్నగారు అసలు మా తండ్రి గారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పాస్ అవుతానని ఇంటర్మీడియట్. సరే చూద్దాము అని చెప్పి తీసుకుని వెళ్ళి ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా ఫస్ట్ ఇయర్ చదివిన తర్వాత, ఫస్ట్ ఇయర్ చేస్తున్న టైంలో అప్పుడు యూనివర్సిటీస్కి అప్లై చేశాను అనమాట అండి. అప్పుడు ఎంట్రన్స్ రాస్తానికి ఎంట్రన్స్ కండక్ట్ చేశారు జేఎన్ఎఫ్ఏలో, కండక్ట్ చేసి లక్కీ ఐ గాట్ 5th ర్యాంక్ అండి. దాంట్లో ర్యాంక్ రావడం చాలా కష్టం. పెయింటింగ్ లో ఇప్పుడు కూడా పెయింటింగ్ లో 10 సీట్లు, స్కల్ప్చర్ లో 5 సీట్లు, ఇట్లా మనకి ఇన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ లాగా ఇన్ని సీట్లు ఉండవు, ఓన్లీ లిమిటెడ్ సీట్స్. స్కల్ప్చర్లో 5 సీట్స్, పెయింటింగ్లో ఏమో 10 సీట్స్, అప్లైడ్ ఆర్ట్లో 20 సీట్స్ అట్లా ఉండేమాట. లక్కీగా ఈ గోట 5th ర్యాంక్ వచ్చింది. సో అది నా అదృష్టంగా భావిస్తాను. అది అక్కడి నుంచి నా యొక్క జీవితం మారింది. అది మెయిన్ కారణం. ఇంత ఏంటంటే కారణం అంటే ప్రకృతి, నేచర్. దాన్ని కరెక్ట్గా నాకు ఇష్టమైన దానికి పంపించినట్టు మా తండ్రి గారికి చాలా రుణపడి ఉన్నాను. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు యొక్క ఇంట్రెస్ట్ ని కనుక్కొని తల్లిదండ్రులు అర్థం చేసుకొని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్టులు పంపిస్తే చాలా ఆనందపడతారు.
1: సరే మరి ఈరోజు మనం ఇంటర్నేషనల్ డ్రాయింగ్ డేని జరుపుకుంటున్నాం కదా సార్, సో దీనిపై మీ అభిప్రాయంతో పాటు ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటంటారు సార్?
0: యాక్చువల్గా ఇంటర్నేషనల్ డ్రాయింగ్ డే అనేది మెయిన్ డ్రాయింగ్ యొక్క ఉద్దేశము, డ్రాయింగ్ యొక్క ప్రాముఖ్యత ఇది అందరికీ తెలవాలి అనే ఉద్దేశంతో 2008లో ఆన్లైన్ కమ్యూనిటీ అనేది స్టార్ట్ అయింది. ఆన్లైన్ కమ్యూనిటీ అనేది డ్రాయింగ్ స్పేస్ అండ్ ఆర్టిస్ట్ అరౌండ్ ద వరల్డ్ సంస్థ ద్వారా ఇది స్టార్ట్ అయింది 2008లో మే 16. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము మే 16 నుంచి ఈ కార్యక్రమాన్ని, ఈ డ్రాయింగ్ అనే దీన్ని అందరికీ చెరువులో ఉండాలి, దాని యొక్క ముఖ్య ఉద్దేశం తెలవాలి అనే ఉద్దేశంతో రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. పాత కాలంలో ఇవన్నీ లేవు. ఇన్ని డేస్ అనేది ప్రతిదానికి ఒక డే పెడుతున్నారు. మంచి ఉద్దేశం, చాలా మంచి ఉద్దేశం. కనీసం ఆ రోజన్నా సరే దాని యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటారు అనే దీంతో ఉద్దేశంతో చేశారు. ఇది ఒక మంచి పరిణామం.
1: సార్, అదేవిధంగా డ్రాయింగ్ అనేది మన జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అంటారు?
0: చాలా ముఖ్య పాత్రతో పోషిస్తుంది. డ్రాయింగ్ అనేది చేయడం వలన ఒక మానసిక ఆనందాన్ని, మానసిక ఉల్లాసాన్ని స్టెబిలైజ్ చేస్తుంది మన జీవితాన్ని. అది ఒక మనదంటూ చేయడం వలన అంటూ ఏది శాశ్వతం కాదు, జీవితంలో ఏది శాశ్వతం కాదు. మన ద్వారా, మనసు ద్వారా మనం ఒకసారి క్రియేట్ చేసినటువంటి రేఖ ద్వారా, అంటే డ్రాయింగ్ అంటే రేఖ అంటారు, ఈ రేఖల ద్వారా మనం చేసి మనసులో ఉండే దాన్ని ఒక రూపాన్ని, రేఖల ద్వారా రూపం ఇవ్వడం అనేది అది వచ్చేటువంటి ఆనందం అంత కాదండి. మనం అనుకున్నది చూపించడం అనేది అలా ఉండమంటే, ప్రతిరోజు కూడా డ్రాయింగ్, నేను చెప్పాను నేను విద్యా కాలేజీలో చదువుకునేటప్పుడు మాస్టర్ గారు చెప్పారన్నమాట, ఆయన నువ్వు ఏ రోజైతే డ్రాయింగ్ వేయడం మనిసావో ఆ రోజు నువ్వు చనిపోయిన వాడు లెక్క అన్నారు. అది ఇప్పటికీ కూడా మేము పాటిస్తాం. కనీసం ఒక 5-6 అట్లీస్ట్ 5-10 డ్రాయింగ్స్ రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం.
1: ఇప్పటికీ
0: కూడా స్కెచ్ బుక్ అంటారండి. అది మనం ఎప్పుడు కూడా మన యొక్క మార్గానికి కనెక్టివిటీ ఇస్తుంది.
1: సరే, కానీ మనం ఈ రోజుల్లో చూస్తే కనుక ఈ రోజుల్లో పిల్లలకి డ్రాయింగ్ మీద ఆసక్తి అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు కదా సార్? సో దాన్ని మీరేమంటారు సార్?
0: అది పిల్లల యొక్క తప్పు కాదండి, మనం చేస్తున్న తప్పిదాలి. పిల్లలకి మనం వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు పిల్లలు. అది డ్రాయింగ్ అనేది ఒక ఇంపార్టెన్స్ ని ప్రతి ఒక్కళ్ళు, తల్లిదండ్రులు, స్కూల్స్ ఎక్కువగా వాళ్ళు ఉండేది చిన్నపిల్లలు స్కూల్లో ఎక్కువ టైం ఉంటుంది, అలాగే సాయంత్రం వస్తే ఇంటికి వస్తారు. ఇంటి యొక్క ప్రాంగణంలో కూడా, పరిసరాల్లో కూడా ఆ యొక్క ఇది ఉంటే గనక అది చాలా వాడు మారుతారు. ఇప్పుడు ప్రజెంట్ ఫోన్లు ఇస్తున్నాం, ఫోన్ వాళ్ళు ఒక డ్రాయింగ్ బుక్ ఇస్తే ఇది ఇట్లా చేస్తా ఉంటే మన అంటే ఇమిటేషన్ చేస్తారు పిల్లలు, చిన్నపిల్లలు. అది డ్యామ్ షూర్ మనం ఏం చేస్తాం, తండ్రి ఏం చేస్తాడు, తల్లి ఏం చేస్తారు, అమ్మ ఏం చేస్తారు, అదే చేస్తారు పిల్లలు.
1: అంటే చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ నేర్పించడం చాలా ముఖ్యమంటారు.
0: చాలా అవసరం. డ్రాయింగ్ వేయడం వలన మూలం ఒకటి ఉంటుంది, ఆ మూలంకి తీసుకెళ్తే దాన్ని దృఢత్వం చేస్తుంది. ఆ దృఢత్వం చేయడం వల్ల ఒక సంకల్పం వస్తుంది, ఆ సంకల్పమే మనం నిలబడడానికి ఆస్కారం ఇస్తుంది.
1: అంటే ఈ డ్రాయింగ్ అనేది ఆ యొక్క పిల్లల యొక్క మానసిక ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది?
0: డెఫినెట్ గా చూపిస్తుంది అండి, తప్పనిసరిగా చూపిస్తుంది. మానసిక అంటే ఒక ఇప్పుడు కూడా చెప్తున్నా కానీ డాక్టర్స్ కరోనా వచ్చినప్పుడు అందరూ కూడా ఆల్ ఆఫ్ ది టర్న్ టువర్డ్స్ టు లెర్న్ ద ఫైన్ ఆర్ట్స్. కారణం ఏంటంటే రోగం అనేది మనసుకు సంబంధించిన అన్నారు. ఎప్పుడు మనసు కరెక్ట్గా ఉంటే ఏ రోగం దరిదారికి రాదు. అలాంటి మనసుని ఆహ్లాదపరిచేది ఫైన్ ఆర్ట్స్, దాంట్లో ఏ రోగం దగ్గరికి రాదు, ధైర్యాన్ని ఇస్తారు.
1: సార్, అంటే మీరు ఎక్కువగా ఎలాంటి డ్రాయింగ్స్ వేసేవాళ్ళు సార్?
0: అంటే ఇప్పుడు డ్రాయింగ్ అనేది రకరకాలుగా ఉంటా ఉంటాయి. అంటే కళాకారుడు ఎప్పుడు కూడా ప్రకృతిని, వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యి చేస్తూ ఉంటారు. పర్టికులర్ టైంలో ఇది అని ఉండదు, తేనె తుమ్మిదలాగా ఎటు వెళ్తే అటు వెళ్తూ ఉంటాడు. ఏది అందంగా ఉంటే, ఏది ఇంపార్టెంట్ అయితే, సమాజంలో చూసిన ఏంటి, ఎన్నో రకాలైనటువంటి వాటిని ప్రేరణ చెందుతాడు. ఆ ప్రేరణ చెంది దాన్ని చూసిన దాన్ని అది నాది అనుకుంటాడు. నాది అనే దాన్ని నేను ఇది చూపించాలి అనేది అనుకుంటాడు. ఫస్ట్ ఎవరికి చూపించకపోయినా తనకు తను చూసుకోవాలి అని అనుకుంటాడు. చూసింది నేను తిరిగి చూసుకోవడమే, ఇది తిరిగి క్యాన్వాస్ మీద చూసుకోవడమే. అసలైనటువంటి విజువల్ అనేది అసలైనటువంటి మనసులో ఉంటుంది. ఉన్నది లేనట్టుగా చేస్తాడు, మాయ చేస్తా ఉంటారు మెజీషియన్స్. ఎస్ ఎగ్జాక్ట్లీ, మెజీషియన్. అది ఏదో పిక్చర్ ఉన్నది అంటే అది ఒక తలకాయ ప్రవేశం లాంటిది. మనసులో ఉన్న దాన్ని తిరిగి మరి చూపించడం అనేది ఒక తలకాయ ప్రవేశం. ఆ వేసే టైంలో కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, కొన్ని రోజులు పట్టచ్చు, కొన్ని నిమిషాలు పట్టచ్చు. ఆ టైం వరకు కూడా దీంట్లోనే ఉంటాడు. ఆ దీంతో ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు, వాడి లోకంలో ఉంటారు. టచ్ మీద అంటే ఉంటారు, కానీ అది మెయిన్ వాళ్ళు చేస్తున్నటువంటి చిత్రం మీదే ఉంటుంది ధ్యాస అయ్యేంత వరకు. సో అలాగా రకరకాలైనటువంటి సన్నివేశాలు తీసుకుంటూ ఉంటారు. సమాజానికి పనికొచ్చే రకరకాలైనటువంటి శైలులు ఉంటాయి, అన్ని తీసుకొని చేస్తూ ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ పాబ్లో పికాసో. మన ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్లూ పీరియడ్ అండ్ పింక్ పీరియడ్ ఉంటుంది. బ్లూ పీరియడ్ అండ్ పింక్ పీరియడ్. బ్లూ పీరియడ్ లో ఆయనకు డియరెస్ట్ ఫ్రెండ్ చనిపోతారు. చనిపోవడం వలన చాలా డిప్రెషన్కి వెళ్తారు. ఆ దాంట్లో ఆ డిప్రెషన్ ఎన్నో పెయింటింగ్స్ చేశారన్నమాట. దీంట్లో చేసిన అన్ని కూడా బ్లూ కలర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకని ఆర్ట్ క్రిటిక్స్ అందరు ఎందుకు బ్లూ ఎందుకు ఎక్కువ యూజ్ చేశారంటే ఇట్ లీస్ట్ బ్లూ ఈజ్ లీస్ట్ డిప్రెషన్ కని అనమాట. ఆ పీరియడ్ కొంతకాలం ఉంటుంది. మనం కొంత టైం ఏదైనా సరే దాని యొక్క ప్రభావం కొంత కాలం ఉంటుంది, తర్వాత అది పరిమితంగా ఉండదు, అది టెంపరీ, మళ్ళీ వ్యానిష్ అయిపోతుంది. ఇప్పుడు మనం నచ్చిన వాళ్ళు చనిపోయారు అనుకోండి, ఒక రెండేళ్ళు నాలుగేళ్ళు 4 రోజులు ఏడుస్తాం, మళ్ళీ 5 రోజులు మళ్ళీ మామూలు స్టేజ్కి. అట్లాగే వీడు కూడా ఆర్టిస్ట్ కూడా చూసిందని ప్రభావితం అయ్యి దాని మీద ఉండిపోయి

0: అంత వరకు అట్లాగే ఉంటాడు. మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ జాయ్ పీరియడ్ అని వచ్చింది. జాయ్ పీరియడ్ దాంట్లో అన్ని పింక్ కలర్ యూజ్ చేశాడు. పింక్ రిప్రజెంట్ జాయ్, అట్లా బ్లూ పీరియడ్, జాయ్ అట్లాగా చూస్తే మనం ఒక ఆర్టిస్ట్ యొక్క పెయింటింగ్స్ చూస్తే అన్ని దగ్గర పెట్టి చూస్తే రకరకాలుగా ఉంటాయి అన్ని, ఒక్కొక్కటి ఒక్కోలాగా ఉంటుంది.
1: సార్ అంటే మనం ఇప్పుడు ఈ మోడర్న్ డేస్ లో ఉన్నాం కాబట్టి మనకి ఇక్కడ డిజిటల్ డ్రాయింగ్ అదే విధంగా ట్రెడిషనల్ డ్రాయింగ్ ఈ రెండు తేడా కానీ చూస్తే కనుక సో ఆ వ్యత్యాసాలు ఎలా ఉంటాయంటే
0: చాలా ఉంది వ్యత్యాసం. ఇప్పుడు అన్ని డిజిటాలిటీ అనేది అది లేటెస్ట్ వచ్చినటువంటి మార్పు. ఎప్పుడు టెక్నాలజీ మారుతూ ఉంటుంది. ఇది వరకు పాతకాలంలో ఓల్డెన్ డేస్ లో కేవ్ ఆర్ట్ అని ఉండే, కేవ్ పీరియడ్, మెసపటోమియా టైంలోను, తర్వాత ఆల్ట్రమీరా, అట్లాగే రకరకాలైనటువంటి కేవ్స్ ఉన్నాయండి దాంట్లో. దాంట్లో చూస్తే ఆది మానవులు ఎన్నో రకం కుటి చిత్రాలు అంటే లైన్ డ్రాయింగ్స్ వేశారు. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ఎలా వేశారే అంటే బోన్ తీసుకొని ఆ బోన్ మ్యారో తినేసిన తర్వాత ఆ బోన్ లోంచి ఈ న్యాచురల్ కలర్స్ తీసుకుని నోట్లో వేసుకొని బోన్ ద్వారా స్ప్రింకిల్ చేసేవారు ఆ వాల్స్ మీద. ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి ఎన్నో రకమైనటువంటి చిత్రాలు. అన్ని ప్రకృతికి సంబంధించిన జంతువులు, మనుషులు ఎలా, వాళ్ళు ఆ రోజుల్లో అలా వేయకపోతే మనకి అలా ఉన్నారని తెలిసేది కాదు, తెలియజేసింది ఆర్టిస్ట్. అది చేయకపోతే మనకు తెలిసేదే కాదు. అలాంటి గొప్ప చిత్రం ఆ కాలంలో అట్లా వేశారు. తర్వాత పేపర్ వచ్చింది, పేపిరస్ ఈజిప్షియన్ పీరియడ్ లో, అట్లాగే స్క్రైబ్స్ మెయిన్. దాంట్లో ఎన్నో రకమైనటువంటి డెడ్ ఆఫ్ డెనిక్ పేపర్ ఎన్నో దాని మీద ఎన్నో చిత్రాలు వేశారు, డెడ్ సీ స్క్రాల్స్ అని, డెడ్ సీ స్క్రాల్స్, అలాగే ఎన్నో. తర్వాత క్యాన్వాస్ వచ్చింది. ఇక క్యాన్వాస్ తర్వాత రీసెంట్ ట్రెండ్ ఈ దీంట్లో ఈ సెంచరీలో డిజిటాలిటీ అనేది ఎక్కువ దీని మీద వచ్చింది. ఏంటంటే రెండు ఏది ఇంపార్టెంట్ అంటే, ఏది ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ ఇప్పుడు అన్ని పాత అన్ని ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ ఫార్మ్స్. నౌ ఈవెన్ ఐ ఆల్సో ఐమ్ డూయింగ్ అండ్ డిజిటల్ ఆర్ట్. ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకోవాలి టెక్నాలజీ పాటు మనం పరిగెత్తాలి. రెండు అవసరం, రెండు అవసరము. కానీ ఎక్కువగా ఏది ఎక్కువ ప్రాముఖ్యత అంటే మనం చేత్తో నిజంగా కాగితం మీద వేసినప్పుడే దాని యొక్క ఆనందాన్ని ఎక్కువ ఆస్వాదిస్తాం. నిజమేంటంటే దీనిలో డిజిటల్ కలర్ డైరెక్ట్ గా తీసుకోలేము, డైరెక్ట్ కలర్ తో ఇంటరాక్ట్ కావలేము, డైరెక్ట్ పెన్సిల్ తో దాని యొక్క అనుభూతి పొందలేము. డిజిటల్లో అది ఉండదు, ఆ అనుభూతి ఉండదు. నిజంగా పెయింటింగ్
1: ట్రెడిషనల్ లో కానీ మనమే
0: చాలా ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: సార్ సార్ అంటే ఇప్పుడు డ్రాయింగ్ లో నైపుణ్యం పెంపొందించుకోవడానికి సో ప్రారంభ స్థాయి విద్యార్థులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, అండ్ వీళ్ళు ప్రాక్టీస్ అనేది ఎట్లా స్టార్ట్ చేయాలంటారు?
0: ప్రారంభ దిశలో విద్యార్థులకి మెయిన్ గా అవసరమైనటువంటిది మనం ప్రకృతిని ప్రేమించడం, చుట్టూతున్న వాటిని, ప్రకృతిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ యొక్క బంధాన్ని అనుబంధాన్ని మనం తెలుసుకోవాలి. అడవిలో పశుపక్షాదు నిజంగా మనం ఒకసారి అనిపిస్తుంది మనం ఎక్కడ బతుకుతున్నాం అనేది. నిజంగా చెప్పాలంటే అడవిలో ఉన్నటువంటి జీవరాశులు నిజమైనటువంటి బతుకుని బతుకుతున్నాయి. మనం మనుషులలా అడవిలా ఎవరికి అనేవారు, అడవి మనుషులా తయారయ్యేవని, ఇప్పుడు రివర్స్ అయింది, డిటాచ్డ్ లైఫ్ అయిపోయింది. సంబంధం లేకుండా ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసరికి మనం చుట్టుపక్కల వాళ్ళు కూడా మాట్లాడడం మానేస్తున్నాం. సో అలా కాకుండా మెయిన్ పిల్లలకి ప్రకృతిని చూపించడం, ప్రకృతిలో ఉన్నటువంటి జంతువులు కానీ ఏదైనా సరే వాటిని ఆంతర్యాన్ని, వాటికి మనసుని ఎక్కువగా, ఇంకోటి అంటే బాహ్య సౌందర్యం ఉంటారు, బాహ్య సౌందర్యం గురించి పాకులాడుతున్నారు కానీ ఆంతరికమైనటువంటి సౌందర్యం అనేది ఒకటి ఉంటుంది. అది ఇప్పుడు వస్తుంది, కొంతసేపు దాంతో టైం స్పెండ్ చేసినప్పుడు, వెచ్చించినప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది, అర్థం అవుతుంది. మొబైల్ ఇచ్చేస్తే ఏం అర్థం అవుతుంది, ఏం తెలియదు. సో నేనంటే అంటే ఆ రావాలంటే ఆ నాన్న తండ్రి కానీ గురువు కానీ ఎవరైనా సరే, అరే నాన్న నువ్వు చూస్తున్నావు కదా, ఆ చూసిన దానికి కాసేపు వెయ్యి చూపించు, జస్ట్ గివ్ ఎన్ అడ్వైస్ పిల్లలకి, చిన్నపిల్లలకి, చూస్తున్నావు కదా ఇంటికి వచ్చి చూస్తావు, చూసిన ఎక్స్కర్షన్ తీసుకెళ్తే చూసావు కదా ఏం చూసావు అని, జస్ట్ స్మాల్ ఎక్సర్సైజెస్
1: చేస్తే
0: రీఇమాజినేషన్ చేసుకుంటా. రీఇమాజినేషన్ అనేది అక్కడ స్ట్రాంగ్ గా ఇది అన్నమాట. లేకపోతే మిస్ అయిపోతుంది, పాత దాంట్లో బ్రెయిన్ ఎన్నో స్టోర్ చేసుకుంటుంది కదా, అది మిస్ అయిపోయి దాంట్లో పోతుంది. రీఇమాజినేషన్ తీసుకొని మనం ఎప్పుడైతే పేపర్, అదే అంటారు 4-5 సార్లు రాయిరా అంటారు, రాయడం చదువు రాయి అంటారు. రాయడం అని ఏంటంటే, అంటే రాయటం గీతే, రాసేది గీతే, టెక్స్ట్ కూడా కాంబినేషన్ ఆఫ్ లైన్స్. దానివల్ల ఏమంటే మళ్ళీ తిరిగి అది ఎప్పుడైతే మనం తిరిగి చేస్తామో అది మనసుకు వెళ్తుంది, బ్రెయిన్ నోట్ అవుతుంది అన్నమాట. కేవలం చూడడం ద్వారా అది వైపౌట్ అయిపోతుంది, కొంతకాలం ఉంటుంది వైపౌట్ అవుతుంది, మళ్ళీ తిరిగి వేయడం వల్ల ఏమవుతుందంటే జీవితాంతం గుర్తుంటుంది. అలా అలాంటి ఎక్సర్సైజ్ చేస్తే చాలా మంది చూడండి, మమ్మీ పిల్లలు చిన్నపిల్లలు కూడా మీ మమ్మీ ఎలా ఉంటారు బొమ్మే రా అంటారు చూపిస్తారు, మమ్మీ డాడీ ఎలా ఉంటారు గ్రాండ్ ఫాదర్ ఎలా అని చక్కగా చేస్తారు. నాకు వండర్ అనిపిస్తుంది చిన్నపిల్లల వరకు ఒక 6th క్లాస్ వరకు డ్రాయింగ్ ఎట్టకూడదు కష్టపడి.

0: పేరెంట్స్ నేర్పిస్తారు. తర్వాత ఏమవుద్దో, 10th వచ్చేసరికి 11th వచ్చేసరికి మా ఎంకరేజ్మెంట్ ఉండదు. ఎందుకని ఉండదు అనేది పెద్ద క్వశ్చన్. దానికి కనెక్టివిటీ ఉంది. ఎప్పుడో నేను చిన్నప్పుడు వేసేవాడిని సార్, ఇప్పుడు
1: అవును సార్,
0: ఎందుకు
1: నాకు
0: వేయట్లేదు,
1: జనరల్గా కూడా వింటూ ఉంటాను సార్ ఇది.
0: ఎందుకు వేయట్లేదు, అది దానికి ఇంపార్టెన్స్ ఇస్తే డాక్టర్ల దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు, మనసు ప్రశాంతంగా ఉంటుంది.
1: సార్ అంటే మనం చూస్తే కనుక మీరు ఎన్నో కళలను వేసి ఉంటారు కదా సార్, సో వాటిలో మీకు బాగా ఇష్టమైన కళ అంటే ఏంది, అండ్ మీకు ఇన్స్పిరేషన్గా నిలిచిన కళాకారులు ఎవరు సార్?
0: నాకు స్టార్టింగ్లో నేను డ్రాయింగ్ అది చెప్పాను విద్యాసాగర్ టైంలో, అంతకుముందు అసలు అసలు కళ్ళంటే ఏంటి ఏంటి అనేది తెలియదు. ఇంతమంది కళాకారులు ఉంటారా, పాబ్లో పికాసో అయినా కొంట లియోనో డావిన్సీ ఉంటారు అనేది తెలియదు. నేను ఈ విద్యాభ్యాసం, ఈ కళలో విద్యాభ్యాసం చేసినప్పుడు చూస్తుంటే అసలు వాళ్ళు చేసినటువంటి పరిశీలనలు కానీ చాలా అద్భుతాలు కానీ చాలా ఇన్స్పైర్ చేసినాయి. లియోనో డావిన్సీ గారు వేసినటువంటి, అలాగే మైకెలాంజెలో వారి సిస్టైన్ చాపల్లో వేసినటువంటి పెయింటింగ్స్ కానీ, అలాగే రెంబ్రాండ్ వ్యాన్ రిచెన్, వీళ్ళందరూ పాశ్చాత్య చిత్రకారులు. అలాగే మన ఇండియాలోనూ చాలా గొప్ప ఆర్టిస్ట్ రాజా రవివర్మ గారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి ఉంది. అలాగే రాజమండ్రిలో ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నారు, దామెల రామారావు గారు. నిజంగా ఎవరు ఆయన్ని గుర్తు తెచ్చుకోవట్లేదు, దామెల రామారావు గారు. ఆ రోజులోనే పాశ్చాత్య శైలిలో మన ఇండియన్ ఆర్ట్ని తీసుకొని, ఇండియన్ స్టైల్ని తీసుకొని దానికి ప్రాముఖ్యత చూపించారు. డ్రాయింగ్ అంటున్నాము కదా, మనం ఇవాళటువంటి విషయం అనేది డ్రాయింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మనం భారతదేశము అలాగే చైనీయులు, చైనీస్ వీళ్ళిద్దరూ రేఖను బేస్ చేసుకొని చిత్రాలు వేయడంలో ప్రాముఖ్యత చెందాం. రేఖా చిత్రాలు,
1: రేఖ
0: జట్ హస్తులు ఏక దేశాలంటే మన భారతదేశం, చైనా దేశం. రేఖ బేస్ పట్టుతో ఉన్నటువంటి రేఖ వేరు, మాస్ వేరు. పాశ్చాత్య చిత్రకారులు అంటే అంత మాస్ ఉండదు, లైన్ ఎక్కడ కనబడదు, రేఖను ఎక్కడ చూసినా రేఖ కనబడదు, అంతా కూడా మసిపూసినట్టు. అంటే డెప్త్ కలర్, ఫ్లాట్ కలర్ అలా ఉంటే అవుట్లైన్ అనేది ఉండదు, ఒక దాంట్లో గ్రెడేషన్ అనేవి ఉంటాయి, కలర్లో గ్రెడేషన్ చూపించడం అలా ఉంటాయి. కానీ మనకు వచ్చేసరికి రేఖ ప్రాముఖ్యత ఇచ్చినటువంటి దీంట్లో దామెల రామారావు గారు, అలాగే అడవి బాపిరాజు గారు, అలాగే కలకత్తా శాంతినికేతన్లో ఉన్నటువంటి ఎన్నో కొంతమంది నందలాల బోస్, రవీంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళందరూ కూడా ఎన్నో మన రేఖను బేస్ చేసుకుని, డ్రాయింగ్ని బేస్ చేసుకుని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఉన్నటువంటి, ఆల్మోస్ట్ ఇప్పుడు టర్న్అప్ అయిపోయింది, చాలా అరుదుగా మనం చూస్తాం. అలాగే బాపు గారు రేఖ దీంట్లో ప్రాముఖ్యత చాలా అందంగా ఉంటుందండి. రేఖ చేసేటప్పుడు ఆ ఐస్ కానీ కళ్ళు కానీ, పెదవుల యొక్క ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, భావం అనేది ఎక్కడికి ఎక్కువ కనబడుతుంది, కళ్ళల్లోనూ పెదాల కనబడుతూ ఉంటాయి, నించునేటువంటి పాశ్చర్ చేస్తుంటే దాంట్లోనే చూపించాలి, దాంట్లో నిష్ణాతులు మాట. ఇవన్నీ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాం. వీళ్ళందరినీ ఎలా నేర్చుకోవడం, ఇవన్నీ నేర్చుకోవడం సాధ్యమా, చూసి కొంత అనుకరణ చేశాను. అందుకని అనుకరణ చేసి చాలా ఎన్నో రకమైనటువంటి ప్రాక్టీస్ చేశాను, రెంబ్రాండ్ వ్యాన్ డిజన్ మీద, మైకెల్ యాంగ్లర్ మీద, లియోనో డావిన్సీ మీద, అలాగే బాపు గారి లైన్ డ్రాయింగ్ మీద, దామెల రామారావు వాష్ టెక్నిక్ చాలా ఫేమస్ మన ఇండియన్ దీంట్లో చేసి, లైట్ కలర్స్ ఎక్కువ కలర్ యొక్క అది ఇంపార్టెంటే కానీ రేఖకన్నా అంత ఇంపార్టెన్స్ ఉండేది దాంట్లో చూపించిన వాడనమాట. అవన్నీ ఇన్స్పైర్ అయ్యి చేసిన తర్వాత కొన్ని నాకంటూ నేను ఒక స్టైల్ కావాలి కాబట్టి ఇప్పుడు నవడేసి ఇప్పుడు టీ ఆర్ట్ అంటారు, టీ వేసిన దాంతో కూడా వేస్తూ ఉంటారు.
1: అవును సార్
0: ఒకప్పుడు నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు పేడతో కూడా వేసాను, పేడ వచ్చినటువంటి వచ్చిన రసం ఉంటుంది, జ్యూస్ ఉంటుంది, దాంతోను పేడతోను డైరెక్ట్ వాటితో కూడా ఆర్ట్ చేశారు. అంటే చెయ్యాలనుకుంటే ఏదైనా ఇది అది కళకి చూపించడానికి కలరే ఏదైనా పెన్సిల్తో వేయచ్చు, ఏదన్నా దాంతోనే వేయచ్చు మన
1: సార్, ఈ మధ్య మనం
0: ప్రదర్శించాలి.
1: చూస్తున్నాం కదా సార్ ఇది యాష్ తో కూడా అండ్ బ్లడ్ తో
0: బ్లడ్
1: కూడా,
0: తో కూడా
1: సో ఇవి
0: యాష్
1: ఎక్కువగా ఇప్పుడు అందరికి గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నారు, ఇవి
0: చేశారు.
1: కూడా ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి సార్ ఇవి.
0: చూడండి, మీరు సినిమాలో కూడా చూపిస్తారు, దీంట్లో కూడా మన సినిమాలో ఈ మసి మీద వేసి కొన్ని కొన్ని
1: అవును సార్,
0: సీన్స్ చూపిస్తూ ఉంటారు, దాంట్లో కొన్ని లైన్ డ్రాయింగ్స్ లాగా
1: అవి
0: చూపిస్తారు.
1: చూసినప్పుడు కూడా మనకు ఒక వింటేజ్ లుక్ లాగా
0: వింటేజ్ లుక్
1: అలా
0: లాగా
1: అనిపిస్తుంది
0: వస్తుంది.
1: సార్.
0: ఎగ్జాక్ట్, ఎక్కువ సూట్ అనేది వాడేవారు
1: ఎస్ సార్,
0: డ్రాయింగ్కి, సూట్ని తీసుకొని దాన్ని తీసుకొని చార్కోల్ టైప్లో అలాగా చేశారు, చాలా అద్భుతాన్ని సృష్టించవచ్చు వాటితో. అంటే నిజంగా న్యాచురల్ మెటీరియల్స్ అయి సూట్ అనేది మసి.
1: అవును సార్. సరే ఇప్పుడు మనం చూస్తే కనుక సార్ ఈ డ్రాయింగ్ని ఒక కెరీర్గా ఎంచుకుంటే కనుక దీనికి ఎలాంటి అవకాశాలు మనకు దొరుకుతాయంటారు?
0: మా కాలంలో అన్ని అవకాశాలు లేవండి. అవ్వాలనుకుంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ మేము విద్యాభ్యాసం అయిపోయిన టైంలో, అవ్వాలనుకుంటే ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా అవ్వడం, తర్వాత ఏదైనా స్కూల్ టీచర్ కింద లేకపోతే ఆర్ట్ వాటి డైరెక్టర్స్ కింద సినిమా వాటిలో అట్లా అలాంటి ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆర్ట్ని బేస్ చేసుకుని అప్లైడ్ ఆర్ట్స్ వచ్చాయి, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్ట్స్ అని, ప్రొడక్ట్ డిజైనింగ్ అని, జమ్ డిజైనింగ్ అని, జ్యువెలరీ డిజైనింగ్ అని, అంటే ఆర్టిక్చరల్ డ్రాయింగ్ అని, ఇంటీరియర్ డ్రాయింగ్ అని, ఎన్నో రకాల, అట్లాగే గార్మెంట్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ గార్మెంట్ డ్రాయింగ్, లెదర్ డ్రాయింగ్స్, అలాగా ఎన్నో రకాలైనటువంటి దానికి సంబంధించిన స్టడీస్ కూడా వచ్చినాయి. ఇవన్నీ కూడా ఈ మోడర్న్ వరల్డ్ లో వీటి మీద ఎన్నో రకాలైనటువంటి స్టడీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ ఉంది, దాంట్లో కూడా టెక్స్టైల్ డిజైనింగ్,
1: ఇప్పుడు
0: టెక్స్టైల్ లో కూడా డ్రాయింగ్ ఎంత ఇంపార్టెన్స్ ఉంది. మనకున్నటువంటి దీంట్లో సంపద ఏంటంటే మనకు మోటివ్స్, ఫార్మ్స్ ఎన్నో రకాలు ఉన్నాయి కూడా. దాంట్లో లేపాక్షి అలాంటి ప్లేసెస్ లో తంజావూరు లేపాక్షి చాలా గుప్తంగా దాయబడి ఉన్నాయని, వాటన్నిటిని తీసుకొని టెక్స్టైల్ డిజైనింగ్ ఎంత బ్యూటిఫుల్ ఫార్మ్స్ చేస్తాం. అలాగే రకరకాలైనటువంటి దాంట్లో ప్రతి దాంట్లోనూ ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు విజువల్ కమ్యూనికేషన్ అనేది ఒక కోర్స్, అది ఆంధ్ర లైలా కళాశాలలో పెట్టిన 25 ఏళ్ళు అవుతుంది పెట్టి, దాంట్లో అద్భుతంగా ఎన్నో రకమైనటువంటి కోర్సెస్, ప్రొఫెషనల్ కోర్సెస్ పేపర్ సబ్జెక్ట్ ఉంటాయి. దాన్ని బేస్ చేసిన జాబ్స్ కూడా గ్రాఫిక్ డిజైనర్ కింద, ప్రొడక్ట్ డిజైనర్ కింద, యుఎక్స్ యుఐ డిజైనింగ్, ఎన్నో రకాలైనటువంటి అప్లికేషన్, అంటే డ్రాయింగ్ ని కేవలం పెయింటింగ్ చేయడం కాదు, ఎన్నో రకాలు మలుచుకోవచ్చు. అలాగే వాట్ వీ కాల్ నిఫ్ట్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, దాంట్లో కూడా గవర్నమెంట్ డ్రాయింగ్, గవర్నమెంట్ డిజైనింగ్ అనే ప్రతి దానికి ప్రొడక్ట్ డిజైనింగ్, ఎన్నో రకాలు వచ్చింది.
1: అవకాశాలు అయితే మనకి చాలా మెండుగా ఉన్నాయి,
0: చాలా మెండుగా ఉన్నాయి.
1: అవగాహన మాత్రం,
0: అవగాహన ఉంది, చాలా మందికి ఉంది. మనకు ఆంధ్రప్రదేశ్ చాలా తక్కువ,
1: ప్రత్యేకంగా
0: అది స్కూల్స్ లో, అంటే ఇప్పుడు మనం సిబిఎస్ఈ ఐసీఎస్ఈ స్కూల్స్ లో మంచి వాటి యొక్క ఇంపార్టెన్స్, ఆ కరికులం, ఫైన్ ఆర్ట్స్ కరికులం, దానికి కూడా మిగతా సబ్జెక్ట్స్ తో పాటు ఈ సబ్జెక్ట్స్ కూడా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం అలా ఉంది కాబట్టి, అలా మెట్రోపాలిటన్ సిటీస్ లో దానికి ఇంపార్టెన్స్ ఉంది. మీరు కలకత్తా బాంబే వెళ్తే కనుక నువ్వేం చూస్ చేసుకుంటే ఫస్ట్ ది చూస్ దీస్ సబ్జెక్ట్స్, ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేస్తారు. మనీక పరంగా ఒకప్పుడు చాలా కష్టం ఉండేది డబ్బు సంపాదించి ఫైన్ ఆర్ట్స్, దీని మీద ఎవడో పెయింటింగ్ కొంటే గానీ వృత్తి అంటే గడిచేది కాదు. ఇప్పుడు అలా కాదు, ఇట్లో మెయిన్ మనసు అంటే ఆనందం ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, కానీ మృతి కూడా గడవాలి కదా, రోజు కూడా గడవాలి కదా, మనీ ఇంపార్టెంట్ నౌ డేస్. అలాంటి అది ఇప్పుడు బ్రహ్మాండంగా రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. చక్కగా వాటిని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, డబ్బులు గడించవచ్చు, హ్యాపీగా మంచి అవకాశాలు ఉన్నాయి.
1: సార్, మీరు అనేక డ్రాయింగ్స్ వేసి ఉంటారు, అనేక పెయింటింగ్స్ అవన్నీ కూడా. సో దానిలో మీకు ఒక స్పెషల్ అనేది మాత్రం ఎప్పటికీ ఉండిపోతుంది కదా సార్, సో ఆ స్పెషల్ పెయింటింగ్ ఏంటి సార్?
0: నేను వేసేటప్పుడు వెలుతురు అనేది మెయిన్ గా మనం చూస్తుంది, వెలుతురు, వెలుతురు లేకపోతే ఏమీ లేదు. ఆ వెలుతురుకి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. లైట్ సోర్స్ అంటే అన్ని జీవులు ఎదగడానికి కూడా వెలుతురే కారణం, అన్నిటికీ మౌనం అది, అది అంధకారం అయిపోతుంది, అన్ని డెడ్ అయిపోతుంది. అది నా ప్రాక్టీస్ చేసే టైంలో దాని ఇంపార్టెన్స్ బాగా తెలుసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది వెలుతురు, తర్వాత 9 టైంకి ఎలా ఉంటుంది వెలుతురు, మధ్యాహ్నం ఎలా ఉంటుంది, రాత్రి ఎలా ఉంటుంది, అలాంటి పరిశీలన ఎక్కువ జరిగింది. సో అలాంటి వెలుతురుని, న్యాచురల్ గా ఉండే వెలుతురుని నేను ఎందుకు నేను సృష్టించకూడదు, నేను ఎందుకు సృష్టించలేని, నారు ఒక రూమ్ ని క్రియేట్ చేసుకొని దాంట్లో క్యాండిల్ లైట్ పెట్టుకుంటాను, వస్తువు మీద దాన్ని పడేలా చూసుకొని ఎక్కువ చేస్తూ ఉంటాను. పెట్టి న్యాచురల్ గా నాకు కావలసిన విధంగా వెలుతురుని నా కష్టంలో తీసుకొని, ఎందుకంటే నేను పొద్దున్న కూర్చుంటే మొదలు పెడితే, పెయింటింగ్ మొదలు పెడితే సూర్యుడు వెళ్ళిపోయేవాడు, పెయింటింగ్ కంప్లీట్ చేసే గంట గంట పట్టుద్ది, గంట నేను ఎందుకు ఉంటాను అండేవాడు సూర్యుడు, నేను ఉన్నాను బాగుంటాడు.
1: అందుకని ఇంకా మీరే క్యాండిల్ లైట్
0: పెట్టుకున్నాను. చాలా డిప్రెషన్ అయ్యేవాడు. దీనికి ఎగ్జాంపుల్ వ్యాంగాక్, ఆయన చనిపోవడానికి కారణం అదే కదా, వీట్ ఫీడ్ అనే ఒకటి సబ్జెక్ట్ వ్యాంగాక్ గారు వేసినటువంటి, ఇప్పుడు కోట్లు పలుకుతాయి ఆయన పెయింటింగ్స్ తెలియక, ఆయన చేసిన చిత్రాలు తెలియక ఆ రోజుల్లో వర్షం వస్తే కిటికీలకి అడ్డం పెట్టుకునేవారు. అలాంటి పెయింటింగ్స్ ఇప్పుడు కొన్ని కోట్లు పలు, అలాంటి మహాన్ బతుకున్నప్పుడు ఆర్టిస్ట్ ని ఎవరు అర్థం చేసుకోరు. ఇప్పుడు చూడండి, అలాగే పెయింటింగ్ రాజా రవివర్మ గారి పెయింటింగ్ కౌ, దీని మీద ఎన్ని కోట్లు వచ్చినాయి పెయింటింగ్. అలాగా వ్యాంగాక్ గారు చేస్తున్నప్పుడు, ఆయన మొదలు పెట్టినప్పుడు పెయింటింగ్ మొదలు పెట్టినప్పుడు అంతా బానే ఉంది, చక్క విండ్ వచ్చింది, విండ్ రాగానే ఆ విండి చల్లటి గాలి తగులుతున్నప్పుడు క్రోస్ వస్తుంది నేచర్ లో ఎక్కువ ఫీల్డ్స్, ఆ క్రోస్ వచ్చి మొత్తాన్ని ఆ ఫీల్డ్ మొత్తాన్ని సర్వనాశం చేసింది. దానికి బాగా డిస్టర్బ్ అయ్యింది, లైట్ కూడా మారిపోయింది, అన్ని డిస్టర్బ్ అయిపోయి చిరాకు వచ్చి జేబులో పిస్టల్ తీసుకుని కాల్చి వచ్చి, దాట్ మీన్స్ ఎందుకంటే దే లివ్ నియర్ టు ది నేచర్, నేచర్ ని పాడు చేయకూడదు అని ఇదిగా ఉంటాయి, కోపం వచ్చేస్తుంది వాడు, కోపం మీన్స్ డిస్టర్బ్ అవుతారు. అందుకనే ఆర్టిస్ట్ దే ఆర్ వెరీ సెన్సిటివ్ అంటే, దే ఆర్ వెరీ సెన్సిటివ్.
1: సార్, ఈరోజు మీరు మన ఆకాశవాణి స్టూడెంట్స్ కి ఇచ్చేసి ఇవాళ అంతర్జాతీయ డ్రాయింగ్ డే సందర్భంగా పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: చాలా అదృష్టంగా భావిస్తున్నానండి, ఆకాశవాణికి ఈ అవకాశం ఇచ్చిన దానికి నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
2: ఇంతవరకు ఇవాళ అంతర్జాతీయ చిత్రలేఖన దినోత్సవం డ్రాయింగ్ డే సందర్భంగా ఆంధ్ర రైల్వే కాలేజ్ విజువల్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ ఎన్ శ్రీధర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం, ఈనాటి కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా 100 ఏళ్ల తెలుగు కథపై శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, తల్లావజుల పతంజలి శాస్త్రి గారుల సంభాషణ వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: ఇప్పుడు ఆంధ్రప్రదేశంలో మనం తెలుగు కథ అనేటటువంటిది 100 సంవత్సరాల్లో ఎలా పరిణమిస్తూ వచ్చింది, ఎందుకంటే రకరకాలైన అంతరవులు దాటుకుని రకరకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ ముందుకు వెళ్లి సమర్థులైన 3 తరాల తెలుగు రచయితల చేతిలో కథ గొప్ప పరిణామాన్ని పొందింది. ఇప్పుడు ఇంకొక చిన్న విషయం ఉంది. 1910లో తెలుగు కథ ఆవిర్భవించింది అంటూ దిద్దుబాటు కథని కొంతమంది చెబుతున్నారు. అలాగే బండారు అచ్చబాంబు గారి కథను కొంతమంది అంటున్నారు. ఆచార్య సాయంకాలం శర్మ గారు రాసిన లలిత కథను కొంతమంది అంటున్నారు. ఈ విధమైన వాద ప్రతివాదాల సంగతి ఎలాగున్నప్పటికీ కూడా అందరూ ఒక మాటగా అంగీకరించినటువంటి అనుకుంటున్నది ఏమిటంటే, ఆధునికమైనటువంటి వ్యావహారిక భాషకి సంబంధించి ఆధునికమైనటువంటి ఇతివృత్తాన్ని తీసుకుని వచ్చినటువంటి మొట్టమొదటి కథ గురజగడప్పారావు గారి దిద్దుబాటు అనేది గనక ఆ రచనని పురస్కరించుకుని, అది 1910లో జరిగినటువంటి సందర్భం గనక, తల్లావజుల పతంజలి శాస్త్రి గారు, మీరు ఈ పరిణామం అనేది ఏ విధంగా జరిగిందని అనుకుంటున్నారో మీ అభిప్రాయం చెప్పండి.
2: శ్రీకాంత్ శర్మ గారు చాలా మంచి నేపథ్యాన్ని దాని మీద అందించారు. ముఖ్యంగా అంటే పెద్ద విస్తృతంగా లేకపోయినా దిద్దుబాటు కథ అది మొదటి కథ, లేకపోతే మరొకటి అనేది ఒక అనవసరమైనటువంటి కొంత చర్చ జరిగింది. అనవసరం అన్న ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు క్రానలాజికల్ గా అంటుంది చూడండి, కేవలం తేదీ ప్రకారం అయితే మొట్టమొదటి నాటకం ఏది, మొట్టమొదటి నాటకం అంటే నౌకా చరిత్ర అని చెప్పుకోవాలి చాగరస్వామి గారు. అట్లా కాదు, మనం మొదటి కథ మొదటి నాటకం ఉన్నప్పుడు దానికి ఆధునికమైనటువంటి కొన్ని యుగీనమైన లక్షణాలు ఉన్నాయి.
1: మొదటితనం అనేది కేవలం తేదీని బట్టి కాకుండా దానిలో ఉండే ఆధునికతని మనం పరిగణిస్తాం.
2: అంచేత నన్నయ్య నాదికేవ అన్నట్టుగా. సో దాని గురించినటువంటి చర్చ అనవసరం మీరు దాన్ని బాగా చెప్పాను. తర్వాత నేనే మిమ్మల్ని మాట్లాడగలరు శర్మ గారు, ఏమంటే ఇప్పుడు మీరు మాట అన్నారు 3 తరాల సమర్థులైనటువంటి కథారచయిత చేతిలో ప్రవర్ధమానం అయింది, బాగుంది. అలా అంటూ మీరు పరిణామ దశల గురించి ఒక అంటే మార్పు అన్న మామూలు భావన మార్పు కదా మార్పు. నేను అడిగేది ఏంటంటే, మార్పు ఇప్పుడు సాహిత్యం కాని ఏ కళ్ళైనా కూడా జీవితంలాగే ఒక ప్రవాహశీలత కలిగి ఉంటాయంటాం కదా,

0: మరి ప్రవాహశీలత కలిగినటువంటి ప్రక్రియ ఏ సాహిత్య ప్రక్రియ అయినప్పటికీ మరి మార్పు అనేది అంత ఆశ్చర్యకరమైనటువంటి లేకపోతే అనూహ్యమైనటువంటి అంశం అవుతుందా ఒకటి. రెండోది ఈ ఇట్లా అనుకునేటప్పుడు మార్పు అనేది సహజమే కదా. గురజాడ అప్పారావు గారు 1910లో కథ రాసినప్పుడు ఇవాళ నిన్న మొన్న ఏదో పత్రికలో కథ రాసిన వర్ధమాన్ రచయిత ఖచ్చితంగా ఒకే నేపథ్యంతో ఒకే దీంతో రాయడు కదా. సో మరి మార్పు కథలో వస్తువులో గాని అభివ్యక్తిలో గాని మరదంట్లో మార్పు అనేది మనం ఒక సాహిత్య చరిత్రనే ఒక పరిణామ దశలుగా మనం అధ్యయనం చేసి అనుశీలనం చేస్తున్నప్పుడు ఈ మార్పు దాని గురించి అది అండల్లో నా ఉద్దేశం ఏంటంటే మార్పు గురించి వస్తున్న దాని గురించి రకరకాలైనటువంటి
1: విషయం నాకు అర్థమైంది. అసలు ప్రధానమైన మార్పు ఒకటి చెప్పాలండి. ఆధునిక యుగానికి పాత యుగానికి ఉండేటటువంటి మార్పు ఏమిటంటే కృష్ణశాస్త్రి గారు చాలా స్పష్టంగా ఒకటి చెప్పారు. ఆధునిక యుగంలో రచయితకి అత పూర్వం లేనటువంటి మూడు అపురూపమైన సౌకర్యాలున్నాయి. ఒకటి సభావేదిక, రెండవది రేడియో, మూడవది పత్రిక. ఈ మూడు రకాలైనటువంటి ప్రక్రియలు అందుబాటులో రావడం వల్ల అంత క్రితం ఉండేటటువంటి జమీందారీ వ్యవస్థకు సంబంధించో అంత క్రితం ఉండేటువంటి రాచరిక వ్యవస్థకు సంబంధించో ఆ కాలంలో జీవించిన రచయితకి లేని ఒక ప్రజాస్వామ్య సంబంధమైనటువంటి వసతి ఆధునిక కాలంలో వచ్చింది మొట్టమొదటి సంగతి. రెండు, మీరు ఒక మాట అన్నారు కాలంలో మార్పు రావడం అనేది సహజమే కదా అంటే సహజమే ఎంతవరకు అండి, మార్పు రావడం అనే దాని వరకు మార్పుకి హేతువులు వేరే ఉంటాయి. మార్పు వస్తుంది ఎందుకంటే పంచి కట్టుకున్నవాడు పంటలం కట్టుకోవచ్చు, పంటలం కట్టుకున్నవాడు రేపు పొద్దున ఇంకొక రకమైన వస్త్రధారణ అనేటటువంటిది గాని వృత్తిని స్వీకరించడం గాని ఇవన్నీ కూడా కాలానుగుణమైన అవసరాలను బట్టి ఆర్థికమైనటువంటి పరిణామాలను బట్టి ఇవి జరుగుతూ ఉంటాయి. ఇది మామూలుగా లౌకికమైన మార్పుగా మనం పరిగణిస్తాం. అయితే సాహిత్య సందర్భంగా వచ్చేసరికల్లా ఈ సమాజంలో వచ్చేటటువంటి రకరకాల మార్పుల ప్రభావాలు కుటుంబం మీద ఉంటాయి, వ్యక్తుల మీద ఉంటాయి, వెరసి సమాజం మొత్తం మీద ఉంటుంది. ఈ మనుషుల యొక్క సంబంధాల కలనేతల్లో లేకపోతే తీసివేతల్లో కూడికల్లో రకరకాలైనటువంటి వర్గాల నుంచి రకరకాలైనటువంటి మనస్తత్వాల నుంచి వివిధమైనటువంటి కథలు పుట్టుకొచ్చేటువంటి అవకాశం కళా సాహిత్యం వరకు.
0: అవునండి,
1: అదండి పరిణామానికి. అయితే వస్తువులో పరిణామాన్ని సూచిస్తుంది అది. అయితే దాన్ని ఎలా చెబుతున్నాం మనం? మీకు గుర్తుండుంటే పాతకాలంలో రాసి కథ రచయిత కొంతవరకు తన కథనం చేసి తర్వాత పాత్రలు నేరుగా మాట్లాడుకుంటున్నట్టుగా నాటకీయ పద్ధతిలో రాస్తూ వచ్చేవారు కొత్తల్లో కథలు. తర్వాత కొంతమంది ఏ పాత్ర ఒక 10 మంది పాత్రలున్నారు, లేదు ఒక 5-6 పాత్రలున్నారు, 5-6 పాత్రలు తమ జీవితాల్లో జరిగిన కథాభాగాన్ని వాళ్ళు చెబుతుంటే అది మళ్లీ పునరుక్తి కాకుండా రెండోవాడు ఇంకో కొంత భాగాన్ని చెబుతూ ఇలాగ 3-4 పాత్రలు వాటిని కథనం చేస్తున్న పద్ధతిలో కథలు రాసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాగా ఈ కథనానికి సంబంధించినటువంటి ప్రక్రియలో రకరకాలైనటువంటి మార్పులు వచ్చాయి. ఈ మార్పుల్ని కనుక మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే కథా రచనా పరంగా అంటే ఇప్పుడు కథా సాహిత్యం గురించే ప్రధానంగా మనం చర్చిస్తున్నాము కనుక ఈ కథలో ప్రధానంగా వచ్చేటటువంటి కథన విధానంలో మార్పును కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ దృష్టితో చూసినప్పుడు తొలి రోజుల్లో గురజాడ అప్పారావు గారు రాసినప్పుడు గాని ఆయన ప్రేరణతో చింతా దీక్షితులు గారు లాంటి వారు లేకపోతే బండిపాటి కామేశ్వరరావు గారు లాంటి వారు లేకపోతే మొక్కపాటి నరసింహశాస్త్రి గారు లాంటి వారు గుడిపాటి వెంకటశలం గారు లాంటి వారు అయితే వెంకటశలం గారు కొంచెం వీరికంటే భిన్నమైనటువంటి వ్యక్తి. ఆనాటి వచ్చినటువంటి మొదటి తరం కరణ 1910 నుంచి 1930 వరకు వచ్చినటువంటి తరం ఒకలాగా ఆలోచించింది, వాళ్ళ మీద ఒక రకమైనటువంటి ప్రభావాలు ఏర్పడ్డాయి. ఎక్కువగా మనం ఏమనుకోవచ్చు అంటే చాలా విశాలమైన దృష్టితోటి సంస్కరణ ప్రధానంగా ఉండేవి ఎక్కువ కథలు. తర్వాత స్వాతంత్రోద్యమం మంచి ముమ్మరంగా ఉండేది గనక స్వాతంత్రోద్యమ నేపథ్యం కథలకు ఉండడానికి అవకాశం ఉండేది. అంటే పూర్తిగా దాని మీదే ఆధారపడిన కథలు కాకపోవచ్చు కానీ వాటికి సంబంధించినటువంటి ప్రస్తావనలు వస్తూ కథలు నడుస్తూ ఉండేవి. రెండవ ప్రపంచ యుద్దం 1939లో వచ్చిన దగ్గర నుంచి అసలు ప్రపంచపు పరిస్థితే వేరే రకమైనటువంటి మార్పులు వచ్చాయి గనక ఆ తర్వాత వేరే రకమైన మార్పులను కథ తీసుకోవడం జరిగింది. మామూలుగా సంస్కరణ నుంచి తర్వాత సామ్యవాదం రావడం అనేది తర్వాత కథా సాహిత్యం బాగా పాశ్చాత్య దేశాల నుంచి ఆంధ్రదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన తర్వాత సమర్థులైనటువంటి రచయితలు రకరకాల ప్రయోగాలు వ్యక్తిగతంగా చేశారు. ఆ ప్రయోగాలన్నీ కూడా కథను వేరే రకాలుగా వేరే విధాలైనటువంటి ఒక ఔన్నత్యం కథకు తీసుకు

0: తీసుకురావడం అనేది జరిగాయి. ఇవన్నీ పరిణామం అనే దాని నుంచి వస్తుగతమైనటువంటి పరిణామం, ప్రక్రియాగతమైనటువంటి పరిణామం, తర్వాత టెక్నిక్ కి సంబంధించినటువంటి పరిణామం, ఈ మూడు రకాలుగాను వచ్చాయి. ఈ రావడంలో నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, 1930ల వరకు మనకి ఒక రకంగా ప్రసిద్దమైన కథల మొదటి తరాన్ని మనం ఎరుగుదాం. మొదటి తరం అని ఎందుకంటున్నాం అంటే 1890లలో పుట్టినటువంటి రచయితల తరాన్ని మొదటి తరం అని, తర్వాత 1910, 1930 మధ్యలో పుట్టినటువంటి రచయితల తరాన్ని రెండవ తరం అని, ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళని మూడో తరం అని మనం సాధారణంగా వ్యవహరిస్తున్నాం. మరి వేరే దృష్టితో చూసి మనంటే మామూలుగా శాస్త్రీయమైన పద్ధతిలో 25 ఏళ్లను ఒక తరంగా లెక్క పెడుతూ ఉంటాం. అలా కాకుండా విధానాల్ని బట్టి, ధోరణుల్ని బట్టి ఈ తరాల్ని మనం కొంచెం విస్తృతమైన అర్థంలో వాడుతూ ఉన్నాం. ఈ దృష్టిలో మీరు 1930ల తర్వాత నుంచి వేరే రకమైనటువంటి పరిణామాన్ని కథ పొందింది, దాని గురించి మీరు ఏమైనా చెప్పండి.
1: ఇందులో ఏంటంటే, మీరు మార్పు అంటే వస్తుగతమైంది, అభివ్యక్తిగతమైంది, అది వాస్తవం. మార్పు అంటే ఇంకో దృష్టిలో చూస్తే మార్పు అనేది ఎందుకు వస్తుంది, సమకాలీనత, కంటెంపరీ అంటాం ఇంగ్లీష్ లో. అంటే అసలు మార్పు 1910 నుంచి ఇవాళ వరకు వచ్చిన మార్పు అంటే కథలో వస్తువులో మార్పు అంటే సమకాలీనత అనే కదా. ఇది ఎందువల్ల నేను ప్రత్యేకించి నేను దీనికి ఇక్కడ ఆపుతున్నానంటే, చాలా మంది అటు కథకుల్లో గాని విమర్శకుల్లో గాని తెలుసో తెలియక ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉందని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏంటంటే, అది ఈ సమకాలీనత అనేటువంటి అంశాన్ని మానవ జీవితంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే దీని తాలూకు ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంటుంది. పదవులు అప్పారావు గారు రాసినటువంటి పరిస్థితులు వేరని
0: మీరు అన్నదానికి చిన్న మాట నేను కలుపుతాను. ఆధునికతకి సమకాలీనతకి భేదం, సన్నటి భేదం ఉంటుంది, చాలా మంది గమనించడం లేదు.
1: అదే అంటున్నాను, ఇప్పుడు ఆ తేడా ఉండడం వల్లే నేను ప్రత్యేకించి అనడానికి కారణం ఏంటంటే, ఒక తరం కథల్ని మనం ఇవాళ మదింపు చేసి దాన్ని కూర్చున్నప్పుడు, లేదా మరో విమర్శకుడు కూర్చున్నప్పుడు, అతనికి ఈ మెంటల్ బ్లాక్ ఏర్పడుతుంది. అవి ఆ సమకాలీనత అనేటువంటిది, ఆధునికత అనేది, ఈ రెండు విషయాలకి ఒక స్పష్టమైనటువంటి సరిగా తెలుసుకోలేకపోవడం ఒకటి. తర్వాత కంటెంపరీనిటీ అనేది, సమకాలీనత అనేది ఖచ్చితంగా ఏ రచయిత రాస్తున్న ఈనాడు కాదు, 10వ శతాబ్దంలో రాసిన, ఎప్పుడు రాసిన, అది ఖచ్చితంగా అతని మనసులో చాలా దట్టంగా ఆవరించి ఉంటుంది. అది మనం జ్ఞాపకం అవుతుంది. ఎందుకంటే ఇవాళ మనం పునర్మూల్యాంకనం అని కొన్ని మాటలు వాడుతున్నాం. అవన్నీ తీసేస్తే ఆ పొరలో అట్టడుగు నుండే మౌలికంగా సమకాలీనత, దానికి ఒక పార్శ్వం ఉండదు. సమకాలీనత అంటే కేవలం ఒక కాలిక స్పృహ దానికి సంబంధించిందే కదా, మీరు అన్నట్టు దానికి కూడా బహుముఖీనమైనటువంటి ఇది ఉంది. అదట్లా ఉంచండి, 1930 నుంచి ఇటీవల కాలం వరకు ఒక 3 దశాబ్దాలు తీసుకుంటే మనకి చాలా స్పష్టంగా కనిపించేదంటే, ఇందాక దానికి మీరే సమాధానం చెప్పారు శ్రీకాంత్ శర్మ గారు, ఏంటంటే ఒక వర్గానికి చెందినటువంటి, అంటే వర్గం అంటే నిరపక్షంగా చెప్తాను, ఒక విద్యావంతులైనటువంటి ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, వాళ్ల ప్రాపంచిక దృక్పథం, వాళ్ల చదువు, వాళ్ల చింతనాశీలత, ఈ వగారాలన్నీ కలిపి జీవితాన్ని వాళ్ళు అర్థం చేసుకుని మళ్ళీ అగైన్ సమకాలీనత వల్ల
0: చెప్పాలంటే,
1: ఆ సంస్కరణ,
0: వాళ్ల కుటుంబ సంస్కారం, వాళ్ల
1: సామాజిక
0: విద్యా సంస్కారం,
1: ఈ మూడు కలబోసి అప్పుడుండేటువంటి సామాజిక పరిస్థితులు, వాటి ప్రభావాలు, వీటి వల్ల వాళ్ళు రాసినటువంటి రచనలన్నీ అట్లా సాగినాయి. ఇది ఏంటంటే చాలా స్థూలంగా, మరి కరుణ కుమార్ కూడా ఉన్నారు అందులో, ఇందాక మీరు చెప్పిన వాళ్ళు అందులో, కరుణ కుమార్ స్వామివాడు, కుటుంబరావు, వాళ్ళందరూ,
0: గోపిచంద్ గారు
1: ఇంకా గోపిచంద్ గారిని పోని ఓ రకంగా ఇట్లా పెట్టినా, ఈ కరుణ కుమార్ గాని చాలా భిన్నంగా సాగిన, మీరే చెప్పిన చలం గారు వీళ్ళున్నారు కనుక, అది కూడా ఏకముఖంగా ఒకే పద్ధతిలో సాగినటువంటి ఇది కాదు. కానీ మౌలికంగా ఏంటంటే, మీరు చెప్పినట్టు ఒక సంస్కరణాభిలాష, జీవితాన్ని ఒక పద్ధతిలో దాన్ని అర్థం చేసుకుని, వాళ్ల ప్రాపంచ పదం ఖచ్చితంగా కొంచెం తేడాగా ఉండేది. అయితే అవి పూర్తిగా సమాజానికి ఏమాత్రం సంబంధించనివని గాని ఇక్కడ, అందుకనమాట నేను దానికి తీసుకొస్తున్నా, ఒక 30-40 సంవత్సరాలు రచించినట్టు పాతతరం రచయితలకి చాలా ఫ్రాంక్ గా చెప్పాలంటే ప్రాపంచ దృక్పథం చాలా సంకుచితమైందని, వాళ్ళకి మిగతా సమాజంతో సంబంధ బాంధవ్యాలు లేవని ఇటువంటి కొంత విమర్శ ఇటీవల కాలంలో వస్తుంది. ఇది చాలా అసమంజసమైంది అని నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే వాళ్ల దృష్టిలో వాళ్ళు వ్యక్తి నుంచి వాళ్ళు ప్రారంభించారు. వ్యక్తికి సమాజానికి ఉండేటువంటి అతి సున్నితమైన సంబంధం వాళ్ళకి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉంది, అవగాహన లేక చేసింది కాదు. అంచేత వాళ్ళు దేని గురించి మాట్లాడే మనిషిని కేంద్రంగా చేసుకుని మనిషి సమాజం నుంచి విడగొట్టేసి వాళ్ళు మాట్లాడలేదు ఎప్పుడు. వాళ్ళు ఎప్పుడూ కూడా రెండు కాళ్ళు సమాజంలో ఈ మట్టిలో ఈ నేలలో ఆనుకునే వాళ్ల సృజనాత్మక వాళ్ల భావుక ప్రపంచాన్ని వాళ్ళు విస్తృతం చేసి వాళ్ళు కృషి చేయడం జరిగింది.
0: మీరు చెబుతున్న దానికి ఒక చిన్న వివరణ అనగానే దానికి కొంచెం విస్తరిస్తున్నాను. ఏంటంటే సాధారణంగా కవిత్వం విషయంలో గాని అన్ని చోట్ల గాని ఒక గుంపును ఉద్దేశించి మాట్లాడడం అనేది ఒకటి, ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడడం అనేది ఒకటి, రెండు కూడా రెండు పద్ధతులు ఉన్నాయి.
1: అవును,
0: మీరన్నట్టుగా కొంతమంది రచయితలు చేసిన రచనా విధానం సమాజం నుంచి దూరంగా వెళ్లలేదు గాని వాళ్ళు ఉద్దేశించి వాళ్ళు సంబోధించింది మాత్రం వ్యక్తిని సంబోధించారు. కొంతమందిని మీరు మారండి, మీరు ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేస్తే సమాజం బాగుపడుతుంది అని లౌడ్ గా బోధించడం అనే పద్ధతిలో కొంతమంది రచన చేయడం అనేది జరిగింది. అది ఎక్కువగా 1940ల కాలంలో సామ్యవాద సంబంధమైన ప్రభావాలు రచయితల మీద ఎక్కువ పడ్డ దగ్గర నుంచి, అంటే 1920ల కాలంలో పుట్టిన రచయితల్లో చాలా లౌడ్ గా ఆ ధోరణ కనిపిస్తుంది. అంత క్రితం వాళ్ళు సమాజంలో ఉండేటటువంటి వ్యక్తిని, వ్యక్తి అంటే ఒక పాఠకుడు, ఆ పాఠకుణ్ణి ఒక రచయిత వ్యక్తిగా, ఒక పాఠకుణ్ణి వ్యక్తిగా సంబోధించడం అనేటటువంటి దాని భూమిక ఉంది అక్కడ. అది వేరే భూమిక అనేది తర్వాత వచ్చింది. ఈ భూమికల్లో ఉండే తేడాల్ని కనుక గమనించకపోయినట్టయితే ఒక గందరగోళం పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.
1: ఇందా నుంచి మాట్లాడిన దాంట్లో ఒక అంత సూత్రం ఉంది, మీరు గమనించండి, మార్పు అనే ఆ కీవర్డ్ అనమాట. అది ఎందుకు మళ్లీ ప్రసవిస్తుందండి, తాత వచ్చిన తరం వాళ్ళు ముఖ్యంగా ఈ మార్క్సిస్ట్ ప్రభావం కేవలం దానివల్ల ప్రభావం, మిగతాదంతా వేరనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అది కాదు, అది మీరు చెప్పినట్టు వ్యక్తికి సమాజానికి ఉండే ఈ సంబంధాన్ని అర్థం చేసుకోవడం వల్ల వచ్చినటువంటి. రెండోది ఏంటంటే ముఖ్యంగా ప్రజాస్వామీకరణ అనేటువంటిది అది ఎటువంటి ప్రభావాన్ని సమాజంలో తీసుకువచ్చింది అనేదాన్ని విస్మరించడం జరుగుతోంది. అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ తరం ఒక 25 ఏళ్ల నుంచి రాస్తున్నటువంటి అనేక సామాజిక వర్గాలకు చెందినటువంటి చాలా ప్రతిభావంతులైన రచయితలు ఇవాడు ఉన్నారు. దానివల్ల కథా సాహిత్యం చాలా సంపన్నమైంది. అయితే ఈ ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే ప్రజాస్వామీకరణ. ఈ దీన్ని మనం మర్చిపోకూడదు. ఈ ప్రజాస్వామీకరణ అనేటువంటి మార్పు, ఈ ప్రజాస్వామీకరణ అనేటువంటి స్వభావం, ఇది ఈ కంటెంపరీ సిచ్యువేషన్ ని అర్థం చేసుకుంటూ ఈ మార్పు ఈ కారణం వల్ల వస్తుంది. కవి అయినా అంతే, కథా రచయిత అయినా అంతే.
0: మనం థీరీగా చెప్పుకోవడం కంటే కొందరు వ్యక్తులు పేర్లు చెప్తే చాలా మందికి
1: సౌకర్యంగా
0: ఉంటుంది. వాళ్ళ రచనలతో పరిచయం ఉంటుంది కదా. కొడవటిగడ్డ కుటుంబరావు గారు ఉన్నారు, బుచ్చుబాబు గారు ఉన్నారు, గోపీచంద్ గారు ఉన్నారు, చాగంటి స్వామివారు గారు ఉన్నారు, మీరు అన్నట్టుగా కరుణ కుమార్ గారు, తెన్నేటి సూరి గారు వంటి రచయితలు ఉన్నారు, పాత తరం రచయిత పాలకం పద్మరాజు గారు,
1: అవును,
0: ఇలాంటి రచయితలందరూ కూడా భిన్న భిన్నమైనటువంటి తీరుల్లో భిన్న భిన్నమైన భూమి కల్పించి వాళ్ళు రచనల్ని పాత్రల ద్వారా చెప్పించారు, ఘటనల ద్వారా చెప్పించారు. ఈ రకరకాలైనటువంటి ఇంత క్రితం ఉండేటటువంటి మల్లాది రామశాస్త్రి గారు గాని, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు గాని, గుడిపాటి వెంకటచలం గారు గాని, లేకపోతే మొక్కపాటి నరసింహశాస్త్రి గారు వంటి వారు గాని, ఇతరత్ర మునుమణికి నరసింహారావు గారు గాని, బడిపాటి కామేశ్వరరావు గాని, వారు రచనలకి ఇతివృత్తాలు నేర్చుకోవడం గాని, వాళ్ళు పాత్రలు చిత్రీకరించేటువంటి విధానం గాని మీరన్న ప్రాతిపదికి వస్తాం. ప్రజాస్వామికీకరణ అనేటటువంటిది ఏర్పడింది కనుకే మీ భావనలో మీ అభివ్యక్తిలో రకరకాలైనటువంటి మార్పులు జరగడానికి హేతువైంది. అసలు వచనంలో రచనా విస్తృతి జరగడానికి ప్రాథమికమైన కారణం ఈ ప్రజాస్వామికీకరణ అని నిస్సందేహంగా చెప్పచ్చు. అది సాహిత్యం అంటే పూర్వకాలంలో పద్యంలో కథ రాయడం, కావ్యం అని పేరు పెట్టండి లేకపోతే ప్రబంధం అని పేరు పెట్టండి, ఏ పేరు పెట్టినా
1: కథలో
0: రాయబోతులు పద్యంలో కథ చెప్తారు. అది కాకుండా వచన సాహిత్యం అనేది అభివృద్ధి కావాలని వీరేశలింగం గారి దగ్గర నుంచి ప్రారంభిస్తే అక్కడి నుంచి వాళ్ళు ఒక ఉద్యమ దీక్షతో వాళ్ళు పూనుకలు రావడం వల్ల భాష విషయంలో పరిణామానికి గిడుగు రామూర్తి మంత్రులు గారు వంటి వారు కృషి చేయడం వల్ల ఇటువైపు భావజాలము అటువైపు అభివ్యక్తి ప్రధానమైన భాష ఈ రెండింటిలో పరిణామాలు కలుపుకుంటూ ప్లస్ ఈ ప్రజాస్వామికీకరణ అనేటటువంటిది కూడా సమాజంలో ఒక కొత్త తరహా సాహిత్య ఆవిర్భావానికి హేతువైంది. కథారచయితల్లో ప్రతిభావంతులైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సమాజాన్ని రకరకాల అంతరవుల్లో అర్థం చేసుకున్న వాళ్ళు రచనలు నిర్వహించడం వల్ల ఈ మంచి పరిణామం

0: అవును, తెలుగు కథకి సంభవించి ఇన్నేడు నడుచుకుంటూ.
1: ఇప్పుడు మీరన్న ఆ చివరి ఆరు వాక్యాలే యాక్చువల్ గా ఏదో 60ల తర్వాత దశకం తర్వాత వచ్చినటువంటి మార్పులకి మీరు ఒక భూమికి ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఏ కొత్త మార్పు అయినా దానికి పూర్తిగా కొత్తదనం ఉండదు, దాని వెనకాల కొంత ఉంటుంది, ఒక నేపథ్యం భూమి కూడా తర్వాతే అందులో మార్పులు వస్తాయి. ఇప్పుడు ఈ ప్రజాస్వామీకరణలు జరిగింది ఏంటంటే, ఇప్పుడు కొత్తగా గత కొద్ది కాలం నుంచి మనకు వచ్చిన మార్పు ఏంటంటే, ఒకటి కథా సాహిత్యంలో స్థానీయత ఒకటి ఏర్పాటు వచ్చింది. ఇది వరకు పూర్తిగా లేదనలేము, కానీ ఇది ఒక కొత్త రకమైనటువంటి స్థానీయత. మనకి నైసర్గిక స్వభావాన్ని బట్టి ఆంధ్రదేశంలో అటు తెలంగాణ, కోస్తా, రాయలసీమ, ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఉత్తర తీరా ఈ భాగాల నుంచి ప్రత్యేకించి స్థానీయత అనేటువంటి ఒక దీంతో అక్కడి నుంచి కథా రచయిత ప్రాంతీయమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సమస్యలు, అక్కడ సామాజిక వర్గాలు అనుభవిస్తున్నటువంటి వేదన, వాళ్ల సమస్యలు, రకరకాల సమస్యలు, వీటిని కథా వస్తువులుగా చేసి రాయడం అనేది తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి ఒక గొప్ప మార్పు అండి. దీనికి సంబంధించిందే స్థానీయత. రెండోది ఏంటంటే మైనారిటీ, దళిత సాహిత్యం, ఈ రెండు, అటు మైనారిటీ, దళిత సాహిత్యం, ఈ రెండు కూడా దీనికి ఒక రకంగా అనుబంధంగానే పదం మంచిది కాదు. దీని వల్ల వచ్చినటువంటి ఇటీవల కాలం వచ్చిన మార్పులు,
0: ఎందుకంటే
1: మార్పులు వచ్చాయి. ఇది కూడా కథా సాహిత్యంలో ఇప్పుడు వస్తున్నటువంటి మార్పుల్లో చాలా చెప్పుకోదగిన మార్పు.
0: పూర్వకాలంలో సంస్కర్తలు అనేటటువంటి వాళ్ళు, ఉన్నత కులాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళ గురించి రాయడం అనేది కాకుండా ఇప్పుడు
1: వాళ్ల గురించి,
0: వాళ్ళ కష్ట సుఖాల గురించి,
1: వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడం అనేటువంటిది
0: ఇతరులు గమనించాలి. కొత్త విషయాలు,
1: కొత్త సహజం అది, ఎందుకంటే అనుభవించే వాళ్ళు తెలుస్తుంది గనక వాళ్ల గురించి వాళ్ళు రాసుకోవడం అనేది, ఇది చాలా గొప్ప, చాలా అద్భుతమైనటువంటి మార్పు. అయితే ఇందులో ఒక చిన్న మాట కూడా చెప్పచ్చు మనం, ఇది తప్పకుండా ఆహ్వానం మంచిదే, కానీ ఒక నియమం పెట్టకూడదు. ఏంటి, ఆ వర్గాల గురించి ఆ రచయితలే అందులో పుట్టి పెరిగిన వాళ్లే రాస్తేనే అని కాకుండా అనుకోకూడదు.
0: సృజనాత్మక రచనకి కొన్ని నియమాలు ఏర్పరచడం అనేటటువంటి ప్రతి రచయితకి కూడా కొన్ని నియమాలు సొంతంగా ఏర్పరచుకోవడం ఉంటుంది. కానీ ఇది ఏవో రూల్ పాస్ చేసినట్టుగా ఈ విధంగా ఉండకూడదు,
1: ఎందుకంటే ఇది సృజనాత్మక వ్యాపారం.
0: అది
1: అంటే ఇందులో రచయిత అంటే ఏ కవి అయినా రచయిత అయినా ఒక సమాజంలో ఉంటున్నాడు గనక ఒక సామూహికమైన వేదాన్ని, సంవేదాన్ని వాడు అక్షరబద్ధం చేస్తాడు. అటువంటప్పుడు ఇదిగో మీరు దయచేసి ఇటు పక్క ఇక్కడ వరకే రండి, రావద్దు ఆ తర్వాత అనడం అనేది అంత సమంజసమైన విషయం, వ్యక్తిగతంగా నేను అంగీకరించలేనది.
0: మనం మర్చిపోకూడదు ఒక విషయం చెప్పాల్సిందండి, ముందరి నుంచి కూడా స్త్రీలు కథా సాహిత్య రచనలో చేసినటువంటి అపురూపమైన కృషిని మనం విస్మరించకూడదు. స్థానాపతి కూణమ్మ గారు లాంటి వారి దగ్గర మొదలుపెట్టిన బండారాచివాంబు గారు, వాళ్ళందరూ ప్రాథమికంగా రచన, పాత తరం రచయితల్లో మాలతీ చంద్రు గారు లాంటి వాళ్ళు, రామలక్ష్మి గారు లాంటి వాళ్ళు, భానుమతి రామకృష్ణ గారు లాంటి వాళ్ళు, తర్వాత పవన నిర్మాణ ప్రభావతి గారు, ఐవీఎస్ అచ్యుతవల్లి గారు, ఈ రకంగా మన ఆచంట శారదాదేవి గారు ఆ తరాన్ని తర్వాత ఆధునిక యుగంలో ఇవాళ నేనమోన రాస్తున్నటువంటి రచయితలు, అనేకమైనటువంటి రచయితలు స్త్రీ జనులకు సమయం. ఇప్పుడు స్త్రీవాదినుల యొక్క ఉద్యమం అనేది అలాంటి పెట్టిన కవిత్వంలో ఇంతవరకు చాలా కారణం 1980ల వరకు సుమారుగా కవిత్వం రచయితులకు నిషిద్ధ వస్తువుగా ఉండగా అది కాదు అని నిరూపించడం అనేది అది అలా ఉంచడం మేజర్ కంట్రిబ్యూషన్. కాకుండా కథారచనలో కొండేపూడి నిర్మల్ లాంటి వాళ్ళు గాని, లేకపోతే షాజహానా ఇటువంటి రచయిత, ఎందుకంటే ఇప్పుడు పేర్లన్నీ వరుసగా ఎగరబడ్డం అనేటటువంటిది ఇక్కడ ఉద్దేశం కాదు గనక, చాలా మంది ఆ తరం నుంచి మొదలుపెట్టి ఆధునిక తరం వరకు, ఆధునిక అంటే ఇంచుమించు 2000 సంవత్సరం వరకు గనక మనం జ్ఞాపకం చేసుకుంటే రచయితులు కూడా ఇప్పుడు చెప్పిన భాష విషయంలో గాని, భావన విషయంలో గాని, తర్వాత సామాజికమైనటువంటి విషయాలని కథల్లో నిక్షేపించడం విషయంలో గాని స్త్రీలు చేసినటువంటి కృషిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయడానికి అవకాశం లేదు. కథా రచన అనేటటువంటి పెద్ద కృషిలో వారి వేయాల్సినటువంటి అవసరం
1: మొదటి నుంచి కూడా
0: ముందు వేయాల్సిన అవసరం ఉంది
1: ఖచ్చితంగా. చాలా మంది ఒకళ్ళిద్దరు కాదు.
0: తర్వాత నేను మిమ్మల్ని మరొక విషయం అడగాల్సింది ఏంటంటే, మీరు కథా రచయితగా చాలా మంచి చక్కని ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తిగా, సమకాలీనంగా అంటే సుమారుగా 60 ఏళ్ల వయస్సు ఇప్పుడున్న వాళ్ళంటే ఓ 40 ఏళ్ల క్రితం నుంచే లెక్కకు వేసుకుంటే ఎంచదగిన కథా రచనలో ఉండేటటువంటి ప్రయోగానికి సంబంధించి, ఇప్పుడు త్రిపుర గారు లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు చేసిన కొన్ని విషయాల్ని మీరు ప్రస్తావిస్తే ఇంకా మన ప్రస్తావన ఇంకా ముగిద్దాం.
1: ఒకటేంటంటే ప్రయోగం అనేది ఫస్ట్ థింగ్ ఏంటంటే, ప్రయోగం ప్రయోగం

0: అంటే విషయాలు.
1: మనస్తత్వ విశ్లేషణ అనేది చాలా ప్రముఖంగా ఉండేది కొంతకాలం, కానీ ఇప్పుడు ఇప్పటికీ కూడా కథ చెప్పడం ఎలా చెప్పాలి, ఆ క్రాఫ్ట్స్మెన్షిప్ అంటే ముందు నాకు వ్యక్తిగతంగా నాకేమనిపిస్తుందంటే ఒకళ్ళిద్దరు మినహాయిస్తే వాళ్ళకి ఈ క్రాఫ్ట్స్మెన్షిప్ మీద అధికారం తక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే విస్తృతమైన అధ్యయనం లేకపోవడం.
0: శ్రీశ్రీ గారు వెనక
1: ఒకసారి దురదృష్టం, ఏ ఒక వ్యక్తి గురించి ఇద్దరు వ్యక్తుల గురించి అండం కాదు.
0: శ్రీశ్రీ గారు ఇదే మాట
1: స్థూలంగా,
0: ఎందుకంటే ఇవాళ రచయితల గురించి మీరు ఏమనుకుంటారా అని ఒక 20 ఏళ్ల క్రితం అడిగినప్పుడు ద రిఫ్యూజ్ టు రీడ్ అన్నారు ఆయన. ఎందుకంటే విస్తృతంగా అధ్యయనం చేయాలి, ఇతర ప్రిజుడిసెస్ ఉండకూడదండి.
1: ఇప్పుడు రచయితకి సాహిత్యానుభవం ఉండాలంటారు. సాహిత్యానుభవం అంటే అదే, ఊరిగా పుస్తకాలు చదవడం ఒక్కటే సాహిత్యానుభవం కాదు, దానికి వేరే స్పర్శం కూడా ఉంది. మీరు అలా ఎక్కువ అధ్యయనం లేనప్పుడు, ముఖ్యంగా ఆలోచించేటువంటి లక్షణం లేనప్పుడు నువ్వు ఏదైనా రాస్తే పాఠకుడు దాన్ని ఆలోచింపజేసేదిగా ఉండాలి. అదేం లేకుండా కేవలం న్యూస్ ఐటమ్కి, ఒక వార్తా కథనానికి సృజనాత్మకమైనటువంటి కథ కథనానికి భేదం అవుతుందని మనం మర్చిపోకూడదు.
0: అంతే కదండి, లావుగా రాస్తే నవలా, సన్నంగా రాస్తే కదా అనుకునేనండి.
1: అట్లా
0: విచిత్రమైన అభిప్రాయాలు కూడా ఉన్నాయి కాదు,
1: కవిత్వం లాగే వాక్యం కింద వాక్యం రాస్తే కవిత్వం అయిపోతుంది అంట.
0: జగన్ స్వామి గారు అన్నారు, ఏ లిరిక్ ఇన్ ప్రోజ్ అన్నారు కథనే.
1: అందులో చాగన్ సమాయాలు గారు ఆయన్ని ఏదో ఒక కారణం ఒక దీనికి జత కట్టాం కదా మనం. అంచేత ప్రతిభావంతుడైనటువంటి రచయిత ఎవరైనా ఏ ఆలోచన ధోరణి చెందిన, ప్రాథమికంగా అతను సృజనశీలి, సృజనాత్మకత అది మనం మర్చిపోకూడదు. అంచేత ఇప్పుడున్న రచయితలు ప్రయోగాలు అట్లా ఉంచి అధ్యయనం తక్కువ, అది నా కంప్లైంట్. అది
0: అంచేది ఇప్పుడు మనం ఇంతవరకు మాట్లాడినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం అనిపిస్తున్నది ఏమిటంటే, ఈ 100 సంవత్సరాల కాలంలో ఊరికే కాలికమైనటువంటి పరిణామాలు రావడం అనేదే కాకుండా అనేక, ఇప్పుడు ఏమిటంటే అనేక ఉద్యమాలు వచ్చాయి, అనేక ధోరణులు వచ్చాయి, అనేకమైన ప్రయోగాలు జరిగాయి. వీటన్నింటినీ కనుక ఒక్కసారి మనం ఒక విహంగ విలోకనం అన్నట్టు చేసినట్టయితే, ఇతివృత్తంలో మార్పులు వచ్చాయి, తర్వాత కథని చెప్పే విధానంలో మార్పులు వచ్చాయి. చాలా సమర్థులైనటువంటి రచయితలు ఆ కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేసినటువంటి సందర్భాలు ఏర్పడ్డాయి. వీటన్నింటినీ దృష్టిలో చూసుకున్నప్పుడు ఈ 100 సంవత్సరాల కాలంలో ఒక సాహిత్య ప్రక్రియగా, పూర్వం మనం ఒక 1000 సంవత్సరాలు లెక్క పెట్టుకుంటూ ఉన్నప్పుడు అనువాద యుగం అని అనకూడదు. నిజానికి మహాభారత యుగం కానివ్వండి, శ్రీనాథుడి యుగం కానివ్వండి, తర్వాత వచ్చిన ప్రబంధ యుగం కానివ్వండి, వీళ్లంతా ఒక సుమారు 1000 సంవత్సరాల కాలంలో పద్య కవిత్వానికి, పద్య సాహిత్యానికి ఏ విధమైనటువంటి ప్రయోగాలు చేసి, పద్యగత రచన విషయంలో కానివ్వండి, ఈ ఇతివృత్తం సరియేదో పరిమితమైనటువంటి కొన్ని పరిమితులు ఉన్న వ్యక్తిగత ప్రతిభ వల్ల వాడు ఏ విధమైనటువంటి ప్రయోగాలు చేశారో, అంతకు మించినటువంటి ప్రయోగాలు చేసే అవకాశం ఇచ్చేటటువంటి మీరన్నట్టు ఈ ప్రజాస్వామికీకరణ అనేటటువంటి అదనపు సౌకర్యం వల్ల, సామాజిక దృక్పథం వల్ల, రచయితల సామర్థ్యంలో మార్పుల వల్ల, తర్వాత రకరకాల వర్గాల నుంచి రచయితలు ముందుకు వచ్చి వారి వారి జీవన విషయాల్ని రచనలో చిత్రించడం వల్ల కథా సాహిత్యం చాలా పరిపూర్ణమైంది, సంపూర్ణ అయ్యే స్థితికి వచ్చింది. ఇక్కడి నుంచి ఇంకా ఈ అధ్యయనశీలతని, వీటిని రచయితలందరూ దృష్టిలో పెట్టుకుని, ముఖ్యంగా పఠనీయత, రీడబిలిటీ అంటాం, ఆ రకమైనటువంటి ధోరణి పోకుండా అధ్యయనశీలతని రచయితలు కోల్పోకుండా కృషిని కొనసాగించినట్టయితే ఈ 100 సంవత్సరాల కథ అనేటటువంటి జరిగిన ఈ నేపథ్యం మరింత విస్తృతంతో, మరింత ఉజ్వలంగా ముందుకు నడిచే అవకాశం ఉందని మనం చెప్పుకోవడానికి వెనుకడకలేదు శాస్త్రి గారు.
1: అవునండి, కథకి చాలా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది, ఉండాలని మనం ఆశిద్దాం.
0: అది ఆశిద్దాం.
2: గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా 100 ఏళ్ల తెలుగు కథపై శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, తల్లావజుల పతంజలి శాస్త్రి గారిల సంభాషణ విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
3: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రాముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
4: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
3: ఏంటో విషయం?
4: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటుంది.
3: అవునా?
4: అవును చిన్నమ్మాయి.
3: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
4: అవును.

0: ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియనేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అందమైన అనుభవం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతం.

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే వీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: కార్యక్రమం తర్వాత విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, చిత్రం 4 స్తంభాలాట.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం బెల్లిరాజ్ దీప పాడిన వెన్నెలకంటి గీతం, చిత్రం అనంతపురం 1980, సంగీతం జేమ్స్ వసంతన్.

0: ನೋವು ನೀವಿದೀಗ
1: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
2: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
2: సూక్తులతో సుధలు పంచుతూ
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
2: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
2: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
3: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
4: కార్యక్రమంలో తర్వాత విందాం పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్, చిత్రం లేత మనసులు.

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత విందాం ఘంటసాల పి సుశీల పాడిన సి నారాయణ రెడ్డి గీతం, చిత్రం గూడచారి 116.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 12:30 కావస్తోంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్ లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిక్కింలో ఈరోజు రాష్ట అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈవేళ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక పర్యటనలో భాగంగా ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్ లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి ప్రవాస భారతీయుల్లో ప్రధానమంత్రి పర్యటన గురించి ఎంతగానో ఉత్సాహం నెలకొంది. చారిత్రాత్మక ప్రసంగంగా నిర్వాహకులు అభివర్ణిస్తున్న ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రవాస భారతీయులు హాజరవుతారని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నెదర్లాండ్స్ పర్యటనలోనే ఈ కార్యక్రమం అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకోగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. విభిన్న వయస్సులు, ప్రాంతాలు, మతాలకు చెందిన భారతీయ సమాజ సభ్యులు, ప్రవాస భారతీయులు సంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో మోదీకి స్వాగతం పలికారు. మోదీ మోదీ, వందే మాతర నినాదాలతో ఆ ప్రాంగణం అంతా మారుమోగింది. భారత నెదర్లాండ్స్ సంబంధాలు, ప్రవాస భారతీయుల పాత్ర వంటి అంశాలపై ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో దృష్టి సారిస్తారని భావిస్తున్నారు. భారత్కు యూరోపియన్ దేశాలతో ఉన్న వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 5 దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో భాగంగా 2 దేశమైన నెదర్లాండ్స్కు చేరుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయంలో మోదీకి నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెన్సన్ స్వాగతం పలికారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కొద్దిసేపు ఆగిన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్కు ప్రయాణమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రి రాబ్ చెటెన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నెదర్లాండ్స్ రాజు రాణిని కూడా ఆయన కలుసుకుంటారు. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా ఇటీవల ముగిసిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విస్తృతమైన భారతీయు సంబంధాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రముఖ డచ్ కంపెనీల సీఈఓలతో కూడా మోదీ సమావేశమవుతారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సెమీకండక్టర్ చిప్స్ ఏఐ రంగాల్లో ముఖ్యంగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో 3వ భాగంలో స్వీడన్లోని గోతెన్బర్గ్కు ప్రయాణమవుతారు. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటర్కు 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. నిన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 23 రూపాయల నుంచి 16.50 రూపాయలకు తగ్గించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటే విమాన ఇంధనంపై ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా లీటర్కు 30 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించారు. సవరించిన కొత్త రేట్లు ఇవాళ నుంచి ప్రారంభమై రాబోయే పక్షం రోజుల పాటు అమల్లో ఉంటాయి. అయితే దేశీయ వినియోగం కోసం ఉద్దేశించిన పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ ప్రజల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన ఒక మీడియా కథనాన్ని మోదీ సోషల్ మీడియా పోస్టులో తోసిపుచ్చారు. ఆ కథనం పూర్తిగా అవాస్తవమని, అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తి లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం చర్చలు, బిల్లులు, బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో మరింత పారదర్శకత ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శువేందు అధికారి పిలుపునిచ్చారు. కుచ్బిహార్ సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ శాసనసభ్యుడు రతీంద్ర బోషు 18వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రత్యేక సమావేశంలో

0: ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పనితీరును చూసే పూర్తి హక్కు ప్రజలకుందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఇది జరిగేలాగా చూడవచ్చునని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈరోజు జరిగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిక్కింలో ఈరోజు రాష్ట్రావతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1975లో రాచరిక నుండి భారతదేశంలో 22వ రాష్ట్రంగా మారిన సందర్భంగా ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈవేళ తొలిసారిగా సిక్కింలో పర్యటిస్తారు. గ్యాంగ్టాక్లో జరిగే రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా సిక్కిం ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ అభివృద్దికి సిక్కిం అందిస్తున్న సహకారం ఎంతో విలువైందని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సిక్కిం రాష్ట్రం తన 50వ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నందువల్ల ఈ ఏడాది వేడుకలు మరింత ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇటీవల తాను సిక్కింలో పర్యటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ వేడుకల్లో రాష్ట ప్రజలతో కలిసి పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో కూడా సిక్కిం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. ఈరోజు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. దోమల వ్యాప్తిని నివారించే లక్ష్యంతో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, నీటి నిల్వ చేసే ట్యాంకులను సరిగా నిర్వహించడం వంటి సాధారణ నియంత్రణ వ్యూహాలను ప్రోత్సహించేందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తారు. డెంగ్యూ నియంత్రణకు సమాజ భాగస్వామ్యం, తనిఖీ చేయండి, శుభ్రం చేయండి, మూసి ఉంచండి అనేది ఈ సంవత్సరం ఇతివృత్తం. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఒక సందేశం ఇస్తూ, డెంగ్యూ నివారణపై అవగాహన పెంచేందుకు, మన పరిసరాలను శుభ్రంగా సురక్షితంగా ఉంచుకోవడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు అంతర్జాతీయ కాంతి దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. భౌతిక శాస్త్రవేత్త ఇంజనీర్ అయిన థియోడర్ మైమన్ 1960లో మొదటిసారిగా లేజర్ను విజయవంతంగా నిర్వహించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మే 16వ తేదీన కాంతి దినోత్సవం జరుపుకుంటారు. ఎనర్జీ ఎఫిషియంట్ లైటింగ్, పర్యావరణ హితమైన తయారీ రంగాలు, మెరుగైన వ్యవసాయ పద్ధతుల ద్వారా కాంతి ఆధారిత సాంకేతికతలు పర్యావరణ పరిరక్షణకు ఎలా దోహదపడతాయనే అంశంపై దృష్టి సారిస్తూ, ఈ సంవత్సరానికి సుస్థిర భవిష్యత్తు కోసం కాంతి, లైట్ ఫర్ అ సస్టైనబుల్ ఫ్యూచర్ అనే ఇతివృత్తాన్ని నిర్ణయించారు. ఈ సందర్భంగా శాస్త్రీయ సహకారాన్ని బలోపేతం చేయాలని, ప్రపంచ శాంతి సుస్థిర అభివృద్ది కోసం కాంతి శక్తిని ఉపయోగించుకోవాలని యునెస్కో పిలుపునిచ్చింది. తన చైనా పర్యటనలో భాగంగా అమెరికా చైనాలు కీలకమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చైనా పర్యటన ముగించుకుని ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో తిరిగి వస్తున్న సమయంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో జరిపిన చర్చల అనంతరం 200 బోయింగ్ విమానాలను కొనుగోలు చేయడానికి చైనా అంగీకరించిందని, అలాగే మరిన్ని అదనపు ఆర్డర్లు ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పారు.
1: A lot of great trade deals, including over 200 planes from Boeing with a promise of 750 planes, which will be by far the largest order ever if they do a good job with the 200, which I'm sure they will. And that's General Electric also. The engines, approximately 450 engines. We had an amazing time. It was a very historic.
0: 12వ తరగతి విద్యార్థుల కోసం ఫలితాల ప్రకటన తర్వాత సదుపాయాలను వివరిస్తూ కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు సీబీఎస్ఈ ఒక సూచిక జారీ చేసింది. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా మూల్యాంకన ప్రక్రియ పట్ల తనకున్న నిబద్ధతను పునరుద్ఘాటించింది. తమ 12వ తరగతి పరీక్ష ఫలితాల పట్ల అసంతృప్తితో ఉన్న విద్యార్థులు 2 అంచెల సమీక్షా విధానాన్ని ఉపయోగించుకోవచ్చునని బోర్డు తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఏకన స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఈవేళ జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ తో సాయంత్రం 7:30 తలపడుతుంది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఈరోజు సెమీఫైనల్స్ లో మలేషియా ప్రత్యర్థులతో తలపడతారు.

విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్ లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిక్కింలో ఈరోజు రాష్ట్రావతరణ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి జొన్నలగడ్డ శైలజ, శ్రీమతి కె వీణశ్యామల వీరు ఆలపించిన లలిత గీతాలు వింటారు. ముందుగా శ్రీమతి జొన్నలగడ్డ శైలజ ఆలపించిన లలిత గీతాలు

మీరు ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి జొన్నలగడ్డ శైలజ, శ్రీమతి కె వీణాశ్యామల ఆలపించిన లలిత గీతాలు విన్నారు.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
3: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
2: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
3: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
2: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
3: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
2: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా మన్మధుడు చిత్రం నుంచి వేణు సుమంగళి పాడారు, గీత రచన సిరివేనెల

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా అమ్మా. ఇషు
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: The voice that awakens the nation, the voice that witnessed a freedom struggle, the voice which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.

చిత్రతరంగిణి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట నిన్నే పెళ్ళాడత చిత్రం నుంచి రాజేష్ పాడారు. గీత రచన సిరివెన్నెల, సంగీతం సందీప్ చౌతా.

మీరు ఇంతవరకు చిత్ర తరంగిణి ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణంలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేఉమారాణి. ముఖ్యాంశాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రతో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి టోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. అంతర్జాతీయ కాంతి దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇక వివరాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రతో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆయన ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నరసన్నపేటలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రజావేదిక సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: ఈ రోజు మళ్లీ పిల్లలి సంపద పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకుని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. 3వ చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం, 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారమని, కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా.
0: ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నందన్తో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం, పరేడ్ గ్రౌండ్స్, పోలీస్ క్వార్టర్స్ పరిసరాల్లో ఏఆర్ అదనపు ఎస్పీ జి మునిరాజ ఆధ్వర్యంలో పోలీసులు పరిసరాలను శుభ్రం చేశారు. విభిన్న ప్రతిభావంతులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ ఉపకరణాలను ఆయన ఈరోజు పంపిణీ చేశారు. విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొంటూ,
2: 1200 మందికి మంచి జరిగే విధంగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మలుచుకొని మీ కాళ్ళ మీద కూడా నిలబడితే మీరు 10 మందికి స్ఫూర్తిగా ఉంటారు. దానికి ఏమి చేయాలో అవన్నీ కూడా మేము చేస్తాం. అంటే ఇక్కడ కూడా గుంటూరు ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ ని ఒక మిషన్ మోడ్ లో తీసుకోవాలనుకుంటా ఉన్నాం. మీకెవరన్నా ఉద్యోగాలు లేని వాళ్ళు మా సోషల్ మీడియా ఫాలో అవ్వండి. స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగ అవకాశాలు అంటే మీ పరిస్థితులు తగ్గే విధంగా డెవలప్ చేస్తాం.
0: ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరంజనేయస్వామి స్పష్టం చేశారు. పరిశ్రమలు, పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1523 అధ్యాపకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. ఇప్పటికే మెగా డీఎస్సీతో 16,000 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేశామన్నారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడ్లోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో యువ సంఘం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈరోజు ప్రారంభించారు. విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుందని కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొంటూ,
3: తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాలు పైన తిరుమల గాని, శ్రీకాళహస్తి టెంపుల్, అదే

0: ప్రమాదం చోటు చేసుకుంది. ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలు కొవ్వూరు బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతుండగా టిప్పర్ ఢీకొని నలుగురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారు చీడిగ గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వాసంశెట్టి సుభాష్, నారాయణ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రులు హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మన దైనందిన జీవితంలో కాంతి నిర్వహిస్తున్న పాత్రను తెలియజేయడం, దాని సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెంచడం కోసం ఈరోజు అంతర్జాతీయ కాంతి దినోత్సవం నిర్వహిస్తున్నారు. అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త థియోడర్ మైమన్ 1960వ సంవత్సరం మే 16వ తేదీన మొదటిసారిగా లేజర్ ద్వారా కాంతి పుంజాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఇదే రోజున అంతర్జాతీయ కాంతి దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. థియోడర్ మైమన్ చేసిన ఈ ఆవిష్కరణ వైద్య రోగ నిర్ధారణ సాంకేతికతల ఆవిష్కరణకు దోహదం చేసింది. కాంతిని మనం సక్రమ రీతిలో వినియోగించుకోగలిగితే పర్యావరణ సమతుల్యానికి కూడా మేలు చేస్తుంది. ఇంధనం ఆదాతో ఆర్థికంగా లాభంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా పేర్కొన్నారు. విజయవాడ నగరంలోని క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ఆయన ఎలక్ట్రికల్ సైకిల్పై ఈరోజు వెళ్లారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులను నియంత్రిస్తూ అందుబాటులో ఉన్న వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా డీజిల్, పెట్రోల్ వాహనాలకు బదులు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలని కలెక్టర్ తెలియజేస్తూ
1: ఎలక్ట్రానిక్ సైకిల్ ని మన కలెక్టరేట్ కి ఒక 3 కొనుక్కుంటున్నాం ఇప్పుడు. సో ప్రతి శుక్రవారం అలాగే లోకల్ ఇన్స్పెక్షన్స్ అయితే ఉంటాయి విత్ ఇన్ సిటీ, దానికి ఎలక్ట్రానిక్ సైకిల్ ని తిరగడానికి ట్రై చేస్తాం. అలాగే సిటీ లోపల మెయిన్లీ యూత్స్ అలాగే చిన్న చిన్న పనికి వెళ్లే వాళ్ళు కంపల్సరీగా మీరు డీజిల్ బైక్, పెట్రోల్ బైక్ కన్నా ఈ ఎలక్ట్రానిక్ సైకిల్ కొనుక్కోండి. దీని ద్వారా డబ్బులు అది అవుతాయి, మీకు ఫ్యూల్ ఖర్చు ఉండదు, ప్లస్ పర్యావరణం కూడా కాపాడిన వాళ్ళు అవుతాం. ఇది చాలా ఎఫెక్టివ్ గా ఉంది. ఇక్కడ విజయవాడ వాళ్ళు ఇన్నోవేట్ చేస్తారు, ఆ కాస్ట్ కూడా కన్సిడరబుల్ గా ఉంటుంది. కాబట్టి అందరూ దయచేసి దీన్ని అడాప్ట్ చేయండి. దీని గురించి అత్యంత మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కలెక్టరేట్ గానీ కమాండ్ కంట్రోల్ రూమ్ గానీ మీరు సంప్రదించండి.
0: వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు ఉన్నతాధికారులతో అమరావతి నుంచి టెలికాన్ఫరెన్స్ ఈరోజు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో బాలుడిని కుక్క కరిచిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని విశాఖ మున్సిపల్ కమిషనర్కు నారాయణ ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పట్టణాలకు దూరంగా కుక్కలకు ఫుడ్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్టంలో ఉన్న 320,000 వీధి కుక్కలకు గాను ఇప్పటి వరకు 180,000 కుక్కలకు శస్త్రచికిత్సలు పూర్తయినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు జారీ చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ భాష ఒక ప్రకటనలో తెలిపారు. మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 అధికారిక బోర్డు వెబ్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని విద్యార్థులకు సూచించారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై కళాశాల ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 21వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. రాష్టంలో 22A భూముల సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా ఆదర్శంగా నిలిచిందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఏలూరు కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన 22A భూముల పరిష్కార మేళాలో పాల్గొన్న మంత్రి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 290 దరఖాస్తులకు సంబంధించిన 74 ఎకరాలను 22A జాబితా నుంచి తొలగించి రైతులకు పత్రాలు అందజేశారు. మరో 202 దరఖాస్తును 15 రోజుల్లో పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్రతో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఉద్యోగ కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి స్పష్టం చేశారు. అంతర్జాతీయ కాంతి దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి.

0: వనిత వాణి స్త్రీల కార్యక్రమం అంటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: ఈనాటి వనిత వాణి స్త్రీల కార్యక్రమంలో కాలానుగుణంగా వేషధారణ అంశం గురించి పి రోహిణి గారి ప్రసంగం అంటారు.
4: సీజనల్ పంటలున్నాయి, సీజనల్ పండ్లు ఉన్నాయి, అలాగే సీజనల్ వ్యాధులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నట్లే సీజనల్ దుస్తులు కూడా ఉన్నాయి. మారుతున్న అభిరుచులతో పాటు అవసరాలు మారుతున్నాయి. ఏ ఎండకాగొడుగు అనేది సామెతే అయినా, దాని అర్థం వేరే అయినా, ఏ సీజన్కు ఆ దుస్తులు అన్నది నేడు నడుస్తున్న నాగరికత. కాలం మారిందంటే చాలు, ఆ వాతావరణ ప్రభావం ముందుగా కనిపించేది మనిషి శరీరంపైనే. కాబట్టి ఆ ప్రభావం ఒంటికి హాని చేయకుండా కాపాడుకోవటానికి దుస్తులు చాలా అవసరం. మనిషి ఆకారాన్ని బట్టి, ఒడ్డు పొడుగుల్ని బట్టి దుస్తుల రకాల్ని రంగుల్ని ఎన్నుకోవడం ఒక పద్ధతి అయితే, సీజన్కు అనుగుణంగా మనకు అనుకూలంగా సౌకర్యంగా ఉండే దుస్తుల్ని ఎన్నుకోవడం అవసరంగా మారిన అలవాటు. వేడి వాతావరణంలో కాటన్ దుస్తులు హాయిని కలిగిస్తాయి. తేమను పీల్చుకుని శరీరానికి అనువుగా ఉండే కాటన్ కుర్తీలు, చీరలు, చిన్నపిల్లల ఫ్రాక్స్, ఇలా అన్ని వయసుల వారికి నప్పే రకరకాల దుస్తులను వెరైటీ డిజైన్లలో ఈ వేసవిలో ఎంచుకోవచ్చు. చీరకట్టులో అందమున్నా కుర్తీలో సౌకర్యం ఉంటుందని గట్టిగా నమ్మే మగువలు ఎందరో. అలాంటి వారికి, ఉద్యోగాలు చేసేవారికి సౌకర్యవంతంగా ప్రయాణాలు చేయటానికి అనువుగా అనేక రకాల వస్త్రాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎండాకాలంలో కాటన్ లైట్ వెయిట్ చీరలు ఇచ్చినంత హాయి ఇంకా ఎలాంటి వాటిలోనూ దొరకదంటారు చీరలను అమితంగా ఇష్టపడే వనితలు. నిజమే, సింపుల్ ప్రింట్స్ తో లేత రంగులకు జోడీగా మంచి రంగుల మేళవింపుతో మలచిన చీరలు ఈ సమ్మర్ సీజన్లో మగువల మనసులు దోచే కాటన్ చీరలు. లేత రంగుల్లో ఎంచుకుంటే మనసుకు శరీరానికి హాయిగా ఉంటుంది. ఎక్కువగా ఈ ఎండ వేడిమిని తట్టుకోవాలంటే తెలుపు రంగు మీద ప్రింట్స్ ఎంచుకోవడం మంచిది. పుట్టిన పిల్లల దగ్గర నుండి వయసు పైబడిన వారిదాకా ఈ కాటన్ మెత్తదనాన్ని ఈ వేసవి కాలంలో హాయిగా ఆస్వాదించవచ్చు. వదులుగా ఉండే కాటన్ డ్రెస్సులు వేసుకు

తీసుకుంటే మండుటెండలో కూడా పండు వెన్నెల్లో ఉన్న అనుభూతిని కొంతవరకు పొందవచ్చు. ఎండాకాలంలో స్వాంతననిచ్చే కాటన్ వస్త్రాలకు చలికాలంలో వెచ్చదనాన్నిచ్చే లక్షణం కూడా ఉండటంతో ఈ వస్త్రాలను ఎండాకాలంలోనూ చలికాలంలోనూ ఎంచుకోవచ్చు. కాటన్ దుస్తులను ఎక్కువగా క్యాజువల్ వేర్ లో భాగంగాను ఆఫీస్ వేర్ గాను వాడుతుంటారు. ఇవి చాలా హుందాతనాన్ని ఇస్తాయి. ఉద్యోగాలు చేసే మహిళలు వీటి మీద మక్కువ ఎక్కువ చూపిస్తారు, ఎందుకంటే ఇవి ఏ కాలంలోనైనా కంఫర్టబుల్ గా ఉంటాయి. ఖాదీ వస్త్రాలు కూడా ఈ వేసవి కాలానికి సరైన ఎంపికగా పరిగణించవచ్చు. ఈ రకమైన దుస్తులకి చలికాలంలో వెచ్చదనాన్ని, వేసవి కాలంలో చల్లదనాన్ని కలిగించే గుణం కలిగి ఉంటాయన్నది చాలా కాలం నుండి అనుభవంలోనిదే. ఆ అనుభవం ఉన్నవారు అప్పుడు ఇప్పుడు కూడా ఖాదీ వస్త్రాలకే మొగ్గు చూపుతున్నారన్నది ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఖద్దరు వస్త్రాలు కేవలం మగవారికే అనుకుంటే పొరపాటే, మగువలకు కూడా చాలా బాగా నప్పుతాయంటే అతిశయోక్తి కాదు. ఖద్దరు దుస్తులలో రకరకాల వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఖాదీలో కాటన్ వెరైటీ ఉన్నట్లుగానే ఖాదీ సిల్క్ మరియు ఊలు నుండి తయారు చేయబడిన ఖద్దరు వస్త్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. లెనిన్ వస్త్రాలు కూడా వేసవి కాలానికి అనువైన దుస్తులుగా వాడుకోవచ్చు. ఈ రకమైన వస్త్రాలు అత్యంత ప్రాచీనమైనవి. ఇప్పుడు ఆధునిక హంగులు అద్దుకొని రకరకాల డిజైన్లలో ఈ వేసవికి అందుబాటులో ఉన్నాయి. ఈ దుస్తులు కూడా కాటన్ లాగానే తేమను పీల్చుకుని శరీరానికి హాయిని కలుగచేస్తాయి. రేయాన్ ఫ్యాబ్రిక్ తో తయారు చేసిన దుస్తులు కూడా వేసవి కాలం వాతావరణానికి అనుకూలంగానే ఉంటాయి. ప్యూర్ రేయాన్ వస్త్రాలు తేమను పీల్చుకునే లక్షణం కలిగి ఉంటాయి. ఇవి కాటన్ లాగా స్టిఫ్ గా ఉండే ఫ్యాబ్రిక్ కాదు కాబట్టి వీటిని ఉపయోగించడం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ వేడి వాతావరణానికి రకరకాల డిజైన్లలో ఈ వస్త్రాన్ని డిజైన్ చేసుకోవచ్చు. క్యాజువల్ వేర్గాను, ఆఫీస్ వేర్గాను, డిజైన్ ని బట్టి పార్టీ వేర్గా కూడా ఈ రకమైన దుస్తులు వేసవి కాలానికి అనుకూలమైనవిగా పరిగణించవచ్చు. స్పాండెక్స్ ఫ్యాబ్రిక్ కూడా చలికాలానికి ఎండాకాలానికి అనుకూలంగా ఉండే వస్త్రంగా పరిగణించవచ్చు. ఇప్పుడు ఎక్కువగా అందరూ వాడుతున్న లెగ్గింగ్స్ ఈ జాబితాలోకి వస్తాయి. మెత్తగా ఉండి తేమను పీల్చుకునే గుణం కలిగి ఉండడం వల్ల ఈ కాలాల్లో అనుకూలంగా ఉంటాయి. అభిరుచిని బట్టి వస్త్రాన్ని, దుస్తుల డిజైన్ని ఎంచుకోవడం అందరికీ అనుభవమే. అలాగే ప్రకృతిలో కలిగే మార్పులని బట్టి మనదైన స్టైల్ స్టేట్మెంట్ ని ఏ కాలంలోనైనా చూపించడానికి అనుకూలంగా దుస్తుల డిజైన్ చేసుకుంటే నలుగురిలో గుర్తింపును సంపాదించుకోవచ్చు. డిజైన్ కి తగినట్లుగా మరియు సీజన్ కి తగిన రంగులను కూడా పరిగణించుకున్నట్లయితే మరింత హుందాతనాన్నిచ్చే దుస్తులను మీ సొంతం చేసుకున్నట్లే. టాలెంట్, వాక్చాతుర్యం, సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో పాటు మనం ధరించే బట్టలు కూడా ఇతరులను ఆకట్టుకునేలా హుందాగా ఉండాలి. డ్రెస్సింగ్ సెన్స్ కి కార్పొరేట్ కార్యాలయాలు అధిక ప్రాధాన్యతని ఇవ్వడం మనకి తెలిసిన విషయమే. డ్రెస్సింగ్ మన గురించి ఎదుటివారికి ఒక అభిప్రాయానికి రావటానికి చాలా సందర్భాలలో కీలక పాత్ర పోషిస్తాయనేది వాస్తవం. రకరకాల పరిశోధనల్లో మనిషికి డ్రెస్సింగ్ కి ఉన్న అవినాభావ సంబంధం గురించి చక్కగా విశ్లేషించి చెప్పడం జరిగింది. కాలేజీ విద్యార్థినులు, ఉద్యోగాలు చేసే మహిళలు ఎక్కువగా కాటన్, రేయాన్ వస్త్రాలతో తయారు చేసిన దుస్తులను ఎక్కువగా ఎంచుకోవడం గమనించవచ్చు. ఈ రకమైన దుస్తులు కంఫర్టబుల్ గా ఉండటమే కాక హుందాతనాన్ని కూడా ఇస్తాయి. నిజానికి దుస్తులలో అనేక రకాల ఫ్యాషన్ స్టేట్మెంట్స్ రూపొందించుకోవటానికి అనువైన సీజన్ చలికాలం. ముఖ్యంగా పట్టుచీరలు, డిజైనర్ బ్లౌజులు, హెవీ వర్క్స్ ఉన్న డ్రెస్సులు ఈ కాలంలో ధరించినా అంత అసౌకర్యంగా ఉండదు. సింథటిక్, క్రేప్, బెనారస్, రాసిల్క్, నెట్టెడ్ ఫ్యాబ్రిక్, షిఫాన్, జార్జెట్ వంటి రకరకాలైన దుస్తులను ఈ చలికాలానికి అనువైనవిగా చెప్పుకోవచ్చు. చలికాలంలో ఊలు వాడకం ఎక్కువగా ఉంటుంది. స్వెటర్లు, షాల్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఫ్యాషన్ గా ఉండే లెనిన్ ష్రగ్గులను కూడా ఈ చలికాలానికి హాయినిచ్చే వస్త్రాలుగా చెప్పవచ్చు. ఫుల్ హ్యాండ్ షర్టుల మీద స్లీవ్లెస్ స్వెటర్లు ఓ స్టైల్. పాత రోజుల్లో అన్నదమ్ములు ఒకే రకం, ఒకే రంగు స్వెటర్లు కొనుక్కుంటే వారి పేరులో ఓ అక్షరాన్ని అమ్మలు డిజైన్లా కుట్టడం ఓ తీపి జ్ఞాపకం. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు తేలికగా సౌకర్యంగా ఉండే
పొడవు చేతులున్న స్వెటర్లు వేసుకోవడం అవసరం. తలకు చలి తగలకుండా టోపీలు ధరించడమే కాకుండా చెవులు మెడ కింద భాగం వరకు కప్పి ఉంచే టోపీలను ఎన్నుకోవడం మంచిది. చలికాలంలో లెదర్ కోట్స్ కూడా కొంతమంది వాడటానికి ఇష్టపడతారు. చిన్నపిల్లలకు పెద్దవారికి కూడా రకరకాల ఫ్యాషన్లను అనుసరించటానికి అనువైన ఈ చలికాలంలో వెల్వెట్ వస్త్రాలకు సింథటిక్ క్రేప్ అలాగే నెట్టెడ్ వస్త్రాలను మ్యాచింగ్ చేసి రకరకాల ఫ్రాక్స్ ను పిల్లలకు డిజైన్ చేయవచ్చు. ఈ కాలంలో లేయర్డ్ ఫ్రాక్స్ వేసుకున్నా కూడా సౌకర్యంగానే ఉంటుంది. ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ బ్లౌజులు, స్టోన్ వర్క్స్ ఇలా ఒకటేమిటి రకరకాల ఫ్యాషన్లకు అనువైన కాలం చలికాలం. ఈ కాలంలో నిండు రంగులు ఎక్కువ సందర్భాలలో ఆకర్షణీయంగా ఉంటాయి. ఒంటి రంగుని బట్టి దుస్తుల యొక్క రంగుని, పర్సనాలిటీని బట్టి డిజైను మరియు వస్త్రాల్ని ఎంచుకుంటే మరింత అందం మీ సొంతమవుతుంది. కాలానికి అతీతంగా వస్త్రాలని మన దుస్తులకి ఉపయోగించుకున్నట్లయితే కంఫర్టబుల్ ఫీలింగ్ ని కోల్పోతాము. వాతావరణాన్ని బట్టి దుస్తుల ఎంపిక, రంగుల ఎంపిక ఉన్నట్లయితే శరీరం, మనసు హాయిగా ఉంటుంది. చెప్పా పెట్టకుండా వచ్చే వానలో తడిసినా త్వరగా ఆరిపోయే క్రేప్, జార్జెట్, షిఫాన్ వంటి తేలికైన దుస్తులు ధరించడం వల్ల వానాకాలంలో వచ్చే ఇబ్బందులను తేలికగా ఎదుర్కోవచ్చు. వాతావరణం చల్లగా ఉండటమే కాక మబ్బు పట్టి కూడా ఉంటుంది కాబట్టి అటువంటి సమయంలో వాతావరణాన్ని కలర్ఫుల్ చేసేలా రంగురంగుల దుస్తులను ధరిస్తే సమయానికి తగినట్లుగా ఉంటుంది. వానాకాలంలో జీన్స్ రకాల దుస్తులు కొంత అసౌకర్యం కలిగిస్తాయనే చెప్పవచ్చు. కనుక ఈ కాలంలో డెనిమ్ వస్త్రాలను వాడకపోవడమే మంచిది. రెగ్జిన్ కోట్స్ అందుబాటులో ఉంచుకోవడం మంచిది. అలాగే ఈ వానాకాలంలో లాంగ్ ఫ్రాక్స్, లేయర్డ్ ఫ్రాక్స్ ని కూడా వాడకపోవడమే మంచిది. షార్ట్ టాప్స్, క్యాప్రీ ప్యాంట్స్ ఈ వాతావరణానికి అనుకూలంగా ఉంటాయి. జర్కిన్స్, ష్రగ్స్ వంటివి వాడుకోవచ్చు. ఒక సీజన్లో కంటికి నచ్చినవి, ఒంటికి నప్పినవి మరొక సీజన్లో కంఫర్టబుల్ గా ఉండకపోవచ్చు. మనసుకి, శరీరానికి హాయినిచ్చే వస్త్రాలని ఎంచుకుని వాతావరణానికి అనువుగా దుస్తులను మలుచుకొని ధరించినట్లయితే ప్రకృతిలోని మార్పులను హాయిగా ఆస్వాదించవచ్చు. జూట్తో తయారు చేయబడిన దుస్తులు కూడా మార్కెట్లో రకరకాల డిజైన్లలో లభ్యమవుతున్నాయి. ఈ రకమైన దుస్తులు చలికాలంలో కంఫర్టబుల్ గా ఉంటాయని చెప్పవచ్చు. చాలా మంది మహిళలు సీజన్తో సంబంధం లేకుండా తమకు నచ్చినా లేదా వారికి అలవాటైన దుస్తుల్నే ఎక్కువగా వాడటానికి ఇష్టపడతారు లేదా అలవాటు పడతారు. దానివల్ల అనుకోకుండా ఎదురయ్యే అనేక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలా కాకుండా సీజన్ని అనుసరించి దుస్తుల్ని ఎంపిక చేసుకుంటే పనుల్లోనే కాదు ప్రయాణాల్లో కూడా హాయిగా ఉంటుంది. కొన్ని రకాల దుస్తుల వల్ల కొంతమందిలో స్కిన్ అలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తగా గమనించుకోవాలి. జూట్, సింథటిక్ మొదలైన కొన్ని వస్త్రాలు ఒంటికి పడకపోవడం వల్ల కొంతమందిలో ఈ రకమైన ఇబ్బందులు ఎదుర్కోవడం గమనించవచ్చు. కాబట్టి ఇలాంటి పరిస్థితులను నివారించుకోవటానికి ఒంటికి సరిపడని వస్త్రాలను గమనించి దూరంగా ఉంచడం ఉత్తమమైన పని. సమ్మర్లో హాయిగా అనిపించే కాటన్ దుస్తులు వర్షాకాలంలో అనుకూలంగా ఉండవు. వర్షంలో తడిసినప్పుడు శరీరానికి అంటుకుపోయి అసౌకర్యాన్ని కలుగజేస్తాయి. దీనివల్ల కొందరిలో స్కిన్ ర్యాషెస్ వచ్చి చర్మ సమస్యలకు దారితీయవచ్చు. వానాకాలానికి తగిన ఫ్యాబ్రిక్స్ ని ఎంచుకున్నట్లయితే వర్షాన్ని హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా మార్కెట్లో కొన్ని ప్రాంతాలలో లభ్యమవుతున్నాయి. చిన్నపిల్లల విషయంలో దుస్తుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది. పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు గ్రాండ్ లుక్ కోసం కాలంతో సంబంధం లేకుండా హెవీ ఫ్యాబ్రిక్స్, వర్క్స్ ఉన్న దుస్తులు కొంతమంది వాడుతూ ఉంటారు. అలాంటప్పుడు పిల్లలు ఎంతో అసౌకర్యానికి లోనవుతుంటారు. పిల్లల విషయంలో ఎక్కువ సింపుల్ గా ఉండే వాటిని ఎంచుకుంటే వారికి సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల దుస్తులలో వాడే లైనింగ్ ఫ్యాబ్రిక్ ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. మెత్తగా ఉండే వస్త్రాలను ఎంచుకుని వివిధ రకాలైన మోడల్స్ లో ఫ్రాక్స్ ని డిజైన్ చేయడం వల్ల పిల్లలు కంఫర్టబుల్ గా ఉంటారు. కాలానుగుణంగా వస్తున్న వివిధ ఫ్యాషన్లను అనుసరిస్తూనే వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండే వస్త్రాలను వాడుకున్నట్లయితే ఇప్పటి బిజీ లైఫ్ స్టైల్లో సౌకర్యవంతంగా ఉండే ఫ్యాషన్ను అందంగా మలుచుకోవచ్చు.
ప్రకృతిలో మార్పులని హాయిగా ఆస్వాదించాలంటే వస్త్రాల రకాలలో

0: నే కాక రంగుల ఎంపికకు కూడా ప్రాధాన్యతను ఇవ్వవలసి ఉంటుంది. ఎండాకాలంలో లేత రంగులను, చలికాలంలో ముదురు రంగులను ప్రాధాన్యత ఇస్తే ఆకర్షణీయంగాను ఆహ్లాదంగానూ కనిపించవచ్చు. వస్త్రాల నాణ్యతలోనూ రంగుల ఎంపికలోనూ తగిన శ్రద్ధ తీసుకుంటే ప్రతి కాలానికి మన దుస్తులను ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చు. అలాగే వానాకాలంలో లేత రంగులు, ముదురు రంగుల కాంబినేషన్ మంచి లుక్ని ఇస్తుంది. ప్రకృతి ప్రసాదించే అన్ని కాలాలు అందంగానే ఉంటాయి. వాటిని మనం ఆస్వాదించాలంటే అనుకూలమైన వస్త్రాలను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. కాలాన్ని అనుసరించి రంగుని ఎంచుకోవడం ఒక పద్ధతి అయితే, మన ఒంటి రంగుకి సరిపడా షేడ్ని ఎంచుకోవడం తెలివైన నిర్ణయం. ట్రెండ్ని అనుసరించి కూడా రంగుల ఎంపికలో శ్రద్ధ తీసుకోవాలి. అలాంటప్పుడు ముదురు రంగుల్లో ఉండే రకరకాల షేడ్స్ని, లేత రంగుల్లోనే వివిధ షేడ్స్ని మన అభిరుచి మేరకు కాలానికి తగినట్లుగా ఎంచుకుంటే ట్రెండీగా కనిపించవచ్చు. అలాగే సౌకర్యంగానూ ఉండవచ్చు. అన్ని రంగాల్లోనూ సాంకేతికంగా అభివృద్ధి చెందినట్లే దుస్తుల విషయంలో కూడా కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చేసింది. ఏ కాలంలోనైనా ఏ రకం దుస్తుల్ని అయినా ధరించగలిగే సౌకర్యాన్ని యూనివర్సిటీ ఆఫ్ మేరీ ల్యాండ్స్ శాస్త్రవేత్తలు అందుకు తగిన వస్త్రాన్ని తయారు చేశారట. ఈ దుస్తులు ధరిస్తే ఎండాకాలంలో చల్లగాను, శీతాకాలంలో వెచ్చగాను ఉంటాయట. శరీరానికి చెమట పట్టినప్పుడు ఈ వస్త్రం గుర్తిస్తుందిట. అలాగే తేమగా ఉన్నప్పుడు బయటకు వెళ్లే వేడిని అడ్డుకోవడం వల్ల శరీరానికి అవసరమైన వేడిని కలిగించే గుణం ఈ రకం వస్త్రానికి ఉన్నట్లు, కార్బన నానో ట్యూబుల పూత పూయడం ద్వారా వీటికి ఈ ప్రత్యేక లక్షణాలు వస్తాయని వారు తెలిపారు. కాలంతో పాటు వివిధ ట్రెండ్స్ ని అనుసరిస్తూనే వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మన వార్డ్రోబ్ ని ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకోవాలి. ఉద్యోగాలు చేసే మహిళలకు ఈ రకమైన అరేంజ్మెంట్ తప్పనిసరి. క్యాజువల్స్ నుండి పార్టీ వేర్ వరకు మరియు అకస్మాత్తుగా జరిగే మీటింగ్స్ కి అనుకూలమైన వస్త్రాలను, వాటికి సంబంధించిన అరేంజ్మెంట్ ను వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మలుచుకున్నట్లయితే ప్రతిరోజు చాలా సమయం వృధా కాకుండా ఉంటుంది. ఎండలో వెళ్లేటప్పుడు గొడుగును ఉపయోగించడం, అలాగే వానలో కూడా గొడుగును లేదా రెయిన్ కోట్స్ అందుబాటులో ఉంచుకోవడం అవసరం. చలికాలంలో వెచ్చగా ఉండే జర్కిన్లు, అలాగే ఫ్యాషనబుల్ వస్త్రాలు ఇష్టపడేవారు ష్రగ్స్ లో ఉలెన్ ష్రగ్స్ ఎంచుకోవచ్చు. చలికాలంలో లాంగ్ కోట్స్ కూడా వాడుకోవచ్చు. అన్ని కాలాల్లోనూ వస్త్రాల ఎంపిక ఒక ఎత్తైతే, వాటిని గురించి తీసుకునే జాగ్రత్తల వల్ల దుస్తుల నాణ్యతను ఎక్కువ కాలం పదిలంగా కాపాడుకోగలుగుతాము. వేసవి కాలం రాగానే చలికాలానికి సంబంధించిన ఊలు దుస్తులను, స్వెటర్లను, షాల్స్, రగ్గులు లాంటి నిట్టెడ్ దుస్తులను ఎండలో ఆరబెట్టి తర్వాత భద్రపరుచుకుంటే మన్నికగా ఉంటాయి. వేసవి కాలానికి వీడుకోలు పలికే సమయంలో కాటన్ వస్త్రాలన్నిటికీ గంజి పెట్టుకుని ఐరన్ చేసిన బట్టలను పొందికగా సర్దుకున్నట్లయితే అకేషనల్ గా ఉపయోగించుకోవటానికి అనువుగా ఉంటాయి. అలాగే వర్షాకాలం రాగానే లాంగ్ గౌన్స్ ని, కాటన్ దుస్తులని జిప్ బ్యాగ్స్ లో పెట్టి భద్రపరుచుకుంటే పదిలంగా ఉంటాయి. వార్డ్రోబ్ లో తేమను పీల్చుకునే అబ్జార్బెంట్స్ కానీ, నాఫ్తలిన్ బాల్స్ కానీ వాడుకున్నట్లయితే దుస్తుల మన్నిక మరింత పెరుగుతుంది. చివరిగా అవసరానికి మించకుండా, అలాగే వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మన వార్డ్రోబ్ అరేంజ్మెంట్ ఉన్నట్లయితే చూడటానికి, అలాగే ఎంపిక చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సమయం కూడా వృధా అవ్వకుండా ఉంటుంది.
1: మీరింతవరకు కాలానుగుణంగా వేషధారణ అంశం గురించి పి. రోహిణి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమం తర్వాత లలిత గీతం వింటారు.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
2: ఇలాంటి వంటవాణి కార్యక్రమంలో ఖర్జూరంలోని పోషక విలువలు విశేషాలు వింటారు.
3: సీజనల్ పంటలున్నాయి, సీజనల్ పండ్లు ఉన్నాయి, అలాగే సీజనల్ వ్యాధులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నట్లే సీజనల్ దుస్తులు కూడా ఉన్నాయి. మారుతున్న అభిరుచులతో పాటు అవసరాలు మారుతున్నాయి.
4: కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్యాన్ని చేకూర్చే ఖర్జూరంలోని పోషకాల గురించిన విశేషాలు ఇప్పుడు వింటారు. ఖర్జూరాల తీపికి ఎవరైనా సరే పరవశం అవ్వాల్సిందే కదా. ఖర్జూరంలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాదు, ఖర్జూరంలో విటమిన్లు అలాగే ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ఇవి శరీరానికి ఓ టానిక్లా పనిచేస్తాయి. ఈ ఖర్జూరాల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పాలలో ఖర్జూర పండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగినట్లయితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. బరువు తక్కువగా ఉన్నవారు, అంటే సన్నగా ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఖర్జూరాలను తరచు తీసుకోవడం వల్ల గుండె నొప్పి రాకుండా కూడా అడ్డుకోవచ్చు. ఖర్జూరంలో ఉన్నటువంటి ఎమినో యాసిడ్స్ కండరాల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. వీటిని తరచూ తినడం వల్ల ఎముకలు పటుత్వంగా ఉంటాయి, రక్తహీనత సమస్య తొలగిపోతుంది, కంటిచూపు మెరుగవుతుంది. శరీరానికి తక్షణ శక్తి ఇచ్చే పళ్లలో ఖర్జూరం కూడా ఒకటి. అనేక రకాలైన పోషక విలువలు ఖర్జూరంలో ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ బిలతో పాటు కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పీచు పుష్కలంగా ఉన్నాయి. ఖర్జూరాన్ని ప్రోటీన్స్ పవర్ హౌస్ అని కూడా పిలుస్తారు. ఖర్జూరాన్ని రోజూ తినడం వల్ల గుండె కొట్టుకునే రేటు, అలాగే రక్తపోటును కూడా అదుపులో ఉంచి గుండెకు సంబంధించిన వ్యాధులను దూరంగా ఉంచుతుంది. గుండె నీరసంగా ఉన్నవారికి ఖర్జూరం మంచి బలాన్ని ఇస్తుంది. తీయగా ఉండేటటువంటి ఈ ఖర్జూరాలలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకున్న వెంటనే రక్తంలో కలిసిపోయి తక్షణ శక్తిని అందిస్తాయి. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్స్ రూపంలో ఉండే విటమిన్లు కంటికి చాలా మంచిది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యకరమైన బరువు పెంచడంలో ఖర్జూరం ఎంతో సహాయపడుతుంది. మూత్రపిండాల్లో ఏర్పడ్డ రాళ్లను కరిగించేటటువంటి శక్తి ఖర్జూరానికి ఉంది. ఇంకా మూత్ర సంబంధిత సమస్యలను, అలాగే ఇన్ఫెక్షన్లను కూడా ఇది దూరం చేస్తుంది. ఖర్జూరంలో ఉండే పీచు మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది. రాత్రిపూట నీటిలో 4-5 ఖర్జూరాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని త్రాగడం వల్ల మలబద్ధక సమస్య తగ్గుతుంది. ఖర్జూరం విరోచనకారిగా కూడా పనిచేస్తుంది. ఖర్జూరంలో కాల్షియం, మెగ్నీషియం, కాపర్ ఇవి సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచగలుగుతాయి. అంతేకాదు, నోటిలోని దంతాలను కూడా దృఢపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. జలుబు, గొంతులోని శ్లేష్మాన్ని ఇవి తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు పెద్ద ప్రేగులోని సమస్యలను నివారిస్తాయి. రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చేటువంటి ఖర్జూరాలను ఎడారి పళ్ళు అని కూడా పిలుస్తారు. ఏ పండైనా సరే మాగితే రుచికరంగా ఉంటుంది. అయితే ఖర్జూరం మాత్రం ఎండితేనే తీయగా ఉంటుంది. ఇది సంప్రదాయ ఫలం. ఖర్జూరాలతో తయారు చేసే ఆహార పదార్థాలు రంజాన్ సమయంలో ముస్లింలు ఇష్టంగా తింటారు. ప్రతిరోజూ వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అలాగే ఎనీమియా, అలర్జీలు కూడా తగ్గుతాయి. ఉదర సంబంధ వ్యాధులను ఖర్జూరాలు అరికడతాయి. ఇక గర్భిణీ స్త్రీలు ప్రసవానికి 4 వారాల ముందు నుండే రోజూ కనీసం 4 ఖర్జూరాల్ని కనుక తిన్నట్లయితే ప్రసవం సులువుగా అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఎండు ఖర్జూరాలలో కూడా విటమిన్లు, ఎమినో యాసిడ్స్, కాల్షియం వంటి పోషకాలు రోజంతా శక్తివంతంగా ఉండటానికి సహాయపడతాయి. రోజు 6 ఎండు ఖర్జూరాలు ఉదయాన్నే పరకడుపున కనుక తిన్నట్లయితే శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని తాజా అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. ఎండు ఖర్జూరాలలో పీచ్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ సజావుగా సాగడానికి ఇది సహకరిస్తుంది. అనీమియా సమస్యను నివారించడానికి సహాయపడుతుంది. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. ఖర్జూరాలను ఫ్రూట్ సలాడ్తో పాటు కలిపి తీసుకోవడం వల్ల పోషకాల రేటు పెరుగుతుంది. ఖర్జూరాలు చర్మానికి కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్ బి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇంకా వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి. ఇందులో ఉన్నటువంటి పీచు ప్రేగులను శుభ్రం చేస్తుంది. ప్రేగులను అంటిపెట్టుకునున్నటువంటి వ్యర్థాలను తొలగిస్తుంది. ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి, నరాల వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడతాయి. ఖర్జూరం శరీరంలో నీరసం, నిస్సత్తువులను దూరం చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్ల నుండే బలోపేతం చేస్తాయి. జుట్టు రాలే సమస్యను తగ్గించి వెంట్రుకలు ఆరోగ్యంగా ఎదిగేలా సహాయపడతాయి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నటువంటి ఖర్జూరాలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ. స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. ఇట్స్ ఎ సిక్సర్. ఆకాశవాణి 90 ఇయర్స్. నాట్ అవుట్, నాట్ అవుట్, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ. కృష్ణమ్మ సాక్షిగా. స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం కటి పతంగ్ చిత్రానికి కిషోర్ కుమార్ పాడిన పాట.

టెయిన్ టైంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం పరిచయ్, చిత్రానికి కిషోర్ కుమార్.

టీన్ టైంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత విందాం ఉషా ఉత్తప్ బప్పీ లహరి పాడిన పాట డిస్కో డాన్సర్ చిత్రానికి.

టెన్ టైంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత విందాం గైడ్ చిత్రానికి కిషోర్ కుమార్ లతా మంగేష్కర్ పాడిన పాట.

టీన్ టైంలో, తర్వాత విందాం దిల్ వాలే దుల్హనియా లే జాయింగే చిత్రానికి కుమార్ సాను లతా మంగేష్కర్ పాడిన పాట.

టీన్ టైం కార్యక్రమంలో మీరు ఇంతవరకు హిందీ చిత్రగీతాలు విన్నారు. ఈనాటి టీన్ టైం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. మరి శ్రోతలు 0866284881812 ఈ నెంబర్కు నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని వాట్సాప్ చేయండి. మరి మీకెంతో ఇష్టమైన యువలయ క్విజ్ కార్యక్రమం మీకోసం. మరి మీరందరూ సిద్ధంగా ఉంటే నేను ప్రశ్నలతో రెడీగా ఉన్నాను. ఎక్కువ ఆలస్యం చేయకుండా మొదటి ప్రశ్న అడిగేస్తున్నాను, మనకి సమయం తక్కువగా ఉంది కాబట్టి. ఏమంటారు మొదటి ప్రశ్న ఈనాటి యువలయ క్విజ్ కార్యక్రమంలో మీకోసం వస్తుంది, వినండి జాగ్రత్తగా. కొంచెం రాసుకున్నా పర్వాలేదు, పెన్ను పేపర్ తీసుకోండి. సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, వీటిలో భిన్నమైనది ఏది? ఓకేనా, అర్థమైందా? సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, వీటిలో భిన్నమైనది ఏది? ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి. 0866248888 నెంబర్కి. జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, వీటిలో భిన్నమైనది ఏది? ఓకేనా, అర్థమైంది కదా ప్రశ్న. 0866284881812 నెంబర్కి ఆన్సర్స్ని సెండ్ చేయండి. మనకి పంపిస్తున్నారు, చూద్దాం. ముందుగా మనకి పంపించారు గుడ్ ఈవినింగ్ అని మాత్రమే టైప్ చేశారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. అయితే ఆన్సర్ని వెంటనే సెండ్ చేయండి. వీరెవరంటే ఫణిరాజ్ నెల్లూరు నుంచి. ఓకేనా, ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి. తర్వాత మనకి మెసేజ్ పెట్టారు, శుభ సాయంత్రం అంటున్నారు. మీకు కూడా శుభ సాయంత్రం అండి. టీన్ టైంలో హిందీ పాటలు బాగున్నాయి అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి కట్ల సతీష్ ఫ్యామిలీ మెంబర్స్ మనకి మెసేజ్ చేశారు. ఓకేనండి, మరి ఆన్సర్ తెలిస్తే నేను అడిగిన ప్రశ్నకు వెంటనే సెండ్ చేయండి, చూద్దాం. తర్వాత శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. ఇహా నెక్స్ట్ చూద్దాం, వీరెవరంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని రాసి పంపించారు. ఓకేనండి, రైట్ ఆన్సర్. ఒకవేళ మీకు రైట్ ఆన్సర్ మీది అనిపిస్తే ఎందుకో రాసి పంపించండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత మహేంద్ర తెనాల నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మీరు నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోల్ రామకృష్ణయ్య సుభాషిణి ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఓకేనండి, రైట్ ఆన్సర్. తర్వాత పంపించారు ఎం కొండారెడ్డి సిద్ధవటం కడప నుంచి. ఓకే, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరెవరంటే దేశిరెడ్డిపల్లి నుంచి అంజాన్ పంపించారు, రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత ఎవరు పంపించారంటే వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు, ఆన్సర్ రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరెవరంటే నల్గొండ జిల్లా చందంపేట నుండి మీరు దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకేనండి, తర్వాత చూద్దాం, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఇక తర్వాత వీరెవరంటే ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి లక్కవరం, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత రాచల సుబ్రహ్మణ్యం సెరపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ ఎవరంటే రమేష్ దొంతి గగన్ పెరుమాళ్ అనంతపురం నుంచి పంపించారు, ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ కాదు రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇక నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ వీరు రాంబాబు సుశీల నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరంటే ఎంసీ రెడ్డి అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ వీరు ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్లంక నుంచి పంపించారు. ఓకేనండి, రైట్ ఆన్సర్ రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ చూద్దాం, చిల్కా నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత ఎవరంటే చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం,
నాగేంద్రప్ప ఉడేవు వీరు కర్ణాటక నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, రాంగ్ ఆన్సర్. తర్వాత ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ జి భూమేష్ కొత్తపల్లి, కొత్తపల్లి మెట్ట అక్కడి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, వీటిలో భిన్నంగా ఉన్నది ఏది? ఓకేనా, ప్రశ్న అర్థమైతే ఆన్సర్ వెంటనే సెండ్ చేయండి. నెక్స్ట్ చూద్దాం చంద్రులూరి విష్ణు సాయి మౌనిక, వీరు పేర్నమిట్ట అక్కడి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. ఇంకా తర్వాత ఎవరు పంపించారో చూద్దాం. చెన్నకేశ్వరరావు పంపించారు వత్తిల్ నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత అనంతపురం నుంచి అనురాధ పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత అశోక్ రమ్య ఫ్యామిలీ మెంబర్స్ వీరంతా ఒంగోలు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరు కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం వెస్ట్ గోదావరి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. తర్వాత వీరు ఎవరంటే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు. మీరు కొంచెం కరెక్ట్గా పంపించండి, గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తర్వాత చూద్దాం మనకి ఎవరు పంపించారంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్ వీరంతా హైదరాబాద్ నుంచి పంపించారు, హాయ్ చెప్తున్నారు. మీకు కూడా హాయ్ అండి. అయితే రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకేనండి, థ్యాంక్ యూ. తర్వాత చూద్దాం నెక్స్ట్ డాక్టర్ కేవీ రావు పంపించారు తణుకు నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వాణి ఫ్రమ్ విజయవాడ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎవరు పంపించారంటే మనకి గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత కుంచి రామూర్తి కుంచమానిపేట నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం కాకర రాజ్కుమార్ లావణ్య రాజోల్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత వీరెవరంటే సీను వావెళ్ళ నెల్లూరు నుంచి పంపించారు, కాకపోతే ఆన్సర్ అయితే ఏమి చేయలా శ్రీను గారు. ఓకే, తర్వాత చూద్దాం మనకి పంపించారు వరగంటి బద్దరి విశాల నెల్లూరు నుంచి. ఓకే, కాకపోతే రాశారు కానీ రాంగ్ ఆన్సర్ చేశారండి విశాల గారు. తర్వాత చూద్దాం అనంతపురం జిల్లా పెద్దవడుగురు నుంచి జనార్దన కుసుమ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం దంపూరి దంపూరు బలరామ్ రెడ్డి సుగుణమ్మ వీరు ఇనమడుగు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. వీరెవరంటే పంపిన వారు అని రాశారు కోట మన్మథరావు శోభారాణి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం మిడతల రామమూర్తి వరవకొండ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఎవరు పంపించారంటే నెల్లూరు వేదాయపాల నుంచి మనోజ్ తనోజ్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ మనకి పంపించారు లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, ఇప్పుడు రైట్ ఆన్సర్ రాశారు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకు మీకు కరెక్ట్గా అనిపించింది ఆన్సర్ అని. తర్వాత చూద్దాం శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. కందేరి గోపీనాథ్ సుధారాణి తిరుపతి నుంచి, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత చూద్దాం దడిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి పంపించారు ఇప్పుడు, కాకపోతే అటు ఇటుగా కాకుండా కరెక్ట్గా పంపించండి. సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ, వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏదన్నా. ఓకేనా, తర్వాత మనకి పంపించారు మళ్ళీ నల్గొండ నుంచి చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ, మళ్ళీ రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణం వీరు పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత సుమతి ఆత్మకూరు నుంచి మళ్ళీ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. తర్వాత చూద్దాం ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి జవాబు అంటూ, ఓకేనండి రాంగ్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం ఆర్ఎస్వి నరసింహరావు చించినాడు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. తర్వాత హాయ్ నమస్తే అంటున్నారు, నమస్తే అండి.
ఓకే ఎట్టిన్ టైంలో పాట బాగుంది అంటున్నారు అంతే కదా. ఓకే వీరు రాసి పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, కారంచేడు మండలం నుంచి తెల్లగపాలెం నుండి వెంకటేశ్వర రెడ్డి జ్యోతి పంపించారు, అయితే ఆన్సర్ అయితే ఇక్కడ అయితే ఏమీ లేదు. ఓకేనండి, రాంగ్ ఆన్సర్ చేశారు మీరు. ఇక తర్వాత చూద్దాం, నెల్లూరు జిల్లా కోవూరు నుండి బి విజయ్ కుమార్ రెడ్డి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ ఎం రావు ఒంగోలు నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత దైదా భిక్షం వెంకటి పంపించారు మిర్యాలగూడ నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత దస్తగిరి సంధ్య కడప నుంచి, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. లత ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. మొహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి, ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ మనకి ఎవరు పంపించారంటే కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి మీరు మూడు ఆన్సర్లు రాశారు. ఎందుకని దానిలో ఒకటే రాయండి, ఆ నాలుగిట్లో డిఫరెంట్గా ఉన్నది ఏదో ఒక ఆన్సరే ఉన్నది అదే రాసి పంపించండి. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు నాగేంద్రప్ప ఉడేవు కర్ణాటక నుంచి మళ్ళీ మనకి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, రాధా ఖమ్మం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీకామేశ్వరి పంపించారు, ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి మళ్ళీ పంపించారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు, మళ్ళీ రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, ఆత్మకూరు నుంచి ఆదిశేష్ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, ఓకే చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి పంపించారు, ఓకే ఓకే రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, వీరెవరంటే వేలవర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి పంపించారు, వీరు తెలంగాణ సికింద్రాబాద్ నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చంద్రలూరు విష్ణు సాయిమానిక పేర్నమెట నుంచి ఇప్పుడు మళ్ళీ మనకి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, బి శివకుమార్ నంద్యాల నుంచి ముదిరాజు వీరంతా కలిసి పంపించారు, ఓకే రాంగ్ ఆన్సర్ చేశారు. జనరల్ సైన్స్ అండి, జనరల్ స్టడీస్ అని అడగలేదు నేను, ఓకేనా. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రాసి పంపించారు, ఓకే కాకపోతే రైట్ ఆన్సర్ రాశారు చివరికి. నెక్స్ట్ చూద్దాం, వీరెవరంటే తెనాల నుంచి కుమార్ రాసి పంపించారు, ఓకే రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత ఎవరు పంపించారంటే వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత ప్రశ్న మరొకసారి చెప్పండి అని అడుగుతున్నారు. సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, వీటిలో భిన్నమైనది ఏది అది ప్రశ్న, ఓకేనా. ఇక తర్వాత చూద్దాం, కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం నుంచి పంపించారు, ఓకేనండి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎంసీ రెడ్డి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, అనంతపురం నుంచి అనురాధ పంపించారు రైట్ ఆన్సర్ని. అశోక్ రమ్య వీరు ఒంగోలు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, కాకర రాజ్కుమార్ రాజోల నుంచి, ఓకేనండి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత ఎవరంటే రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకేనండి వెరీ గుడ్. తర్వాత చూద్దాం, మీరు రామకృష్ణయ్య సుభాష్ నేనమడుగు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత కేదర్ వీరేష్ రాజోల నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత ఎవరు రాసి పంపించారంటే మనకి పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి వీరంతా కలిసి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత రోహన్ నెల్లూరు నుంచి రాసి పంపించారు, దర్శన్ కూడా నెల్లూరు నుంచే రాసి పంపించారు. వీరు చెరొక ఆన్సర్ రాశారు, ఒకటే రైట్ దానిలో. ఇక తర్వాత చూద్దాం, నంద్యాల జిల్లా రమేష్ వర్మ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఎవరు పంపించారంటే మిడతల రామ్మూర్తి ఎవరోకొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఘనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇందిరాదేవి వెంకట్ బాపట్ల నుంచి రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్
గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి బాపట్ల నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఫణిరాజు నెల్లూరు నుంచి మళ్ళీ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ నల్గొండ నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరు నల్గొండ నుంచి దయడ త్రివేణి చిన్మయి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం వీరెవరంటే, కోట మన్మధరావు రాజమహేంద్రవరం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకెవరు పంపించారంటే, పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత మనకి ఎస్పిఆర్ విఠల్ కళ్యాణి, వీరు తెనాలి నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత చూద్దాం రామ్ భూపాల్ అండ్ భారతి మార్కాపురం నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం వీరు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల రాసి పంపించారు, రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ దయదా భిక్షం వెంకటి, వీళ్ళు మిర్యాలగూడ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత పాపినేనిపల్లి నుంచి సూర్యనారాయణ పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక పండ లలితాదేవి శ్రీధరబాబు పంపించారు బాపట్ల నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత మనకి పంపించారు బి శివకుమార్ నంద్యాల నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం రామకృష్ణ సుభాషిణి ఎనమడుగు నుంచి, ఇందా పంపించారు కదా మీరు రైట్ ఆన్సర్ని, ఓకే అండి. తర్వాత చూద్దాం కేశవరావు అత్తి నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం వీరెవరంటే, ఇస్మాయిల్ బాయ్ సయ్యద్ జాకీర్ బాయ్ నెల్లూరు నుంచి వీరంతా పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత శీను నెల్లూరు నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం వీరంటే దేవులపల్లి హనుమంతరావు తెలంగాణ నుంచి, వీరు ఓకే అండి రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత ఎవరు పంపించారంటే, ఇందిరాదేవి బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ్ పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. తర్వాత చూద్దాం ఒంగోలు నుంచి ఎం రావు పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత బిట్రా వీరమోహన్ నిర్మలాదేవి రాజోల్ నుంచి, ఓకే రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకేనండి, నేను అడిగాను ప్రశ్న, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, వీటిలో భిన్నమైనది ఏది అని అడిగితే రైట్ ఆన్సర్ సాంఘిక శాస్త్రం, సోషల్ స్టడీస్. ఇది చరిత్ర, సంస్కృతి, భూగోళం, పౌరశాస్త్రం వీటికి సంబంధించింది. మిగతా మూడు సహజ సిద్ధమైన సూత్రాలు, తర్వాత రసాయన పదార్థాలు వీటితో మిళితమై ఉంటుంది లాజిక్స్ గణిత శాస్త్రంలో. ఓకేనండి, చాలామంది రైట్ ఆన్సర్ చేశారు, చాలామంది ట్రై చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. పెన్ను పేపర్ రెడీగా పెట్టుకున్నారు కదా, చిన్న సింపుల్ మ్యాథ్స్ ఓకేనా రాసుకోండి. 3+2 = 10, 3+2 = 10, 4+3 = 21, 5+4 = 36 అయితే ఓకేనా. 3+2 = 10, 4+3 = 21, 5+4 = 36 అయితే 6+5 ఎంత అది ప్రశ్న. ప్రశ్న అర్థమైతే వెంటనే రాసి పంపించండి 0866-24888-12 నెంబర్కి. 3+2 = 10, 4+3 = 21, 5+4 = 36, 36 అయితే 6+5 ఎంత అది ప్రశ్న. రాసి పంపించండి త్వరగా.

ఓకే, వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగాను ప్రశ్న. ఓకేనండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద ఫస్ట్ ప్రశ్నకి సాంఘిక శాస్త్రాన్ని రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత పెడన జోగానేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు పంపించారు రైట్ ఆన్సర్ని ఫస్ట్ ప్రశ్నకి. ఇక తర్వాత చూద్దాం, భానుప్రకాష్ వీరు కూడా ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు రెండో ప్రశ్నకి. ఇక తర్వాత చూద్దాం, శ్యామ్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత మనకి పంపించారు కారంచేడు మండలం నుంచి తెలగపాల నుండి వెంకటేశ్వర్ల రెడ్డి జ్యోతి పంపించారు రాంగ్ ఆన్సర్. ట్రై చేయండి, చాలా సింపుల్ ప్రశ్న అది. నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుండి చేబ్ర రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, వీరు వరగంటి బద్రీ విశాల వేదాయపాలెం నెల్లూరు నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు, కన్ఫ్యూజ్ అయ్యారు. ఓకే, తర్వాత చూద్దాం, వీరు ఎవరంటే రామ్ భూపాల్ భారతి మార్కాపురం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామిరన్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వీరు ఎవరంటే లలిత మల్లిక్ సత్పల్ నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ కాసల పద్మా గుంటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి ఓకే రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత అశోక్ రమ్య వీరు ఒంగోలు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ రాశారు. మీకు నేను లెక్కలో చెప్పాను కదా ఎలా వచ్చింది అనేది, 3+2=10 ఎలా వచ్చిందో మీరు తెలుసుకొని ఈ మూడిటికి 3+2=10, 4+3=21, 5+4=36, అయితే 6+5 ఎంత, ఈజీగానే ఉంది కదా ప్రశ్న. ఓకే, తర్వాత చూద్దాం, సుమతి ఆత్మకూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, నల్గొండ నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ పంపించారు రాంగ్ ఆన్సర్ని. హాయ్ నమస్తే అంటున్నారు, నమస్తే అండి. ఏలూరు నుంచి రఘువీర్ సింగ్ సుగుణాబాయి పంపించారు ఫస్ట్ ప్రశ్నకి సాంఘిక శాస్త్రం అని రైట్ ఆన్సర్ చేశారు. రెండో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వెంటనే రాసి పంపించండి. ఇక తర్వాత బి శివకుమార్ నంద్యాల నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి వీరు తెనాల నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ వీరు ఇన్నమడగ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. కృష్ణప్రసాద్ కొమ్ముగూడ నుంచి రాసి పంపించారు ఓకేనండి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చంద్రలూరి విష్ణు సాయి మౌనిక పేర్నమెట నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చిన్నకేశ్వర అత్తల్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా చాలామంది టైప్ చేస్తున్నారు, తొందరగా రాసి పంపించండి. వేలవర్తిపాటి సత్యనారాయణ అండ్ జయలక్ష్మి పంపించారు సికింద్రాబాద్ నుంచి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, వీరెవరంటే నంద్యాల నుంచి ఉమాపతి నుంచి బ్రహ్మయ్య శారద ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ రాశారు. ఇక లలిత మల్లిక సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణం పంపించారు ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, వీరెవరంటే ఇంకొళ్ళు నుంచి రాసి పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్ రాశారు. హుస్సేన్ దాదా అక్రమ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ చూద్దాం, మనకి ఎవరు రాసి పంపించారంటే భానుప్రకాష్ వావిల్లా వీరు రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, డాక్టర్ కేవీఆర్ తణుకు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వీరు ఎవరంటే వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి మళ్ళీ రాసి పంపించారు ఓకేనండి, టైపింగ్లో మిస్టేక్ ఉందని ఇందాక చెప్పాను, ఇప్పుడు మళ్ళీ రైట్ ఆన్సర్ రాశారు విశాల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత రాంబాబు సుశీల వీరు నర్సాపురం నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ రైట్ ఆన్సర్. తర్వాత వాణి విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఎవరంటే మనకి రాసి పంపించారు ఎస్వి సుబ్రహ్మణ్యం రుద్రాంశ్ వీరు దక్షిణ చిరువల్లంక నుంచి రాసి పంపించారు ఆన్సర్ అంటూ మనకి ఒక కాగితం మీద మెసేజ్ చేసి పంపించారు ఓకేనండి, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ చేశారు మీరు రైట్ ఆన్సర్ ఓకేనండి. రెండో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే చాలా క్విక్గా పంపించండి. తర్వాత రాధాప్రకాష్ ఖమ్మ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం, రాధా ఖమ్మ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత వీరెవరంటే ఎం రామ్మోహన్ రావు సత్యవతి
అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మహమ్మద్ ఇనేతుల్లా ఇషాతుల్లా కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ పాలెం పౌలయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరంటే కందేరి గోపీనాథ్ సుధారాణి తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నంద్యాల జిల్లా ఉమాపతి నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ చూద్దాం, కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి ఓకే ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ రైట్ ఆన్సర్ రాశారు, రెండో ప్రశ్నకి రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా ఎవరంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. దేవులపల్లి హనుమంతరావు కూర్నావల్లి ఖమ్మం నుంచి అంత ఆన్సర్ ఎలా వచ్చింది, రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత ఇంద్రాదేవి వెంకట్ బాపట్ల నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, ఆత్మకూరు నుంచి ఆదిశేష్ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్.

మరి ఇండియన్ నెంబర్ ఏమున్నది? ఓకే, రైట్ ఆన్సర్. ఎనీవే రైట్ ఆన్సర్ రాశారు. ఓకే అండి, తర్వాత చూద్దాం. విజయ్ శేఖర్ వీరు నంద్యాల నుంచి పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, క్వశ్చన్ అండ్ ప్లీజ్ అని అడుగుతున్నారు. అయితే సమయం చాలా తక్కువగా ఉన్నది. ఇక తర్వాత చూద్దాం, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ, క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. ఓకే, బి శివకుమార్ నంద్యాల నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరు గుడ్ ఈవినింగ్ అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. భారతి కిషోర్ అనంతపురం నుంచి పంపించారు. క్వశ్చన్ వినలేదు, చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నా, ఇప్పుడే ట్యూన్ చేసా అని అడుగుతున్నారు. మనకి మిగిలింది ఇంకా 2.5 నిమిషాలే. ఆ తర్వాత చూద్దాం, కారంచేడు నుండి తెలగలపాలెం నుండి వెంకటేశ్వర రెడ్డి జ్యోతి పంపించారు ఇందాకటి ప్రశ్నకి ఆన్సర్ని. ఓకే తర్వాత చూద్దాం, వీరు ఎవరంటే ఆన్సర్ రాసి పంపించారు, కాకపోతే పెమరాజు లలిత కుమారి తణుకు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకా మనకి పంపించారు డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మల్లిశెట్టి నాగమణి ఒంగోలు నుంచి రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. వెరీ గుడ్ అండి, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. తర్వాత రజాక్ నెల్లూరు నుంచి భానుప్రకాష్ వీరంతా కలిసి రాసి పంపించారు, కాకపోతే అందరూ రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమావు రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి, వెరీ గుడ్. తర్వాత మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత వీరు నల్గొండ నుంచి దయడ త్రివేణి చిన్మయి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత హైదరాబాద్ నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి పంపించారు మెడతల రామూర్తి వరవకొండ నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి. తర్వాత ఇస్మాయిల్ భాయ్ జాకిర్ భాయ్ ఫ్యామిలీ మెంబర్స్ నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, లతా ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ఇంకెవరంటే చేబ్రల్ రామకృష్ణయ్య సుభాష్ని నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. సతీరెడ్డి అనుపర్తి నుంచి రాంగ్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ ఏలూరు నుంచి రాంగ్ ఆన్సర్. ఓకేనండి, నేను అడిగిన ప్రశ్న 3+2 అంటే 10 అన్నారు, 4+3 అంటే 21, 5+4 అంటే 36, అయితే 6+5 అయితే ఎంత అంటే 55. ఓకేనండి, ఓకే ఇది నాటి యువలయ. చాలామంది కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు, చాలామంది ట్రై చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇది ఈనాటి యువలయ. రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ మీట్ అవుతాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో బర్తే కదమ్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వానలత, విద్యార్థి ఎం కుష్వంత్ సాయి. వినండి 8వ తరగతికి హిందీ పాఠం బర్తే కదమ్.
2: ప్రణామ్ అధ్యాపికాజీ.
3: ఆశీష్ ఆవో బైటో కుష్వంత్ డైరీ లిఖనా అచ్చీ ఆదత్ హై. దిన్ మే ఘటే సభీ ఘటనాఓ కే బారే మే సూక్ష్మ రూప్ సే డైరీ మే లిఖతే హై. ఇస్సే హమ్ యహ్ జానకారీ మిల్తీ హై హమ్ కిస్ దిన్ క్యా కియే హై. దేశ్ కే మహాన్ లోగ్ జో భీ గుజరే వే సభీ డైరీ లిఖనే కీ ఆదత్ రఖతే థే. డైరీ లిఖనే సే హర్ దిన్ హమ్నే క్యా కార్య కియే హై కైసే కియే హై ఇస్కా ఆత్మ విశ్లేషణ కర్ సక్తే హై. హమారే వ్యవహార్ మే పరివర్తన్ లా సక్తే హై. ముఖ్య విషయ తిథి ఉస్మే లిఖ సక్తే హై. ఉస్ సాల్ ఘటీ సభీ ఘటనాఓ కో హమ్ జబ్ చాహే తబ్ పఢ్ సక్తే హై. అచ్చా ఆజ్ హమ్ ఇసీ విషయ సే సంబంధిత్ పాఠ పఢేంగే. పహలే తుమ్ పాఠ పఢో.
2: జీ అధ్యాపికా జీ, ఆజ్ మా కీ తబియత్ కుచ్ ఠీక్ హై. సుబహ జబ్ మే ఉఠీ తో దేఖా కీ వే కామ్ పర్.

0: पर निकल चुकी थी। एक सप्ताह से मैं पाठशाला नहीं गई थी। माँ का काम जो करना पड़ता था, आज मैं पाठशाला जाना चाहती थी। पता नहीं गुरुजी ने क्या क्या पढ़ा दिया होगा। और फिर ममता, रवि, शमीम से भी तो कई दिनों से नहीं मिली।
1: अच्छा सुनो, ఈ రోజు అమ్మ ఆరోగ్యం కొంచెం బాగుంది. ఉదయాన్నే నేను లేచినప్పుడు ఆమె పని మీద వెళ్లడం నేను చూశాను. ఒక వారం రోజుల నుండి నేను పాఠశాలకు వెళ్లడం లేదు. అమ్మ ఆరోగ్యం బాగోలేని కారణంగా అమ్మకు సేవలు చేస్తూ ఇంటి వద్ద పనిచేయవలసి వచ్చింది. ఈరోజు నేను బడికి వెళ్లాలనుకుంటున్నాను. బడిలో గురువుగారు ఏం చెప్పారో, ఏం చదివించారో తెలియదు. అంతేకాక మమత, రవి, షమీములను కూడా చాలా రోజుల నుంచి నేను కలవలేదు. అచ్చా ఆగే పడో.
0: పర్ దీదీ నే కహా కి మా కి బీమారీ కే బాద్ ఆజ్ కామ్ పర్ జానే కా ఉన్కా పహలా దిన్ హే, ఇస్లియే తు యహా రహ కర్ మేరీ మదద్ కర్. వైసే తో మే దీదీ కి సహాయతా హమేషా కర్తీ హూ. జో భీ హో, కామ్ జ్యాదా హోనే కే కారణ్ ఆజ్ మే స్కూల్ నహీ జా పాయి. కామ్ కర్తే కర్తే దిన్ కైసే గుజర్ గయా ఇస్కా పతా హీ నహీ చలా.
1: ఇస్కా బావత్ మే తెలుగు మే బతాంగి, ధ్యాన్ సే సునో. అమ్మ జబ్బు పడిన తరువాత ఈ రోజు తను పనికి వెళ్ళడం మొదటి రోజు కదా. అందువల్ల నీవు ఇక్కడే ఉండి నాకు సహాయం చేయమని అక్క నాతో అన్నది. అయితే నేను అక్కకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాను. ఏది ఏమైనప్పటికీ పని ఎక్కువగా ఉన్నందున నేను ఈరోజు బడికి వెళ్ళలేకపోయాను. పని చేస్తూ చేస్తూ రోజంతా ఎలా గడిచిపోయిందో నాకే తెలియలేదు. అచ్చా ఆగే పడో.
0: ఆజ్ జబ్ మే స్కూల్ కే లియే నికలీ తో హల్కా హల్కా పానీ గిర్ రహా తా. బారిష్ రుక్నే తక్ దేర్ హో గయీ. సమయ దేకా తో 10 బజ్ చుకే తే. మే బైక్ లేకర్ పాఠశాలా కి ఔర్ బాగీ. ఫిర్ భీ దేర్ హో గయీ. సబ్ అప్నే అప్నే కామ్ మే లగ్ చుకే తే.
1: ఈరోజు నేను పాఠశాలకు బయలుదేరినప్పుడు వర్షం జల్లులు జల్లులుగా పడుతుంది. వర్షం ఆగేంత వరకు ఉండడం వలన ఆలస్యం అయిపోయింది. అప్పుడు సమయం ఉదయం 10 గంటలైంది. నేను సంచి తీసుకుని బడికి పరిగెత్తాను. అయినప్పటికీ ఆలస్యమైపోయింది. తరగతి గదులు అందరూ తమ తమ పనులలో నిమగ్నమై ఉన్నారు. అచ్చా ఆగే పడో.
0: లోమ్డీ కి కహానీ లిఖనీ తీ. ముజే తో కుచ్ సమజ్ మే నహీ ఆ రహా తా కి క్యా కర్నా హే. పహలే డర్ కే మారే పూచా నహీ. ఫిర్ తోడీ దేర్ బాద్ పూచా తో అధ్యాపికా జీ నే మేరీ ఔర్ దేఖ్తే హుయే పూచా, సమీనా కల్ తుమ్ క్యో నహీ ఆయీ. తో మేనే ఉన్హే పాఠశాలా నా ఆనే కా కారణ్ బతాయా. తబ్ ఉన్హోనే ముజే హర్ దిన్ పాఠశాలా ఆనే కే లియే సమజాయా. ఫిర్ కహానీ పన్నే కో కహా.
1: అచ్చా సునో ఖుష్వంత్, నక్క కథ వ్రాయవలసి ఉన్నది. నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. మొదట భయం కారణంగా అడగలేదు. కాసేపటి తరువాత అడిగితే ఉపాధ్యాయురాలు నా వైపు చూస్తూ, సమీనా నిన్న నీవు ఎందుకు రాలేదు అని అడిగారు. అప్పుడు నేను పాఠశాలకు రాని కారణం చెప్పాను. అప్పుడు ఆమె నన్ను ప్రతిరోజు పాఠశాలకు రావలసినదిగా నచ్చ చెప్పారు. నన్ను మళ్ళీ కథ చదవమని చెప్పారు. అచ్చా ఆగే పడో.
0: మే పడ్నే లగి మజేదార్ లగి. మే తో పడ్ హీ రహీ తీ పర్ శ్యామ్ ఔర్ సాయనా నే తో అప్నీ కహానీ ఉత్తర్ పుస్తిక మే లిఖ్ భీ లీ తీ. వే అధ్యాపికా జీ కో దికానే లగే. రవి ఔర్ ఇర్ఫాన్ ఏక్ దూసరే కే బాల్ కీంచ్ రహే తే. అధ్యాపికా జీ నే ఉన్హే డాంటా. ఇతనే మే 10 మినిట్ కి చుట్టీ హో గయీ. మైనే షమీమ్ ఔర్ మమతా సే ఖూబ్ సారీ బాతే కి. శ్యామ్ కో ఖూబ్ ఖేలా. దిన్ కైసే బీత్ గయా యహ పతా హీ నహీ చలా.
1: అచ్చా కుష్వన్, తుమ్నే అచ్చా పడా హే. ఇస్కా బావర్ద్ మే తెలుగు మే బతాంగి, ధ్యాన్ సే సునో.
0: జీ అధ్యాపికా జీ.
1: నేను కథ చదవసాగాను. మజాగా అనిపించింది. నేను చదువుతూ ఉండగాని శ్యామ్ మరియు సాయన ఇరువురు తమ సమాధాన పత్రాలలో కథ రాసేసి ఉపాధ్యాయురాలికి చూపించసాగారు. రవి, ఇర్ఫాన్ ఇద్దరూ అదే సమయంలో

0: ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని గుంజుకొనుచున్నారు. అప్పుడు మా ఉపాధ్యాయురాలు వారిద్దరినీ మందలించారు. ఇంతలో 10 నిమిషాలు విరామం లభించింది. నేను సమీం మరి ఇంకా మమతలతో బాగా మాట్లాడాను. సాయంత్రం మేమంతా కలిసి బాగా ఆడుకున్నాము. నాకైతే ఈరోజు ఎలా గడిచిందో కూడా తెలియలేదు. అచ్చా ఆగే పడో.
1: ఆజ్ మై పాఠశాలా సమయ పర్ పహుంచ్ గయి. పాఠశాలా మే పాఠశాలా సమితి కి బైఠక్ తీ. సర్పంచ్ జీ భీ ఆయే తే. హమ్ సబ్ కో బరామదే మే బిటాయా గయా. ప్రధానాధ్యాపక్ జీ ఔర్ సర్పంచ్ జీ నే బారీ బారీ హమ్సే బాత్ చీత్ కీ. ప్రధానాధ్యాపక్ జీ నే బతాయా కి భారత్ సర్కార్ బచ్చోం కే లియే శిక్షా కా అధికార్ కానూన్ 1 అప్రిల్ 2010 సే అమల్ కర్ రహీ హే. ఇస్ కానూన్ కే అనుసార్ 6 సే 14 వర్ష కే సభీ బచ్చోం కో నిశుల్క్ ఔర్ అనివార్య రూప్ సే శిక్షా పానే కా అధికార్ హే.
0: అచ్చా సునో, నేను ఈరోజు సమయానికి పాఠశాలకు చేరుకున్నాను. ఈరోజు పాఠశాలలో పాఠశాల సంఘం సమావేశం ఉన్నది. ఈ సమావేశం నాకు సర్పంచ్ గారు కూడా వచ్చారు. మమ్మల్ని అందరినీ వరండాలో కూర్చోబెట్టారు. ప్రధాన ఉపాధ్యాయులు మరియు సర్పంచ్ గారు ఒకరి తర్వాత ఒకరు మాతో మాట్లాడారు. ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ భారత ప్రభుత్వం 1 ఏప్రిల్ 2010 నుండి పిల్లల విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిందని, ఈ చట్టం అనుసరించి 6 నుండి 14 సంవత్సరముల వయస్సు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను పొందే హక్కు ఉందని చెప్పారు. అచ్చా అబ్ ఆగే పాట్ పడో.
1: ఉన్హే అప్ని పడాయీ కే లియే ఏక్ పైసా భీ ఖర్చ్ నహీ కర్నా హోగా. భారత్ సర్కార్ హర్ బచ్చే కే చెహరే పర్ ఖుషీ దేఖనా చాతీ హై. తభీ సాయనా నే ప్రధానాధ్యాపక్ జీ సే పూచా, సర్కార్ హమారే లియే ఔర్ క్యా సువిధాయే దే రహీ హే. తో ప్రధానాధ్యాపక్ జీ నే ఉస్కే ప్రశ్న కీ ప్రశంసా కీ. ఆగే ఉన్హోనే కహా కీ సర్కార్ పౌష్టిక్ భోజన్, బాలికా శిక్షా, పేయజల్ కీ సువిధా, ఖేల్ సామాగ్రి, ఖేల్ కా మైదాన్, పోషాక్, నిశుల్క్ పాఠ్య పుస్తకే ఔర్ వివిధ ప్రకార్ కీ సువిధాయే ప్రోత్సాహన్ ఆది దే రహీ హే. సర్కార్ చాహతీ హై కీ భారత్ కా హర్ నాగరిక్ పడా లికా బనే 100% సాక్షరతా దర్ ప్రాప్త్ కరే. సర్కార్ కా నారా హే సబ్ పడే సబ్ బడే. జిస్ దిన్ భారత్ కా హర్ బచ్చా శిక్షిత్ హోకర్ అచ్చా నాగరిక్ బనేగా, ఉసీ దిన్ హమారే మహాపురుషో కే సప్నే సాకార్ హోంగే. జై హింద్.
0: అచ్చా సునో, ఇంకా ప్రధాన ఉపాధ్యాయుల వారు మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు. పిల్లలు తమ చదువు నిమిత్తం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదని, భారత ప్రభుత్వం ప్రతి పిల్లవాని ముఖంలో సంతోషాన్ని చూడగోరుచున్నదని చెప్పారు. అప్పుడు సారినా, ప్రధాన ఉపాధ్యాయుల వారిని ప్రభుత్వం మన కోసం ఏమేమి సౌకర్యాలను కల్పించుచున్నది అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రధాన ఉపాధ్యాయుల వారిని ప్రశ్నించినందుకు గాను సాయనాను ఎంతో ప్రశంసించి ఇంకా ఈ విధంగా చెప్పారు. ప్రభుత్వం పౌష్టిక భోజనం, బాలికా విద్య, ఆట వస్తువులు, ఆట స్థలము, దుస్తులు, ఉచిత పాఠ్య పుస్తకాలు, వివిధ రకాల సౌకర్యాలు మరియు ప్రోత్సాహకాలను కల్పించుచున్నది. ప్రభుత్వం దేశంలోని ప్రతి పౌరుడు విద్యావంతుడు కావాలని కోరుకుంటుంది. 100కి 100% అక్షరాస్యత సాధించాలని లక్ష్యంతో కృషి చేస్తుందని ప్రభుత్వం యొక్క నినాదం ఏమిటంటే, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. ఏ రోజున భారతదేశపు ప్రతి పిల్లవాడు చదువుకుని మంచి పౌరుడు అవుతాడో ఆ రోజుని మన దేశంలోని మహాపురుషుల కలలు సాకారమవుతాయి. జై హింద్ అంటూ ముగించారు. అచ్చా ఆగే పడో కుష్వంత్
1: జీ. అధ్యాపిక జీ, ప్రధాన అధ్యాపక్ జీ కీ బాతే సున్కర్ హమ్ సబ్నే తాలియా బజాయి. ఆజ్ మే బహుత్ ఖుష్ తీ. మేనే ఘర్ లౌట్ కర్ మాతా పితా ఔర్ దీదీ కో ప్రధాన అధ్యాపక్ జీ కీ కహీ సారీ బాతే బతాయి.
0: అచ్చా సునో, ప్రధాన ఉపాధ్యాయుల వారి మాటలు విని పిల్లలందరూ కూడా చప్పట్లు కొట్టారు. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఇంటికి తిరిగి వచ్చి తల్లిదండ్రులకు, అక్కకు, ప్రధాన ఉపాధ్యాయుల

0: గారు చెప్పిన అన్ని విషయాలను చెప్పాను అని సమీనా అన్నది.
1: అధ్యాపికాజీ, ఇస్ పాట్ కే సంబంధిత్ కుచ్ కఠిన్ శబ్దార్థ బతాయే నా.
0: అచ్చా, బతాఉంగీ, లిఖ్ లో.
1: జీ అధ్యాపికాజీ.
0: మా, మాతా, అమ్మా.
1: మా, మాతా, అమ్మా.
0: బాప్, పితా, తండ్రి.
1: బాప్, పితా, తండ్రి.
0: తబియత్, తందురుస్తీ, ఆరోగ్యం.
1: తబియత్, తందురుస్తీ, ఆరోగ్యం.
0: సప్తాహ్, సాత్ దిన్, వారం రోజులు.
1: సప్తాహ్, సాత్ దిన్, వారం రోజులు.
0: డాంట్నా, నిందా కర్నా, తిట్టుట.
1: డాంట్నా, నిందా కర్నా, తిట్టుట.
0: టీక్, సహీ, బాగుగా.
1: టీక్, సహీ, బాగుగా.
0: అచ్చా, అబ్ కుచ్ ప్రశ్న పూచుంగి, జవాబ్ దో.
1: జీ అధ్యాపికా జీ.
0: సమీనా కే ఘర్ కీ స్థితి కైసీ తి కుష్వంత్?
1: అధ్యాపికా జీ, సమీనా కే ఘర్ మే ఉస్కీ మా కీ తబియత్ టీక్ నహీ తీ. సమీనా కో మా కా కామ్ కర్నా పడతా థా, ఇస్లియే వహ ఏక్ సప్తాహ సే స్కూల్ నహీ గయీ తీ.
0: అచ్చా, సమీనా అధ్యాపక్ సే డర్ రహీ తీ క్యూం?
1: అధ్యాపికా జీ, మే బతాఉంగా, సమీనా పాఠశాలా కో దేర్ హో గయీ ఔర్ లోమ్డీ కీ కహానీ లిఖనీ తీ నహీ లికా, ఇస్లియే డర్ రహీ తీ.
0: సమీనా కైసీ లడ్కీ హై కుష్వంత్?
1: అధ్యాపికా జీ, సమీనా ఏక్ అచ్చీ లడ్కీ హే, వహ బడోం కా ఆధర్ కర్తీ హే, సాథియో సే మిల్జుల్ కర్ రహతీ హే, బడోం కీ సేవా కర్తీ హే, గురుజనోం కీ ఆజ్ఞా కా పాలన్ కర్తీ హే.
0: అచ్చా, తుమ్హారా ఉత్తర్ టీక్ హై. ఆజ్ హమారా పాఠ్ సమాప్త్ హో గయా, హమ్ చలేంగే.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: శుభాశీష్.
2: మీరింతవరకు బడ్తే ఖదమ్ 8వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వానలత, విద్యార్థి ఎం కుష్వంత్ సాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడా.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద గీతాలు. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి పెనుమూడి సుధ పాడిన జానపద గీతాలు వింటారు.

ఎయ్యేసే తోడుకోలా ఎయ్యేసే ఫోటో ఎయ్యేసే ఫోటో ఎయ్యేసే ఫోటో ఎయ్యేసే ఫోటో ఎయ్యేసే ఫోటో ఎయ్యేసే ఫోటో ఎయ్యేసే ఫోటో ఎయ్యేసే ఫోటో ఎయ్యేసే ఫోటో ఎయ్యేసే ఫోటో ఎయ్యేసే ఫోటో ఎయ్యేసే ఫోటో ఎయ్యేసే ఫోటో ఎయ్యేసే ఫోటో ఎయ్యేసే ఫోటో ఎయ్యేసే ఫోటో ఎయ్యేసే ఫోటో ఎయ్యేసే ఫోటో ఎయ్యేసే ఫోటో ఎయ్యేసే ఫోటో ఎయ్యేసే ఫోటో ఎయ్యేసే ఫోటో ఎయ్యే

0: ఏసే తోడుకోవాలా ఏసే ఫోటో ఏసే ఫోటో ఏసే తోడుకోవాలా ఏసే ఫోటో ఏసే ఫోటో బారేయ్య ఫోటో బారేయ్య ఫోటో గింజానాలు కాలేదు గింజానాలు కాలేదు
1: ఉన్నాదిరా చిన్నదున్నాదిరాది సేమంచి తోటలోనే
0: ఉన్నాదిరా చిన్నదున్నాదిరాది సేమంచి తోటలోనే ఉన్నాదిరా
1: ఉన్నాదిరా చిన్నదున్నాదిరాది సేమ

0: ఉన్నది మల్లెపూల తోటలోనే ఉన్నదిరా
1: ఉన్నదిరా చిన్నదొన్నదిరా.

అది మాటలు ఆడక వచ్చిందిరా. ఉన్నాదిరా చిన్నదొన్నాదిరా, అది సన్నజాజి తోటలోనే ఉన్నాదిరా. ఉన్నాదిరా చిన్నదొన్నాదిరా, అది సన్నజాజి తోటలోనే.

ఉన్నాదిరా చిన్నదొన్నాదిరా, అది చిక్కడు చెట్టుకి ఉన్నాదిరా. ఉన్నాదిరా చిన్నదొన్నాదిరా, అది చిక్కుడు చెట్టుకి ఉన్నాదిరా. చిన్నదొన్నాదిరా చిన్నదొన్నాదిరా.

0: తినమని చెప్పవే తడుకో తడుక, వాణ్ణి తినమని చెప్పవే తడుకో తడుక,
1: వాణ్ణి తినమని చెప్పవే తడుకో తడుక,
0: రాయబారం చెప్పవే తడుకో తడుక,
1: రాయబారం చెప్పవే తడుకో తడుక,
0: బీడి కట్ట తెచ్చా

జానపద గీతాల కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి పెనుమూడి సుధ గారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి జానపద గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా,
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం.
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి.

మీరు విన్న పాట రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో ఖలేజా. ఈ చిత్రానికి హేమచంద్ర, శ్వేత గానం చేశారు. కార్యక్రమంలో ఇప్పుడు ఇడియట్. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్, కౌసల్య పాడిన పాట. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్.

మీరు విన్న పాట చంద్రబోస్ సాహిత్యంలో చింతకాయల రవి. ఈ చిత్రానికి విజయ్ ప్రకాష్ హన్సిక గానం చేశారు. మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. నేడు మనం ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈరోజు మనం భారతదేశంలోని అందమైన రాష్ట్రాల్లో ఒకటైన సిక్కిం గురించి, అలాగే ప్రతి సంవత్సరం మే 16 జరుపుకునే సిక్కిం డే విషయాల గురించి తెలుసుకుందాం. ప్రశాంతమైన వాతావరణం, సాంస్కృతిక సంపదలతో ప్రత్యేక గుర్తింపును పొందిన రాష్ట్రం సిక్కిం. 1975 మే 16 సిక్కిం భారతదేశంలో 22వ రాష్ట్రంగా విలీనమయ్యింది. ఆ చారిత్రాత్మక రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం సిక్కిం డేను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. చిన్న రాష్ట్రం అయినప్పటికీ దేశానికి పర్యాటక రంగంలో, ప్రకృతి పరిరక్షణలో, సేంద్రీయ వ్యవసాయంలో సిక్కిం ఒక ఆదర్శంగా నిలిచింది. ముఖ్యంగా సిక్కిం భారతదేశంలో పూర్తిగా సేంద్రీయ వ్యవసాయం చేపట్టిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందింది. అక్కడి ప్రజలు ప్రకృతిని ఎంతో ప్రేమగా కాపాడుకుంటారు. అందుకే అక్కడి వాతావరణం ఎంతో స్వచ్ఛంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. సిక్కిం రాజధాని గంగ్టోక్ పర్యాటకులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. అక్కడి రోడ్లు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా చుట్టూ కనిపించే పర్వతాలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. ప్రపంచంలో 3వ ఎత్తైన పర్వతమైన కంచెన్జుంగా సిక్కిం గర్వకారణం. ఉదయం సూర్యకిరణాలు ఆ మంచు

పర్వతాలపై పడినప్పుడు కనిపించే దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే చోమ్గో లేక్, నతులా పాస్, యోమ్తాగ్ వ్యాలీ వంటి ప్రాంతాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటాయి. అక్కడి సరస్సులు, జలపాతాలు, పూల తోటలు, బౌద్ధ మఠాలు పర్యాటకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ముఖ్యంగా మంచు కురిసే కాలంలో సిక్కిం అందాలు మరింత పెరుగుతాయి. దేశ విదేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు ప్రతి సంవత్సరం సిక్కింను సందర్శిస్తూ ఉంటారు. సిక్కిం సంస్కృతి కూడా ఎంతో ప్రత్యేకమైనది. నేపాలీ, భూటియా, లెప్చా వంటి వివిధ వర్గాల ప్రజలు ఐక్యంగా జీవిస్తుంటారు. భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ అందరూ పరస్పర గౌరవంతో కలిసి ఉండటం సిక్కిం ప్రత్యేకత. బౌద్ధ సాంప్రదాయాలు అక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. రంగురంగుల దుస్తులు, సాంప్రదాయ నృత్యాలు, పండుగలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. సిక్కిం డే మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందిస్తుంది. ప్రకృతిని ప్రేమిస్తేనే భవిష్యత్తు తరాలకు మంచి జీవితం అందించగలం. అభివృద్ధి అంటే కేవలం భవనాలు కాదు, ప్రకృతిని ప్రేమిస్తూ ముందుకు సాగడం కూడా ఎంతో అవసరమని ఈ సిక్కిం డే మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు హ్యాపీ చిత్రం నుంచి యువన్ శంకర్ రాజా సంగీతంలో కేకే పాడిన పాటను విందాం.

ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా May 16 జరుపుకునే ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ గురించి తెలుసుకుందాం. వెలుగు మన జీవితంలో ఎంత ముఖ్యమో గుర్తు చేయడానికి ఈ ప్రత్యేక దినోత్సవం నిర్వహిస్తున్నారు. మనం ఉదయం లేవటం నుంచి రాత్రి నిద్రపోయే వరకు చేసే ప్రతి పనిలో వెలుగు అవసరం ఉంటుంది. సూర్యకాంతి లేకపోతే భూమిపై జీవం ఉండదు, అలాగే విద్యుత్ వెలుగు లేకపోతే ఈ ఆధునిక ప్రపంచం ముందుకు సాగదు. అందుకే వెలుగును కేవలం ప్రకాశంగా కాకుండా జ్ఞానం, అభివృద్ధి, ఆశలకు ప్రతీకగా భావిస్తారు. ముఖ్యంగా యువత సైన్స్ మరియు టెక్నాలజీ గురించి తెలుసుకుని వెలుగు శక్తిని మంచి పనులకు ఉపయోగించాలనే సందేశాన్ని ఈరోజు అందిస్తుంది. ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ను యునెస్కో ప్రారంభించింది. ప్రముఖ శాస్త్రవేత్త థియోడోర్ మైమన్ 1960 May 16 మొదటిసారిగా లేజర్ను విజయవంతంగా ప్రదర్శించారు. ఆ చారిత్రాత్మక రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. వెలుగు ఆధారిత సాంకేతికత మన జీవితంలో ఎంత ఉపయోగపడుతుందో ప్రజలకు తెలియజేయడమే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. మన జీవితానికి ప్రధానమైన సహజ వెలుగు సన్లైట్. మొక్కలు పెరగడానికి, వాతావరణ సమతుల్యానికి, మన ఆరోగ్యానికి సూర్యకాంతి చాలా అవసరం. పూర్వకాలంలో ప్రజలు వెలుగు కోసం దీపాలు, మంటలు, కొవ్వొత్తులను ఉపయోగించేవారు. ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాత ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఇళ్లల్లో, పాఠశాలల్లో, ఆఫీసుల్లో, హాస్పిటల్స్లో ఎక్కడ చూసినా వెలుగే కనిపిస్తుంది. ఎల్ఈడీ బల్బ్స్, స్ట్రీట్ లైట్స్, సోలార్ లైట్స్ వంటి ఆధునిక మార్పులు మన జీవన విధానాన్ని మరింత సులభంతరం చేశాయి. ఈ రోజుల్లో వెలుగు ఆధారిత టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్స్, ఫైబర్ కమ్యూనికేషన్, మెడికల్ ట్రీట్మెంట్స్, ఇవన్నీ వెలుగు సాంకేతిక సహాయంతోనే పనిచేస్తున్నాయి. హాస్పిటల్స్లో లేజర్ టెక్నాలజీ ద్వారా చికిత్సలు, శస్త్రచికిత్సలు చేస్తున్నారు. అలాగే పరిశోధనల్లో కూడా వెలుగు ఎంతో ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ రీసెర్చ్ వంటి రంగాల్లో కూడా వెలుగు ఆధారిత టెక్నాలజీ మరింత ముఖ్యమవుతుంది. అందుకే యువత సైన్స్పై ఆసక్తి పెంచుకుని కొత్త విషయాలు నేర్చుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా విద్య, విజ్ఞానం, ఆరోగ్యం వంటి రంగాల్లో వెలుగు కీలక పాత్ర పోషిస్తోంది. రిమోట్ విలేజెస్లో కూడా సోలార్ పవర్ ద్వారా విద్యుత్ అందిస్తున్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో కూడా వెలుగు ఆధారిత సాంకేతికత ఎంతో సహాయపడుతోంది. సోలార్ ఎనర్జీ వాడటం వల్ల కాలుష్యం తగ్గి ప్రకృతి రక్షణకు మేలు జరుగుతుంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తోంది. వెలుగు మన జీవితంలో ఎంత ముఖ్యమో తెలుసుకుని సైన్స్ మరియు టెక్నాలజీను సమాజ అభివృద్ధికి ఉపయోగించాలని చెబుతోంది. ముఖ్యంగా యువత కొత్త ఆవిష్కరణలు నేర్చుకుని భవిష్యత్తును మరింత ప్రకాశవంతంగా మార్చాలి. ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ ఫిల్మ్ నుంచి దేవిశ్రీప్రసాద్ సంగీతంలో సాగర్ మేఘ పాడిన పాట మీకోసం.

నేడు ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్ను జరుపుకుంటారు. ఈ దినోత్సవం మనుషుల మధ్య శాంతి, స్నేహం, పరస్పర గౌరవం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. ప్రపంచంలో భాషలు, మతాలు, సంస్కృతులు వేరువేరు ఉన్నప్పటికీ అందరూ కలిసి ఆనందంగా జీవించాలని ఈరోజు సందేశం. చిన్న చిన్న కోపాలు, విభేదాలు, ద్వేషాలు సమాజంలో సమస్యలకు కారణమవుతాయి. కానీ ప్రేమ, సహనం, గౌరవం ఉంటే సమాజంలో శాంతి నెలకొంటుంది. అందుకే ఈ దినోత్సవం మనమంతా ఒక్కటే అనే భావనను పెంపొందిస్తుంది. ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్ను యునైటెడ్ నేషన్స్ ప్రారంభించింది. ప్రపంచంలో శాంతి, ఐక్యత పెరగాలని ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువత మంచి ఆలోచనలు పెంచుకొని ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలని ఈరోజు గుర్తు చేస్తోంది. కుటుంబంలో, పాఠశాలల్లో, సమాజంలో ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి జీవించడం ఎంతో అవసరం. ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం కూడా శాంతియుత జీవితానికి చాలా ముఖ్యం. మన భారతదేశం వైవిధ్యంలో ఏకత్వంకు మంచి ఉదాహరణ. ఇక్కడ ఎన్నో భాషలు, మతాలు, సాంప్రదాయాలు ఉన్నప్పటికీ ప్రజలు కలిసి జీవిస్తున్నారు. పండుగలు వేరువేరుగా ఉన్నా అందరూ పరస్పర గౌరవంతో శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇదే నిజమైన శాంతి భావన. మనం చిన్నప్పటి నుంచే ప్రేమ, దయ వంటి మంచి విలువలను అలవాటు చేసుకుంటే సమాజం మరింత మంచి మార్గంలో ముందుకు సాగుతుంది. ఈ రోజుల్లో చాలా చోట్ల యుద్ధాలు, హింస, గొడవలు జరుగుతున్నాయి. వీటి వల్ల ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నాయి. అందుకే శాంతి ఎంతో అవసరం. ఒక చిన్న మంచి మాట కూడా మనుషుల మధ్య దూరాన్ని తగ్గించగలదు. సోషల్ మీడియా వాడేటప్పుడు కూడా బాధ కలిగించే మాటలు కాకుండా మంచి సందేశాలు పంచుకోవాలి. ముఖ్యంగా యువత సమాజంలో మంచి మార్పుకు కారణం కావచ్చు. స్నేహం, సహకారం, మానవత్వం వంటి విలువలను పాటిస్తే భవిష్యత్తులో ప్రపంచం మరింత శాంతియుతంగా మారుతుంది. మనం ఇతరులకు సహాయం చేయడం, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం, ప్రకృతిని కాపాడుకోవడం, ఇవన్నీ కూడా శాంతియుత జీవనంలో ఒక భాగమే. ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్ మనకు అందరితో స్నేహభావంతో కలిసి జీవించాలని తెలియజేస్తుంది. గొడవలు, ద్వేషం కాకుండా పరస్పర గౌరవంతో ఉండాలి. మనలో మంచి ఆలోచనలు ఉంటే సమాజం కూడా మంచి మార్గంలో ముందుకు సాగుతుంది. ఇప్పుడు కృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి హిప్హాప్ తమీజా సంగీతంలో రేవంత్, సంజిత్ హిప్హాప్ తమీజా పాడిన పాటను విందాం.

ఇప్పుడు మరో ముఖ్యమైన ఆరోగ్య అంశం గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మే 16న దేశవ్యాప్తంగా నేషనల్ డెంగ్యూ డేను నిర్వహిస్తారు. ప్రజల్లో డెంగ్యూ వ్యాధిపై అవగాహన పెంచడం, ఈ వ్యాధి నుంచి ఎలా రక్షించుకోవాలో తెలియజేయడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా వర్షాకాలంలో డెంగ్యూ కేసులు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే ప్రజలు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం మరియు వైద్యులు సూచిస్తుంటారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని ఈరోజు మనకు గుర్తు చేస్తుంది. డెంగ్యూ అనేది ఒక వైరస్ వల్ల

వచ్చే వ్యాధి. ఇది సాధారణంగా ఈడిస్ మస్కిటో అనే దోమకాటు వల్ల వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఇంటి చుట్టూ నిల్వ ఉన్న నీటిలో ఈ దోమలు ఎక్కువగా పెరుగుతాయి. కూలర్లు, పూల కుండీలు, టైర్లు, బకెట్లు, డబ్బాలు వంటి వాటిల్లో నీరు నిల్వ ఉంటే అక్కడ దోమలు పెరిగే అవకాశం ఉంటుంది. డెంగ్యూ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి నేరుగా వ్యాపించదు, దోమకాటు ద్వారానే ఈ వ్యాధి వస్తుంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో డెంగ్యూ కనిపిస్తున్నప్పటికీ భారతదేశంలో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యాధి ఎక్కువగా నమోదవుతుంది. ముఖ్యంగా వర్షాలు పడిన తరువాత నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు వేగంగా పెరిగి వ్యాధి వ్యాప్తి చెందుతుంది. డెంగ్యూ వచ్చినప్పుడు కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తాయి. అకస్మాత్తుగా ఎక్కువ జ్వరం రావడం, తీవ్రమైన తలనొప్పి, శరీర నొప్పులు, కీళ్ల నొప్పులు, అలసట, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో చర్మంపై ఎర్రటి మచ్చలు కూడా వస్తాయి. డెంగ్యూ ఎక్కువైతే ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోతాయి. అందుకే జ్వరం వచ్చినప్పుడు నిర్లక్ష్యం చెయ్యకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించడం చాలా అవసరం. కొన్ని సందర్భాలలో డెంగ్యూ ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, బలహీన ఆరోగ్యం ఉన్నవారు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూకు ప్రత్యేకమైన ఒకే ఒక మెడిసిన్ లేదని డాక్టర్స్ చెబుతున్నారు. కానీ సరైన చికిత్స, విశ్రాంతి, ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొబ్బరి నీళ్లు, పళ్ళ జ్యూసులు, ORS, నీరు ఎక్కువగా తీసుకోవాలి. జ్వరం ఉన్నప్పుడు శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. స్వయంగా మెడిసిన్స్ వాడకుండా తప్పనిసరిగా వైద్యుల సూచనలు పాటించాలి. డెంగ్యూ రాకుండా ఉండాలంటే పరిశుభ్రత చాలా ముఖ్యం. ఇంటి చుట్టూ ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చూడాలి. వాటర్ ట్యాంక్స్ను మూత పెట్టాలి. పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ఖాళీ డబ్బాలు వంటి వాటిల్లో నీరు చేరకుండా జాగ్రత్త పడాలి. మస్కిటో నెట్స్ ఉపయోగించడం మంచిది. మన ఆహారపు అలవాట్లు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. బయట ఆహారం ఎక్కువగా తినకుండా శుభ్రమైన పోషకాహారం తీసుకోవాలి. పండ్లు, ఆకుకూరలు, వైటమిన్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎక్కువగా నీరు తాగడం కూడా చాలా అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం, పరిశుభ్రమైన పరిసరాలు, సరైన నిద్ర ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా యువత మరియు పిల్లలు పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలి. మన ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యూ వంటి వ్యాధులను చాలా వరకు నివారించవచ్చు. ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రతి పౌరుడు కూడా బాధ్యత వహించాలి. పాఠశాలలు, కాలనీలు, గ్రామాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం కూడా చాలా అవసరం. నేషనల్ డెంగ్యూ డే మనకు ఆరోగ్యం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది. డెంగ్యూ గురించి భయపడటం కాదు, సరైన అవగాహన కలిగి జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. పరిశుభ్రత పాటిస్తూ దోమలు పెరగకుండా చూసుకుంటే డెంగ్యూను చాలా వరకు నివారించవచ్చు. కార్యక్రమంలో చివరిగా నానీస్ గ్యాంగ్ లీడర్ చిత్రం నుంచి ఒక చక్కని పాటను విందాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రానికి గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇంధన పొదుపుపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు మంత్రి గొట్టుపాటి రవికుమార్ తెలిపారు. అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. రాష్ట్రానికి గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఈరోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ప్రసంగించారు. రాష్ట ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలతో యువతకు 24 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. పిల్లలు సంపదని గుర్తించాలని, తల్లికి వందనం కింద అందిస్తున్న 15,000 రూపాయలను పెంచే ఆలోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. స్వచ్ఛంద్రలో భాగంగా ఈ రోజు నుంచే ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభిస్తున్నామని, అన్ని ప్రాంతాల్లో 4 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని, ఇందులో భాగంగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతిరోజు స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పేదరికం లేని సమాజం ఉండాలని, సమాజం మారితే స్వచ్ఛంద్ర సాకారమవుతుందని తెలిపారు. సంపద సృష్టించి పేదవాళ్లకు పంచి ఆర్థిక అసమానతలు తగ్గించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: 60 సంవత్సరాల మీ అందరి కల నేరేడి బ్యారేజ్, ఇప్పుడు హామీ ఇస్తున్న ఈ టర్మ్ లోనే వీలైతే పని ప్రారంభించడం కాకుండా రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ప్రతి ఒక్క ఆఫీస్ పైన కరెంట్ ఉత్పత్తి చేయాలి, సోలార్ ప్యానెల్ పెట్టుకోవాలి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అందరం కూడా ఆలోచించుకోవాలి. ఈ కార్యక్రమాన్ని చేసి ఆంధ్రప్రదేశ్ ని నంబర్ 1 చేయడానికి మీరు సహకరించండి. నేను ఎప్పుడూ అండగా ఉంటానని మీ అందరికీ మీకు తెలియజేస్తున్నా.
0: అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో 5,56,00,000 రూపాయలతో నిర్మించనున్న రహదారులు, వంతెనలు, కాలువలకు రక్షణ గోడల పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతులకు 3 విడతలుగా 8,965 కోట్ల రూపాయలు అందజేస్తున్నామన్నారు. 2025-26 రబీ సీజన్లో రాష్ట్రంలో 1679 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 17.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 1,67,257 మంది రైతుల ఖాతాల్లో 3,870 కోట్ల రూపాయలను జమ చేశామని చెప్పారు. ప్రస్తుతం ఇంధన సంక్షోభ సమయంలో పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని ప్రతి ఒక్కరూ తగ్గించి వారానికి ఒకరోజు నో వెహికల్ డే పాటించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంధన పొదుపుపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇంటిపైనే సౌరశక్తి ద్వారా విద్యుత్తును తయారు చేసుకుని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 6 లక్షల సౌరశక్తి కనెక్షన్లు, ఒక్కో ఇంటిపైన 2 కిలోవాట్ల విద్యుత్ ఉచితంగా పేదలకు ఇచ్చేందుకు పీఎం సూర్యగారి పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. 20 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజలపై భారం ఉండకుండా ఉండేలా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. గడిచిన 2 సంవత్సరాల నుంచి విద్యుత్ బిల్లులు పెంచకుండా ఎటువంటి ఖర్చులున్నా ప్రభుత్వమే భరించిందని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి పెంచి ప్రజలపై భారం పడకుండా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే లక్ష్యంగా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అందులో భాగంగానే తమ ప్రోటోకాల్ వాహనాలను కూడా తగ్గిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు విడుదల చేశారు. ఈ పరీక్షలో మొత్తం 91.41% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. మొత్తం 26,219 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 23,193 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 21,205 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. కాకినాడ జిల్లాకు చెందిన వైష్ణవి 166 మార్కులతో ప్రథమ ర్యాంకు సాధించారు. అభ్యర్థులు తమ ర్యాంకు కార్డులను cets.apsche.ap.gov.in ద్వారా పొందవచ్చని మంత్రి లోకేష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయనగరం జిల్లాలో జూన్ 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 3వ దశ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 5 నుంచి 14వ తేదీ వరకు శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయని, జూన్ 15 నుంచి జూలై 14 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తారని, ఓటర్ల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరిస్తారని తెలిపారు. జూలై 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండే వారంతా తమ పేరు నమోదు చేసుకుని ఓటు హక్కు పొందాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి కోరారు. స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమాన్ని ఈరోజు పలు జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ప్లాస్టిక్ను నిషేధిద్దాం అనే ఇతివృత్తంతో కాకినాడ నగరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి కుటుంబం ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించడానికి సంకల్పించాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను సంపూర్ణ ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అమలాపురం రైతు బజార్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలను కోరారు. ప్రజల సహకారంతో ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా విశాఖపట్టణాన్ని నిలుపుతామని జిల్లా కలెక్టర్ ఎం అభిషక్తి కిషోర్ పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్, ప్లాస్టిక్ రహిత విశాఖ నినాదంతో రూపొందించిన అవగాహన ప్రోచర్ను ఆయన ఈరోజు ఆవిష్కరించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రజలతో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల కూడా ఒక వినూత్నమైనటువంటి థీమ్ తో ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది. ఈ నెల ఈ 3వ శనివారం ప్లాస్టిక్ నిర్మూలన మీద అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు తిరుపతి జిల్లా కాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు పట్టణంలో ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం.
0: ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 21 నుండి జూన్ 4వ తేదీ వరకు సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్దంగా ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఈరోజు ఆయన పరీక్షల నిర్వహణ కమిటీతో సమావేశమై పలు సూచనలు చేశారు. పరీక్షలు పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆర్ఏఆర్ఎస్ లో ఈ నెల 18వ తేదీ నుండి ఎంటీయు రైస్ 13/18 ఫౌండేషన్ విత్తనాలు విక్రయించనున్నట్లు పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. కిలో 42 రూపాయల ధరతో 25 కిలోల బస్తా విత్తనాలు 1,050 రూపాయలకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. విత్తనాలు అవసరమయ్యే రైతులు ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ఆర్ఏఆర్ఎస్ కేంద్రం వద్ద కొనుగోలు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. వాతావరణం. మే 26 ప్రాంతంలో కేరళంను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు 4 రోజులు ముందుగానో లేదా 4 రోజులు ఆలస్యంగానో కేరళంలో ప్రవేశించే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ దీవులు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. మరిన్ని వాతావరణ విశేషాలు వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ అందిస్తూ,
3: ఉత్తరకోస్త ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇంధన పొదుపుపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎంబీఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా కథితం యత్ వైశ్విక సమాహ్వానాన్ నివారణాయ విశ్వసనీయస్య భవిష్యస్య కృతే సజ్జతాయాః చ ఆపూర్తి శృంఖలాయాః నిర్మాణార్థం భారత నెదర్లాండ్స్ దేశౌ సహభాగిత్వం కుర్వంతౌ స్తః. భారతమవసరాణాం భూమీతి వర్ణితం. సేనాధ్యక్షేణ జనరల్ ఉపేంద్ర ద్వివేదినా పాకిస్తానం భయోత్పాదకేభ్యః ఆశ్రయం ప్రదాతుం భారతస్య విరుద్ధం కార్యాచరణాయ చ సావధానం కృతం. పశ్చిమబంగసర్వకారేణ ఏకాదశాధికద్విసహస్రతమవర్షాత్ ప్రదీయమానానాం జాతిప్రమాణపత్రాణాం పునః సత్యాపనం కర్తుం ఆజ్ఞాపితం. CBSE ఇత్యనేన ద్వాదశీకక్షాయాః ఛాత్రాణాం కృతే ఉత్తరపత్రాణాం ద్విస్తరీయ పునర్మూల్యాంకన ప్రక్రియా ఘోషితా. అపి చ థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ క్రీడాయాం అద్య బ్యాంకాక్ నగరే ఉపాంత్యచక్రీయ క్రీడాయాం మలేషియా దేశస్య యుగలం పరాజిత్య సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి తథా చిరాగ శెట్టి ఇత్యేతయోః భారతీయ పురుష యుగలం అంతిమస్పర్ధాయాం ప్రవిష్టం. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య వదత్ యత్ భారత నెదర్లాండ్స్ దేశౌ విశ్వస్యాపి సమాహ్వానానాం నివారణాయ విశ్వసనీయం పారదర్శకం భవిష్యస్య కృతే ఆపూర్తి శృంఖలాయాః నిర్మాణార్థం మిలిత్వా కార్యం కుర్వంతౌ స్తః. యత్ సః బహువిధ సంకటైః గ్రస్తం ఆపద్దశకం ఇతి వర్ణితం. నెదర్లాండ్స్ దేశస్య హేగనగరే స్వస్య పంచదేశానాం యాత్రాయాః క్రమే సాముదాయిక కార్యక్రమం సంబోధయన్ ప్రధానమంత్రి శ్రీమోదీ అవదత్ యద్ విశ్వం COVID-19 మహమార్య వర్తమాన సంఘర్షేణ ఉద్భూత ఊర్జా సంకటం చేత్యాదీనాం అభూతపూర్వ ప్రతిసంధిం సమ్ముఖీకరోతి.
5: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है.

0: ఈనాటి కార్యక్రమంలో బహుళ ప్రయోజనకారి మెంతులు ఈ అంశం గురించి డాక్టర్ పి సుబ్బరామమ్మ గారి ప్రసంగం వింటారు.
1: డాక్టర్ పి సుబ్బరామమ్మ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్ గూడెంలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు కదండి?
2: అవునండి.
1: అయితే మీరు ఏ విభాగాన్ని చూస్తూ ఉంటారండి?
2: ప్లాంట్ ఫిజియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నానండి.
1: అయితే మనం ఈ ఔషధ పంటలను గనక తీసుకుంటే గనక మనకి అనేక రకమైన ఔషధాలు అనేవి మనకి ఇంట్లోనే దొరుకుతూ ఉంటాయి, మనకి వంటగదిలోనే చాలా రకాలుగా అందుబాటులో ఉంటాయి. వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే మనకి ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి వీటి ద్వారా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇటువంటి వాటిలో ఒకటి మెంతులు. మరి ఈ మెంతుల్ని కూడా బహుళ ప్రయోజనకారి అని ఎందుకు అంటారండి?
2: మెంతులను బహుళ ప్రయోజనకారి అని ఎందుకు అంటారంటే, మెంతుల్ని మనం సుగంధ ద్రవ్యంగాను, ఆరోగ్య సంరక్షణలోను, సౌందర్య సాధనంగాను, ఔషధ పరిశ్రమల్లోను, ఆకుకూరగాను, మరియు కొన్ని ప్రాంతాల్లో పశువుల మేతగా ఉపయోగించడం వలన మెంతులను బహుళ ప్రయోజనకారిగా పరిగణించవచ్చునండి.
1: మరి సాధారణంగా ఈ మెంతి యొక్క ఉపయోగాలు ఏమున్నాయంటారు?
2: మెంతి కూరను వివిధ కూరగాయలతో కానీ మాంసంతో కానీ చేర్చి వండుట ద్వారా ఆ వంటకానికి మంచి రుచి వస్తుందండి. మెంతి గింజలను వేయించి పొడి చేసి వివిధ కూరల్లోనూ మరియు నిల్వ పచ్చళ్ళ తయారీలో ఉపయోగిస్తారు. మెంతి గింజల్లో చాలా ఔషధ గుణాలు ఉండటం మూలంగా ఆరోగ్య సంరక్షణలో కూడా ఉపయోగిస్తారు. మెంతి పిండిని చపాతి తయారీలో కూడా వాడుకోవచ్చునండి. మెంతి గింజలు, మెంతి ఆకును సౌందర్య సాధనలో ఉపయోగిస్తారు, ముఖ సౌందర్యం కానీ కేశ సౌందర్యంలో కానీ. మెంతి గింజల నుండి తీసినటువంటి రంగు, ఆల్కలాయిడ్, స్టెరాయిడ్లను వేరు చేసి వివిధ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. తర్వాత ఈ మెంతి పిండిని పేస్ట్ లాగా తయారు చేసి వెదురు బద్దల మీద పూతలాగా వేసేసి ఆ వెదురు బద్దల మీద మనం ఈ నల్ల మిరియాలు వాటిని ఎండబెట్టుకోవాలి.

0: కూడా ఉపయోగపడుతుంది.
1: మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ మెంతుల్లోనండి, ఈ పోషకాల విషయానికి వస్తే ఏ ఏ స్థాయిలో ఉంటాయంటారు, వాటిని వివరిస్తారా?
0: తప్పకుండా అండి. మెంతులు 100 గ్రాములు మెంతులు తీసుకున్నట్టయితే అందులో శక్తి, మనకి శరీరానికి కావాల్సిన శక్తి 323 కిలో క్యాలరీలు ఉంటదండి. మాంసకృత్తులు అయితే 23 గ్రాములు, పిండి పదార్థం అయితే 58.35 గ్రాములు, మొత్తం కొవ్వులు వచ్చేసి 6.41 గ్రాములు, కొలెస్ట్రాల్ వచ్చి 0, అసలేమి ఉండదండి, 0% ఉంటది. తర్వాత జీర్ణమయ్యే పీచు పదార్థము 24.6 గ్రాములు ఉంటదండి. ఇందులో బి విటమిన్ కి సంబంధించి ఫోలేటు 57 మైక్రోగ్రాములు, నియాసిన్ వచ్చేసి 1640 మిల్లీగ్రాములు, ఫెరిడాక్సిన్ 0.6 మిల్లీగ్రాములు, రైబోఫ్లావిన్ 0.366 మిల్లీగ్రాములు, థయామిన్ 0.322 మిల్లీగ్రాములు, విటమిన్ ఏ వచ్చేసి 60 ఇంటర్నేషనల్ యూనిట్స్, విటమిన్ సి 3 మిల్లీగ్రాములు, విటమిన్ కే కూడా ఉంటాయండి. మనకి శరీరానికి అవసరమైనటువంటి పోషకాలు విటమిన్లు అన్ని కూడా ఈ మెంతుల్లో మనకి లభ్యమవుతాయండి. అంతేకాకుండా మన శరీరానికి అవసరమైనటువంటి ఎలక్ట్రోలైట్లుగా ఉపయోగపడే సోడియము 67 మిల్లీగ్రాములు ఉంటుంది, పొటాషియం వచ్చి 770 మిల్లీగ్రాములు ఉంటుందండి, కాల్షియం 176 మిల్లీగ్రాములు, కాపర్ వచ్చేసి 1.110 మిల్లీగ్రాములు, ఇనుము 33.53 మిల్లీగ్రాములు. ఇంత మోతాదులో ఇనుము ఉండటం వల్ల మెంతుల్ని కనుక తీసుకున్నట్టయితే ఆడవారిలో సామాన్యంగా వచ్చేటటువంటి రక్తహీనతను నివారించుకోవచ్చునండి. మెగ్నీషియం 191 మిల్లీగ్రాములు, మ్యాంగనీస్ 1.228 మిల్లీగ్రాములు, భాస్వరం 290 మిల్లీగ్రాములు, సెలీనియము 6.3 మైక్రోగ్రాములు, మరియు జింకు 250 మిల్లీగ్రాములు మోతాదులో మనకి మెంతుల్లో లభ్యమవుతాయండి.
1: మరి ఇన్ని పోషక విలువలున్న మెంతుల్ని మనం ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అంటారు?
0: మెంతుల్ని మనం వివిధ రూపాల్లో తీసుకున్నట్టయితే మన ఆరోగ్య పరిరక్షణ గానీ, సౌందర్యంలో గానీ, లేకపోతే సుగంధ ద్రవ్యం గానీ రకరకాలుగా వాడుకోవచ్చండి. మెంతులను గింజల రూపంలో తీసుకోవచ్చండి. మెంతులు నానబెట్టి మొలకలు వస్తాయి అన్నమాట. మెంతి మొలకలను కూడా తీసుకున్నట్టయితే మనం మధుమేహ వ్యాధిని కంట్రోల్లో కూడా ఉంచుకోవచ్చు. మెంతి పిండిని క్యాప్సూల్స్ రూపంలో మనకి ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతా ఉన్నాయి. రోజుకి ఇంత మోతాదులో క్యాప్సూల్లో ఇంపి ఉంటాయి, అవి మార్కెట్లో తిరుగుతాయి కాబట్టి అవి తీసుకొని తిన్నా కానీ మనకి ఆరోగ్యం పరిరక్షించుకోవచ్చు. మెంతి పిండిని వాక్యూమ్ ప్యాక్లో పేస్ట్ రూపంలో కూడా తీసుకోవచ్చండి. తర్వాత మెంతి టీ, ఎండిపోయిన మెంతి ఆకులను నీటిలో బాగా మరగనిచ్చి అది వడకట్టుకొని ఆ నీటిని తాగినా కూడా మనకి శరీరానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. మెంతి నీరు, మెంతులు నానబెట్టిన తర్వాత ఆ నీళ్లు వేరు చేసి ఆ నీరుని కూడా తీసుకోవచ్చు. తాజా మెంతి ఆకులు అయితే ఆకుకూరగాను ఉపయోగించుకుంటాయి. ఇంతకు ముందే చెప్పాను మీకు, కూరల్లో కానీ మాంసంలో కానీ వేసినట్టయితే ఆ కూరకు మెంతి మంచి సువాసన వస్తుంది అని చెప్పి. ఎండిపోయిన మెంతి ఆకులను కషాయం తయారీలో కషాయం చేసి తీసుకున్నట్టయితే మనకి ఉపయోగం ఉంటది. మెంతిని లడ్డు రూపంలో కూడా తయారు చేస్తున్నారండి. ఈ లడ్డు రూపంలో కూడా తీసుకోవటం వల్ల మనం తీసుకోవచ్చు. మెంతి పొడి లేదా మెంతి దానా రూపంలో కూడా మనం ఈ మెంతిని ఉపయోగించుకోవచ్చు.
1: మరి ఇన్ని రకాలు ఉపయోగించే మెంతుల్ని మీరు ఇందాకన్నారు కేశ సౌందర్యంలో కూడా ఉపయోగిస్తారు, అంటే వెంట్రుకల సంరక్షణలో కూడా, మరి దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారంటారు?
0: మెంతులు రాత్రంతా నానబెట్టి తెల్లవారి పొద్దున పేస్ట్ గా చేసి లేదా మెంతి పిండిని పెరుగులో కలిపి జుట్టు కుదళ్ళకు బాగా పట్టించి 40 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేసినట్టయితే జుట్టు మూలాలని గట్టిపడి జుట్టు రాలను నివారించుకోవచ్చండి. ఈరోజు చూసినట్టయితే ప్రతి ఒక్కరిలో కూడా కాలుష్యం మూలంగా కానీ, మరే ఆందోళన మూలంగా కానీ, ఏదైనా కానీ ఆడవారిలో కానీ మగవారిలో కానీ జుట్టు రాలిపోవటం, బట్టతలు రావటం గమనిస్తూ ఉన్నాము. మనం ఈ మెంతి పిండిని కనుక వాడినట్టయితే ఆ జుట్టు రాలటాన్ని తగ్గించుకోవచ్చండి. తర్వాత మెంతి పిండి పేస్ట్తో మనకి ఈ మధ్య ఎక్కువగా అందరిలో చూస్తూనే ఉన్న తల్లో చుండ్రు ఎక్కువగా ఉంటుంది ప్రజల్లో, దాన్ని కూడా నివారించుకోవచ్చండి ఈ చుండ్రుని. తర్వాత జుట్టుకి నిగనిగలాడే మెరుపు వస్తుందండి ఈ మెంతి పిండిని వాడుకోవటం వలన. తర్వాత జుట్టు పొడవుగా ఒత్తుగా పెరగటానికి, ఎందుకంటే వెంట్రుకలు రాలిపోవటం ఆగిపోద్ది కాబట్టి జుట్టు ఒత్తుగా ఉంటుంది, అంతేకాకుండా పొడవుగా కూడా పెరుగుతుందండి ఈ మెంతి పిండిని వాడుకోవటం వల్ల. చిన్న వయసులోనే అందరికీ ఈ మధ్య మనకు చూస్తూ ఉన్నాం ఈ పొల్యూషన్ మూలంగా కానీ కాలుష్యం మూలంగా జుట్టు అంతా తెల్లబడిపోవటం గమనిస్తున్నాం. చిన్న చిన్న పిల్లల్లో కూడా జుట్టు తెల్లబడటాన్ని కూడా నివారించుకోవచ్చు.
1: అదే విధంగా మరి ఈ మెంతుల్ని ఉపయోగించి మన ముఖ సౌందర్యాన్ని ఎలా పెంపొందించుకోవాలంటారు?
0: మెంతి పిండి పేస్ట్ ని ముఖంపై పూతగా వేసుకుని లేదా మెంతులు నానబెట్టిన నీటితో దూది కాటన్ బాల్స్ ఉపయోగించి తుడుచుకోవటం ద్వారా ముఖానికి మెరుపు వస్తుందండి. ఎందుకు మెరుపు వస్తుందంటే మనకి ముఖంలో ఉండేటువంటి తెలుపు నలుపు మృత కణాలన్నిటినీ తొలగిస్తుంది కాబట్టి ఈ ముఖం శుభ్రంగా ఉండి కాంతి వస్తుంది అన్నమాట.

0: తర్వాత మెంతుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, అనామ్ల జనకాలు అంటాం వాటిని. అవి ఫ్రీ రాడికల్స్ని తొలగించి వయసు కన్నా ముందే ముఖంలో వచ్చే ముడతలను కూడా తొలగిస్తుందండి. తర్వాత మెంతుల్లో ఉండే డైసోజెనిన్ హార్మోన్ సమతుల్యంగా, ఒక వయసు వచ్చిన తర్వాత ఆడవారిలో కానీ మగవారిలో కానీ హార్మోన్లు బ్యాలెన్స్ ఉండవన్నమాట. ఈ మెంతులను తీసుకోవటం ద్వారా ఈ డైసోజెనిన్ అనే పదార్థము హార్మోన్లు సమతుల్యపరిచి మన ముఖంపై వచ్చే మంగు మచ్చలు వస్తూ ఉంటాయి. మనం ఆడవాళ్ళలో ఇది ఎక్కువగా గమనిస్తాం, మగవారిలో కూడా వస్తూ ఉంటుంది. ఆ మంగు మచ్చలు నివారించుకోవచ్చు అనమాట ఈ మెంతిపిండి ముఖంపై పేస్ట్ లాగా
1: రాసుకోవడం
0: లేకపోతే
1: ద్వారా.
0: రాసుకోవటం ద్వారా. చర్మంలో తేమ పట్టి ఉంచటం వల్ల చర్మం బిగుతగా ముడతలు లేకుండా ఉంటుంది అనమాట మెంతిపిండి వేసుకోవటం వల్ల. మెంతి గింజల్లో సాల్సిలిక్ ఆమ్లం అనే పదార్థం ఉండటం వలన మెంతిపిండి చర్మము లేదా ముఖంలోని సూక్ష్మ రంధ్రాలు మూసుకుపోకుండా నివారిస్తుందండి. మనకి సూక్ష్మ రంధ్రాలు మూసుకుపోతే స్వేద గ్రంథులన్నీ మూసుకుపోవటం వలన కొంచెం నిగారింపు, చర్మానికి నిగారింపు తగ్గుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం మెంతిపిండి వాడతామో ఆ మెంతిపిండి ఈ సూక్ష్మ రంధ్రాలు మూసుకుపోకుండా ఉంచుద్ది, కాబట్టి చర్మము తేమ కోల్పోకుండా నిగారింపుగా ఉంటుందండి. మెంతి కూరను ప్రతిరోజు ఆహారంలో చేర్చడం ద్వారా ఆడవాళ్ళలో హార్మోన్ల సమస్యను సమన్వయపరచడం ద్వారా వక్షస్థల వైశాల్యం పెరిగి ఆకర్షణీయంగా తయారవటంలో కూడా తోడ్పడుతుందండి. తాజా మెంతి ఆకులను ఒక కప్పు తీసుకొని వాటికి కొద్దిగా ఆలివ్ నూనె కలిపి నూరి వక్షస్థలం మీద పూతగా వేయటం ద్వారా కూడా వక్షస్థల వైశాల్యం పెరుగుతుంది అనమాట. ఇది ఇట్లా పెరగటం వల్ల మనకి అందాన్ని ఇస్తుంది అనమాట. మెంతుల్లో ఉన్న విటమిన్ కే మరియు విటమిన్ సిలు ముఖంపై ఉన్న మచ్చల్ని, నల్లటి వలయాలని, జిడ్డుని తొలగించి మొహానికి సహజ కాంతిని వచ్చేటట్టుగా చేస్తుంది అనమాట. మెంతుల్లో ఉండే పొటాషియం, కెరోటిన్ మరియు విటమిన్ సి శరీరానికి సాగే శక్తినిచ్చి చర్మ సౌందర్యాన్ని కాపాడుతాయండి.
1: మరి మెంతుల్ని మనం ఆరోగ్య పరిరక్షణలో అయితే ఏ విధంగా ఉపయోగించవచ్చు అంటారు? ఇప్పటి వరకు మీరు చెప్పారు వెంట్రుకలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ముఖ సౌందర్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందని, మరి ఇతర ఆరోగ్య పరిరక్షణలో ఇది ఏ విధంగా ఉపయోగపడతాయి అంటారు?
0: ఈ మెంతులు చాలా రకాలుగా మనకి అన్ని రకాల జబ్బులను తగ్గించడంలో ప్రధాన పాత్ర వహిస్తుందండి. ముఖ్యంగా మెంతులు లేదా మెంతికూరను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకున్నట్లయితే శరీరంలో పేరుకునేటటువంటి చెడు కొలెస్ట్రాల్ తొలగించి మనకి మంచి కొలెస్ట్రాల్ ఏర్పడటాన్ని సహకరిస్తుంది. మెంతులు లేదా మెంతు ఆకుల్లో ఉండే ఔషధాలు రక్తంలోని చక్కెర మోతాదును తగ్గించి మధుమేహ వ్యాధిని నివారిస్తుంది. తర్వాత ఉదయాన్నే పరగడిపిన మెంతి మొలకలను తీసుకోవడం ద్వారా పెద్దపేగుల్లో నుండి చక్కెరను శోషించడమే కాకుండా బీటా కణాలను ప్యాంక్రియాస్, లాంగర్హాన్ దీవుల్లో ఉత్పత్తి చేసి తద్వారా ఇన్సులిన్ హార్మోన్ విడుదల చేయటాన్ని ప్రేరేపిస్తుందండి. మెంతి విత్తనం మొలకలను ఉదయాన్నే పరగడుపును తీసుకున్న ద్వారా అనామ్ల జనకాలను అంటే యాంటీ ఆక్సిడెంట్ను ఉత్పత్తి చేసి శరీరంలోని వివిధ వ్యవస్థలను ఫ్రీ రాడికల్స్ బారి నుండి కాపాడుతుంది. మెంతులు మెంతికూరను ఆహారంలో తీసుకుంటే ద్వారా జీర్ణ వ్యవస్థలోని విష పదార్థాలను తొలగించి జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. మెంతులు కానీ మెంతికూరను కానీ లో ఉండే పీచు పదార్థం, మీకు ఇంతకుముందు చెప్పాను పోషకాలు చెప్పినప్పుడు, పీచు పదార్థం బాగా ఉంటుంది. కాబట్టి ఇది మెంతును తీసుకోవటం ద్వారా ఈ పీచు పదార్థం వల్ల ఆకలి తగ్గించి తద్వారా శరీర బరువును తగ్గిస్తుంది. మధ్య చూస్తా ఉన్నాం అంతా ఒబేసిటీ, భారీ కాయాలతో మనుషులు ఉంటా ఉన్నారు. అది రాకుండా మనం నివారించుకోవచ్చు అంటే ఈ మెంతులు తీసుకోవటం వల్ల. ఎందుకంటే ఈ కరిగే పీచు పదార్థము ఆకలి తగ్గించేసి మనం తక్కువ ఆహారం తీసుకోవటం వల్ల శరీర బరువు తగ్గిపోతుంది. మెంతుల్లో ఇనుము అధికంగా ఉండటం మూలంగా తరచుగా కలిగే రక్తహీనతను తొలగిస్తుంది. ఆడవాళ్ళు ఎక్కువగా మనం ఈ రక్తహీనతని గమనిస్తామండి. ఆ రక్తహీనత తగ్గించుకోవచ్చు అనమాట మెంతికూరను తీసుకోవటం వల్ల. మెంతికూరను తీసుకోవడం ద్వారా రక్త కణాలు వృద్ధి పొందటమే కాకుండా హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుందండి. హిమోగ్లోబిన్ అనేది మనకి ప్రతి ఆక్సిజన్ సరఫరా ఉంటుంది కాబట్టి ప్రాణవాయువు సరఫరా రక్తంలో మనకి ఎంత హిమోగ్లోబిన్ ఉంటే అంత మంచి ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఈ మెంతికూర ద్వారా దాన్ని పెంచుకోవచ్చండి. మెంతులు మెంతికూరను ఆహారంలో భాగంగా చేసుకున్నట్టు ద్వారా ఆడవాళ్ళల్లో ఋతుస్రావానికి ముందు కలిగే కడుపు నొప్పి, మానసిక వేదన మరియు ఇతర అసౌకర్యాలన్నీ కూడా నివారిస్తుందండి. అంతేకాకుండా ఋతుస్రావం సక్రమంగా, కొంతమందికి నెలవారీ రాకుండా 2 నెలలకి 3 నెలలకి అలా వస్తూ ఉంటాయి ఋతుస్రావం, అట్లా కాకుండా సక్రమంగా ప్రతి నెల వచ్చేటట్లు కూడా చేసుకోవచ్చండి ఇది మెంతిపిండి వాడటం వల్ల. తర్వాత మెంతుల్లో పొటాషియం మూలకం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు అనే సమస్యను నివారిస్తుంది. మెంతులు లేదా మెంతికూరను ఆహారంలో భాగంగా చేయటం ద్వారా రక్తంలోని ద్రవాలను సమతలంగా ఉంచడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తుంది. అండి. మనకి గుండె పోటు, ఈ గుండె ఆగిపోవటం అనే

0: సమస్యలు వస్తూ ఉండవు ఎక్కువగా. అది ఎందువల్ల అంటే రక్తంలో లవణాల శాతం బాగా పెరిగిపోవటం వల్ల ఆ కండరాలన్నీ మూసుకుపోయి మనకి గుండెపోటు, గుండె ఆగిపోవటం అనేది వస్తూ ఉంటాయి. అట్లాంటివి రాకుండా ఈ ద్రవాలు సమతలంగా ఉండటం, అంటే లవణాల శాతం తక్కువగా ఉంచి సమతలంగా ఉంచడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తుందండి. రక్తం గడ్డ కట్టడాన్ని కూడా నివారిస్తుంది, అంటే బ్లాక్స్ అయిపోతూ ఉంటాయి కండరాల్లో రక్తం గడ్డగట్టి, ఇంకా దానివల్ల మనకి ఈ గుండెపోటు ఇవన్నీ వస్తాయి అన్నమాట. ప్లేట్లెట్స్ చర్యను కూడా తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుందండి. మెంతులు లేదా మెంతికూరలో నుండే గ్యాలక్టోమ్యానన్ అనే పీచు పదార్థము గుండె కండరాల యొక్క విధులను పెంచి తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా గుండెపోటు మరియు గుండె ఆగిపోవటాన్ని నివారిస్తుందండి. మెంతులు మెంతికూరను ఆహారంలో భాగంగా చేయటం ద్వారా మెంతుల్లో నుండే డైసోజెనిన్ అనే పదార్థము కోలన్లో వచ్చే క్యాన్సర్ వ్యాధిని నివారిస్తుందండి. మెంతుల్లో నుండే పిండి పదార్థాలు విషపూరితమైన క్యాన్సర్ కణాలను బంధించడం ద్వారా విషపూరిత క్యాన్సర్ కణాలు కోలంలోని మ్యూకస్ పొరకు అంటుకోకుండా నివారించి కోలంలో క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. పిండి పదార్థాలు కూడా ఉంటాయండి ఈ మెంతుల్లో. ఆ పిండి పదార్థాలు ఈ విషపూరిత పదార్థాలను బంధించడం ద్వారా మనకి క్యాన్సర్ రాకుండా నివారిస్తుందండి.
1: అయితేనండి, ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎవరిని చూసినా కూడా మూత్రపిండాల సమస్యలు అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా, మరి ఈ కాలేయం గానీ మూత్రపిండాలను గానీ ఈ సక్రమంగా ఉంచడంలో ఈ మెంతులు ఏమైనా ఉపయోగపడతాయి అంటారా?
0: తప్పకుండా అండి. మెంతులు మెంతికూరని ఆహారంలో మనం రోజువారీగా తీసుకున్నట్టయితే ఈ డైసోజెనిన్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. ఇది మూత్రపిండ సమస్యలన్నీ నివారిస్తుంది. అంతేకాకుండా మనకి పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తి పెరగటానికి కూడా ఉపయోగపడుతుందండి. మెంతులు ఆహారంలో తీసుకుంటే ద్వారా ఈ అసంకల్పిత కండరాలు సంకోచింపజేయటం ద్వారా పేగుళ్ళు, అంటే మలబద్ధకం లేకుండా కూడా నివారిస్తుందండి. ఎండిపోయిన మెంతి ఆకులు ఒక కప్పు నీరు ఒక గిన్నెలో తీసుకుని బాగా మరిగించి చల్లారిన తర్వాత వడకట్టి ఆ నీటికి నిమ్మరసం తేనె కలిపి తీసుకున్నట్లయితే మనకి ఏమైనా జ్వరం ఉన్న తీవ్రత ఉంటే గనక ఆ తీవ్రతను కూడా తగ్గించవచ్చండి. మెంతుల్లో ఉండే లినోయిక్ అండ్ లినోలెనిన్ అనే అసంతృప్త కొవ్వు ఆమ్లాలు మరియు మెంతుల నుండి వేరు చేయబడిన ఇథనాల్, మ్యూసిలేజ్ మరియు ఫ్లావనాయిడ్స్, పొట్టలో వచ్చే గ్యాస్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు కదండి, ఈ మెంతులు తీసుకోవటం ద్వారా దానిలో ఉండే అసంతృప్త కొవ్వులు మనకి గ్యాస్ సమస్యను నివారించి కడుపులో మంట కూడా నివారిస్తుందండి. మెంతిపిండి రోజు పరుగడుపున ఉదయాన్నే ఒక గ్లాస్ నీటిలో కలిపి తీసుకుంటే ద్వారా జ్ఞాపక శక్తి, ఈ మధ్య అందరూ జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది, వయసు పైబడే కొద్ది జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది, అలా జరగకుండా కూడా మనం నివారించుకోవచ్చునండి. తాజా మెంతి ఆకులను కొబ్బరి నూనెతో కలిపి నూరి దాన్ని జుట్టు కదలకు మరియు కపాలానికి బాగా పట్టించి 40 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేసినట్టయితే ఆడవారు మరియు మగవారులు వచ్చే బట్టతల సమస్య, ఎక్కువగా ఈ మధ్య జుట్టు రాలిపోవటం గమనిస్తూ ఉన్నాం వాతావరణ కాలుష్యం మూలంగా, ఆ జుట్టు రాలటాన్ని నివారించి బట్టతల సమస్యను కూడా అదుపులో ఉంచుకోవచ్చండి. ప్రతిరోజు ఒక స్పూన్ మెంతులు లేదా మెంతికూరను ఆహారంలో తీసుకోవడం ద్వారా టీబీ వ్యాధిని కూడా మనం నయం చేసుకోవచ్చండి. ప్రతిరోజు ఉదయాన్నే ఒక స్పూన్ మెంతులు లేదా మెంతికూరను ఆహారంలో తీసుకోవడం ద్వారా శరీర ఉష్ణోగ్రతలు కూడా నిలకడగా ఉంటాయండి. తాజా మెంతికూరను ఆహారంలో తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన విటమిన్ బి అందుట ద్వారా బెరీబెరీ వ్యాధిని సమర్థవంతంగా నివారించుకోవచ్చునండి. ఎండిపోయిన మెంతి ఆకు పొడిని కొద్దిగా నిమ్మరసం మరియు నీరు కలిపి పేస్ట్గా చేసి నోట్లో పోతగా వేసుకున్నట్టయితే నోట్లో ద్వారా వచ్చే దుర్వాసన కూడా మనం అరికట్టుకోవచ్చునండి. ఒక్కొక్కసారి ఎండిన మెంతి ఆకు పొడికి నీటిని కలిపి బాగా మరిగించి వడకట్టిన నీటికి నిమ్మరసం కలిపి నోటితో పుక్కిలించినట్లయితే కూడా నోటి ద్వారా వెలువడే దుర్వాసన మనం నివారించుకోవచ్చునండి. మెంతికూరను ఆహారంలో భాగంగా చేసుకున్నట్టు ద్వారా దీర్ఘకాలికంగా వచ్చే కీళ్ల నొప్పుల సమస్యను నివారించవచ్చునండి. అంతేకాకుండా శ్వాస సంబంధమైన అలర్జీలను నివారించుట్లో కూడా మెంతులు ప్రముఖ పాత్ర వహిస్తాయండి. ఆడవారిలో మెనోపాజ్ అనేది కీలక దశ అండి. ఆ దశలో వచ్చే వివిధ రకాల సమస్యలను కూడా ఈ మెంతుల ద్వారా మనం నివారించుకోవచ్చునండి.
1: మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ మెంతులు అనేవండి, వీటి వల్ల కలిగే నష్టాలు కూడా ఏమైనా ఉన్నాయంటారా?
0: ఉన్నాయండి.
1: ఏంటండి?
0: మెంతు ఆకులు కొద్దిగా చేదుగా ఉంటాయి అండి. మెంతులు కూడా కొద్దిగా చేదుగా ఉంటాయి, ఉండటం వలన మనకి వాంతులు అవటం కానీ కళ్ళు తిరగటం కానీ సంభవిస్తుందండి. మరియు కొద్దిగా వికారంగా కూడా ఉంటది, వికారంగా మత్తుగా మైకంగా ఉంటాయి, ఒక్కొక్కసారి గురక రావటం కూడా గమనించవచ్చునండి. గర్భవతులు గనక ప్రతిరోజు మెంతి టీ తీసుకున్నట్టయితే వాళ్ళకి ప్రసవానికి ముందే కాన్పు నొప్పులు రావటం అనేది గమనించవచ్చునండి. ఇది ఒక నష్టము. తర్వాత మెంతుల్ని మోతాదు

0: మోతాదుకు మించి, అంటే తీసుకోవాల్సిన మోతాదుకు మించి ఎక్కువగా తీసుకున్నట్లయితే కూడా చర్మం ఎండిపోయినట్లుగా, తలనొప్పిగా, కడుపుబ్బరము, డయేరియా మరియు యూరిన్ మూత్రము మ్యాపిల్ సిరప్ వాసన కలిగి ఉండి మొదలైన సమస్యలు వస్తాయండి. మెంతులు లేదా మెంతికూరను అతి సున్నితంగా ఉండే వారిలో తీసుకున్నట్టయితే కనుక వారిలో ముక్కు దిబ్బడ, దగ్గు, ముఖం వాపు మరియు తామర వంటి అలర్జీలను కూడా గమనించవచ్చునండి.
1: కాబట్టి సుబ్రహ్మం గారు, మీరు ఇప్పుడు చెప్పారు మెంతులు యొక్క ఉపయోగాలు, వాటిలో ఉండే పోషక పదార్థాలు, వాటిని వివిధ రకాలుగా మనం ఏ విధంగా ఉపయోగించవచ్చు, అంటే కేశ సంరక్షణలో కానీ, ముఖ సౌందర్యానికి కానీ, లేదా ఆరోగ్య పరిరక్షణకి అయితే దీన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు, ఇక చివరిగా ఈ మెంతుల్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల లేకపోతే ఎవరికైనా కలిగే నష్టాలు, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: మీరింతవరకు బహుళ ప్రయోజనకారి మెంతులు ఈ అంశం గురించి డాక్టర్ పి సుబ్బరాబమ్మ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
4: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, అ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
3: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాము.

0: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: పసుపు ఉష్ణమండలపు పంట. తేమతో కూడిన వేడి వాతావరణం పసుపు సాగుకు అనుకూలంగా ఉంటుంది. వర్షపాతం 1200 నుంచి 1400 మిల్లీమీటర్లుండి నీటి వసతి ఉన్న ఏ ప్రాంతంలోనైనా పసుపుని పండించవచ్చు. మొలకెత్తేటప్పుడు 25 నుండి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరమవుతుంది. బరువైన నేలలు పసుపు పండించడానికి చాలా శ్రేష్టమైనవి. గరప నేలలు, అలాగే మురుగునీటిపారుదల సౌకర్యం గల ఇతర నేలలు కూడా పసుపు సాగుకు అనుకూలంగా ఉంటాయి. నీరు నిల్వ ఉండే నేలలు, బరువైన నల్ల నేలలు, చౌడు అలాగే క్షార నేలలు పసుపు సాగుకు పనికిరావు. ఉదజన సూచిక 5 నుండి 7.5 మధ్య ఉండి సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉన్న నేలల్లో పసుపు బాగా పండుతుంది. పసుపుని విత్తుకునే సమయాన్ని గనక మనం చూసినట్టయితే స్వల్పకాలిక రకాలను మే చివరి వారంలోనూ, మధ్యకాలిక రకాలను జూన్ మొదటి పక్షంలోనూ, దీర్ఘకాలిక రకాలను జూన్ 2వ పక్షంలోనూ విత్తుకోవాలి. జూలై 2వ పక్షం తర్వాత విత్తినట్టయితే దిగుబడి బాగా తగ్గుతుంది. ఇక ప్రవర్ధన విషయానికి వచ్చినట్టయితే విత్తన కొమ్ముని ఆరోగ్యవంతమైన బలమైన మొక్కల నుండి ఎంపిక చేసుకోవాలి. తల్లి కొమ్ముల్ని, పిల్ల కొమ్ముల్ని నాటడానికి వినియోగించుకోవచ్చు. 6 నుండి 8 సెంటీమీటర్ల పొడవుతో దృఢంగా ఉండే మొలకెత్తే మొగ్గలున్న పిల్ల కొమ్ములు నాటడానికి అనుకూలంగా ఉంటాయి. అయితే 20 నుండి 30 గ్రాముల బరువుండి ఆరోగ్యంగా ఉన్న చిల్ల కొమ్ములు కూడా తల్లి కొమ్ముతో సమానంగా దిగుబడులిస్తాయని పరిశోధనల ద్వారా తెలిసింది. విత్తే లోతు 8 నుండి 12 సెంటీమీటర్లు ఉన్నట్లయితే దృఢంగా మంచి ఎదుగుదల గల మొక్కల్ని పొందొచ్చు. విత్తన పుదుంపలుగా తల్లి కొమ్మును వాడినప్పుడు దిగుబడులు ఎక్కువగా ఉంటాయి. ఎకరానికి 1000 కిలోల విత్తనం అవసరమవుతుంది. కణుపుల్ని కత్తిరించి ప్రోట్రేలలో 4 రోజులు పెంచిన నారును ప్రధాన పొలంలో నాటడం ద్వారా విత్తన మోతాదుని 1/3 వరకు తగ్గించవచ్చు. ఋతుపవనాల సమయానికి నారును అందుబాటులో ఉంచుకుని పంటని సకాలంలో నాటుకోవచ్చు. వర్షాలు ఆలస్యమైనప్పుడు కూడా లేదా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ సాంకేతిక పద్ధతిలో నారును సిద్ధం చేసుకుని 30 నుండి 45 రోజుల నారును మొక్కల సాంద్రత తగ్గకుండా ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. ఇక పసుపు సాగుకు నేల తయారీ విషయాన్ని గనక మనం చూసినట్టయితే వేసవిలో భూమిని లోతుగా గుల్లగా దున్నాలి. దుక్కి బాగా మెత్తగా ఉండాలి. 6 నుండి 8 సార్లు దున్ని ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పసుపుల ఎరువు, అంతే మోతాదులో చెరువు మట్టి కూడా వేసి కలయదున్నాలి. పసుపులో విత్తన శుద్ధిని 2 సార్లు చేసుకోవాలి.

మొదటిసారి విత్తన శుద్ధి చేసుకుని ఆరబెట్టిన తర్వాత నీడ ప్రదేశంలో కుప్పలాగా పోసి నిల్వ ఉంచుకోవాలి. రెండవసారి విత్తన శుద్ధిని నాటేటప్పుడు చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసేటప్పుడు మొలక విరగకుండా జాగ్రత్త పడాలి. ఒకేసారి చేయాలనుకుంటే విత్తనం ఎంపిక చేసుకుని శుద్ధి చేసి నిల్వ చేసుకోవడమే మంచిది. దీనికోసం బలమైన మొలకెత్తిన మొగ్గలు గల పిల్ల కొమ్మల్ని ఎంచుకోవాలి. విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనం ద్వారా సంక్రమించే దుంపకుళ్ళు, వేరుకుళ్ళు, తాటాకు తెగులు, ఆకుమచ్చ తెగుళ్లకు కారణమైన శిలీంధ్రాలు నాశనమవుతాయి. భూమిలోని హానికారక శిలీంధ్రాలు కొంతకాలం వరకు విత్తనాన్ని ఆశించవు. లీటర్ నీటికి 3 గ్రాముల మెటలాక్సిల్ లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్ కలిపిన ద్రావణంలో 40 నిమిషాల సేపు ఉంచి బయటకు తీసి నీడలో ఆరపెట్టి తర్వాత నాటుకోవాలి. విత్తన పసుపుకు పులుసు పురుగులు ఆశించి ఉంటే శిలీంధ్ర నాశనంతో పాటు లీటర్ నీటికి 3 నుండి 5 మిల్లీలీటర్ల మలాథియాన్ లేదా 2 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ మందు కలిపితే మంచిది. తర్వాత వీటిని ఆరపెట్టి నీటిని మార్చి లీటర్ నీటికి 5 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి చప్పున కలిపి ఆ ద్రావణంలో దుంపల్ని ముంచి ఆరపెట్టాలి. ఇక పసుపుని నాటే పద్ధతుల విషయానికి వచ్చినట్టయితే ప్రధానంగా పసుపుని 3 పద్ధతుల్లో నాటుతారు. 1 ఎత్తుమడుల పద్ధతి, 2 సమతల మడుల పద్ధతి, 3 బోదసాళ్ల పద్ధతి. ఎత్తుమడుల పద్ధతి విషయానికి వచ్చినట్టయితే ఈ పద్ధతిలో మీటర్ వెడల్పు, మడికి మడికి మధ్య 30 సెంటీమీటర్ల వెడల్పున కాలువ ఉండేటట్లుగా ఎత్తుమడులు తయారు చేసుకోవాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, దుంపల మధ్య 15 సెంటీమీటర్లు ఎడం ఉండేలా నాటుకోవాలి. ఈ పద్ధతిలో దుంపకుళ్ళు తక్కువగా ఉంటుంది. ఇక 2 సమతల మడుల పద్ధతి. ఈ పద్ధతిలో 30 సెంటీమీటర్ల దూరంలో మడకసాలు చేసి అందులో 15 సెంటీమీటర్ల ఎడంలో విత్తనం వేసి సాళ్లని చదును చేసి 3 మీటర్ల పొడవు, 1.5 నుండి 2 మీటర్ల వెడల్పు గల మడులు తయారు చేసుకోవాలి. కయ్యల మధ్య నీటి కాలువ చేసి దాని గుండా నీటిని పారిస్తారు. ఈ పద్ధతి వల్ల దుంపకుళ్ళు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మురుగునీటి సౌకర్యం తప్పనిసరిగా కల్పించాలి. ఇక 3 బోదసాళ్ల పద్ధతి. ఈ పద్ధతిలో 45 నుండి 60 సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా బోదల్ని తయారు చేసుకుని ఆ బోదల మీద 20 సెంటీమీటర్ల ఎడం ఉంచి దుంపలు నాటుకోవాలి. 2 వరుసల మధ్య ఉన్న సాలు ద్వారా నీరు అందించడం వల్ల బోదె నీటిని పీల్చుకుంటుంది. మొక్క వేర్లు, దుంప నీటిలో ఉండవు కాబట్టి దుంపకుళ్ళు తక్కువగా ఆశిస్తుంది. ఇక పసుపులో అంతర పంటలు కూడా సాగు చేసుకోవచ్చు. పసుపులో మొక్కజొన్న, ఆముదం ఈ రెండింటి సాగు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆముదాన్ని అంతర పంటగా 10 నుండి 12 పసుపు సాళ్లకు 1 వరుస చప్పున నాటచ్చు. మొక్కజొన్న లేదా ఆముదం పంటల్ని అంతర పంటలుగా వేసినప్పుడు 2 పంటలకు సిఫార్సు చేసిన ఎరువుల్ని వేసుకోవాలి. పసుపును కొబ్బరి, మామిడిలో అంతర పంటలుగా సాగు చేయొచ్చు. పసుపుని మామిడిలో అంతర పంటగా పెంచడానికి 60x20 సెంటీమీటర్ల దూరంలో నాటినట్లయితే మంచి దిగుబడులు పొందొచ్చు. PTS 43, ACC 360 అనే రకాలు అంతర పంటలుగా సాగు చేయడానికి అనుకూలంగా ఉంటాయి. పసుపులో దుంపలు నాటిన 40 నుండి 45 రోజులకి కలుపు నివారణ చర్యల్ని చేపట్టాలి. నేల అలాగే కలుపు ఉధృతిని బట్టి పంటకాలంలో 3 నుండి 4 సార్లు నాటిన తర్వాత 60 రోజులకి, 90 రోజులకి అలాగే 120 రోజులకి, 150 రోజులకి ఫలదఫాలుగా కలుపు తీయించాలి. ఎక్కువ విస్తీర్ణంలో పసుపు సాగు చేసినప్పుడు కూలీల ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పొలం తయారీ దశలోనే గడ్డి, తుంగ ఎక్కువగా ఉన్న భూముల్లో వాటి నివారణకి గ్లైఫోసెట్ మందుని లీటర్ నీటికి 8 మిల్లీలీటర్లు కలిపి దాంతోపాటు 20 గ్రాముల అమ్మోనియం సల్ఫేట్ లేదా 10 నుండి 15 గ్రాముల యూరియా కలిపి పచ్చగా ఉన్న కలుపు మీద పిచికారీ చేయాలి. దుంపలు నాటిన మరుసటి రోజే ఎకరాకి అట్రజిన్ అనే కలుపు మందుని 500 నుండి 800 గ్రాములు 200 లీటర్ల నీళ్లలో కలిపి తోటలో పదును ఉన్నప్పుడు సమానంగా పిచికారీ చేయాలి. ఇక పసుపు సాగులో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే పసుపు సాగులో రసాయనిక ఎరువుల వాడకం తక్కువ. పసుపులో నాణ్యమైన ఉత్పత్తులు, అధిక దిగుబడులు సాధించాలంటే సమతుల సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించాలి. పసుపు నాణ్యత పెంచాలంటే రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువుల్ని తప్పనిసరిగా వాడాలి. పసుపులో ఎక్కువ దిగుబడులు పొందడానికి

0: రసాయన ఎరువులతో పాటు 4 టన్నుల వర్మీ కంపోస్ట్ 1 ఎకరాకి గనక వేసినట్లయితే నేల స్వభావాన్ని వృద్ధి చేసి కర్బన శాతాన్ని పెంచడం వల్ల దుంప పెరుగుదల బాగుంటుంది. పసుపు పంటకు ఎక్కువ పోషకాలు అవసరమవుతాయి. 1 ఎకరా పసుపు పంటకి మొక్కజొన్నని అంతరపంటగా వేసినప్పుడు ఏ ఎరువులు ఎప్పుడెప్పుడు ఎంతెంత మోతాదులో వాడాలో తెలుసుకోవాలి. పసుపు పంటకి పైపాటుగా వేసే యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఆకులపై వర్షపు నీటి బొట్లు, మంచు తేమ లేనప్పుడే వేసుకోవాలి. లేనట్లయితే ఆకుల మీద పడ్డ రసాయనిక ఎరువులు తేమతో గాలిలో కలిసి గాఢత ఎక్కువై లేత ఆకు కణజాలం దెబ్బతిని ఆకు మాడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రసాయనిక ఎరువులు చల్లేటప్పుడు సుడిలో పడకుండా మొక్కలకి 10 నుంచి 15 సెంటీమీటర్ల దూరంలో వేసి మట్టితో కప్పాలి. ఇక పసుపు సాగులో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే నాటిన వెంటనే 1 తడి తప్పనిసరిగా ఇవ్వాలి. తర్వాత మొలకొచ్చి మొక్క భూమి మీద కనబడే వరకు 4 నుండి 6 రోజులకోసారి తడిపెట్టుకోవాలి. దుంపకుళ్ళు తెగులు ఆశించినప్పుడు నీటి తడుల మధ్య వ్యవధి పెంచుకోవాలి. దుంపలు పక్వానికొచ్చే సమయంలో ఎక్కువ తడులు అవసరమవుతాయి. వాతావరణాన్ని అనుసరించి రోజు మార్చి రోజు 1 గంట సేపు డ్రిప్ ద్వారా నీటిని అందించినట్టయితే దిగుబడి బాగుంటుంది. కాలువల మధ్య భూమిని పచ్చి ఆకులు లేదా ఎండు ఆకులతో కప్పి ఉంచినట్లయితే కలుపు రాకుండా ఉంటుంది. దీనివల్ల నేలలో తేమ త్వరగా ఆరిపోదు. ఆకుల ద్వారా సేంద్రీయ పదార్థం నేలకు అందటమే కాకుండా ప్రధాన అలాగే సూక్ష్మ పోషకాలు కూడా పైరుకు అందుతాయి. దీనివల్ల దిగుబడులు నాణ్యత కూడా పెరుగుతాయి. ఇలాగ పసుపులో మల్చింగ్ కోసం జీలుగా, జనము, వేప, వెంపలి, సీమగానుగ, దిరిసన, కానుగ, గ్లైరిసీడియా లాంటి పచ్చి ఆకుల్ని లేదా ఎండు.
1: ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ప్రసార విశేషాలలో ఈపూట ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు వింటున్నారు. 7:15 పంటసీమలు కార్యక్రమంలో కొత్త బీర రకం ఆర్కా ప్రసన్ సాగులో నా అనుభవాలు. కృష్ణాజిల్లా మోపిదేవి మండలం కోసూరివారి పాలెం ఆదర్శ రైతు పారిశ్రామికవేత్త శ్రీ వై వెంకటేశ్వరరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. అనంతరం జానపద గీతం, 3వ అంశం పంపుసెట్ల వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. 7:45 తిరిగి 8:00 చిత్రగీతాలు వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి. 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవం శ్రీ అన్నపురెడ్డి వీరారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:40 దేశభక్తి గీతం, 9:15 స్పాట్ లైట్, 9:30 పాత హిందీ చిత్రగీతాలు వింటారు. ఇక 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. ఇవి ఈపూట ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
0: వేరే మార్గాల కోసం వెతకండి,
1: ఆకాశవాణిని సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
1: వివరాలకు ఫోన్స్ 0402321516323215164.
2: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
3: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
2: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
3: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
2: బాపూ బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
3: భారతీయాత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య. ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ధి స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీటి యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సీబీఐ ఈరోజు అరెస్టు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చేవారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. వార్తల వివరంగా. భౌగోళిక అంతరాయాల పరిష్కారానికి విశ్వసనీయ, పారదర్శక, భవిష్యత్తు సరఫరా సంసిద్ధతకు భారత్, నెదర్లాండ్ దేశాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నెదర్లాండ్స్లోని హేగ్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ, అంతర్జాతీయంగా కోవిడ్-19 మహమ్మారి, దేశాల మధ్య ప్రస్తుత ఘర్షణలు, ఉత్పన్నమవుతున్న ఇంధన సంక్షోభం వంటి అసాధారణ సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటున్నదని నరేంద్ర మోదీ చెప్పారు.
2: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
1: ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో విఫలమైతే భౌగోళిక అభివృద్ధి తిరోగమనం చెందుతుందని, భారీ సంఖ్యలో ప్రజలు పేదరికంలో పడిపోతారని హెచ్చరించారు. ఆర్థిక పునరుత్తేజ చర్యలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కృషిని ప్రస్తావిస్తూ, భారత్, నెదర్లాండ్స్ సరఫరా క్రమబద్ధంగా జరగడంపై ఉమ్మడిగా పాటుపడుతున్నాయని నరేంద్ర మోదీ వివరించారు. హేగ్లో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధానమంత్రి మోదీ తమకు లభించిన హార్దిక స్వాగతం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అక్కడి వారితో కలవడం భారతోత్సవంలో పాల్గొన్నట్లుందని అన్నారు. నెదర్లాండ్స్ సామాజిక ఆర్థిక పటిష్టతలో అక్కడి భారతీయులు చేస్తున్న కృషి పట్ల భారత్లోని ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారని అన్నారు. అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో రాజు విలియం అలెగ్జాండర్, రాణి క్వీన్ మాక్సిమాలను కలుసుకున్నారు.

ఇరాక్ ప్రధానమంత్రిగా అలీ ఫలీ ఖతీమ్ అల్ జైదీ అధికారం చేపట్టిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరాక్తో భారత్కు సుదీర్ఘకాలపు స్నేహపూర్వకమైన ఒప్పందాలున్నాయని, అన్ని రంగాల్లో ఉభయ దేశాల మధ్య ఒప్పందాలు మరింత పటిష్టవంతంగా అమలు జరిగేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ సామాజిక మాధ్యమంలో తెలిపారు. ప్రధానమంత్రి రేపు స్వీడన్ సందర్శిస్తారు. భారత్ స్వీడిష్ ఆర్థిక కార్యకలాపాల భాగస్వామ్యం ద్వైపాక్షిక వాణిజ్యంపైన ప్రధానమంత్రి పర్యటన దృష్టి సారిస్తుంది. ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయికి చేరడం, స్వీడిష్ పారిశ్రామిక దిగ్గజాలు సైతం భారతీయ విపణిని గమనిస్తూ పెట్టుబడులు పెట్టడం గురించి ప్రధానమంత్రి పర్యటనలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. గత 12 సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు మన దేశ వాణిజ్యంగంలో కాకుండా అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లోనూ సంతృప్తి సాధించడం ఒక విజయంగా భావిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రితో స్వీడన్ నాయకత్వం పలు అంశాలపై చర్చలు సాగిస్తుంది. నరేంద్ర మోదీ ఐరోపా యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లేయన్తో కలిసి అక్కడి పారిశ్రామిక దిగ్గజాలతో కూడిన యూరోపియన్ రౌండ్ టేబుల్నుద్దేశించి ప్రసంగిస్తారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చే వారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. ఈ నెల 19-20 తేదీల్లో పుతిన్ పర్యటన ఉంటుందని క్రెమ్లిన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. అదే సందర్భంలో 2001 నాటి సైనో రష్యన్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ 25వ వార్షికోత్సవం ఉంటుందని పేర్కొంది. పలు కీలక ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలు ఆర్థిక సహకారంపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరుగుతుందని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీతో వాణిజ్యం, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్తో జరుపుతున్న యుద్దంపై చర్చించిన 24 గంటల్లోపే రష్యా అధ్యక్షుని పర్యటన వెల్లడైంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ANR_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సీబీఐ ఈరోజు అరెస్టు చేసింది. మహారాష్ట్ర పూణెకు చెందిన ఈ వ్యక్తి పేరు మనీషా గురునాథ్ మంధారే అని పేర్కొంది. ఆమెకు నీట్ యూజీ పరీక్ష ప్రక్రియతో ప్రమేయం ఉందని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆమెను నిపుణురాలిగా నియమించిందని సీబీఐ తెలిపింది. నిందితురాలికి బాటనీ జువాలజీ ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈ నెల 14న పూణేలో అరెస్టైన మనీషా వాగ్మారే ద్వారా నీట్ అభ్యర్థులను సమీకరించి తన నివాసంలో శిక్షణ ఇచ్చిందని సీబీఐ పేర్కొంది. ఇప్పటి వరకు నీట్ పేపర్ లీక్ కేసులో ఢిల్లీ, జైపూర్, నాసిక్, పూణే, అహిల్యానగర్లలో 9 మందిని అరెస్టు చేశారు. 5 మందిని ఇప్పటికే న్యాయస్థానంలో హాజరుపరిచి 7 రోజుల కస్టడీకి తీసుకున్నారు. వారిని సవివరంగా ప్రశ్నించారు. నిన్న అరెస్టు చేసిన మరో ఇద్దరిని పూణేలోని న్యాయస్థానంలో హాజరుపరిచి ఢిల్లీకి తరలించారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులు జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి పరిశీలన జరుపుతారన్నారు. 25 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమం జరుగుతున్నదని తెలిపారు. ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తారని, ఇంటివారు వాటిని పూర్తి చేసి రసీదుగా ఒక పత్రం తమ దగ్గర ఉంచుకుని ఒకదాన్ని అధికారికి ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు. ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రజలు ఆన్లైన్ ద్వారా కూడా పూర్తి చేయవచ్చని అన్నారు. మన దేశ మాదక ద్రవ్య నిరోధక సంస్థలు ఎన్నడూ లేని రీతిలో 182 కోట్ల రూపాయల విలువైన క్యాప్టగాన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ రేజ్ బిల్ ద్వారా ఈ ఘనత సాధించినట్లు హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమంలో తెలిపారు. దేశాన్ని మాదక ద్రవ్యరహితంగా చేయటమే ప్రభుత్వ లక్ష్యమని, మధ్యప్రాచ్యానికి వెళ్తున్న ఈ మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకుని విదేశీయుని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. 1 గ్రాము పరిమాణంలోని మాదక ద్రవ్యాన్ని సైతం మన దేశంలోకి తీసుకువచ్చేందుకైనా, మన దేశం ద్వారా తీసుకువెళ్లేందుకు

0: ఎలాగైనా ప్రయత్నిస్తే అడ్డుకుంటామని అమిత్ షా స్పష్టం చేశారు. హోంమంత్రి ఈరోజు రేపు గుజరాత్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం అనంతరం మొదటిసారిగా గుజరాత్ వచ్చిన హోంమంత్రి అహ్మదాబాద్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. హరియాలీ, గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్న పలు నగరపాలక సంస్థల అభివృద్ధి కార్యక్రమాల పనుల సమీక్ష ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. మధ్యప్రదేశ్లో ధార్లోని భోజశాల సరస్వతీదేవి ఆలయమని గుర్తిస్తూ హైకోర్టు ఇందోర్ ధర్మాసనమిచ్చిన తీర్పును రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వాగతించారు. వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. అయోధ్య మాదిరిగా సౌభ్రాతృత్వంతో మెలగాలని రాష్ట్ర ప్రజలను కోరారు. కేరళం రాజధాని తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ 42వ వార్షిక స్నాతకోత్సవం ఈరోజు జరిగింది. ఈ ఉత్సవంలో 130 మంది సీనియర్ రెసిడెంట్లు, విద్యార్థులు డిగ్రీలు, డిప్లొమాలు అందుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ధి స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సీబీఐ ఈరోజు అరెస్టు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చేవారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:40 వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో కొత్త బీర రకం అర్కాప్రసన్ సాగులో అనుభవాలు. కృష్ణా జిల్లా మోపుదేవి మండలం కోసూరివారిపాలెం రైతు పారిశ్రామికవేత్త శ్రీ వై వెంకటేశ్వరరావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ నన్నం మధు.
1: రైతు సోదరులకి నమస్కారం. ఈరోజు మనతో ఆదర్శ రైతు శ్రీ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వీరు ఆర్కా ప్రసన్న అని ఒక బీర రకం సాగు చేస్తూ మంచి దిగుబడులు తీసుకుంటున్నారని చెప్తున్నారు. వారి అనుభవాలు ఏందో విందాం ఈరోజు. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి.
2: నమస్తే అండి.
1: సార్, అసలు మొదటిగా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదువుకున్నారు, ఎప్పటి నుంచి మీరు ఈ సాగు చేస్తూ ఉన్నారు, ఒకసారి ఆ వివరాలు చెప్పండి.
2: నా పేరు ఎక్కడి వెంకటేశ్వరరావు అండి. కోసూరివారిపాలెం మోపుదేవి మండలం కృష్ణా జిల్లా నుంచి వచ్చామండి. గత 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నామండి. అప్పట్లో మేము ఏంటంటే రైతు వారిగా బీర విత్తనాలు సేకరించి లోకల్గా తీసుకునేవాళ్ళం. అది ఆశించినంత దిగుబడి వచ్చేది కాదండి. తర్వాత ఆచార్య ఎన్జి రంగ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల వారు ఆర్కే ప్రసన్న అనే బీర విత్తనం ఇచ్చినారు. 2022-23లో ఇచ్చారండి నాకు. ఒక పావు ఎకరంలో ఆర్కే ప్రసన్న అనే బీర విత్తనం సాగు చేశాను. తర్వాత ఇంకొక పావు ఎకరంలో లోకల్గా దొరికే రైతువారి పద్ధతిలో జైపూర్ లాంగ్ వెరైటీ కానీ తీసుకుని పక్క పక్కనే సాగు చేసేవాడినండి. దానికి దీనికి కొంచెం డిఫరెన్స్గా ఉండేది.
1: వెంకటేశ్వరరావు గారు, మనం ఈ వివరాల్లో ఇంకా వెళ్లే ముందు ఈ రకం లక్షణాలు ఏంటి, దీనిలో ఉన్న లాభాలు ఏంటి చూసే ముందు, మీరు ఎక్కువ బీరే సాగు చేస్తున్నారా, ఇంకా ఇతరత్ర వ్యవసాయ కార్యక్రమాలు ఇతర సాగు కూడా చేస్తుంటే ఆ వివరాలు ఒకసారి చెప్పండి.
2: టమోటో, బెండ, వంగ, పచ్చిమిర్చి, అరటి సాగు చేస్తున్నానండి. అందుట్లో పాటు వరి కూడా, మినుము కూడా సాగు చేస్తున్నామండి. 14 ఎకరాలు ఉందండి మాకు వ్యవసాయం ఏదన్నా కానీ. వరికి ఒక 8 ఎకరాలు ఉందండి. ఒక 5 నుంచి 6 ఎకరాల వరకు హార్టికల్చర్ చేస్తున్నామండి.
1: హార్టికల్చర్ ఏ ఏ పంటలు ప్రధానంగా చేస్తున్నారండి?
2: కర్పూర అరటి అని
1: ప్రత్యేక రకం చెప్పారు కదా, ఆర్కా ప్రసన్న అని. మొదటగా మీకు ఎవరు అందించారు, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు మీరు ఈ హైబ్రిడ్ బీర నుంచి దీని వైపు మళ్ళాలని ఎందుకు అనుకున్నారు, మీకు ఎవరు సహాయం చేశారు?
2: 2022-23లో మాకు కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల వారు మాకు తగిన సూచనలు సలహాలు ఇచ్చి విత్తనాన్ని గురించి చెప్పి సాగు పద్ధతులు కూడా తెలియపరిచారండి. దానికి ఆ విత్తనాలు తీసుకుని అనుభవాలు చెప్పి మాకు అలా ఇలా చేయాలి అలా చేయాలని చెప్పిన సూచనలు బట్టి నేను సాగు చేయడం జరిగిందండి.
1: వెంకటేశ్వరరావు గారు, ఆ విత్తనానికి ఈ విత్తనానికి మీరు ఏం తేడా గమనించారు, ఫిజికల్గా భౌతికంగా?
2: ఇప్పుడు ఆర్కే ప్రసన్న విత్తనం అనేది కాయలు బారుగా, పొడవుగా, లావుగా, పచ్చగా, కండ ఎక్కువ ఉండే, తోలు పలసగా ఉంటుంది, చాలా మృదువుగా బాగుంటుందండి. మార్కెట్లో పెట్టినా కూడా చాలా తొందరగా తీసుకువెళ్తారు, బాగుంటుందండి. అయితే రైతు వారి పద్ధతులు ఏంటంటే కాయ కొరసగా ఉండి కలర్ కూడా ఒక రకమైన పచ్చదనం ఉండదండి, అంతగా కనిపించేది కాదు. దీనికన్నా దానికి దీనికి ఒక 5 రూపాయల డిఫరెన్స్లో మార్కెటింగ్ జరిగేదండి.
1: అయితే వినియోగదారులుగా గుర్తుపట్టాలంటే మామూలు బీరకి, ఆర్కా ప్రసన్న బీరకి మార్కెట్లో ఎలా గుర్తుపట్టచ్చు అంటే,
2: ఈ ఆర్కే ప్రసన్న వెరైటీ అనేది బారుగా ఉంటుందండి, పొడవు ఎక్కువగా ఉంటుంది. మామూలుగా రైతువారి అనేసరికేమో పొడవు తక్కువగా ఉంటుందండి, బాగుంటుందండి, పచ్చదనంగా ఉండి బాగుంటుందండి వెరైటీ.
1: అయితే వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు మనం సాగు పద్ధతుల గురించి చూస్తే సేమ్ ఆ పాత రకం బీరకి ఎలాంటి సాగు పద్ధతులు ఉన్నాయి, ఇది కూడా అలాగే చేశారా, దీనికి ఏమైనా ప్రత్యేక పద్ధతులు మీకు శాస్త్రవేత్తలు చెప్పారు?
2: వీళ్ళకి మామూలుగా ఏంటంటే కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల వారు ఏం చెప్పారంటే మామూలుగా దానికి ఎక్కువగా పెట్టుబడి లేకోకుండా సేంద్రియ వ్యవసాయం లాగా జిగురట్లు కానీ ఎల్లిస్టిక్కి ప్యాడ్స్ ఉంటాయి కదా, అవి సేంద్రియ ఎరువు అలాంటివి వేసుకుని కొంచెం పైపాటుగా విత్తన శుద్ధి కూడా చేసామండి దాంతో.
1: వెంకటేశ్వర గారు, ఇప్పుడు దశల వారీగా వెళ్దాం, మీకు గుర్తున్నంత వరకు చెప్పండి. ఫస్ట్ విత్తనం తీసుకున్న తర్వాత మనం సాధారణంగా దాని ట్రీట్మెంట్ చేయాలంటారు.
2: అవునండి.
1: అది ఎలా చేసుకోవాలన్నారు?
2: కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవడానికి ఇమిడాక్లోపిడ్ 5 మిల్లీలీటర్లు అండి. తర్వాత మ్యాంకో జబ్బు 5 గ్రాములు అండి. ఆ 2 కాకుండా లేకపోతే టైకోడర్మా విరిడితో కానీ 20 గ్రాములు విత్తన శుద్ధి చేయించుకోవచ్చండి.
1: దీనికి ఒక మొక్కకి గ్యాప్ ఏమైనా చెప్పారు?
2: మొక్కకి మొక్కకి మధ్య 0.75 మీటర్లు అండి.
1: 4 మీటర్
2: తర్వాత ఏంటంటే వరుసకు మధ్యలో 2.5 మీటర్లు అండి. 2.5 మీటర్లు బోదుల మధ్యలో దూరం పెట్టుకుని సాగు చేసేవాళ్ళం అండి.
1: ఇది పాకించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు?
2: పాకించడానికి అంటే మామూలుగా పర్మనెంట్ ఫెండల్స్ ఏమి వేయలేదు మే సార్. చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, కంప ఉంటుంది కదా, చచ్చిపోయిన బీర కంప కానీ వంగ కంప కానీ అలాంటి కంప మీద ఎక్కించుకునే వాళ్ళం అండి. కొంత నేల మీద ఎక్కడన్నా మొక్కలు లేని చోట సెమీ పర్మనెంట్ ఫెండల్స్ అని వెదురు బొంగులు తీసుకొచ్చి పాతి దాని మీద పైకి పాకించడం జరుగుతుందండి. తక్కువ ఖర్చుతోనే బాగానే ఉంటుంది.
1: ఎరువు ఏమి ఇచ్చారండి దీనికి?
2: దీనికి ఎరువులు యూరియా అండి, ఒక 40 కిలోలు యూరియా, ఒక 40 కిలోలు ఎస్ఎస్ సూపర్ ఫాస్ఫేట్, ఒక 20 కిలోలు పొటాస్ ఇచ్చామండి. సుమారుగా 4 సార్లు 15 రోజులకి 3 సార్లు చొప్పున ఇచ్చామండి.
1: అయితే అండి, దీనికి ఏమన్నా పురుగులు చీడపీడలు వచ్చే అవకాశం ఉంది?
2: చీడపీరుగులు వచ్చే అవకాశం తక్కువగానే ఉందండి. ఇతను శుద్ధి చేశాం కాబట్టి దానికి కొంచెం కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు ఇలా ఇతను శుద్ధి చేసుకుంటే అంత బాగుంటుందండి, ఖర్చు తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుందని చెప్పారు. అలాగే వాళ్ళ సూచనలు పాటించి పైపాటుగా ఎల్లో స్టిక్కి ప్యాడ్స్ పెట్టుకునే వాళ్ళము, తెల్లదోమకి పురుక్కేమో బ్లూ వాటర్లో అట్లా పెట్టుకునే వాళ్ళం అండి. కొంత ఖర్చు తగ్గేది. తర్వాత ఏమైందంటే అవసరాన్ని బట్టి కెమికల్స్ వాడేవాళ్ళం అండి, క్లోరోపైరిపాస్ లాంటిది, దైతన్ లాంటిది, అలాంటి చేసేవాళ్ళం అండి.
1: బీరలో లేబర్ ఖర్చు ఏమైనా ఉంటుందండి? అవసరం ఏమైనా ఉంటుందా?
2: లేబర్ ఖర్చు అంటే మనకు తక్కువగానే ఉంటుందండి. అంటే చెట్లు మీద పాకిస్తున్నాం కదా, కింద చెత్త అనేది తక్కువగా ఉంటుందండి, కలుపు నివారణ తక్కువగానే ఉంటుంది.
1: అయితే ఇది ఎంతకాలం పంట అండి? మనం విత్తనం నాటిన రోజు నుంచి మనం మొదటి పంట కాయ తీసుకునేంత వరకు ఎంతకాలం అన్నారు?
2: 90 నుంచి 110 రోజులు ఉంటుందండి ఇది అరకే ప్రసన్న బీర వెరైటీ అనేది. తర్వాత రైతువారి అనేసరికి 80 నుంచి 90 రోజులు ఉంటుందండి.
1: అయితే వెంకటేశ్వరరావు గారు, మనం రైతుకి ఎప్పుడు సమస్య ఏంటంటే పండిస్తారు కానీ మార్కెటింగ్ చేసుకునే విధం రైతు సోదరులకు తెలియడం లేదు. ఎందుకంటే ఎక్కడ మనకు మంచి డిమాండ్ ఉంది అది తెలుసుకోవాలి, ఎక్కడ మనకు మంచి గిట్టుబాటు ధర ఉంది అది తెలుసుకోవాలి, అక్కడికి మనం మంచి ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని మన పంట పాడవకుండా అక్కడికి చేరవేసి మనం మంచి రాబడి తీసుకోవాలి. మీరు ఎలా చేస్తున్నారు ఈ పంటని?
2: మేము అనేసరికి మాకు లోకల్గా మచిలీపట్నం రైతు బజార్ ఉందండి, చల్లపల్లి రైతు బజార్ ఉంది. ఆ రైతు బజార్లకి డైలీ మా ఊరి నుంచి ఒక వ్యాన్ వస్తుందండి, ఆ వ్యాన్లో తీసుకొచ్చి మేము నేరుగా స్వయంగానే రైతు బజార్లో అమ్ముకునేవాళ్ళం అండి.
1: మరి ఎక్కువ పంట
2: వస్తే ఏమైందంటే కొట్ల వాళ్ళు ఉంటారు కదండి,

0: రూపాయి 2 రూపాయల మార్జిన్కి మనకు అవసరమైతే డిమాండ్ ఉన్నప్పుడు అసలు రేట్కి తీసుకునేవాళ్ళు అండి. కాయలు ఆర్కే ప్రసన్న వెరైటీ కేవీకే వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆ ఇత్తనం బాగుందండి, ఆ ఇత్తనం మామూలుగానే రేటుకి తీసుకునేవాళ్ళు అండి.
1: మీ దగ్గర మీరు ఒక్కరే చేస్తున్నారండి, మిమ్మల్ని చూసి మిగతా రైతులు కూడా ఎవరైనా చేస్తున్నారా?
0: మమ్మల్ని చూసి కొత్తగా ఇద్దరు ముగ్గురు చేశారండి, బాగానే ఉంది వెరైటీ కూడా అని చెప్పారండి.
1: వెంకటేశ్వర గారు, ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఈ బీర సాగులో మీకు ఎదురైన కష్ట నష్టాలు ఏంటి? మీరు ఇతర బీర కూడా చేశారు కదా, మన ట్రెడిషనల్ వెరైటీ అయితే హైబ్రిడ్ అది చేశారు, దానికి దీనికి మీరు గమనించిన వ్యత్యాసం ఏంటి, ఇందులో ఏమైనా కష్ట నష్టాలు ఉన్నాయా?
0: రెండు వెరైటీల్లోనూ కష్ట నష్టాలు ఉన్నాయండి. ఆర్కే ప్రసన్న వెరైటీ అనేది దిగుబడి బాగా వస్తుందండి, కాయ బాగుంటుంది, దీనిలోనే దిగుబడి తక్కువగా వస్తుంది. ఇది ఎకరానికి వచ్చేసరికి ఆర్కే ప్రసన్న వెరైటీ అనేది 10 టన్నులు వచ్చే అవకాశం ఉందండి. ఇది లోకల్ వెరైటీ జైపూర్ లాంగ్ వెరైటీ కానీ హైబ్రిడ్ రకాలు కానీ కొంచెం దిగుబడి తక్కువగా 7.5 టన్నులే వస్తుంది. దానికి కొంచెం ఎక్కువగా కూడా మందులు కానీ కానీ పిచిగా చేయాల్సి వస్తుంది, దీనికి కొంచెం ఖర్చు తక్కువగా అవుతుందండి.
1: నీటి తడులు ఎలా ఇచ్చారు?
0: నీటి తడులు దీనికి దానికి ఒకేలాగా ఇచ్చామండి. మామూలుగా ఏంటంటే చాలా మధ్య ఉంటే వాటర్ పంపించే వాళ్ళం అండి, డ్రిప్ సిస్టమ్ కాకుండా మామూలుగానే పెట్టి చాలా అమ్మంటే నీళ్లు పెట్టుకునే వాళ్ళం అండి, బోర్ వాటర్.
1: వెంకటేశ్వర గారు, మీకు ఈ ప్రయాణంలో అంటే కొత్త రకం మీకు అంత అలవాటు లేని రకం కాబట్టి మీకు శాస్త్రవేత్తల సహకారం కానీ లేకుంటే ప్రభుత్వ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి కానీ ఎటువంటి సహకారం అందిందంటారు?
0: మాకు లోకల్గా ఆర్కే ప్రసన్న విత్తనం అనేది బాగానే ఇచ్చారండి, ఫ్రీగానే ఇచ్చారు. తర్వాత ఏమైందంటే ఈ ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ కానీ ట్రైకోడెర్మావిరిడీ కానీ అవి కూడా కొద్ది కొద్దిగా ముందు మనకు ఎలా చేయాలనేది అవగాహన కల్పించి చూపించారండి, దాన్ని చూసుకుని మనం బయట తెచ్చుకుని వాడుకుంటున్నామండి, అలాగే ఇప్పుడు కూడా పాటిస్తున్నామండి.
1: మీరు శిక్షణ కార్యక్రమాలు ఏమైనా పాల్గొన్నారా?
0: శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నాను సార్, అప్పుడప్పుడు వెళ్తా ఉంటాను. మిర్చి సాగు కానీ టమోటా కానీ ఇలా కూరగాయల సాగు మీద కూడా శిక్షణ ఇచ్చారండి, మా విలేజ్కి వచ్చి శిక్షణ ఇస్తూ ఉంటారండి. దానికి మామూలుగా వాళ్ళు చెప్పిన విధానంగా పాటిస్తే మన ఖర్చు చాలా తక్కువగా ఉంటుందండి.
1: మీరు ఇతర రైతు సోదరులు కూడా చెప్తూ ఉంటారా ఇవి పాటించండి శాస్త్రవేత్తలు చెప్తున్నాం?
0: కొంతమంది ఉపయోగిస్తున్నారండి, ఇంకా కొంతమంది అలవాటు పడలేదండి, చెప్పిన వాళ్ళు మనం చెప్పిన సలహాలను చూసి కొంతవరకు ఖర్చు తగ్గిందనే మాట కూడా అంటున్నారు సార్.
1: మనకు లాభాలు కనబడితే తప్పనిసరిగా రైతు సోదరులు ఫాలో అవుతారు,
0: మారుతారు.
1: లాభం ఉందనుకుంటే తప్పనిసరిగా మిమ్మల్ని చూసి పక్క రైతు సోదరులు కూడా చేసుకునే దానికి అవకాశం ఉందండి.
0: అవును.
1: అయితే మీరు ఇంతకుముందు చెప్తూ ఇవే కాకుండా మిగతా హార్టికల్చర్ ఉద్యాన పంటలు కూడా చేస్తున్నా అన్నారు, వాటి యొక్క సాగు ఎలా ఉంది, అందులో ఎలా రాబడి తీసుకుంటున్నారు?
0: మిర్చి సాగు చేసామండి ఈ సంవత్సరం, రేటు కూడా పర్లేదండి, బాగానే ఉంది. కేవీకే వాళ్ళు సలహాలు సూచనలు పెట్టి వాళ్ళు ఎలా చేయాలంటే అలా మందులు వాడకం కానీ ఎరువులు మోతాదు వేయటం కానీ తగిన సూచనలను సలహాలను బట్టి మనం ప్రాక్టికల్ చేయడం జరుగుతుందండి.
1: వెంకటేశ్వర గారు, మీరు ఇన్ని డిఫరెంట్ వెరైటీస్ చేస్తున్నారు కదా, అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది, ఎందుకంటే మీరు కన్సిడరబుల్ గా పెద్ద రైతుగానే ఉన్నారు, మీరు ఈ ఉద్యాన పంటలు కానీ వరి కానీ వేస్తారు, ఎటువంటి వ్యవసాయ యంత్రాలు మీరు కలిగి ఉన్నారు, ఏ యంత్రాలతో మీరు పనిచేస్తూ ఉంటారు, అంటే రైతు సోదరులు ఎంత యాంత్రీకరణతో పనిచేస్తున్నారు, ఏ యంత్రాలు? లేబర్ తగ్గుతుంటేనే మనకు యంత్రాలు ఉపయోగం లేరు కాబట్టి మనం యంత్రాలు వాడాల్సి వస్తుంది. సో యంత్రాలు యొక్క ఉపయోగం ఎక్కువ పెంచుకున్నట్లయితే మనకు లేబర్ అవసరం కూడా లేకుండా పోతుంది. ఆ విధంగా మీరు ఎటువంటి యంత్రాలు వాడుతూ ఉన్నారు?
0: ఇప్పుడు మామూలుగా అంటే హార్టికల్చర్ క్రాప్లు అంటే కలుపు నియంత్రణ కోసం పవర్ వేడర్ అని వచ్చిందండి, ఆ పవర్ వేడర్తో ట్రిల్లింగ్ చేసుకుంటేనండి మనకి చక్కగా పనిచేస్తుందండి, కలుపుకి కొంచెం లేబర్ ఖర్చు తగ్గుతుంది, ఎకరానికి 2 నుంచి 3 లీటర్ల పెట్రోల్తోనే మొత్తం కలుపు నియంత్రించుకోవచ్చండి, అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా వరిలో అయితేనే మాత్రం మిషన్స్ వచ్చినాయి కదండి, హార్వెస్టర్లు వచ్చేసి మామూలుగా డైరెక్ట్ గానే గొడ్లు బయటకు వచ్చి ట్రాక్టర్లతో దమ్ము చేయించి బ్లాక్ మినుములు విత్తనాలు చల్లుకుంటున్నామండి, అది కొంచెం బాగా లాభదాయకంగా ఉందండి.
1: వెంకటేశ్వర గారు, మీకు ఏమైనా పాడి ఉందా అండి?
0: ఉందండి, గేదెలు ఉన్నాయండి.
1: పాడి ఎలా మీకు వ్యవసాయం ఉపయోగపడుతుంది?
0: పాడి మనకి పొలాల్లో వచ్చిన పచ్చమేత కానీ వరిగడ్డి కానీ అలా వేసుకుంటున్నామండి, దాని నుంచి పాలు దిగుబడి మనకు బాగానే వస్తుందండి.
1: అయితే మీరు వరి కూడా సాగు చేశాను అంటున్నారు కదా, ఈ సంవత్సరం ఏ రకం వేశారండి?
0: MTU 1061 రకం వేసామండి, దిగుబడి బాగానే వచ్చిందండి.
1: ఇంత దిగుబడులు తీసుకుంటున్నారు కదా, మీరు ఎప్పుడైనా ప్రభుత్వం నుంచి కానీ యూనివర్సిటీ నుంచి కానీ ప్రశంసా పత్రాలు కానీ ఎటువంటి రికగ్నిషన్ అందింది మీకు?
0: శాస్త్రజ్ఞులు మన ఫోన్ నెంబర్ తీసుకున్నారు, కృషి
1: ఆదర్శ రైతుగా ఎప్పుడైనా గుర్తించడం జరిగింది?
0: ఆదర్శ రైతుగా నేను వ్యవసాయం చేశానండి, బాగానే గుర్తించారు సార్.
1: అయితే వెంకటేశ్వర గారు, రైతు సోదరులు సహజంగా చెప్పేది ఏంటంటే ఎంత కష్టపడినా వ్యవసాయం అనేది లాభదాయకంగా ఉండడం లేదు, కష్టపడుతుంటాం కానీ అంటే మిగతా ఉద్యోగాల్లో వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి కానీ వ్యవసాయంలో కేవలం మన కష్టమే తప్ప

0: లేబర్ కంపల్సరీ కావాలి కాబట్టి ఇలాంటి విషయంలో సేంద్రీయ వ్యవసాయం వాడితే కీటకనాశిని కానీ తర్వాత తెగులు పెడత కానీ తగ్గుతుందండి. అయితే కెమికల్స్ కానీ ఎరువులు కానీ వేస్తే ఎక్కువగా తెగులు వచ్చే అవకాశం ఉంటుంది, తొందరగా పంట డ్యామేజ్ అయిపోతుంది. అదే సేంద్రీయ వ్యవసాయం చేస్తేనే ఎక్కువ రోజులకు నిలబడి పంట దిగుబడి వస్తుందండి, ఎక్కువ రోజులు నిలబడి కాస్తాయండి.
1: కూరగాయలకు కూడా ఈ పురుగు మందులు ఉండవు కాబట్టి తీసుకున్న వాళ్ళకి కూడా ఆరోగ్యం,
0: మనుషులు కూడా మనం తీసుకున్న వాళ్ళకి కూడా ఆరోగ్యం చాలా బాగా ఉంటుందండి.
1: వెంకటేశ్వర గారు, భవిష్యత్తులో మీరు ఏమేమి సాగు చేపట్టాలనుకుంటున్నారు, ఇంకా ఏమన్నా పెంచి వేరే కొత్త రకాలు కూడా ఏమన్నా ట్రై చేద్దాం అనుకుంటున్నారు, ఎలా చేద్దాం అనుకుంటున్నారు భవిష్యత్తులో?
0: భవిష్యత్తులో కూడా కృషి విజ్ఞాన కేంద్రం వారు ఘంటసాల వారు అండి, వాళ్ళు కొత్తగా ఇంకా వంగ కానీ టమోటా కానీ మిర్చి కానీ ఇలాంటి రకాలు ఉన్నాయి, సాగు చేయడానికి కూడా ఇతనం ఇస్తామని చెప్పి చెప్తున్నారు, కొంతమందికి ఆల్రెడీ ఇచ్చారండి.
1: ఇంతకీ మీరు ఈ ఆర్కా ప్రసన్న వెరైటీ రుచి ఎలా ఉంటుందో చెప్పలేదు.
0: ఆర్కే ప్రసన్న వెరైటీ అంటే కండ ఉంటుందండి, కూర కూడా మంచి టేస్ట్గా ఉంటుంది, చేదు అనేది ఉండదండి కాయ అనేది. రైతు వారీగా జైపూర్ రకం కానీ హైబ్రిడ్ వెరైటీలు కానీ అందుట్లనేది కొంచెం చేదు కాయలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వెరైటీలు అసలు చేదు అనేది రాదండి, నెంబర్ వన్ వెరైటీ బాగుంటుందండి ఇది.
1: వెంకటేశ్వర గారు ధన్యవాదాలండి, ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి రైతు సోదరులతో ముచ్చటిస్తూ మీరు సాగు చేస్తున్నటువంటి ఆర్కా ప్రసన్న వెరైటీ గురించి వివరాలు తెలియజేశారు, మీ అనుభవాలు రైతు సోదరులతో పంచుకున్నారు, మీకు మరొకసారి ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్.
2: కొత్త బీర రకం అర్కా ప్రసన్న సాగులో అనుభవాలు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కోసూరివారిపాలెం రైతు పారిశ్రామికవేత్త శ్రీ వై వెంకటేశ్వరరావు గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు. పంపుసెట్ల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
1: వర్షాభావ పరిస్థితుల వల్ల నీటి తడులకు

0: కోసం భూగర్భ జలాలపై ఆధారపడుతూ ఉన్నాం. భూగర్భ జలాన్ని పైకి తోడేందుకు బోరుబావుల్లో నీటిలో మునిగి ఉండే సబ్ మెర్సిబుల్ పంపులు వాడతారు. కాబట్టి మోటార్ కేబుళ్లు నాణ్యమైనవిగా ఉండాలి. ఈ పంపుల్ని నీటి గుంతలు, ఈత కొలనుల్లో వాడకూడదు. వాడితే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. మోటార్ని పంపుకు జత చేసినప్పుడు లోపలికి గాలి చేరకుండా మోటారు కొంత భాగాన్ని నీటితో నింపాలి. పంపు భూమికి తాకకుండా 3 మీటర్ల పైన ఉండాలి. మోటారు విద్యుత్తు కేబుళ్లను పంపుకు అనుసంధానించి క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఇక పంపు సెట్ల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని మనం చూస్తే, బేరింగుల్ని నెలకోసారి పరిశీలించాలి. 3 నెలలకి ఒకసారి లుబ్రికెంట్స్ తీసేసి బేరింగుల్ని కిరోసిన్తో బాగా కడగాలి. పంపు తయారీదారులు సూచించిన లుబ్రికెంట్స్తో తిరిగి నింపాలి. బేరింగులు అరిగిపోతే మార్చుకోవాలి. ప్రతి 6 నెలలకి ఒకసారి గ్లాండ్ ప్యాకింగ్లను మార్చాలి. పంపుతో మోటారు లేదా ఇంజను అలైన్మెంట్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. ఏడాదికి ఒకసారి యూనిట్ మొత్తం తనిఖీ చేసుకోవాలి. పంపులని పనిచేయించడానికి బోల్ట్లు బాగా బిగించి ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఏదైనా శబ్దం వచ్చినప్పుడు మోటార్ని ఆపి దానికి గల కారణాన్ని కనుక్కోవాలి. పంపు నడిపే ముందు పంపు, సక్షన్ పైపు నీటితో నింపి గాలి లేకుండా చూసుకోవాలి. మోటారు నడిచే ముందు డెలివరీ వాల్వ్ మూసి మోటారు నడపటం ప్రారంభమయ్యాక నెమ్మదిగా తెరవాలి. స్టార్టర్ అడ్జస్ట్మెంట్ను ముట్టుకోవద్దు. ఫ్యూజ్ వైర్ గేర్ని మార్చొద్దు. నీరు లేకుండా పంపుని నడపకూడదు. గ్లాండ్ ప్యాకింగ్ను మరీ గట్టిగా బిగించకూడదు. గ్లాండ్ నుంచి నీటి బొట్లు పడడం ఒక రకంగా మంచిదే. దానివల్ల మెకానికల్ ఫ్రిక్షన్ తగ్గి ప్యాకింగ్ ఎక్కువ కాలం మన్నుతుంది. వోల్టేజీ 400 లేదా 380కి తగ్గితే విద్యుత్ శాఖ అధికారులతో సంప్రదించి సరిగా వచ్చేలా చూసుకోవాలి. 3 ఫేజుల్లో విద్యుత్ సరఫరా అవుతుంది లేని తనిఖీ చేసుకుంటూ ఉండాలి. ఇక తరచుగా పంపు సెట్లలో వచ్చే సమస్యల విషయానికి వచ్చినట్లయితే, గాలి గనక పోతూ ఉంటే సక్షన్ జాయింట్స్లో ఖాళీలున్నాయేమో మనం తనిఖీ చేసుకుంటూ ఉండాలి. తక్కువ వేగంతో నీరు వస్తే వేగాన్ని తనిఖీ చేసి పుల్లీని మార్చుకోవాలి. నీరు పోయకపోవటం లేదా తక్కువ నీరు వస్తుంటే కేసింగ్, సక్షన్ పైపు నిండకపోవచ్చు. కాబట్టి నీటితో నింపుకోవాలి. దీన్నే ప్రైమింగ్ అంటారు. నీటిలో మునిగి ఉండే సబ్మెర్సిబుల్ పంపులకి ప్రైమింగ్ అవసరం లేదు. సక్షన్ లిఫ్ట్ చాలా ఎక్కువ ఉంటే సక్షన్ గొట్టం సైజు లేదా పడవును లేదా రెండింటిని మార్చుకోవాలి. డిశ్చార్జ్ హెడ్ చాలా ఎత్తుగా ఉంటే హెడ్ మొత్తం ఫ్రిక్షన్ మూలంగా కలిగే నష్టాన్ని పరిశీలించాలి. గొట్టం సైజు పంపుని మార్చుకోవాలి. ఇంపెల్లర్ లేదా సక్షన్ లైను లేదా ఫుట్ వాల్వ్ మూసుకుపోతే తనిఖీ చేసి శుభ్రపరచుకోవాలి. డెలివరీ వాల్వ్ పూర్తిగా తెరుచుకోకపోతే తనిఖీ చేసి సరిచేయాలి. ఫుట్ వాల్వ్ చాలా చిన్నదైతే దాన్ని మార్చి తగిన స్ట్రైనర్ వాడుకోవాలి. పంపు మరోవైపు తిరుగుతుంటే ఫేజ్ను సరిచేసి సరిగా తిరిగేలాగా చూసుకోవాలి. సక్షన్లో గాలి చేరితే సక్షన్ లేఅవుట్ తనిఖీ చేసి హెచ్చుతగ్గుల్ని సరిచేయాలి. ఫుట్ వాల్వ్ లేదా సక్షన్ పైపు బాగా నీటిలో మునిగి ఉండేలా చూసుకోవాలి. లేనట్లయితే సక్షన్ పైపులోకి గాలి చేరి పంపు సామర్థ్యం తగ్గిపోతుంది. ఇంపెల్లర్ అరిగినా దెబ్బతిన్నా మార్చుకోవాలి. ఆయిల్ లూబ్రికెంట్తో పనిచేసే పంప్ అయితే ఇంపెల్లర్ బేరింగ్కి అప్పుడప్పుడు ఆయిల్ వేస్తూ ఉండాలి. పంపు కొంతసేపు పనిచేసి ఆగిపోవడానికి కారణం సక్షన్లో నుంచి నీరు కారడం. దీనివల్ల జాయింట్లను చూసి బిగించుకోవాలి. కారుతున్న పైపును మార్చుకోవాలి. తగినంత ఒత్తిడి అంటే ప్రెషర్ లేకపోవడానికి కారణం వేగం తక్కువగా ఉండడం. వేగాన్ని తనిఖీ చేసి పుల్లీని మార్చాలి. డైరెక్ట్ కపుల్డ్ పంపు సెట్ అయితే సప్లైదారులతో సంప్రదించాలి. సబ్మెర్సిబుల్ పంపులు నీటిలో మునిగి పనిచేస్తాయి. వీటికి వాడే విద్యుత్ వైర్లు రక్షణ పొరలు కలిగి నాణ్యమైనవిగా ఉండాలి. లేనట్లయితే ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. సబ్మెర్సిబుల్ పంపులో డిస్టిల్డ్ వాటర్ పోయకూడదు. నీరు లేకుండా మోటార్ని నడపకూడదు. మోటార్ వైర్లు గట్టిగా లాగకూడదు. పంపు మోటారుకు ఎలాంటి గ్యాస్కెట్స్ ఉంచకూడదు. పంపు భాగాల్ని శుభ్రం చేయడానికి ఎలాంటి షాంపూలు, డిటర్జెంట్లు వాడకూడదు. ఇలాంటి జాగ్రత్తలన్నీ గనక తీసుకున్నట్లయితే పంపు సెట్లను ఎక్కువ కాలం పాటు సమర్థంగా వినియోగించుకోవచ్చు. పంపు సెట్ల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీరింతవరకు విన్నారు.
1: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈశ్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశ

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా దాసరి నారాయణరావు సాహిత్యంలో బొబ్బిలిపులి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: కార్యక్రమంలో తరువాత రావణుడే రాముడైతే ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన సి నారాయణరెడ్డి.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా, ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.
2: పూజా చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట వింటారు. గీతరచన దాశరథి.

స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23 స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23 జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరంతరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
2: కార్యక్రమంలో చివరిగా సుఖదుఖాలు, ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట, గీత రచన దేవులపల్లి.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో వింటారు. ఆకాశవాణి.
1: ప్రియమైన శ్రోతలకు నమస్కారం. భారతీయ ప్రసార చరిత్రలో ఒక మహత్తర మైలురాయిని స్మరించుకుంటున్నాం. అదే ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే లక్ష్యంతో కోట్లాది మంది భారతీయుల గుండెల్లో స్థానం సంపాదించిన ఆకాశవాణి కేవలం ఒక రేడియో సంస్థ మాత్రమే కాదు, మన దేశపు సాంస్కృతిక స్వర రాగం. 1936 జూన్ 8 ఆల్ ఇండియా రేడియోగా ప్రారంభమైన ఈ సంస్థ నాటి నుంచి నేటి వరకు కోట్లాది మంది భారతీయుల మనసుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కవులు, రచయితలు, గాయకులకు ఆకాశవాణి ఒక గొప్ప వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లాకు చెందిన ప్రముఖ కవి, విశ్రాంత జాయింట్ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ అన్నపరెడ్డి వీరారెడ్డి గారితో 90 సంవత్సరాల ఆకాశవాణి అనుభవాలను తెలుసుకుందాం. నమస్కారం వీరారెడ్డి గారు.
2: నమస్కారం శివరావు గారు.
1: ముఖ్యంగా మీరు ఇప్పుడు 75 సంవత్సరాల వయసులో ఉన్నారు, మీ జీవితంలో ఆకాశవాణి ప్రవేశించిన తొలి సందర్భం మీకు ఏదైనా గుర్తుందంటారా?
2: అవును, ఆల్ ఇండియా రేడియో అంటే ఆకాశవాణికి 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆకాశవాణి శ్రోతలందరికీ ముందుగా శుభాభినందనలు. ఆకాశవాణిలో నా తొలి అనుభవం విషయానికి వస్తే, నేను హై స్కూల్లో చదువుకునే రోజుల్లో అంటే 1962-64 ప్రాంతంలో మా వేములకోట గ్రామంలో పంచాయతీ రేడియో ఉండేది. గ్రామం మధ్యలో రామాలయం ఎదురుగా కీర్తిశేషుల పల్లె సుబ్బయ్య గారి మేడలో పంచాయతీ కార్యాలయం, దాంట్లో ఒక రూమ్లో గ్రంథాలయం, మరొక రూమ్లో రేడియో ఉండేది. ఆ మేడపై గదులు మేము చదువుకునేవాళ్లం. అందువల్ల మా స్కూల్ హెడ్ మాస్టర్ రాయపల్లి సుబ్బరామయ్య గారు పంచాయతీ రేడియోను ఉదయం సాయంత్రం పెట్టే బాధ్యతను మాకు అప్పగించారు. ఉదయం 7 గంటలకు, సాయంత్రం 6 గంటలకు రేడియో పెట్టేవాళ్లం. దాని బయటి వైపుకు ఒక లౌడ్ స్పీకర్ ఉండేది, చుట్టుప్రక్కల వాళ్ళందరూ పెద్దగా వినిపించేది. సాయంత్రం అయితే రైతులు పనులు ముగించుకొని రామాలయం అరుగు మీద సేద తీరుతుండేవాళ్లు. రేడియోలో వచ్చే వ్యవసాయదారుల కార్యక్రమాలు, సినిమా పాటలు, ముఖ్యంగా ప్రాంతీయ జాతీయ వార్తలు ఆసక్తికరంగా వినేవాళ్లు.
1: అప్పట్లో
2: ఆ రోజుల్లో గ్రామ రెడ్డి, కరణం, హెడ్ మాస్టరు మొదలగు పెద్దవాళ్ల ఇళ్లలో మాత్రమే రేడియోలు ఉండేవి. సాధారణమైన వ్యక్తుల ఇళ్లలో రేడియోలు ఉండేవి కాదు. గ్రామంలో ఈ కమ్యూనిటీ రేడియో మీదనే ఎక్కువ మంది ఆధారపడేవాళ్లు.
1: అంటే అప్పట్లో సమాచార వ్యవస్థ అనేది ఒక రేడియో ద్వారా మాత్రమే ఉండేదంటారు.
2: ఉండేది అంతే మరి. ఆ తర్వాత కాలంలో రేడియో వాడకం పెరిగి కుటుంబ వాతావరణానికి చేరింది. రేడియో చుట్టూ కుటుంబం అనే భావన కూడా ఏర్పడింది.
1: అంటే ఒక చిన్న ప్రశ్న
2: చెప్పండి,
1: చిన్ననాటి రోజుల్లో రేడియో చుట్టూ కుటుంబ వాతావరణం ఎలా ఉండేదంటారు? మీకు తెలిసి?
2: నాకు తెలిసి చాలా తక్కువ కుటుంబాల్లోనే రేడియోలు ఉండేవి. ఆ ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా సాయంకాలం పూట కూర్చొని వాళ్ళకి ఇష్టమైనటువంటి సినిమా పాటలు ఇట్లాంటివి

0: వాళ్ళు. అంతేకాకుండా రేడియో లేని చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు కూడా వీళ్ళతో చేరి వింటుండేవాళ్ళు. ఆ తర్వాత ఆదివారాలు వచ్చినట్లయితే ఇంకా ఎక్కువ మంది చేరి ఈ కార్యక్రమాల్ని వింటూ ఉండేవాళ్ళు.
1: నాటకాలు సినిమాలు ఇవన్నీ కూడా వింటూ
0: ఎక్కువగా నాటకాలు సినిమాలు. అందులో ఆ రోజుల్లో ఆదివారం పూట ప్రత్యేకంగా నాటకాలు వచ్చేవి, ప్రత్యేకించి అవి వినేవాళ్ళు బాగా ఎక్కువ మంది.
1: మీరు గత సుమారు 40 ఏళ్లుగా కవితలు పుస్తకాలు రాస్తున్నారు. మొదటిసారిగా మీ స్వరం లేదా కవిత ఆకాశవాణిలో వినిపించిన రోజు గుర్తుందంటారా?
0: నన్ను ఈ ప్రశ్న 40 ఏళ్ల వెనక్కి తీసుకెళ్తుంది. నేను వయోజన విద్యా శాఖలో కృష్ణా జిల్లా గుడివాడలో ప్రాజెక్ట్ అధికారిగా పనిచేస్తున్నప్పుడు, అంటే దాదాపు 1987-90 ప్రాంతంలో విజయవాడ ఆకాశవాణి కేంద్రం ద్వారా యువజన కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. మొదటిసారిగా కృష్ణా జిల్లా వయోజన విద్యా కార్యక్రమాల తీరుతెన్నులపై ప్రసంగించాను. అదే ప్రసంగం నేను మా స్వగ్రామం బొమ్మలాపురంలో ఉండగా ఒకరోజు రాత్రి సమయంలో ప్రసారమైంది. నేను బజార్లో నడుస్తుండగా కొంతమంది అరుగుల మీద కూర్చొని రేడియో వింటున్నారు. అది నా ప్రసంగమే. నువ్వు ఇక్కడ ఉంటే రేడియోలో ఎలా మాట్లాడుతున్నావయ్యా అని నన్ను వాళ్ళు అమాయకంగా ప్రశ్నించారు. అప్పుడు నేను పొందిన అనుభూతి మరువలేనిది. ఆ సంఘటన నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది.
1: ఇంకొక ప్రశ్న
0: చెప్పండి.
1: కవిగా మీ ఆలోచన ప్రపంచంపై ఆకాశవాణి ఎలాంటి ముద్ర వేసిందంటారు?
0: ఇక కవిగా నా ఆలోచన ప్రపంచంపై ఆకాశవాణి ముద్ర అత్యంత కీలకమైందని చెప్పాలి. విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు మా గుడివాడ వయోజన ప్రాజెక్టు ఉన్న గ్రామాల్లో తిరిగి వయోజనుల అభ్యాసకుల కార్యకర్తల అనుభవాలు రికార్డ్ చేసి కొన్ని ఎపిసోడ్లుగా ప్రసారం చేశారు. ఆ సందర్భంగా నేను రాసిన వయోజన ప్రబోధ గీతాలను రోల్ ప్లేస్ అంటే వీధి నాటకాలు రికార్డ్ చేసి ప్రసారం చేశారు. ఇవి ప్రజల్లో అక్షరాస్యతపై, పెద్దల చదువుపై, రాత్రి బళ్లపై ఎంతో ప్రభావం చూపాయని చెప్పాలి. అప్పట్లో వాటిని నేను అక్షర గీతాలు, అక్షర రూపకాలు, అక్షర గాథలు అనేటువంటి పేర్లతో చిన్న చిన్న పుస్తకాలుగా ప్రచురించాను. ఆ తర్వాత వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నూతనాక్షరాస్యుల పఠన సామాగ్రిగా ఎంపిక చేసి ఈ కేంద్రాలకు సరఫరా చేసింది. ఈ విధంగా నా రచనా ప్రవృత్తి వృత్తిపరంగా ఉపయోగపడడానికి దోహదం చేసింది. ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో నేను ఒక వయోజన విద్యా సాహిత్య రచయితగా పేరు తెచ్చుకోవడానికి నాకు కారణమైంది.
1: ఆ కాలంలో ఆకాశవాణి కళాకారులను ఎలా ప్రోత్సహించేది?
0: అవును, ఈ మాట వాస్తవమేను. అయితే ఆకాశవాణిలో ఉన్నటువంటి ఇతర కళాకారుల విషయం నాకు అంతగా పరిచయం లేదు. కానీ మార్కాపురంలో నాగరాజు గారు అనే ఆయన ఆకాశవాణిలో లలిత సంగీతం పాడుతుండేవాళ్లు. మా గురువు గారు రాయపాడు సుబ్రహ్మణ్య గారి దగ్గరికి హార్మోనియం మీద పాట ప్రాక్టీస్ చేసుకోవడానికి వస్తుండేవాళ్లు. ఆయన చూస్తే నాకు ఆకాశవాణిని చూసినంత ఆనందంగా ఉండేది. ఆ తర్వాత రేడియోలో సమస్యపూర్ణ కార్యక్రమాలు మా గురువు గారు పద్యాలు కూడా రాస్తుండేవాళ్లు.
1: అంటే సమస్యపూర్ణ కార్యక్రమానికి మీ గురువు గారు పద్యాలు
0: రాస్తుండేవాళ్లు. వాటిని రేడియోలో వినడం మాకెంతో సంతోషాన్ని కలిగించేది. అలా రేడియో కళాకారులకు గుర్తింపడం మాత్రం వాస్తవం. ఇక నా మటుకు నాకు ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో అప్పటి స్టేషన్ ప్రోగ్రామ్ అధికారి శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారు స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంగా నన్ను ఘనంగా సత్కరించారు. ఇది నాకెంతో ప్రోత్సాహాన్నిచ్చింది. అంతేకాక నాకు ఒక తీపి గుర్తుగా కూడా మిగిలిపోయింది.
1: ఓకే, మీరు ఆకాశవాణిలో ఇటు మార్కాపుర కేంద్రంలో అటు విజయవాడ కేంద్రంలో చాలా ప్రోగ్రాంలు ఇచ్చే ఉంటారు. అయితే మీకు అత్యంత దగ్గరైన ఆకాశవాణి కార్యక్రమం ఏది?
0: నేరుగా చెప్పాలంటే ఆకాశవాణి నిర్వహిస్తున్న ఉదయ కిరణాల కార్యక్రమం నాకు బాగా నచ్చడమే కాక నేను ఒక మంచి పుస్తకాన్ని ప్రచురించడానికి కూడా దోహదపడింది. నేను ఒక సంవత్సరం కాలం పాటు మా పశ్చిమ ప్రకాశంలో అంటే ఇప్పటి మార్కాపురం జిల్లాలో నలుమూలలా తిరిగి 48 గ్రామాల చరిత్రను సేకరించి వాటిని ఫేస్బుక్లో రాసేవాడిని. మన ఊర్ల పేర్లలో ఏముంది అనేటువంటి శీర్షికతో ఇవి రాసేవాడిని. వాటిని పరిశీలించిన మార్కాపురం ఆకాశవాణి కేంద్ర అప్పటి నిర్వాహకులు ప్రశాంత్ కిరణ్ గారు వాటిని ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారం చేయడానికి నన్ను ఆహ్వానించారు. వాటిని 14 వారాల పాటు ధారావాహికంగా ఉదయ కిరణాల కార్యక్రమంలో ప్రసారం చేశారు. వాటిపై వచ్చిన స్పందనలను స్టూడియోలో నాకు వినిపించినప్పుడు నేను పొందిన అనుభూతి మధుర అనుభూతిగా మిగిలిపోయింది. ఆ తర్వాత వాటిని మన ఊళ్ళ కథలనే పేరుతో పుస్తక రూపంగా తేవడం జరిగింది. ఆ పుస్తకం నాకు మంచి పేరును కూడా తెచ్చింది.
1: తెలుగు సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆకాశవాణి ఎంత ముఖ్య పాత్రను పోషించిందంటారు? అలాగే నేటి డిజిటల్ యుగంలో కూడా రేడియోకు ప్రత్యేక స్థానం ఉందని భావిస్తున్నారా?
0: ఆల్ ఇండియా రేడియో

0: ఏళ్ల క్రితం 1936లో భారతదేశ ప్రసార సంస్థగా స్థాపించబడిన వివిధ భాషల్లో విద్యాపరంగానూ సాహిత్యపరంగానూ ఎంతో కృషి చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కవులను కళాకారులను ఆదరిస్తూ సాహిత్య సేవ చేసిందనడంలో సందేహం లేదు. మొదటి నుండి ఎందరో ప్రసిద్ధ కవులతో ఎన్నో కవి సమ్మేళనాలు నిర్వహించింది, మంచి మంచి నాటకాలు ప్రసారం చేసింది, సమస్య పూర్ణాలతో పద్య సాహిత్యాన్ని ప్రోత్సహించింది, లలిత సంగీత గీతాలను, కథలు, కథానికలను, వ్యాసాలను కూడా ప్రసారం చేసింది, అనేక సాహితీ ప్రక్రియలను శ్రోతలకు పరిచయం చేసింది. ఇది ఇక మన సంస్కృతి సాంప్రదాయాలకు, జానపద కళలకు పెద్ద పీట వేసిందని కూడా చెప్పాలి. నా మటుకు నాకు కేవలం మార్కాపురం ఆకాశవాణి కేంద్రం నుండి ఒక పుస్తకానికి సరిపడా కవితలను, వ్యాసాలను, ప్రసంగాలను ప్రసారం చేయడానికి అవకాశం కల్పించింది. ఆకాశవాణిలో నా వాణి అనే పేరుతో ఒక సంపుటాన్ని కూడా నేను ప్రచురించాను.
1: అంటే ఆకాశవాణిలో మీరు చదివిన కవితలు
0: వీటన్నింటిని ఒక పుస్తక రూపంలోకి తేవడం జరిగింది.
1: వెరీ గుడ్ సార్.
0: అలాగే రెక్కలు అనేటువంటి ప్రక్రియలో 100కు పైగా కవితలు కొన్ని వారాల పాటు ప్రసారమయ్యాయి. ఇంకా సూక్తి చదువు వంటి కార్యక్రమాల్లో కూడా నేను పాల్పంచుకున్నాను. ఇంకా మా మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంపై చూతం రారండి అనేటువంటి ఒక డాక్యుమెంటరీ రూపకాన్ని కూడా నేను రాస్తే ఈ కేంద్రం నుంచి అది ప్రసారమైంది. అది నా జన్మకు సార్థకత చేకూర్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంకా మీరు అడిగినటువంటి డిజిటల్ యుగంలో రేడియో కూడా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని నేను గట్టిగా భావిస్తున్నాను. డిజిటల్ ఇంకా అనేక సోషల్ మీడియా వేదికల ఆధిపత్యం ఉన్న ఈ సాంకేతిక యుగంలో కూడా పౌరులతో ప్రత్యేకంగా సంభాషించే ప్రధాన మాధ్యమంగా ఇది కొనసాగుతూ ఉంది. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఎంచుకోవడం రేడియోకు ఉన్నత ప్రాధాన్యతను, విశ్వాసాన్ని నొక్కి చెప్తుందని నేను భావిస్తున్నాను.
1: చాలా చక్కగా చెప్పారు వీరారెడ్డి గారు. ఒక కవిగా ప్రజాస్పందన రేడియో ద్వారా ఎలా అనుభూతి చెందారు?
0: ఇది ఆకాశవాణి ఎలా అభివృద్ధి చెందిందనే విషయాన్ని తెలిపే ప్రశ్నగా నేను భావిస్తున్నాను. నాకు తెలిసి 1960-70 ప్రాంతాల్లో ధనవంతుల ఇళ్లకే పరిమితమైన రేడియో రాను రాను ఇంటింటికి చేరువైంది. రాళ్లు కొట్టే కార్మికులు, పొలం పనులు చేసే కర్షకులు, ఇస్త్రీ బండ్ల వాళ్లు, వీధి బళ్ళ అమ్మకందారులు అందరికీ రేడియో అందుబాటులోకి వచ్చింది. అది అందరికీ మెచ్చింది. అందులో ప్రసారమయ్యే కార్మికుల కార్యక్రమాలు, వ్యవసాయదారుల కార్యక్రమాలు బాగా ప్రజాదరణ పొందాయి.
1: ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, గ్రామీణ ప్రాంతాల్లో ఆకాశవాణి ప్రభావాన్ని మీరు ఎలా చూశారంటారు? మీకు తెలిసి అంటే మీరు వయోజన విద్యలో పనిచేశారు కదా, ఎలా చేరువైందంటారు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆకాశవాణి, వాళ్ళ ప్రభావం ఎలా ఉంది ప్రజల మీద?
0: ప్రజల్లో ఒక ముఖ్యమైనటువంటి ప్రసార సాధనంగా రేడియో ఉండేది కాబట్టి రేడియో అందరికీ అందుబాటులో ఉండేది. అంతేకాకుండా అందులో వచ్చేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా మందికి ఉపయోగకరంగా ఉండేది కాబట్టి ఆ కార్యక్రమం రేడియో అందరికీ ఇష్టంగా ఉండేది. ఈ కార్మికుల కార్యక్రమంలో చిన్నక్క, ఏకాంబరం పాత్రలు ఇప్పటికీ మర్చిపోలేనివి. రేడియో చిన్నక్క అసలు పేరు రతన్ ప్రసాద్ అని చాలా మందికి తెలియదు కూడా. ఆమె ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసి తెలుగు శ్రోతల్లో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి. అలాగే రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్యలు కూడా న్యాయపతి రాఘవరావు గారు, కామేశ్వరులు గారు మంచి పేరు తెచ్చుకున్నారు. బాలానందం కార్యక్రమాన్ని మద్రాసు రేడియో కేంద్రం నుంచి బాలబాలికలు ఎంతో ఆకట్టుకుని ఉండేది. రారండోయ్ రారండోయ్ బాలల్లారా రారండోయ్ అనే పాటతో పిల్లలందరూ కూడా రేడియో చుట్టూ గుమిగూడేవాళ్లు. బాలబాలికల శ్రేయస్సు కోసం వారు ఎంతో కృషి చేసినట్లు నేను విన్నాను.
1: చివరిగా ఒక ప్రశ్న అండి, 90 ఏళ్ళ ఆకాశవాణి ప్రయాణాన్ని మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఎలా నిర్వచిస్తారు? ఈ తరానికి రేడియో విని అలవాటు పెరగాలంటే ఏం చేయాలి?
0: 90 ఏళ్ల ఆకాశవాణి ప్రయాణాన్ని మీరు ఒక మాటలో చెప్పన్నారు. ఇది ప్రసార రంగంలో వచ్చిన సాంకేతిక విప్లవాన్ని తట్టుకొని నిలిచిన చిరంజీవిగా నేను ఆకాశవాణిని అభివర్ణిస్తున్నాను. ఇక యువతలో రేడియో వినేటువంటి అలవాటు పెంచడానికి యువత అభిరుచులకు, అవసరాలకు అనుగుణంగా రేడియో కార్యక్రమాలు ఉంటే బాగుంటుందనేది నా ఆలోచన.
1: ఆకాశవాణితో మీకున్న అనుబంధాన్ని చాలా చక్కగా వివరించారు వీరారెడ్డి గారు. ధన్యవాదాలు.
0: నమస్కారాలు.
2: ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: అలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణకు భారత్ నెదర్లాండ్స్ కలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డెంగ్యూ నివారణపై అవగాహన పెంచడానికి పౌరులందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత భారతదేశం సాధించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో నీతి ఆయోగ్ బృందం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణకు భారత్ నెదర్లాండ్స్ కలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్లోని ది హేగ్ నగరంలో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. విశ్వసనీయమైన, పారదర్శకమైన, భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా ఉండే సప్లై చైన్ నిర్మించేందుకు భారత్ నెదర్లాండ్స్ కృషి చేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత ప్రపంచం కోవిడ్, అంతర్జాతీయ యుద్ధాలు, తీవ్రమవుతున్న ఇంధన సంక్షోభం వంటి సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఈ సవాళ్లను సకాలంలో పరిష్కరించకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సాధించిన అభివృద్ధి తిరోగమనం చెందుతుందన్నారు. దాంతో జనాభాలో ఎక్కువ భాగం మళ్లీ పేదరికంలోకి నెట్టబడే ప్రమాదం ఉందని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేస్తూ,
1: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
0: అదేవిధంగా డిజిటల్ చెల్లింపుల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని ప్రధానమంత్రి అన్నారు. నెలకు $20 బిలియన్ విలువైన డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయని, భారత్లో ఒకప్పుడు కేవలం 4 యూనికార్న్ సంస్థలే ఉండేవని ఇప్పుడు 100కి పైగా ఉన్నాయని వెల్లడించారు. భారతదేశంలో సెమీకండక్టర్ ప్లాంట్ల ఏర్పాటు జరుగుతున్నాయని, ఇప్పటికే కొన్ని చోట్ల మేడ్ ఇన్ ఇండియా చిప్లు తయారవుతున్నాయని తెలిపారు. ఏఐ సమ్మిట్, G20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించగలిగామని చెప్పారు. 21వ శతాబ్దంలో సాంకేతికత, మానవీయ విలువల కలయికతో సాగుతున్న భారతదేశం ప్రపంచానికి ఒక అపారమైన అవకాశాల భూమిగా అవతరించిందని ప్రధాని పేర్కొంటూ,
1: 21వీ సదీ కా భారత్ అవసరం కి భూమి హై. భారత్ టెక్నాలజీ డ్రివెన్ భీ హై ఔర్ హ్యూమనిటీ డ్రివెన్ భీ హై. భారత్ జితనా ఎన్షియంట్ హై ఉతనా హి మోడర్న్ బన్ రహా హై. और विकसित भारत की जर्नी में भागीदारी का भी है. मैं नेदरलैंड्स में भारतीय समुदाय के सभी साथियों से कहूंगा, आप भारत में ज्यादा से ज्यादा सहयोग बढ़ाएं. इससे भारत का सामर्थ्य भी बढ़ेगा और आपके इन्वेस्टमेंट पर रिटर्न भी ज्यादा मिलेगा.
0: డెంగ్యూ నివారణపై అవగాహన పెంచడానికి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి పౌరులందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఈరోజు జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి స్పందిస్తూ, పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, పరీక్షల సామర్థ్యాన్ని విస్తరించడం, చికిత్స సౌకర్యాలను మెరుగుపరచడం, విస్తృతమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా డెంగ్యూ నియంత్రణకు ప్రభుత్వం తన ప్రయత్నాలను నిరంతరం ముమ్మరం చేస్తోందని పేర్కొన్నారు. డెంగ్యూపై జరిగే ఈ పోరాటంలో సమాజంలోని ప్రతి ఒక్కరి క్రియాశీలక భాగస్వామ్యం ఎంతో అత్యవసరమని జేపీ నడ్డా పేర్కొన్నారు.

మాదక ద్రవ్యాల రహిత భారతదేశం సాధించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారతదేశ దర్యాప్తు సంస్థలు ఆపరేషన్ రేస్పిల్ ద్వారా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 182 కోట్ల రూపాయల విలువైన క్యాప్టగాన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ సమాచారాన్ని పంచుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పశ్చిమాసియా దేశాలకు తరలించడానికి సిద్దంగా ఉన్న ఈ డ్రగ్స్ రవాణా ఉదంతాన్ని ముందుగా పసిగట్టడం, అలాగే ఒక విదేశీ పౌరుడిని అరెస్ట్ చేయడం డ్రగ్స్ పై భారతదేశానికి ఉన్న జీరో టాలరెన్స్ విధానానికి నిదర్శనమని పేర్కొన్నారు. భారత భూభాగాన్ని రవాణా మార్గంగా వాడుకుంటూ దేశంలోకి ప్రవేశించే లేదా దేశం దాటి వెళ్లే డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని అమిత్ షా స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పీవీ కులకర్ణి, మరో నిందితురాలు మనీషా వాగ్మరేలను ఢిల్లీ కోర్టు దర్యాప్తు నిమిత్తం 10 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని, విచారణకు వీరిద్దరిని దేశ రాజధాని ఢిల్లీ దాటించి ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లాల్సి ఉందని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది. దీనిని పరిశీలించిన ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి అజయ్ గుప్తా నిందితులకు సీబీఐ రిమాండ్ విధించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో నీతి ఆయోగ్ బృందం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ మేరకు నీతి ఆయోగ్ ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం, పశ్చిమ బెంగాల్లో సహకార సమాఖ్య స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకువెళ్లడంపై నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం ఈ సమావేశాన్ని నిర్వహించింది. నీతి ఆయోగ్ అడిషనల్ సెక్రటరీ రోహిత్ కుమార్, ప్రోగ్రాం డైరెక్టర్ రాజీవ్ కుమార్ సేన్ ఈ సమావేశానికి నాయకత్వం వహించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రణాళిక గణాంకాల శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ పీకే మిశ్రాతో పాటు 9 మందికి పైగా రాష్ట ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్టేట్ సపోర్ట్ మిషన్, ఆస్పిరేషనల్ డిస్టిక్ట్స్ అండ్ బ్లాక్స్ ప్రోగ్రాం, అటల్ ఇన్నోవేషన్ మిషన్, రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చే నీతి ఆయోగ్ ఇతర ముఖ్యమైన కార్యక్రమాలను ఈ సమావేశంలో సమీక్షించినట్లు నీతి ఆయోగ్ ఆ ప్రకటనలో తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో మార్కుల పునఃపరిశీలన, రీవాల్యుయేషన్ కు నోటీసు జారీ చేసింది. తమ ఫలితాల పట్ల సంతృప్తి చెందిన విద్యార్థులు 2 అంచెల సమీక్ష విధానాన్ని ఉపయోగించుకోవచ్చని బోర్డు ఆ నోటీసులో పేర్కొంది. విద్యార్థులు మూల్యాంకనం చేసిన జవాబు పత్రాల స్కాన్డ్ కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. జవాబు పత్రాలలో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే వాటి పరిశీలన కోసం లేదా బోర్డు మార్కింగ్ విధానం ఆధారంగా నిర్దిష్ట సమాధానాలను తిరిగి మూల్యాంకనం చేయాలని విద్యార్థులు కోరవచ్చని తెలిపింది. స్కాన్ చేసిన కాపీల కొరకు ఈ నెల 19 నుండి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకు ఒక సబ్జెక్టుకు 700 రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. పునఃపరిశీలన, రీవాల్యుయేషన్ దరఖాస్తులను ఈ నెల 26 నుండి 29 తేదీల మధ్య సమర్పించాలని సీబీఎస్ఈ తెలియజేసింది. ఈరోజు సిక్కిం రాష్ట అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రాష్ట ప్రజలకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సిక్కిం అద్భుతమైన నైసర్గిక అందాలు, సంపన్న సాంస్కృతిక వారసత్వం, పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్దత ఆ రాష్ట్రాన్ని దేశానికే పర్యావరణ హితమైన సుస్థిర అభివృద్దికి ఒక మార్గదర్శిగా నిలిపాయని రాష్టపతి కొనియాడారు. భారతదేశ అభివృద్ధిలో సిక్కిం అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. రాబోయే కాలంలో కూడా సిక్కిం అభివృద్ది, ప్రగతి కోసం కేంద్ర ప్రభుత్వం తన పూర్తి మద్దతును నిరంతరం అందిస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన కోల్కతా 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 116 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, భారతదేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించడం తక్షణమే నిలిపివేయాలని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సేనా సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా స్పష్టం చేశారు. పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద చర్యలను తక్షణమే విరమించాలని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వాతావరణం. ఈరోజు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని భాగాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం IMD స్పష్టం చేసింది. రాగల 2 రోజుల్లో కేరళం, మాహే, దక్షిణ కర్ణాటక అంతర్గత ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఈశాన్య భారత

0: ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణకు భారత్ నెదర్లాండ్స్ కలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డెంగ్యూ నివారణపై అవగాహన పెంచడానికి పౌరులందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత భారతదేశం సాధించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో నీతి ఆయోగ్ బృందం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

చిత్ర జగత్ హిందీ పాత చిత్ర గీతాలు వింటారు. ముందుగా వినండి 1942 ఏ లవ్ స్టోరీ చిత్రం నుంచి కుమార్ సాను పాడిన పాట, గీత రచన జావేద్ అక్తర్.

తర్వాత వినండి, బోర్డర్ చిత్రం నుంచి సోను నిగమ్, రూప్ కుమార్ రాథోడ్ ఇంకా బృందం పాడిన పాట, గీత రచన జావేద్ అక్తర్.

ఇప్పుడు వినండి బాబీ చిత్రం నుంచి శైలేంద్ర సింగ్ లతా మంగేష్కర్ పాడిన పాట.

0: మాటలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఏ ఆకాశవాణి హై ఆజ్ కే సంగీత్ కే అఖిల్ భారతీయ కార్యక్రమం మే హమ్ ఆప్కో సునవాయేంగే పండిత్ కైవల్య కుమార్ గురవ్ కా గాయన్. పండిత్ కైవల్య కుమార్ గురవ్ సుప్రసిద్ధ సంగీత తజ్ఞ పండిత్ సంగమేశ్వర్ గురవ్ కే సుపుత్ర హై. ఉన్నోనే అప్నే సంగీత్ కి శురువాత్ 15 వర్ష్ కి ఆయు మే మరాఠీ నాట్య సంగీత్ సే కియా. ఇస్కే ఉపరాంత్ ఉన్నోనే ఖయాల్ గాయకీ కే ఔర్ రుఖ్ కియా ఔర్ అప్నే పితా ఏవం గురు పండిత్ సంగమేశ్వర్ గురవ్ కే మార్గదర్శన్ తథా వర్షోం కి కఠిన్ ఏవం నిరంతర సాధనా కే మాధ్యమ్ సే కిరాణా ఘరానే కి పరంపరా కో ఆత్మసాత్ కియా. ఉన్కి సంగీత సాధనా కేవల్ ఏక్ ఘరానే తక్ సీమిత్ నహీ రహీ. ఉన్నోనే సంపూర్ణ భారత్ కి యాత్రా కర్ విభిన్న ఘరానో కి శైలి తక్నీక్ ఔర్ భావధారా కా గహన్ అధ్యయన్ కియా తథా ఉసే అప్నే గాయన్ మే సఫలతాపూర్వక్ సమాహిత్ కియా. ఉన్కి ఇసి విశిష్ట సాధనా కే పరిణామ స్వరూప్ ఉనే 32 వర్ష్ కి ఆయు మే భారత్ సర్కార్ ద్వారా టాప్ గ్రేడ్ కళాకార్ కా సమ్మాన్ ప్రాప్త హువా హై. ఉన్నోనే సివిల్ ఇంజనీరింగ్ మే డిప్లోమా బికామ్ సంగీత్ మే బీఏ తథా కర్ణాటక విశ్వవిద్యాలయ ధార్వాడ్ సే సంగీత్ మే ఎంఏ స్వర్ణ పదక్ కే సాథ్ ప్రాప్త కియా హై. ఔర్ ఆప్కో కర్ణాటక సర్కార్ కా రాజ్య పురస్కార్ భారత రత్న పండిత్ భీమసేన్ జోషి రాష్ట్రీయ సమ్మాన్ ఐసే కహీ పురస్కారం సే సమ్మానిత్ కియా గయా హై. ఆప్ దేశ్ ఔర్ విదేశ్ మే కహీ ప్రముఖ్ మంచోం పర్ అప్నా కార్యక్రమ్ ప్రస్తుత్ కర్ చుకే హై.
2: దిస్ ఈజ్ ఆకాశవాణి. ఇన్ టునైట్స్ నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్ వి బ్రింగ్ యూ అ వోకల్ రిసైటల్ బై పండిత్ కైవల్య కుమార్ గురవ్. Pandit Kaivalya Kumar Gurav is a renowned musician and disciple of Pandit Sangameshwar Gurav. He started his musical journey at the age of 15 with Marathi Natya Sangeet. After that, he turned towards khayal singing and through the guidance of his father and guru Pandit Sangameshwar Gurav absorbed the traditions of Kirana Gharana through rigorous practice and dedication. His musical practice was not limited to just one gharana. He travelled across India, deeply studying the styles, techniques and emotional expressions of various gharanas and successfully incorporated them into his singing. As a result of this exceptional dedication, he was honoured with the title of Top Grade Artist by the Government of India at the age of just 32. Pandit Kaivalya Kumar Gurav has performed his music not only across India but also in many countries around the world. He has been awarded an honorary doctorate by Sorbonne University, Paris of France. Dr. Kaivalya Kumar Gurav has been honored with more than 200 awards worldwide.
1: Aaj ke is karyakram mein aapke saath tabla par Pandit Jadesh Hugar aur harmonium par Dr. Sudhanshu Kulkarni saath de rahe hain. Pandit Kaivalya Kumar Gurav apne karyakram ka prarambh raag Durga se kar rahe hain. Isme 3 rachnaye prastut kar rahe hain. రూపక్ తాల్ రస కానారే ద్రుత్ ఏక్ తాల్ లాగి లగన తోరే పియాసే ఉస్కే బాద్ ద్రుత్ 3 తాల్ చతుర సుగర ఆయే సుంతే హై రాగ్ దుర్గా.
2: ఇన్ టునైట్స్ ప్రోగ్రామ్ హీ ఇస్ అకంపనీడ్ ఆన్ ద తబలా బై పండిత్ జడేష్ హుగార్ అండ్ ఆన్ ద హార్మోనియం బై డాక్టర్ సుధాంశు కుల్కర్ణి. పండిత్ కైవల్య కుమార్ గురవ్ బిగిన్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ రాగ్ దుర్గా, రూపక్తాల్ రస కాన్హారే, ధృత్ ఏక్తాల్ లాగి లగన తోరే పియాసే, ధృత్ తీన్తాల్ చతుర సుగర.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
3: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే ప్రశాంత్ కుమార్. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि भारत और नीदरलैंड

0: नीदरलैंड वैश्विक संकटों से निपटने के लिए भरोसेमंद, पारदर्शी और भविष्य की आपूर्ति व्यवस्था तैयार करने पर साथ मिलकर काम कर रहे हैं। पांच देशों की अपनी यात्रा के तहत आज नीदरलैंड के हेग में भारतीय समुदाय को संबोधित करते हुए प्रधानमंत्री ने कहा कि दुनिया पिछले कुछ समय से कोविड महामारी, वर्तमान में जारी संघर्षों और ऊर्जा संकट जैसी कई बड़ी चुनौतियों का सामना कर रही है। उन्होंने कहा कि यदि इन चुनौतियों का जल्द समाधान नहीं किया गया तो वैश्विक विकास प्रभावित हो सकता है और बड़ी आबादी गरीबी की ओर बढ़ सकती है। प्रधानमंत्री ने कहा कि 21वीं सदी में भारत अवसरों की धरती बनकर उभर रहा है।
1: 21वीं सदी का भारत अवसरों की भूमि है। भारत टेक्नोलॉजी ड्रिवन भी है और ह्यूमैनिटी ड्रिवन भी है। भारत जितना एंशिएंट है उतना ही मॉडर्न बन रहा है और विकसित भारत की जर्नी में भागीदारी का भी है। मैं नीदरलैंड में भारतीय समुदाय के सभी साथियों से कहूंगा, आप भारत में ज्यादा से ज्यादा सहयोग बढ़ाएं। इससे भारत का सामर्थ्य भी बढ़ेगा और आपके इन्वेस्टमेंट पर रिटर्न भी ज्यादा मिलेगा।
0: इससे पहले प्रधानमंत्री नरेंद्र मोदी ने नीदरलैंड के राजा विलेम अलेक्जेंडर और रानी मैक्सिमा से भी मुलाकात की। टाटा इलेक्ट्रॉनिक्स और नीदरलैंड्स की सेमीकंडक्टर उपकरण निर्माता कंपनी ASML ने भारत में चिप निर्माण को बढ़ावा देने के लिए साझेदारी की है। इस समझौते की घोषणा प्रधानमंत्री नरेंद्र मोदी की नीदरलैंड्स यात्रा के दौरान की गई। ASML उन्नत और छोटे आकार के सेमीकंडक्टर बनाने में इस्तेमाल होने वाले विशेष लिथोग्राफी उपकरणों के क्षेत्र में अग्रणी कंपनी मानी जाती है। संयुक्त बयान में कहा गया है कि इस साझेदारी के तहत ASML गुजरात के धोलेरा में टाटा इलेक्ट्रॉनिक्स की आगामी 300 मिलीमीटर सेमीकंडक्टर फैब परियोजना की स्थापना और संचालन में सहयोग करेगी। बयान में कहा गया है कि यह सहयोग सेमीकंडक्टर जैसी महत्वपूर्ण तकनीकों के क्षेत्र में भारत और नीदरलैंड्स के बीच रणनीतिक साझेदारी को और मजबूत करेगा। प्रधानमंत्री नरेंद्र मोदी पांच देशों की अपनी यात्रा के तीसरे चरण में कल स्वीडन जाएंगे। स्वीडन के औद्योगिक केंद्र गोथेनबर्ग की यात्रा से भारत और स्वीडन के बीच द्विपक्षीय संबंधों, विशेष रूप से व्यापार, आर्टिफिशियल इंटेलिजेंस और अंतरिक्ष प्रौद्योगिकी जैसे उभरते और उच्च प्रौद्योगिकी क्षेत्रों में और मजबूती मिलने की उम्मीद है। दिल्ली की अदालत ने आज नीट पेपर लीक मामले के मुख्य आरोपी पीवी कुलकर्णी और एक अन्य आरोपी मनीषा वाघमारे को 10 दिन की सीबीआई हिरासत में भेज दिया है। विशेष सीबीआई न्यायाधीश अजय गुप्ता ने जांच एजेंसी की दलील सुनने के बाद कुलकर्णी और वाघमारे को सीबीआई हिरासत में भेजा। एजेंसी ने कहा कि जांच के लिए दोनों को राष्ट्रीय राजधानी से बाहर ले जाना आवश्यक है और इस बड़े षड्यंत्र की जांच करनी होगी। विशेष लोक अभियोजक नीतू गुप्ता सीबीआई की ओर से पेश हुई और दोनों आरोपियों से पूछताछ के लिए 14 दिनों की रिमांड की मांग की। कार्यवाही के दौरान सीबीआई ने कहा कि कुलकर्णी विषय विशेषज्ञ थे और 2026 के नीट स्नातक प्रश्न पत्र को तैयार करने में शामिल थे। सीबीआई ने कहा कि सह आरोपी धनंजय लोखंडे ने मनीषा वाघमारे से लीक सामग्री एकत्र की थी। केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड CBSE ने 1 जुलाई से कक्षा 9वीं के विद्यार्थियों के लिए 3 भाषाओं का अध्ययन अनिवार्य कर दिया है। बोर्ड ने एक वक्तव्य में कहा कि राष्ट्रीय शिक्षा नीति 2020 और राष्ट्रीय विद्यालय शिक्षा पाठ्यक्रम 2023 के अनुरूप इन 3 भाषाओं में से कम 2 भारतीय मूल की भाषाएं होनी चाहिए। भारत ने अवैध रूप से गठित मध्यस्थता न्यायालय COA के सिंधु जल संधि पर हालिया तथाकथित फैसले को खारिज कर दिया है। भारत इस न्यायालय के पहले के भी सभी निर्णयों को सख्ती से अस्वीकार कर चुका है। विदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने कहा कि तथाकथित COA ने कल अधिकतम जल भंडारण क्षेत्र से संबंधित एक फैसला जारी किया था। उन्होंने कहा कि इसके द्वारा जारी कोई भी कार्यवाही या निर्णय अमान्य है। गुजरात के गांधीनगर में एशियाई भारोत्तोलन चैंपियनशिप में भारत की संजना ने महिलाओं के 77 किलोग्राम वर्ग में कांस्य पदक जीत लिया है। संजना ने स्नैच में 96 किलो, क्लीन एंड जर्क में 124 किलो और कुल 220 किलो का वजन उठाकर 3 कांस्य पदक अपने नाम किया। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: This is Akashwani. The news read by Purnima Samant Kadakoti. Prime Minister Narendra Modi today said that India and the Netherlands are working together to build a trusted, transparent and future-ready supply chain to address global disruptions amid what he described as a decade of disasters marked by multiple crises. Addressing a community program in The Hague, Netherlands, as part of his five-nation tour, PM Modi said, "The world is facing a series of unprecedented challenges, including the COVID-19 pandemic, ongoing conflicts, and an emerging energy crisis." He cautioned that failure to address these challenges swiftly could reverse global development gains and push large sections of the population into poverty. Prime Minister Narendra Modi also underlined India's growing global role, describing the country as land of opportunities in the 21st century that is driven by both technology and human values.
1: 21st sadi ka Bharat avsaron ki bhoomi hai. Bharat technology driven bhi hai aur humanity driven bhi hai. Bharat jitna ancient hai utna hi modern ban raha hai. और विकसित भारत की जर्नी में भागीदारी का भी है. मैं नेदरलैंड्स में भारतीय समुदाय के सभी साथियों से कहूंगा, आप भारत में ज्यादा से ज्यादा सहयोग बढ़ाएं. इससे भारत का सामर्थ्य भी बढ़ेगा और आपके इन्वेस्टमेंट पर रिटर्न भी ज्यादा मिलेगा.
2: Prime Minister Modi said the warmth and enthusiasm of the gathering made him feel he's attending a festival in India. He described The Hague as a living symbol of India-Netherlands friendship and noted that Dutch leaders consistently praised the contribution of the Indian diaspora. Later, Prime Minister Narendra Modi met King Willem-Alexander and Queen Maxima of Netherlands during the second leg of his five-nation visit. Prime Minister Narendra Modi was today presented with the historic 11th century Chola copper plates by authorities of Leiden University during his official visit to the Netherlands. The return of the priceless artifacts marks a landmark moment in India-Netherlands cultural cooperation and heritage restitution. The Prime Minister reached the Netherlands last night on the second leg of his five-nation tour. After concluding his visit to the Netherlands, Mr. Modi will travel to Sweden tomorrow. India and Sweden share a legacy of trade and people-to-people ties spanning over a century, rooted in mutual respect, peaceful coexistence, and the principle of ahimsa. Today, this relationship is evolving from its cultural foundation into a robust industrial and economic partnership. In a conversation with Akashvani, the Ambassador of India to Sweden, Anurag Bhushan, emphasizes that the Prime Minister's upcoming visit is set to further cement the ties between the two nations. Head of Engineering and Product Development at Artifacts in Sweden, Per Stenfeldt, expressed optimism about stronger industrial collaboration and greater business opportunities between India and Europe arising from the India-European Union Free Trade Agreement. Electronics manufacturing company Tata Electronics and Dutch semiconductor equipment major ASML have joined hands to enable chip manufacturing in India. The pact was announced during Prime Minister Narendra Modi's visit to the Netherlands. ASML is known for having a monopoly in a category of lithography equipment which is critical for production of advanced small-size semiconductors. A Delhi court today sent the prime suspect in the NEET paper leak case P.V. Kulkarni and another accused Manisha Wagmare to CBI custody for 10 days. Special CBI judge Ajay Gupta ordered the remand after the probe agency submitted that the DO needed to be taken outside the national capital for further investigation and that the larger conspiracy had to be investigated. In IPL cricket, chasing a target of 248 runs, Gujarat Titans were 177 for 1 in 16 overs against Kolkata Knight Riders in Kolkata when reports last came in. Put into bat first, Kolkata Knight Riders posted 245 for 2 in the stipulated 20 overs. And that is the end of this news bulletin.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పణ శ్రీ పి రవి మోజేస్. 7 గంటల 15 నిమిషాలకు ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. రెండవ అంశం, రక్తపోటు నియంత్రించడం ద్వారా ఇతర వ్యాధుల ప్రమాదాలను ఎలా అరికట్టగలం, ఈ అంశం గురించి డాక్టర్ చౌదరి బోడేపూడి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. మూడవ అంశం, సరస వినోదిని సమస్యాపూర్ణం, సమర్పణ శ్రీ పైడిపాటి ఉమానాథ శర్మ. అనంతరం లలిత గీతాలు వింటారు. 7:55 ఈ మాసపు పాట, 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే ఉంటుంది. 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా అవధాన చమత్కారాలపై శ్రీ మేడసాని మోహన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ ఆర్ఏ పద్మనాభరావు. 12:30 వనితావాణి కార్యక్రమంలో వడిజారిన బిడ్డ కోసం శ్రీమతి కోనేరు కల్పనగారి కథానిక, అనంతరం లలిత గీతాలు విశేషాలు వింటారు. 2:30 బొమ్మరిల్లు కార్యక్రమంలో గన్నవరం సెయింట్ జాన్స్ స్కూల్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. ఇక సాయంత్రం 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో శ్రీమతి కె కృష్ణమ్మగారి భజనావళి వింటారు. 7:15 పంటసీమలు కార్యక్రమంలో రైతు స్థాయిలో రసాయనాల తయారీ విధానం గురించి తెలుసుకుంటారు. నిర్వహణ కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్టు మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ కె రేవతి. అనంతరం జానపద గీతం. 3వ అంశం, వ్యవసాయంలో నీటి యాజమాన్యం. 8:00 అమరభారతి కార్యక్రమంలో సంస్కృత చాటువులలో హాస్యం, సమర్పణ శ్రీమతి ఎన్ వెంకటలక్ష్మి జ్యోత్స్న. ఇక రాత్రి 10:00 రవి వాసరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. సంపద కలిగినప్పుడు మీ దోషాలను చెబుతూ ఆపదలో చేయుతునిచ్చేవాడే నిజమైన స్నేహితుడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:12:48. విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు, 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి.